మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నవంబర్ 20వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: సదయం హృదయం యస్య భాషితం

0: ప్రేమస్వరూపులారా. మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి. మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది. మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి. నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యావేత్తలకు బోధించడానికి ప్రయత్నించాలి. ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి. ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది. ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం. ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: We acquire by two procedures.
0: Education అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకొని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం. రెండవది, ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని చూడాలి. ఎడ్యుకేర్ అనగా లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి. ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాల్లో మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం. కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము. కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం. ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది. ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు. అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు. కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్నా అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్, దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి. సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా అర్థం చేసుకోవాలి. సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంప వంటిది. ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిళములు మాత్రమే నివసించగలవు. ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది. కనుక అలాంటి సంస్కారం లేనటువంటి చదువులు ఈనాడు చదవటం చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. సంస్కారం లేనటువంటి విద్య తగిన గాలిపటం వంటిదే. ఇది ఎక్కడ పడిపోతుందో, ఎవరి కొంపల కూలుస్తుందో, వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో కనుకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు. కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది. సంస్కారం అనగా ఏమిటి? నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి సద్భావములను, సచ్చింతనను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి. అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి. ఇక మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది. ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, ఐ అండ్ యు ఆర్ వన్ అన్నారు. ఇది కూడా ఒక నేరో మైండ్ యొక్క లక్షణమే. ఆల్ ఆర్ వన్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఐ అండ్ యు ఆర్ వన్ అంటే ఒక ఇండివిజువల్ కింద మాత్రమే చేరుతుంది. దీన్ని మొట్టమొదట జీసస్ కు ఆకాశవాణి బోధించింది. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది. కనుకనే మన యందు ఈ విశాలత్వాన్ని పెంచుకోవడానికి అంతర్భావమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం అభివృద్ధి గావించుకోవాలి. కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అనేటువంటిది సామాన్యమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృత సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే. ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ. అందరూ కూడాను ఈ బుకిష్ నాలెడ్జీనే ప్రారంభం చేసుకుంటున్నారు. కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ. సూపర్ఫిషియల్ నాలెడ్జీ చలచలములకు మారిపోతుంటారు. కనుకనే ఈ బుకిష్ నాలెడ్జీ నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి. ఎడ్యుకేర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జీ. అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి. సూపర్ఫిషియల్ నాలెడ్జీ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి. ఈ జనరల్ నాలెడ్జీ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జీలో ప్రవేశించాలి. ప్రాక్టికల్ నాలెడ్జీనే నిత్య సత్యమైనటువంటి విద్య, ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు. హృదయం ఏ విధంగా యస్యభూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో, సదయం హృదయం అన్నాను, శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది. ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు, దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు. అతను విద్యావంతుడు ఎట్టవుతాడు? విద్య అనగా కేవలము జ్ఞానము అని అర్థము. జ్ఞానము లౌకిక జ్ఞానమా, ప్రాకృత నాలెడ్జా, లేక జనరల్ నాలెడ్జా? ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ. బుకిష్ నాలెడ్జీ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు. ఇది ఎంతవరకు కలుస్తుంది? మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది. ఇంతవరకు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు. ఈ బుకిష్ నాలెడ్జీ తల నింపుకొని ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయం అంతా కూడాను పేపర్లో గుమ్మరిస్తాడు. తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు. ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది. కారణం ఏమిటి? దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జీగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీకి పోవడానికి జనరల్ నాలెడ్జీ కూడా అత్యవసరమే. జనరల్ నాలెడ్జీ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి. ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జీ లోపల కామన్ సెన్స్ కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జీ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి. విద్యార్థులారా, విద్యాధిపతులారా, ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జీ కాదు. కూడాను కొంతవరకు మనకు ఉండాలి. ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి. ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే కాదు. కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత. సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి. డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటది, కూడా చేరుతుంటది. కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది. కానీ ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని, క్వాంటిటీ పెరుగుతుంటాదే కానీ, నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు. జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది. ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి. మనం ఇంత గొప్ప చదువులు చదివాము, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి. మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి. మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జీ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్. అది మన యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి. ఇదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి, అందుకు దీనిని పంచాలి, వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి. కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి. ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉండాలి. దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు. అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుండాలి, ఋతము అని వేదం బోధించింది. ప్రాపంచిక సంబంధమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు. కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు. ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జీ ఏ విధంగా చేయాలని, మనం ప్రాక్టికల్ నాలెడ్జీగా పోవాలని. యాక్ట్ యాక్ట్ తర్వాత వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము. కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పశుపక్షి మృగాదులు కూడా లివ్ చేస్తున్నాయి, వాటికి ఎట్టి ఎడ్యుకేషన్ కూడా లేదే. నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా? జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా? చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి. గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీన్ని విద్య అనుకుని చెప్తూ వచ్చారు. ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్గా పో

0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: కాదు కాదు,
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్, ఆ విధమైన చూడాలి. ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాట్స్. అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయం. ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా? ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ, దోబి ఉంటాడు ఒక పల్లె లోపల. ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు. ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు. వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు. బెడ్షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీను అని రాసుకుంటాడు. వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు. కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు. సాయంకాలం అప్పటికి ఏ ఇంటి వారు ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తారు. జనరల్ నాలెడ్జీ. ఈ జనరల్ నాలెడ్జికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఒక చాకల వాడికి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జీ. కనుకనే మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాం. 4 గుడ్డలు చాకల వాడికి వేస్తే 4 పేజీల్లో రాసుకుంటుంటాం మనం. ఇది కాదు మన జనరల్ నాలెడ్జీ. జనరల్ నాలెడ్జీ మనలో శాశ్వతంగా ఉంటుండాలి. అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు, జన్మతోనే మనకు ప్రారంభమైంది. ఆ జన్మతో అభివృద్ధిగాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జీ. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు. దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం, రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుండది. కానీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరే లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రమూ ఉపయోగించదు. పూర్వం ఋషికులములంతో అనేక మంది ఋషులు తెల్లవారి రాత్రి అనేటువంటి సమయం చూడకుండా వారు ఎక్కడికి వెళ్లినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు. మనది అట్ట కాదు. తెల్లవారు 8 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్, తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరి క్లాసెస్. నిజంగా మనం అవర్స్ నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జీ. కానీ మనది లిమిటెడ్ నాలెడ్జీ కాదు, క్యారెక్టర్ కు లిమిటే లేదు. కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నాం. అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్. ఇది మన నడకలో ఉంటుండాలి, జీవితంలో ఉంటుండాలి, నిత్య జీవితంలో ఉంటుండాలి, మన మాటల్లో ఉంటుండాలి, ఆటల్లో ఉంటుండాలి. తప్పుడును పవిత్రమైనటువంటి యొక్క, సున్నితమైనటువంటి యొక్క, ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి. కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు, ఆటల్లో కూడా ఉంటుండాలి. కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఇది కూడా ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిదే. చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ సంబంధించినటువంటిదే. ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు. ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి. సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి? కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి, పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి. ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు? డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవటం చేతనే ఈ విధంగా జరుగుతూ ఉండాలి. ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము. ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము? మనం వేసిన మంట ఎంతవరకు దీనికి ఉపయోగము? వంటకు తగిన మంట, మంటకు తగిన వంట. ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చారు, పెద్దలు ఇంటికి వచ్చారు, వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ దయచేయండి, లోపల దయచేయండి, ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైనటువంటి మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి. అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు? నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారి దగ్గర వెళ్లిపోండి అంటారు. ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్. మంచి మాటలు చెప్పు. తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు. నేను చెప్పాను, నిజము, సత్యము, వృతము 3 పాత్రలుగా ఉంటున్నాయి. నిజము ఏమిటి? అది నిజము ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం. నీవు ఇక్కడికి వచ్చావు, తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు, నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను. నిజము అంటా కాదు, నిజము అంటాం. అయితే నీవు ఇంటికి వెళ్లిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు, అప్పుడు నేను చెప్పింది నిజం కాదు. చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము, దాని తర్వాత మారేటువంటి అంతా కూడాను నిజం కాదు. అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము. సత్యం అంటే ఏమిటి? ఎన్ని బనీన్లో, ఎన్ని షర్ట్లో, ఎన్నిదో మార్చినావు నీవు, కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు. అది మారినటువంటిది సత్యం. త్రికాలం ఎందుకు ఉండేటువంటిది సత్యం. త్రికాల భాగ్యం సత్యం అన్నారు. కనుక దీనికి నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, యు ఆర్ నాట్ 1 పర్సన్, 3. ఏమిటా 3? 1 యూ థింక్ యు ఆర్, అది నీ వేసినటువంటి డ్రెస్, అది భౌతికమైనటువంటి రూపము. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అది మైండ్. ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు. చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు. కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి, అదే వృతం. వన్ యు రియలీ ఆర్, అదే

0: ఆత్మ సంబంధం, దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము, మూడింటి యొక్క స్వరూపం లేని ఇవి. కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది, కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చెందేటువంటిది కాదు. మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది. ఆ పర్మనెంట్ అయినటువంటిదే ఋతం. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను దీనిని వేదములో ఋతం అని పేరు పెట్టారు. మార్పు చెందనటువంటిది, దీనికి గుణములు లేనటువంటిది. దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు? నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య దత్త స్వరూపిణం, దానిని ఋతం అన్నారు. మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు. కనుక మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి ఒక మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి. మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు. ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్? ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే. 3 చదివినటువంటి వాడు ఎవరు? ఐ. అదే నిజమైనటువంటిది. ఈ పోస్ట్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకున్నటువంటి వాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ, పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు, అన్ని చూస్తున్నావు, అన్ని తింటున్నావు, అనుభవిస్తున్నావు, కానీ ఇది ఏమిటి? ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు. అయితే స్వప్నావస్థ లోపల నిన్ను నీవో సృష్టించుకుంటున్నావు, నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు, ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు, ఏ బస్సు టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు, ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు. ఇది ఏమిటి? స్వప్నావస్థలో. కానీ సుషుప్తి ఎందు ఎక్కడికి పోవటం లేదు. అది ఎప్పుడు కూడా కదల మెదలగా ఉంటుంటాయి, సాక్షిభూతిగా ఉంటుంది. దీనికి ఎట్టి మార్పులు ఉండవు. కనుకనే ఇదమైనటువంటి మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు. లోపల అంతర్ధానంగా ఉంటుంటే ఆనందాన్ని అనుభవించేవాడు నీవే. స్వప్నావస్థ లోపల అనేకం కల్పించుకొని నీవే కల్పించుకొని ఉన్నావు. ఇది స్వప్నావస్థ. కానీ జాగ్రత్త అవస్థ లోపల చేతులారా నువ్వు చేసి నడిచి కంటి ద్వారా చూచి చెవుల ద్వారా విని నోటి ద్వారా అనుభవిస్తున్నావు. అనుభూతులే. ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడాను కేవలం జాగ్రత్త అన్నారు. ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు మానవునికి ఎన్నో ఊహలు పుట్టుతుంటాయి. ఆ ఊహను అరికట్టుకునే నిమిత్తమై ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టాడు విద్యార్థులకు. తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి, ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని చేయాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని అనుకుంటూ తిరగాలి. అనగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్యుల వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది. నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి, ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి, ఇంత నేనే పెద్ద అనుకుంటూ ఉన్నాడు. లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు. ఇంతే కాదు, జాగ్రత్త లోపల అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఉంటున్నాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః మహాదుఃఖం. స్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నారు. నేనేదో గొప్పవాడనుకుంటున్నావు, ఈ జాగ్రత్తలో ఉండినంత వరకు నీ పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి, కానీ అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు. అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. తరువాత కొంచెం యోచన చేసుకుంటున్నాడు. దాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు, వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో యోచన చేస్తూ వచ్చాడు. వస్తుడు అనుకున్నాడు, ఏది జాగ్రత్త? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, తం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యనంతా వారికి నేర్పుతూ వచ్చారు. కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు. కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి. మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం, కేర్ కేర్ కేర్. కనుకనే మనం ఎప్పుడు ఉంటుండ ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండే. అందువల్లనే ఏబిసి 3 ఉచ్చారాలు పెట్టారు. ఏబిసి ఏ ఆల్వేస్, బీకే బి కేర్ఫుల్, బి ఆల్వేస్ ఇప్పుడు ఉంటావు, ఆల్వేస్ బి కేర్ఫుల్. దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి ఏబిసిడి అంత్యం గావిస్తున్నాము. అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు. కనుకనే ఆల్వేస్ బి కేర్ఫుల్, ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది. కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగిటివ్ మాత్రమే. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే, నెగిటివ్. కానీ లోపల పాజిటివ్ కరెంటు కూడా అందులో ప్రవేశించాలి, అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది. కనుకనే ఈ నెగిటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది. చీకటి వెళ్లిపోతుంది. మనము
1: నెగిటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
0: నెగిటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు. పవర్ ఎంత ఉపయోగపెట్టచ్చు. బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు. ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు. ఏది లేకపోతే నాకు ఈ కరెంటు ఏం పని ఉంటుండది అనుకున్నప్పుడు ఆ కరెంటు ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది. పవర్ అక్కడ కూడా ఉంటుండది. కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వులు ఎందు ఉంటుండది. అదే పాజిటివ్ మానవుని ఎందు నెగిటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు. పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగిటివ్నే. కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక తుడయుండు ఆత్మతత్వం. కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది. మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది. అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది ఫండమెంటల్ నాలెడ్జ్. అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి. ఆ ఫండమెంటల్ నాలెడ్జిని మొట్టమొదటి పెంచుకోవాలి. అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి. కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఒక ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము. సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే, కానీ ఎలా సత్య జీవితాన్ని గడపగలవు? సత్య జీవితాన్ని గడపాలి. మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము. చాలా పొరపాటు. ఒక తల్లి 25 సంవత్సరముల తల్లి ఉంటుండాలి. 15 సంవత్సరముల యొక్క కుమారుడు ఉన్నాడు. కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? అమ్మా నన్ను వదలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదలిపోతివా, వదలిపోతివా, వదలిపోతివా అని ఏడుస్తున్నాడు. చక్కగా విచారణ చేస్తే తన్ను వదలిపోయినటువంటిది ఏమిటి? ఇంతకాలం దేనిని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే. కాబట్టి నువ్వు వదలిపోతివా అని ఎందుకు అంటున్నావు? నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి. కానీ ఆ దేహం కాదు తల్లి. నన్ను వదలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం. కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి. ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు. ఏమనేటువంటిది? కేవలం తొడిగిన వస్త్రములు వంటివి. డెత్ ఆఫ్ ది డ్రెస్. ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి. అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుండది, అదే ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి. దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది. కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు. మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దీనిని ఎడ్యుకేర్ అన్నారు. ఎడ్యుకేషన్ తో పాటు కేర్ కూడా అత్యవసరము. ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు. కనుక మీరందరూ చదువులు ప్రారంభమిస్తున్నారు, అనేక దేశంలో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. 5 పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి. 5 తంత్రాలు మాత్రమే గుర్తించాలి. ఏమిటి చదువు అంటే? ఏమి ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు? ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి? ఈ చదువు యొక్క పంచాక్షరముల యొక్క ఏమిటి? నేటి ఉన్నటువంటి చదువుల లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి? దీన్ని మొట్టమొదటి మనం గుర్తించాలి. పంచతంత్రముల యొక్క ప్రవేశము, పంచతంత్రముల యొక్క వివేకము, తంత్రముల యొక్క విచారము చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి. కనుక మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? గ్రంథ పరిచయం కాదు, బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు. మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము. ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు. అయినటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపును తెరుస్తుంది. ఈ డోర్స్ ఆఫ్ మైండ్, డోర్స్ ను తెరిపించాలి. అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్. ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేదెట్టాలి? అనేక సుఖములు ఆశిస్తున్నావు, అనేక సౌభాగ్యాలు గుణములు ఆశిస్తున్నావు, తలుపులు తెరిచి దాన్ని ఆశించు. అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు. కనుకనే హృతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే హృదయం కొత్త తలుపులు తెరచాలి. అప్పుడే మనలో ఆ హృతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. హృతము సర్వత్రా సంచారం చేస్తుంది. నాకు, వారికి, వీరికి, అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంది. కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు, మైండ్ కావాలి. ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి, కాలంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి. ప్రేమ స్వరూపులారా, ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రం తెలుసుకోవటం లేదు. అనవసరమైనటువంటి వాటినంతా తెలుసుకుంటున్నాము. ఎవరో ఒక బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు. అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి. ఇప్పుడే నీకు ఆనందం కలుగుతుంది. ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఎడ్యుకేషన్ కొట్టి వాటర్, ఎడ్యుకేర్ షుగర్. ఆ షుగర్ దాంట్లో వేయి,
1: వేసిన తర్వాత ఒక తూరి తాగి చూడు అని నీకు ఆ రుచి తెలియదు.
0: స్పూన్ తీసుకో,
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు. అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం. మన హృదయమే టంబ్లర్, టీ షుగర్. లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్. విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో అనేటువంటిది కలుపు. విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది కనుక కేవలము.
2: సో
1: స్పూన్ కూడా కావాలి మనకు, అది విజ్ఞానం. విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది. ఆచరణ పెట్టేప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది. జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు, జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు. దానికి రూపం లేదు, జ్ఞానాన్ని ఎవరు చూపలేరు. ద్వైత దర్శనం జ్ఞానం ఒక్కటే. ఆల్ ఆర్ వన్, బి అలైట్ టు ఎవరీ. సత్యాన్ని గుర్తించడమే అదే జ్ఞానం. అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక గుడ్డ, ఇది గుడ్డ కాదుంటాను నేను. మరి ఏమిటి? త్రాళ్లు అంటాం, టేప్స్. ఇది త్రాళ్లు కాదంటారు, ప్రతి అంటారు. ప్రతి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే. కానీ కాటనే లేకపోతే థ్రెడ్ లేదు, లేకపోతే కాటన్ కాదు, ఒక గుడ్డ కాదు. కనుకనే మూడు చేరినటువంటిదే ఇందులో ఏకత్వము. కనుకనే మానవత్వంలో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. అన్ని భగవత్ యొక్క అర్పితంగా గావించుకోవాలి. సుఖం కానీ దుఃఖం కానీ, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో భగవంతుడా నాకెందుకు ఈ దుఃఖాన్ని ఇచ్చావు అని భగవంతుని నిందిస్తాం. కాదు కాదు, దానిలో కూడా ఏదో ఒక సుఖం పెట్టాడు. ఫర్ మీ దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇంత సుఖం వచ్చేసేసింది, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటే కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని. పెయిన్ అండ్ ప్రెజర్ బోత్ ఆర్ యువర్ గుడ్ గుడ్ గుడ్. ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితం.
3: ఇప్పటిదాకా మీరు నవంబర్ 20వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ప్రారంభోత్సవ సందర్భంగా భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఏ వ్రతమునైనా పవిత్ర భావంతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ఆచరించాలి. అప్పుడే మీకు ఎంతటి ఫలితమైనా లభిస్తుంది. భగవదనుగ్రహం చేత మీరు చేయలేని పని ఈ జగత్తులో లేదు. ఎంతటి ఘనకార్యమునైనా మీరు సాధించవచ్చును. సావిత్రి మరణించిన పతినే బతికించుకోగలిగినప్పుడు ఇంక ఈ లోక సంబంధమైన విషయాలు ఎంతమాత్రము. భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు. అయితే పవిత్రమైన హృదయంతో ప్రార్థించాలి. వారు ఇలాంటివారు, వీరు అలాంటివారు అంటూ ఊరివారి శుద్ధులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే మీరు తలచిన కార్యములు ఎలా సిద్ధిస్తాయి? లోక సంబంధమైన శుద్ధులు వదిలిపెట్టి లోకేశుణ్ణి ఆశ్రయించినప్పుడే మీ యొక్క సర్వకార్యములు సిద్ధిస్తాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ యువత సాయి భగవాను దివ్య సమక్షంలో ప్రదర్శించిన నాటకం వ్యక్తే శక్తి.

0: గ్రామాలన్నా ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటావు.
1: అట్టగాదరా, ఎప్పటించో అందరం ఇవే సమస్యలతో బాధపడుతున్నాం కదా. నా పాటిని ఎవరైనా మన సమస్యలు తీరే మార్గం చూపకపోతారా అని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాను.
2: నీ పిచ్చిగానే పాట పాడితే పాటలు తీరుతాయట్రా.
0: ఒరాయ్, వీడు చెప్పేది నిజమే కదరా. మన ఊర్లో మందులు ఇవ్వటానికి డాక్టర్లు రారు, వ్యవసాయం చేసుకుందామంటే నీరు కూడా లేదు, పోనీ ఏదైనా పని చేసుకుందామంటే పని దొరకదు. ఇదంతా చూసి ఇప్పటికే చాలా మంది ఊరొద్దులు వెళ్లిపోయారా. ఏంటో తలచుకుంటేనే చాలా బాధగా ఉంది.
3: ఒరే బాబు, మీ ఊరు రావాలంటే మూడు చెరువులు నిండాల్సి వస్తుందిరా. సరైన రోడ్ లేదు, పైగా ఆ కొండ చుట్టూ సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి నా ఒళ్ళుకి అసలు కోణం అయిపోతుందిరా. నా వల్ల అవ్వట్లేదు, వేరే ఊరు డ్యూటీ వేయించేసుకుంటాను.
1: అదేం బాబే అట్ట అంటారు? మీరు కూడా రాకపోతే మాకింకా ఈ మాత్రం విషయాలు ఎట్ట తెలుస్తాయి?
3: అది నిజమే గాని ఎంత శ్రమ నేను పడలేనురా బాబు. ఇదిగో ఈ ఉత్తరాలు తీసుకోండి. తిమ్మయ్యా, మల్లన్న, అంగడి శెట్టి, మాంజీ, దశరథ్ మాంజీ, నిన్నేనయ్యా బాబు. ఏంటి దశరథు, భార్య పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదా పాపం?
2: లేదయ్యా, భార్య పోయిన దగ్గర నుంచి సానా బాధలో ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా తెలియదయ్యా. వీడి తమ్ముడు కూడా కూలి కోసం ఊరొదిలి పట్నం పోయాడయ్యా. పాప ఈ మనిషికి ఊళ్ళో గంజి నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ లేరయ్యా.
3: ఆ తమ్ముడి దగ్గర నుంచి అనుకుంటా ఈ ఉత్తరం. అవును గాని మీరు ఇంతమంది ఉండగా ఆ ఆడమనిషి ప్రాణాలు కాపాడలేకపోయారేంటయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు?
2: పాపం అందరూ సాయం వచ్చారయ్యా, కానీ ఈ కొండ చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఈ ఘోరం జరిగిపోయిందయ్యా. పట్టణం చేరేందుకు దగ్గరదారుంటే నా భార్య నాకు దక్కేదయ్యా, నా భార్య నాకు దక్కేది.
4: ఎవరా ఎవరా అరుపులు?
1: సిమాద్రి ఎవరు పిలుస్తున్నారా రే?
4: సిమాద్రి,
1: ఏంట్రా
4: ఘోరం జరిగిపోయిందిరా?
1: ఏం జరిగిందిరా?
4: నీ కొడుకుని
1: ఏంట్రా, ఏమైందిరా వాడికి?
4: కొండ దగ్గర తాచుపం కాడేసిందిరా.
1: పాము కాడేసిందా?
4: అయ్యో పాము కాడేసిందిరా. పట్టణం తీసుకెళ్తుంటే సగం దారిలోనే.
1: ఏం జరిగిందిరా?
4: సగం దారిలోనే అంత అయిపోయిందిరా.
1: ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నిజమేనారా?
4: అవునరా, అంత అయిపోయిందిరా.
1: ఒరే నా కొడుకు నన్నేంటిది వెళ్ళిపోయాడంట్రా. ఒరే

0: ఆ సింహాద్రిగాడికి ఎంత కష్టం వచ్చి పడిందిరా.
1: చెట్టంత కొడుకు అన్యాయంగా పోయాడురా పాపం.
2: ఆ కుర్రాడు కూలి కోసం ఎప్పుడు పట్నం పోవాలనేవాడురా. పాపం ఈ రోజాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా.
1: సింహాదిగాడి ఇంత కష్టాన్ని ఎట్ట తట్టుకుంటాడో ఏంట.
0: సమయానికి వైద్యం అందక మన ఊళ్ళో చాలా మంది బలవుతున్నారా.
3: అవునరా, నిన్న నాకు జరిగింది, ఇయాల ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుందో ఏమోరా. ఏంట్రా, మనం ఏం పాపం చేశావురా? ఎందుకురా మన బతుకులు ఇట్టావుతున్నాయి? మన ఊరికేదో శాపం ఉన్నట్టుందిరా.
1: అయినా ఆ దేవుడికి కూడా మన ఊరిపైన దయలేదురా.
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.
4: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ గారు.
3: అయ్యా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
5: ఏమిటి?
3: చూశారా, ఇవాళ మన ఊళ్ళో మరో ఘోరం జరిగిపోయిందయ్యా.
5: ఏం జరిగింది?
3: మన సింహాద్రి కొడుకుని పాము కాటేసిందయ్యా.
5: పాము కాటేసిందా?
3: అవునయ్యా. కొండ చుట్టూ తిరిగి వాణ్ణి పట్టణంలో డాక్టర్ బాబుకి దగ్గరికి తీసుకెళ్లే లోపే దారిలోనే ఆడు చచ్చిపోయాడయ్యా.
5: చనిపోయాడా?
3: అలా అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరు ఇట్లా చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
5: చూస్తూ ఊరుకోకుండా ఏం చేయమంటావు దశరథ్? మన గ్రామానికి డాక్టర్లు మందులు ఇవ్వడానికి రారు. పోని మనమే పట్టణం పెడదామంటే 50 కిలోమీటర్ల దూరం. అది ఆ గతుకుల రోడ్లో 6 గంటల ప్రయాణం. ఏమిటి 6 గంటల ప్రయాణం? మన కష్టాల గురించి ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టాను. వారు అధికారం కూడా పంపించారు.
2: మరి వాళ్ళు ఏమన్నారయ్యా?
5: వారు అదిగో ఆ కొండను తొలచి ఏదైనా మార్గం చేస్తే మన గ్రామం నుంచి పట్టణానికి 1 గంటలోనే, కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు అంటున్నారు. కాని ఆ కొండ బండారాలతో ఏర్పడిన కొండ. ఆ కొండని తొలచి మార్గం చేయడం ఎంతో కష్టమైన పని.
3: ఏంటి ఏమన్నారు? ఈ కొండను కొట్టి దారి చేస్తే గంటలో పట్టణం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మన కష్టాలు తీరే మార్గం ఉందన్నమాట.
1: ఒరే దశరథ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కొండను తొలిచి మార్గం చేయడం సాధ్యమైన పని కాదు.
5: అయినా ఆ కొండను తొలచాలంటే బోలెడన్ని మెషిన్లు కావాలి, 100ల మనుషులు కావాలయ్యా,
0: లక్షలు డబ్బు కూడా కావాలి. అయినా ఇవన్నీ ఉన్నా ఇంత పని చేయటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
5: ఇవన్నీ జరిగే పనులు కావు కాని. పదండి అయ్యా, పదండి, పోదాం, మీ పనులు చూసుకోండి.
3: ఆగండ్రా, ఆగండ్రా, అలా వెళ్ళిపోతారేంట్రా?
0: వెళ్ళిపోక ఏడ్చేయమంట.
3: అది కాదురా, మన కష్టాలు తీరే దారి ఒకటి ఉందని తెలిసింది కదా, దాని గురించి ఆలోచించకుండా అట్ట వెళ్ళిపోతారేంట్రా?
0: అంటే ఏం చేద్దాం?
3: మనం ఏం చెయ్యాలంటే అందరం కలిసి మన చేతులతో ఈ కొండని బద్దలు కొట్టి దారి చెయ్యాలరా.
0: ఒరే దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒరే మన చేతులతో అంట ఆ కొండను కొట్టాలట్రా.
1: ఒరే కొండను కొట్టడం అంటే గోడకి మేకలు కొట్టడం కాదు.
2: ఒరే ఆ కొండని పిండి చేసే లోపల మనం పిండి అయిపోతాం రా.
3: మొన్న నష్టం నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకోరికైనా జరగొచ్చురా. ఆ ఇంకోరు మీలో ఒకరు కావచ్చు. అందుకేరా మనమంతా కలిసి ఈ కొండను బద్దలు కొట్టి దారి చేయాలరా.
0: ఒరే దశరథ్, ఇందాకన్నట్టుగా ఆ కొండను కొట్టాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది, ఎన్నో 100ల మంది రాత్రింబగళ్ళు కష్టపడాల్సి ఉంటుంది.
2: అయినా ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, పదరా పోదాం.
3: ఈ చేతకెంతనవరా.
2: ఒరే దశరథ్, ఏమంటున్నావురా? నీ భార్య పోయిందన్న బాధ నుంచి నువ్వింకా తేరుకున్నట్టు లేవురా, అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు.
1: అయినా అందరం కొండను కొడుతూ కూర్చుంటే పిల్లాంబిడ్డల్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి తిండెవరు పెడతారు?
3: అరే మల్లన్న, పిల్లా పాపలు అంటున్నావే, నేను చేద్దామన్న ఈ పని కూడా వాళ్ల కోసమేరా. అరే వెంకయ్య, నువ్వు కొండను కొట్టడానికి 100ల మంది కావాలంటున్నావే, అరే మనకే గనక కొండంత మనోబలం పట్టుదల ఉంటే ఈ కొండని మనమే పిండి పిండి చేసి దారి చేయొచ్చురా.
2: దశరథ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇందాక నీకు మతిపోయింది అనుకున్నాను, నీకు నిజంగానే ఏదో పిచ్చి పట్టిందిరా?
1: ఆవేశంలో మాట్లాడింది చాలు, ఇంటికి పోయి కాస్త నిదానంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఎహ్ పాదండ్రా,
3: అలా వెళ్ళిపోకండ్రా, నా మాట వినండ్రా. రే మల్లన్న, రే వెంకయ్య, మీలో చల్లని రాదేంట్రా? అయ్యో భగవంతుడా.
6: దశరథ్, ఏమలా నిరాశపడుతున్నావు? కొండను బద్దలు కొట్టాలనే సత్సంకల్పం నీకు లేదా? ఈ కార్యాన్ని సాధించగలనన్న దృఢమైన నమ్మకం లేదా? లే, ఒక్కమారు ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం అందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని దౌర్భాగ్యాలకు కారణమైన కొండను పగలగొట్టి దారి చేసి చూపించు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొట్టి దారి చేస్తాను. ఈ గ్రామంలోని కష్టాలకు కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తాను. కాని నేనొక్కడిని ఒంటరిగా ఎలా సాధించగలను? నాతో ఎవరూ లేరే. నా ఒక్కడి వల్ల అవుతుందా ఈ కార్యాన్ని సాధించగలనా?
6: దశరథ్, నీపై నీకు సంపూర్ణ విశ్వాసం గనక ఉంటే నీ ఒక్కడివే ఈ బృహత్ కార్యాన్ని సాధించగలవు. అందరి మేలు కోసం నీవు సాధించే ఈ ఒంటరి పోరాటంలో దైవం నీకు తోడుగా నిలుస్తుంది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. దశరథ్, ఆ కొండను కొట్టడానికి ఈ ఉలి నీ చేతిలో పనిముట్టయితే ఈ మహాద్భుత కార్యాన్ని సాధింపచేయుటలో నీవు ఆ దేవుని చేతిలో పనిముట్టువి. దైవం నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయం నీ దరిదాపులకు కూడా రాదు. దైవం నీకు అండగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కొండైనా మట్టి ముద్దలా కరగాల్సిందే. ఆ దైవం ముందు తల వంచాల్సిందే. పద, రాబోయే తరాలకు సౌభాగ్య జ్యోతిని అందించు. కదులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయి. వెళ్ళు దశరథ్, వెళ్ళు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొడతాను. ఎవ్వరు వారించినా ఈ పనిని ఆపను.

0: దశరథ్, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు, ప్రయత్నాన్ని మానుకో మానుకో మానుకో.
1: నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఏం చేయగలవు, ఏం చేయగలవు? ఇది కాని పని, ఆపే ఆపే.

0: అద్భుతం దశరథ్, మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం.
1: మేమెవ్వరూ నీకు సాయపడకపోగా నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచాం దశరథ్.
2: అయినా 22 ఏళ్లు ఎండనక వాననక రాత్రింబవళ్ళు నువ్వు ఒక్కడవే చేయటం,
0: అదే నిస్వార్థంగా మాకోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంతటి దారి చేశావయ్యా.
3: కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని నిరూపించావయ్యా.
1: దారి చేసి మా అందరికీ మార్గదర్శకుడు అయ్యా దశరథ్. సుభాష్ దశరథ్, సుభాష్.
0: అద్భుతం, ఇది నిజంగా అద్భుతం.
4: అయ్యా అయ్యా అయ్యా, మన సర్పంచ్ గారు, మంత్రి గారిని, కలెక్టర్ గారిని మన ఊరు తెస్తారయ్యా.
5: మై గుడ్నెస్, సర్పంచ్ గారు, వెన్ యూ ఆర్ సేయింగ్, మీరు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. 22 ఇయర్స్, 22 ఏళ్ల పాటు ఒక్క మనిషి, ఇట్స్ అమేజింగ్, అన్బిలీవబుల్. ఏం సార్?
2: నిజంగానే ఇది అద్భుతం.
6: ఇతనేనండి అయ్యా దశరథ్, ఇదంతా ఇతనే సాధించాడు.
2: దశరథ్ రావయ్యా, రా.
7: ఇంతటి మార్గాన్ని నువ్వు ఒక్కడే చేయడం మహా అద్భుతం. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదు.
2: అది
7: నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ నుంచి ఈ గ్రామం పేరు దశరథ్ నగర్ గా మార్చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరియు అధిష్టాన వర్గానికి వివరించి దశరథ్ నీకు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇంతటి ఘనత సాధించిన దశరథ్ కు ఒక పక్కా ఇల్లు, 5 ఎకరాల భూమిని శాంక్షన్ చేస్తున్నాను. ఆ ఏరి ఆ పేపర్ వాళ్ళు,
5: టేక్ ఫోటోగ్రాఫ్స్.
2: కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ విషయం చూసుకోండి.
8: షూర్ సార్, ఐల్ టేక్ కేర్. ఆఫీసర్, ప్రిపేర్ ద ఫైల్ అండ్ గివ్ ఇట్ టు మీ.
9: సర్పంచ్ గారు, ఆ డీటెయిల్స్ కొంచెం ఇస్తారా?
2: వెళ్ళొస్తానయ్యా దశరథ్. నమస్కారం.
1: అయ్యా ఒక్క నిమిషం.
2: ఏంటి దశరథ్?
1: చిన్న మనవయ్యా, ఇల్లు 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీలాంటి పెద్దలంతా ఇన్నాళ్ళకి మా ఊరొచ్చి నేనేదో ఎవరూ చెయ్యలేని పనిని చేశానని, ఏదో సాధించానని ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. కాని నేను వీటిని ఆశించి ఈ పని చేయలేదయ్యా. నా భార్య, నా తోటి గ్రామ ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం చూసి చూసి తట్టుకోలేక నేనెంతో ఆవేదన చెందేవాణ్ణి. నాలోని ఆ వేదనని చల్లార్చుకోవడానికి ఈ పని మొదలుపెట్టాను. కాని 22 ఏళ్లు నాకు శక్తినిచ్చి నడిపించింది నా గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఆశయం, ఆ దేవుడు నా వెన్నంటే ఉన్నాడన్న ధైర్యం. ఈనాడు నా ఆవేదన చల్లారిందేమో గాని నా ఆశయం నెరవేరలేదయ్యా.
2: ఏంటి దశరథ్ ఆ నెరవేరని ఆశయం?
6: ఏముందయ్యా, మా గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్ర సదుపాయం.
2: ఆరోగ్య కేంద్రమా?
10: ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. చాలా మంచి ఆలోచన సార్. బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఈ రోడ్ వల్ల 50 విలేజెస్, 50 గ్రామాలకు ఈ విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కడితే చాలా మందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా బెనిఫిట్ అవుతుంది.
2: నిజంగా ఇది మంచి ఆలోచనలాగా ఉంది. కానీ ఆరోగ్య కేంద్రం అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. హెల్త్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి ఏదో ఒకటి చేస్తాంలే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం. నమస్కారం.
1: అయ్యా ఒక్క నిమిషం.
2: ఏంటి?
1: పెద్ద మనసు చేసుకుని నా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. మీరు ఎప్పుడో ఆరోగ్య కేంద్రం కడతానంటే కాదయ్యా, నేను వృద్ధుణ్ణయిపోయాను. ఈ కొండను కొట్టి కొట్టి అలసిపోయాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు. మీరు తొందరగా ఆరోగ్య కేంద్రాన్ని కట్టించండి అయ్యా. ఏమైనా మా ఊళ్ళో ఆరోగ్య కేంద్రం నేను చూడాలా? దానికోసం కావాలంటే మీరు నాకు ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తీసుకుని దానిలోనే కట్టించండి అయ్యా. అదే అదే నా కళ, నా ఆశయం. నా కళని నిజం చెయ్యండి అయ్యా. నాకిచ్చిన భూమిని మీరు తీసుకుని ఆరోగ్య కేంద్రం కట్టించండి అయ్యా.
2: చెప్పాను కదా ఇందాక,
4: చేద్దాం తప్పకుండా, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం.
6: బాధపడకు దశరథ్, ఇన్ని సంవత్సరాలు నీ శక్తినంతా గ్రామం కోసమే ధారపోసావు, ఇప్పుడు నీకిచ్చిన భూమి కూడా గ్రామానికే త్యాగం చేస్తావా? నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కావటం లేదయ్యా.
1: అయ్యా, నా కల నిజమవుతుందా అయ్యా?
6: అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది.
1: వెంకయ్య, మల్లన్న, మన ఊరికి ఆరోగ్య కేంద్రం వస్తుందంటారా? నా ఆశయం ఫలిస్తుందా?
4: నీ కలని మేం నిజం చేస్తాం తాత, మేం నిజం చేస్తాం.
0: నీ ఆశయం కోసం మేం పాటుపడతాం.
1: మీరా, మీరు నా కలను నిజం చేస్తారా నాయన? నా ఆశయం కోసం మీరు పనిచేస్తారా?
0: అవును తాత, మేం పనిచేస్తాం.
4: తాత, ఒక్కసారి నీ చేతుల్ని చూపించు. ఇవి ఇవి 22 ఏళ్ల పాటు కొండల్ని కొట్టిన చేతులు కావు, మా యువతరం భవిష్యత్తు బంగారు బాటలు వేసిన చేతులు.
0: మాకోసం ఇంతటి త్యాగం చేసిన నీకోసం మేమేమైనా చేస్తాం తాత. నీ పవిత్రమైన ఆశయం కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం.
1: నిజంగానా నాయన? గ్రామాభివృద్ధికి మీ యువతరం ముందుకు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన గ్రామం అభివృద్ధి అవుతుందన్న ఆశ కలుగుతోంది. కానీ అభివృద్ధి చిలక పలుకులతో సాధ్యం కాదు సుమా. మీలో పుట్టిన ఈ చైతన్యం పాలమీద పొంగులా కాకుండా బావిలోని ఊటలా ఉండాలి. దానికి మీకు వజ్ర సంకల్పం కావాలి. ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవునిపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.
0: అలాగే తాత, నువ్వు చెప్పినట్టే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
1: మన ఒక్క గ్రామాన్నే కాదర్రా, మన చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలు సమస్యలతో అల్లాడిపోతున్నాయి. మనమంతా కలిసి ఆ సమస్యలని రూపుమాపాలి.
0: మేము చేయబోయే ఈ మహత్తర కార్యంలో విజయం సాధించాలని ఆశీర్వదించు తాత.
1: మీకు కావలసింది నా ఆశీస్సులు కావురా. మీకు, నాకు, మనందరికీ కావలసింది అదిగో అదిగో ఆ భగవంతుని ఆశీస్సులు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మనకు శక్తినివ్వమని అందరం ఆయన్ని ప్రార్థిద్దాం.

ఆంధ్రప్రదేశ్ యువత స్వామివారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన వ్యక్తే శక్తి నాటకం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి పంపించమని కోరుతున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 5వ భాగంలో ఇందిరమ్మ గారు మరికొన్ని అనుభవాలు మనతో పంచుకుంటారు. స్వామి వారికి ప్రశాంతి నిలయంలో ఇల్లు ఇవ్వడం

ఓం శ్రీ సాయి. మేము అప్పుడేమో ఈస్ట్ లో ఉండేవాళ్ళం. మా కజిన్ సిస్టర్ వాళ్ళకి ఇచ్చారన్నమాట అది రూమ్స్. ఫస్ట్ లో అప్పుడు రూమ్స్ ఇచ్చేటప్పుడు ఈస్ట్ ఫస్ట్ కట్టారన్నమాట. అందరికి తెలుగు వాళ్ళకి ఇస్తున్నాను, ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. ఇక్కడి నుంచే మీరు అన్ని చూడవచ్చు, ఇక్కడి నుంచే అంతా వినొచ్చు అక్కడ. కానీ ఆ బ్లాక్ అంతా అట్లే చదివితే అప్పుడు అంతా స్వామి రూమ్ రూమ్కి వెళ్ళారన్నమాట. రూమ్ రూమ్కి వెళ్ళి దీపం వెలిగించడమో లేదా వెళ్ళి నమస్కారం చేసుకో. మా కజిన్ సిస్టర్స్ ఇద్దరికి ఏమీ తెలియలే. వస్తారన్నారు, ఏం చేయాలి తెలియపా, పక్కన వాళ్ళు ఎవరు వచ్చి గబగబా రూమ్స్కి వచ్చేస్తున్నారు స్వామిని, వాళ్లే వచ్చి లోపలికి వచ్చి హారతి ఇవ్వడానికి తట్ట పెట్టడం అట్లన్నమాట. అన్ని రూమ్స్ అట్లే చూసి మీకు అందరికీ చూడు ఎంత దగ్గరికి ఇచ్చినానో, నా దగ్గరే ఉంటారు అట్లన్నమాట. తర్వాత తర్వాత ఒక్కొక్కరు పోయాక రూమ్స్ అన్ని ఇప్పుడు చేంజ్ అయ్యి, కానీ ఫస్ట్ అందరికి ఆ బ్లాక్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. సెకండ్ థర్డ్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. అట్లా వాళ్ళకి ఇచ్చారు. అమ్మ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు అనమాట. హై బీపీ అయిపోయి పెరాలసిస్ వచ్చింది తనకి. ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను అప్పుడు. డేస్ పోయినాయి నాకు, హాలిడేస్కి వచ్చినాను, వచ్చేటప్పటికి ఇట్లయింది. మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది, పోస్టీరియర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, సివియర్గా రావడమే వచ్చింది. మా బ్రదర్ వాళ్ళందరూ హాలిడేస్ పిల్లల్ని తీసుకుని బెంగళూరు వెళ్ళినారు. ఇట్లా సీరియస్గా ఉంది, ఏదో ఫోన్ చేశాను. ఈయన రికవరీ, ఈయనకి హీ పాస్డ్ ఆఫ్ అనమాట 13. ఆ రోజు మాట్లాడుతూ తిరుపతి వెళ్దాం రేపు అట్లా ఇట్లా ఏదో చెప్పారు. ఈ పాస్ట్ ఆఫ్ తెలుగు వాళ్ళు ఉన్నారు, సెకండ్ థర్డ్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. అట్లా వాళ్ళకి ఇచ్చారు. అమ్మ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు అనమాట. హై బీపీ

చెప్పారు. హీ పాస్డ్ ఆఫ్. ఆ తర్వాత మా మదర్కి అటాక్ వచ్చింది. ఆ టైంలోనే ఈయనకి అటాక్ వచ్చిన తర్వాత ఆయనకు వచ్చింది ఏదో ఒక 2 డేస్ అడ్ టు ఆ తేడా. ముందే వచ్చింది అంతే. అందుకని నాన్నగారిది ఆయనకి అంత పెద్దగా చెప్పకుండా బాగాలేదు అట్లా ఇట్లా చెప్పి అయిపోయాక మెల్లగా చెప్పానమాట. హాల్లో అయినా రూమ్లో అయినా అట్లా. మా గ్రాండ్ మదర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు తోడున్నారని. ఇంకా మీరు ఆమెకేం చెప్పారంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, అయినా చేయాలంటే ఆ కాలంలో వాళ్ళు చేయరు కదా, వినరు కదా పాపం. ఇట్లా ఇన్ని ఏళ్ళు వాళ్ళు ఒక ఇది ఉండి తర్వాత తెరిచేయండి, బయట వచ్చేది కాదు అట్లా అనమాట. స్లోలీ షీ రికవర్డ్, హెమిపెరిసిస్ స్టేజ్కి వచ్చింది. తర్వాత ఇక్కడికి తీసుకురావడం, ఇట్లా ఉండడం పోవడం అట్లా. ఆ పై నుంచి దిగి వచ్చే దర్శనానికి అంతా వచ్చేదనమాట. తర్వాత స్టెప్స్ దిగలేకపోయింది. సరే అట్లా దిగలేరు కదమ్మా, రూమ్ తీసుకుంటే కింద అయితే మేలు కదా అట్లా అనేసి ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ పిలిచినప్పుడు దగ్గర దగ్గరగా వచ్చేదప్పుడు స్వామి అమ్మ నడవలేకుండా ఇట్లా అంటే, నా నేనేం చేసేది, నువ్వు కింద అడిగావు కదా, కింద ఎక్కడ ఖాళీలు లేవు, దగ్గరలో ఆ బ్లాక్లో ఎక్కడో ఒకటి ఉంది, ఆ టైంకి జ్ఞాపకం రాలా ఆ రూమ్ కదా అంటే. కానీ స్వామి మైండ్లో ఏముంటుందో మనకి తెలియదు కదా, మనకి ఏది అవసరం ఇవ్వాలో ఆయనకి తెలుస్తుంది. సరే ఇంకే నేను ఊరికే గమ్ముకుంటాను అనమాట. ఆ రోజు ఆమె సరిగ్గా నడవలేకుండా ఉంది. లోపలికి వచ్చి ఇట్లా చేయి పట్టుకుని పక్కన స్వామి ఇట్లా ఇంటర్వ్యూ రూమ్లో ఆయన చైర్ ఇట్టుంటుంది ఆ లోపల దాంట్లో. బయట మామూలుగా చైరు ఇట్లా విండో ఉంటుంది, అందరం కూర్చుంటాం. లోపలికి పోయి చూడ కర్టన్ దాటి లోపలికి పోతే స్వామి చైర్ కార్నర్ ఉంటుంది, ఇటు కొంచెం స్థలం ఉంటుంది, సైడ్లో ఇంకొక చైర్ వేసింది. చేయి పట్టుకుని పాప నడవలేకుండా ఉన్నావా, నేను పట్టుకుని ఉన్నాను కూర్చోబెట్టాలని. దానికి మీ ఆయన్ని పిలిచేదా కూర్చోబెట్టుకుంటాడు, ఒళ్ళో జోక్స్ వేసేవాళ్ళనమాట తమాషా అట్లా. నవ్వేసి స్వామి చేయి పట్టుకుని ఇట్లా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ చెయ్యి వదలకుండా పట్టుకునే ఉన్నారు ఇంటర్వ్యూ అయ్యేంత దాకా. ఆ దాంట్లో ఆమె చెప్పింది అనమాట, స్వామి రూమ్ ఇస్తే దిగలేకుండా నడవలేకున్నాను అక్కడి నుంచి మెట్లల్లో, రూమ్ ఇస్తే ఇందిరా నేను ఉంటాము, నువ్వు చూసుకుంటావా అతన్ని, అంటే గోసఫ్ అని ఆయనకి తెలుసు కదా, నేను చూసుకుంటాలే నీ కూతుర్ని. మనీ ఎప్పుడు స్వామి చేతికుండా మనీ ఏదైనా మనిస్తే తీసుకోవడం భలే కష్టమయ్యేది. రూమ్ కట్టాలి కదా, ఎవరు చెప్పేవాళ్ళు కదా ఎంతని ఏమని తెలియదు అనమాట. సరే సమ్ అమౌంట్ తెచ్చి ఇచ్చేసి తర్వాత కట్టచ్చు మనం అడిగి అనేసి ప్యాకెట్ పెట్టుకుని ఉంటే పక్కకు పెట్టేస్తారు ఎంతసేపు. నాకు తెలిసి ఇంకా మన చేతిలో తీసుకుని అమ్మ చేతికి ఇచ్చేసిన. పెద్దవాళ్ళు కొంచెం అంటే చాలా ఇదిగా పిల్లల్ని చూసినట్టు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు, ఒకరిగా మాట్లాడేవాళ్ళు అనమాట. వాళ్ళకే ఆ భయం లేకుండా ఇది లేకుండా సరే అమ్మ లేదు స్వామి తప్పకుండా స్వామి నేను ఇందిర ఉంటాం స్వామి ఇక్కడ అట్లా అని అంతే. అక్కడ పక్కన పెట్టారు. ఇదంతా మాట్లాడేపి ఆ ఇంటర్వ్యూ అయిపోయి బయట వచ్చేటప్పుడు అట్లా చూసి పోయి మీ అంకుల్ని అడుగు అన్నారు. నాకు స్వామి అంకుల్ ఎవరు స్వామి అన్న, అంకులని ఇట్లా చేయి పెడతానమాట మూత దగ్గర, అంకులే తెలియదా నీకు, తల అడ్డం అయిపోయాను మండి తెలియదు స్వామి అన్న. జోగారు అదే ఆఫీస్గా అన్నా ముందు తెలియక, నీ మొహం ఆఫీసులో నీకెవడు జవాబు చెప్తాడు, క్యాజువల్గా అనమాట అది. అంటే ఒకటేంటంటే స్వామి దగ్గర లోపల కూర్చుంటానండి, ఇప్పుడు మనము ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నామో అదే ఫీలింగ్ వస్తుంది. ఆయన దేవుడు అని అనుకున్నా కూడా మనం బయట నుంచి లోపలికి వెళ్ళాక అదంతా మర్చిపోతాం అనుకుంటా. మన ఇంట్లో ఒక మెంబర్తో ఒక మనతో కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారో అందులో ఆ రోజుల్లో మరీ బాగా మాట్లాడడం, జోక్ చేయడం అన్నీ ఉండి మన ఇంటి విషయాలు అడగడం, ఇంటి విషయాలతో మాట్లాడడం, ఓ ఆయన ఏమన్నాడు, ఓ ఇది అన్నాడు కదా, ఇది తిట్టాడు కదా ఇట్లా అన్నమాట. ఇదంతా మర్చిపోయి ఏదో మన ఇంట్లో ఒక మెంబర్ మనతో మాట్లాడుతున్నారు, ఈయన ఇట్లే ఉంటారు మనతో కూడా ఎప్పుడు, ఫ్యూచర్లో ఇదంతా మారిపోతుంది, ఈయన మనకు అందడం అనేది లేదు, ఎప్పుడు ఇట్టే ఉంటారు సో ఎప్పుడు మనం ఇట్టే ఉంటాం, గోపికలు కదా నాకే కృష్ణుడు నాకే కృష్ణుడు అనుకున్నట్లు ఆ ఫీలింగ్ అనమాట అందరికీ. అందుకని ఈయన మనకు దూరం అవుతారు, ఇట్లా మనం చూడము, ఇట్లా మాట్లాడలేము, ఇంటర్వ్యూస్ ఉండవు, ఇవన్నీ కూడా లేదన్నమాట ఆలోచన. ఏదో దొరికింది ఇస్తా ఉన్నారు, ఇట్లే ఉంటుంది ఇట్లే ఉంటుంది అని. అందుకని ఆ భయం, భక్తి భయం ఉన్నా కూడా కొంచెం మాట్లాడడానికి అవకాశం ఉండేది అనమాట అడగడానికి. తలుపు తీసేటప్పుడు కూడా అట్లా అన్నారనమాట. సరే వెళ్ళాను, ఆయన అడిగితే స్వామి అందరికీ అట్టే చెప్తారమ్మా, అంటే బహుశా స్వామి వెళ్ళే ఆయనకి చెప్పాలేమో అది మనకు తెలియదు, మీరు చెప్పండి అనేమాట నాకు తెలీదు. నేను దాంట్లో పేరు రాయలేదు ఏమి రాయలే, ఉరికి పెట్టేశాను స్వామి మీ ఆశీర్వాదం ఒక రూమ్ ఇస్తే ఇక్కడే ఉంటాను సంవత్సరం. సరే తర్వాత ఆఫీస్కి వెళ్తే వాళ్ళు డోనర్స్ లిస్టులో వేసి ఉన్నారు అప్పటికి.

చెప్తేనే కదా అని వస్తుంది. ఎట్లా నాకు నేను వెళ్ళి అడిగితే పేరు ఏం పేరు పేరు చెప్పాను, పేరు చెప్తే ఊరి పేరు చెప్పాలి కదా, ఊరి పేరు కూడా రాలేదన్నమాట. దాంట్లో నేనన్న మేము అందరూ కాబట్టి గూడూరు అన్న రాసుంటారు, చెన్నై అన్న రాసుంటారు, స్వామి రాసిచ్చినారంట. నేను రాయలేదు కదా దాంట్లో, ఊరికే అట్లే ఆయన అక్కడ ఇచ్చేసి ఉంటారు మనీ సాంకేత్ ఇల్లు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన అడగమన్నారు. అప్పటికి ఇదంతా అయిపోయినాయన్నమాట. ఇప్పుడు నేనుండే బ్లాక్ ఓల్డ్ బ్లాక్, అది జోగరావు కట్టింది, వెస్ట్ ఫోర్ అయింది. కానీ ఎవరో ఉండి హౌసెస్ లో ఉండిపోయినట్టు, కొత్తగా కన్స్ట్రక్టెడ్ కాదన్నమాట. అంటే ఉండింది ఇప్పుడు. కానీ ఆయన చెప్పిందేమో ఈయన దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తా. స్వామి అందరికి అట్టే చెప్తారమ్మా అన్నారు. కమలమ్మ గారిని ఇంకోరు స్వామి డివోటీ ఉన్నారు, ఓల్డ్ డివోటీ, చాలా బాగా సార్లు ఆమెకి ఇంటర్వ్యూలు కొడైకెనాల్కి కూడా తీసుకెళ్లారనమాట. ఆమె నాతో కూడా వచ్చింది, నాకు సరే తెలియదు మీరు రెండు అంటే అంటే వచ్చినారా, నీ రూమ్ కావాలంటే ఇయ్యి అంటాడు ఆయన. స్వామి చెప్పారండి ఇట్లా అడగమని చెప్పినారు మిమ్మల్ని అంటే, బహుశా వాళ్ళకి ఎంతమంది ఎట్లా వస్తారో తెలియదు కదా మనకి కూడా. సరే నేను వచ్చేసాను ఇంకెందుకని. మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత దసరాకు వచ్చానన్నమాట. అందరికి రూమ్స్ ఇచ్చేస్తున్నారు, ఇట్లా ఫిల్టర్ అయిపోయి కొంతమందికి ఇంక ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఆ టైంలో దసరాలో. సగపుగా మళ్ళీ వెళ్ళి అడిగాను అనమాట. అప్పుడు ఏమో నా తెలియదు ఏమైందో మధ్యలో ఇంటరాక్షన్ తెలియదు, నువ్వు వెళ్ళి మనిషిని ఇస్తాను, అక్కడ కొత్త బ్లాక్ ఒకటి ఉంది అక్కడ ఉంది, వెళ్ళి చూసిరా నీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ ఆయన అన్నారనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఏమో ఇట్లా పంపించేసినారు. సరే ఆ కొత్త బ్లాక్ వెళ్ళాను, ఇంకా కడుతూ ఉన్నారు అసి ఎస్సీ అంతా చూస్తే మెట్లు ఇవన్నీ మెట్లెక్కలేదు కదా ఇట్లా అదంతా పోయాడితే ఎవరికి ఎంత అనేది ఎవరికి తెలీదు. మేము ఊరికే కొంత డొనేట్ చేస్తాం, మాకు రూమ్ ఇచ్చారు అట్లన్నమాట. అట్లా ఫిక్స్డ్ గా ఎవరికి ఏం తెలియలే. సరే ఎన్ని రూమ్స్ అన్ని చూసేసి వచ్చి పాతదైనా ఇక్కడే ఇచ్చేయండి సార్, ఎందుకంటే మళ్ళీ స్వామి ఏముంది దూరము, పాత అయితే ఏమి వీల్ చైర్ లో రావచ్చు కదా. అప్పుడు దాకా వీల్ చైర్ కూడా ఎక్కలేదన్నమాట, ఏదో డెలికేట్ గా ఫీల్ అయ్యేది ఎవరిని నెట్టడం ఏంటనేసి. స్వామి చెప్పారు కదమ్మా మనకి దగ్గరలో దొరకవు కదా, ఇది దగ్గరే కదా కొంచెం ఇట్లా వీల్ చైర్లో రావచ్చు అంటే సరేలే అన్నారు. సరే అక్కడికి వచ్చాను, అన్ని చూస్తే ఈ రూము కొంచెం వరండా అదంతా ఖాళీగా కొంచెం స్పేషియస్ గా ఉంది అని. చిన్న వినాయకుడి దగ్గర వెస్ట్ 4A26 అనమాట, వినాయకుడి దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది దిగేటప్పుడు. సరే నీ ఇష్టం కావాలంటే కొత్తది కూడా కన్స్ట్రక్షన్ లో ఉండే అక్కడ చూసి వచ్చామంటే చూశానండి, పైకి ఎక్కడం కష్టం, మెట్లు కూడా ఉన్నాయి దానికి సి బ్లాక్ అంతని, ఇక్కడే మీరు పర్వాలేదు నేను దాన్ని. అప్పుడు ఇవన్నీ లేదన్నమాట, రెడ్ గ్రానైట్ ఏదో వేసి అంత రెడ్ కలర్ అంతా ఉండేది రూమ్స్. సరే సరే అన్నా నీ ఇష్టం అన్నారు. అప్పుడు అసలు మర్చిపోయింది తీసుకుంది విజయ్ నేను మళ్ళీ వెళ్ళిపోవాలా కానీ స్వామి వెళ్ళిపోయారు, పెట్టేసి వెళ్ళిపోయినారు ఏదో. సరే మధ్యాహ్నం వెళ్ళి గబగబా మంచి టైం పాలేదో పొంగి ఇచ్చేసి పెట్టేసి నేను లాక్ చేసి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత తెలిసిన వాళ్ళతో చెప్పి వాళ్ళని అరేంజ్ చేసి రూమ్ అంతా ఎట్లా ఇదంతా తీసేసి టైల్స్ వేసేది అదంతా వాళ్ళకి అప్పుడే చెప్పేసరికి చాలా రోజులకి ఈ కళలు కూడా రాసిండేదాన్ని. ఒకరోజు ఊరికి అన్ని తిప్పుతా ఉంటే ఆ కళలో ఒకరోజు అమ్మ నేను ఆ రోడ్లో నడిచొస్తున్నాము, ఒక లారీ లగేజ్తో అక్కడ ఉంది సేమ్ రూము. అమ్మ ఇట్లా చూపించి ఈ రూమ్ అయితే బాగుంది కదా, వరండ కూడా ఉంది, ఖాళీ కొంచెం స్పేషియస్ గా ఉంది అని అంటున్నారు. స్టన్ అయ్యా నేను చూసి, 84 ఎక్కడ అక్కడ అదే రూమ్, రోడ్ చక్కగా ఆ స్లోప్ రావడం, ఆ లారీ సామాన్తో ఉంది, ఆ రూమ్ చూపిస్తే చెప్తున్నారు అమ్మ. ఏంటా ఇది, నేను గమనించలేదు అసలు దాన్ని, రూమ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని చూడ కాలం మర్చిపోయా నేను. ఊరికి పేజెస్ తిరిగేసేటప్పుడు చూస్తే అది వచ్చింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటా ఈ కళ, స్వామి ఇవ్వడం ఆయన మనసులో ఉంది, అందుకనే పాద అయితే ఏమి దగ్గరలో రావచ్చు వీల్ చైర్లో రావచ్చు ఇన్ని చెప్పారని. అందుకని ఆమె కోసం స్లోప్ పెట్టించి ఆమె పోయాక మళ్ళీ ఇప్పుడు మెట్లు పెట్టించేశాను అన్నమాట. అట్లా అది నువ్వు నేను చూసుకుంటాలే అనేది కూడా ఆయనే చెప్పడం అనమాట. తర్వాత నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం అదంతా వచ్చింది. నేను అనుకున్న స్వామికి అది ముందే తెలిసేమో, కింద రూము మెట్లెక్కకూడదు, ఇవన్నీ ఆయన ముందే ఆలోచించుకొని ఇచ్చారు. మా క్లాస్మేట్ అనేది, చూడు నువ్వు అంటావు నువ్వు మొదటి నుంచి స్వామి చూడు ఎంత బాగా చూశారు, రూమ్ ఇచ్చారు, అది కింద ఇచ్చారు, అన్ని చేసుకోవడానికి ఇచ్చారు, హాస్పిటల్లో ఇది ఇచ్చినారు, దగ్గర పెట్టుకున్నారు, అన్ని ఎంత ప్లాన్ చేశారు చూడు అనేది. అదే అనిపించింది, మనం ఏదో అడుగుతాం చూడు నాకు కావాలి అక్కడ కావాలి ఇక్కడ కావాలని నేనేమో అడిగాను. దాన్ని కూడా ఎగతాలు చేస్తా, ఏడంతస్తుల్లో ఇచ్చేదా,
ఇంకా దగ్గరకు వచ్చిన టైం అనుకున్నా నేను, ఇంకా ఏడంతస్తులు అవి అంటుంటే స్వామి. అయితే నేను జాయిన్ అయ్యేటప్పుడు లేదు పాపం, దానికి కూడా భయపడేది, నువ్వు రిజైన్, నువ్వు రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ కావాలని వచ్చేస్తున్నావు. మరి చెప్ప, నాకు లీవ్ లేదమ్మా, నేను పుట్టుబడి కట్టబోయేది. ఒకే ఒక రోజు ఉంది, మా ఫ్యామిలీలో మా బ్రదరు సిస్టర్ వీళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ అనమాట, వాళ్ళ సర్జరీ కోసం అయితే వాళ్ళ దీనికి చాలా లీవ్ అట్లా పోయింది. కొన్నిసార్లు నేను టూర్ వెళ్ళడంలో ఆ లీవ్లు అట్లా పోయింది అనమాట. ఒక్కరోజు లీవ్ ఉంది, నేను పుట్టుబడికి ఎంత ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చిందనమాట నాకు. వీళ్ళు పుట్టుబడికి ఎట్లా పోయేది ఎట్లా వచ్చేది అన్నా అనమాట. నాకొద్దు ఇంకా చాలు అని చేస్తా. స్వామి ఇకపోతే ఏం చేస్తావు అనేది ఇవ్వరు అనేదే రాలా నాకు ఆలోచన. ఎందుకు ఇవ్వరు, నాకు చెప్పారు కదా, అంటే జాబ్ ఇస్తాను నేను ఎప్పుడు డాక్టర్ని నాకు ఇస్తానది. వీళ్ళందరూ కూడా ఏదో చేస్తారు, నేను ఎప్పుడు డాక్టర్ అని పిలవడం, మీ తమ్ముడేమో డాక్టర్ అంటుంటారు, ఏం డాక్టర్ ఏం డాక్టర్ అనేవాళ్ళు ఇంటర్వ్యూలో, అందుకు నువ్వు డాక్టర్నే తెలియదని తమాషా చేసేవాళ్ళు వీళ్ళందరూ. కానీ స్వామి అన్నారు కదా, యూ డూ యువర్ డ్యూటీ, ఐ లుక్ ఆఫ్టర్ ఎసెన్షియల్. అసలు మనం ఇన్ని రోజులు వస్తున్నాం కదా, ఎందుకు ఇవ్వడమ్మా, తప్పకుండా ఇస్తారు. అదేమో అంత 100% షూర్ అబౌట్ దట్ వన్ అనమాట. నీవు ఒక్క సండే ఇంట్లో కూర్చోమంటే నాకేం తోచలేదంటావు, ఇట్లా అంటుండేది ఆమె. కానీ నాకు ఇచ్చేటప్పటికి ఆమె లేరు, జాయిన్ అయ్యే ముందు ఆమె చనిపో, ఆగస్టులో ఆమె చనిపోయారు, నేను నవంబర్లో చేరాను అనమాట. అట్లా ఆగస్టులో ఆమె పోయాక కూడా బృందావనం వెళ్ళామన్నమాట. మా బ్రదర్ వాళ్ళు ఇంకోరు వాళ్ళ హౌస్ అమ్మేస్తుంటే 10 రోజులు ఉంది ఆమె ఇక్కడ. అప్పుడే మా మదర్ పోయిన తర్వాత నీకు ఒక అప్సెట్ అయి ఉన్నావు ఇక్కడికి రాని, 16 డేస్ ఉన్నామండి. ప్రతిరోజు పొద్దున సాయంకాలం తప్పకుండా చూసేవాళ్ళు అనమాట. ఏదో ఓదర్ అమ్మ వెళ్ళేదో అంటుంటే అమ్మ నాకు తెలుసు, నన్ను పూర్తి కూడా సెంటెన్స్ పూర్తి చేయనీలేదు. ఈ వెనక వాళ్ళు గుచ్చుతా ఉన్నారు నన్ను, వేసేసి ఇక్కడ ఉండే వాళ్ళందరు ఫెమిలియర్గా ఉండేవాళ్ళు అనమాట. చూడు చూడు స్వామి ఏదో చెప్తున్నాను, ఒకసారి వినపడేది కాదు సరిగ్గా స్వామి చెప్పేది కూడా. కానీ ప్రతిరోజు ఎక్కడ కూర్చుని, ఒకే ప్లేస్ కాదు కదా, ఇటు అటు ఎక్కడో టోకన్స్లో వెళ్ళేవాళ్ళం, ఇట్లా అట్లా చూసేవాళ్ళు అనమాట. ఒకే ఒక రోజు ఆయన పేరేం పేరండి, మన ప్రెసిడెంట్ వచ్చినారు ఆ రోజు రాలే దర్శనానికి. ఆయన ఆ రోజు రాలేదు, హెవీ రెయిన్ అయితే ఒక 3 దర్శనాలు మిస్ అయ్యి ఉంటాను అంతే. అప్పుడు లెటర్ కూడా ఇచ్చానమాట, స్వామి ఇట్లా నేను అమ్మ ఇట్లా పోయారు, నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇక్కడ జాబ్కి వస్తాను అనేసి, హాస్పిటల్ మీద సర్వీస్ ఇస్తే వస్తాను. లెటర్ ఏమో తీసుకున్నారు, ఏమీ జవాబు ఏమి ఉండదు కదా అంతే. నేను అదైపోయింది ఆ 16 డేస్. కదా ప్రతిరోజు మటుకు ఎంత సొలేసుకునేదంటే, ఆ చూడడంలో నేనున్నాను నీకు అన్న ఇది ధైర్యం మనకి ఇచ్చారన్నమాట. ఆ తర్వాత మెడ్రాస్కి వచ్చేసేసాను, వాళ్ళు అమ్మేసరి ఇల్లు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడికి దీనికి వచ్చానమాట, సోమ బర్త్డేకి వచ్చాను. మన మెడికల్ క్యాంప్ ఉండేది అందరం, ఆ మెడికల్ క్యాంప్లో పేరు ఇచ్చాను. అంతకుముందు ఒకసారి వర్క్ చేస్తున్నానమాట, వర్క్ చేస్తుంటే మళ్ళీ సెకండ్ టైం పేరు. అంతకుముందు అంతా పంపించేవాళ్ళు కానీ నాకు సరిగ్గా తెలిసేది కాదు, ముందు తెలిసింటే లీవ్ తీసుకోవచ్చు ఉండొచ్చు. నేను సడన్ గా వస్తే వీళ్ళేమో అప్పుడు అడిగితే నాకు ఇక్కడి నుంచి లీవ్ అప్లై చేయడానికి ఉండదు, సీనియర్ పోస్టులో ఉన్నాను పైగా. మర్చిపోయాను అది, అక్కడికే నాకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. దిస్ ఇస్ సీనియర్ పోస్ట్, ప్రమోషన్ పోస్ట్, వీ కాంట్ గివ్ యూ అనేసి. నాకు వచ్చి నీకు ఇవ్వకపోతే నేను రిజైన్ చేసిపోతానని చెప్పేసా. ఇట్ హెస్ గాన్ టు ది మినిస్టర్ లెవెల్, వాళ్ళు గవర్నమెంట్ది కదా, అక్కడికి రిజెక్ట్ చేసి వచ్చేసింది. సరే ఏం చేయాలా, సరే ఇస్తారా ఇవ్వండి లేకపోతే లేదు, నేనేమో రిజైన్ చేస్తాను, ఐ వెయిట్ ఫర్ దట్ డేట్ అని. మా ఇంకో కొలీగ్స్ వాళ్ళు వచ్చి, వాళ్ళ ఫాదర్ షిడి బాబా భక్తుడు అనమాట. ఒకసారి ఇక్కడికి ఆ అబ్బాయి కూడా అప్పుడు చదువుకోలేదేమో, మెడిసిన్ చదవాల, వాళ్ళ నాన్నతో వచ్చాడంట ఇక్కడికి. అప్పట్లో ఇదే నేను చెప్పాను కదా, గుడ్ ఓల్డెన్ డేస్, ట్రాఫిక్ లేదు, రోడ్ సరిగా లేదు, అట్లా వీళ్ళు కార్లో వచ్చారు బెంగళూరు నుంచి. స్వామి ఎప్పుడు లేట్ నైట్స్ పోవద్దనేవాళ్ళు, పొద్దున్న పొండి లేదా రాత్రి ముప్పై 4-5 కార్లు కలిసిపోవాలి అట్లనే వాళ్ళు అనమాట. అందులో ఆ రోజుల్లో మరి అసలు రోడ్లు కూడా బాగాలేవు, ఈయనేమో వెళ్ళిపోవాలనేసి బయలుదేరితే టైర్ పంచర్ అయిందట. సరే పోకుండా ఉండడానికి ఇట్లా అయింది అనుకున్నా, అంటే రిపేర్ కూడా ఇక్కడ లేదు, కొచ్చి రూపు ఎక్కడికో పోవాలి. తర్వాత మరోజు వెళ్ళిపోయారంట వీళ్ళు, స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంట. వాళ్ళ బావిలో నీళ్లు వచ్చి సరిగా లేదు, ఉప్పు నీళ్ళు ఏదో వచ్చిందంట చెన్నైలో. స్వామి బీబు ప్రసాదం ఇచ్చి మీ బావిలో వేసేయండి అన్నారంట. దాన్ని అది తీసుకెళ్లి వేస్తే మంచినీళ్ళు అయిపోయింది బాగా. కానీ ఆయన షెడ్డి బాబా మీద చాలా పోయిమ్స్ రాయడం అదంతా రాసేవాడు.
దాని తర్వాత ఒకసారి కంచి స్వామికి వాళ్ళు డివోటీస్ అనుకుంటా, వాళ్ళకి ఆయన వీళ్ళింటికి పిలిచినట్టున్నారు. పైన చూస్తే స్వామి ఫోటో ఉంది. వాళ్ళు కూర్చుంటారో కూర్చోరో ఫోటో కింద స్వామిని పెడితే ఎట్లా అని. వెండి సామానంతా బీరులో ఉందంట. ఆయన పాద పూజకి అయితే కీయే కనిపించలేదంట. ఎదుకున్నారు, ఒకరి దీని మీద దృష్టి, ఒకరికి దాని మీద దృష్టి, ఎట్లా అనేసి. ఏం చేస్తామంటే, స్వామి ఎట్లా ఇది, మేము ఆయన వస్తున్నారు చేయడానికి, అన్ని వెండి పాదాలు కట్టడానికి ఇవన్నీ కూడా అన్ని లోపల ఉండిపోయాయి. వీళ్ళు ఎంత ఎత్తుకున్నారో ఎక్కడో లేదో, ఆ సోఫా వెనక కిటికీలు అక్కడే ఉంది తాళం. అప్పుడు దొరికింది, సరిగ్గా ఇంకా వచ్చే ముందు దొరికింది. వీళ్ళు ఇంకా దీన్ని ఏం చేయరు, ఒకరు తీయాలని ఒకరు వద్దని, ఫోటో తీస్తే ఏమవుతుందని భయం ఒకరికి, ఆయన కూర్చోడు కామలా తీసేస్తామని. అసలు ఏమైతుంది, ఆయన వచ్చాక చూస్తామంటే ఆయన రావడమే స్వామి ఫోటో చూస్తే ఆయన దేవుడు అంటూ కూర్చున్నాడు. ఆ కంచిగా ఆ పీఠాధిపతి రావడమే వచ్చి స్వామి దగ్గర వీళ్ళు ఇంకా ఇంకో పక్క వేస్తాము అన్నట్టుగా ఏదో అనుకుంటే వాళ్ళకి ఫేసింగ్ అట్లా పెట్టి వేయాలి ఏదో ఉండుంటుంది పద్ధతి. అట్లా పెడితే ఏమనుకుంటాడు, ఆయన భగవంతుడు అనేసి అనే అనేసి కూర్చున్నాడు. వీళ్ళకి ఇంకా గుండె బరువు తీరిపోయిందని ఆ డాక్టర్ వచ్చి అంటే తెలియకుండా ఒకసారి కంట్లో నీళ్ళు వచ్చేసేది. ఎవరిని వీళ్ళు అడుగుతా ఉంటే ఓర్చుకోలేకుండా, అయ్యో నేను పోలా ఉంటే ఇట్లా వెళ్ళి వేస్తున్నారు, ఎందుకు డాక్టర్ బయట భయపడతారు, మీ స్వామి నేను తప్పకుండా రిలీవ్ చేస్తారు అనేవాడు. చైర్లో కూర్చుని ఇంకా ఓపెన్ చేయకుండా వస్తా ఉంటే ఏంటి ఇట్లా మొహ దిగాలుగా కూర్చొని ఉన్నారు, ఎందుకు మీరేం భయపడకండి, మీ స్వామి నిన్ను తప్పకుండా రిలీవ్ చేస్తాడు. ఏం డాక్టర్ వీళ్ళు అక్కడి నుంచి తిరిగి రిజెక్ట్ అయ్యి వచ్చింది అని. వితిన్ 2 డేస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, డెప్యూటీ అకౌంట్ ఆఫీసర్ వీళ్ళు కూడా రిటైర్మెంట్కి పెట్టారు. నేను అన్నాను అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తప్పకుండా ఫిల్ చేయాలి, ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా ఇంకా వీళ్ళు, సరే ఎట్లా ఇస్తారో ఏమో చూస్తామనేసి ఉండిపోయాయి. ఇవన్నీ పెట్టడానికి మళ్ళీ నాకు ఇస్తామని వచ్చింది. వితిన్ 1 వీక్ ఆర్డర్ వచ్చిందనమాట వీళ్ళు రిలీవ్ గారిని. కానీ అంటే ఇద్దరు ఉన్నామన్నమాట, ఇంకొక అతను నాకు జూనియర్, కానీ అతనికి కూడా ఇవ్వాలంటే నేను అడుగుంటే నేను చెప్పాను నాకు వద్దు అతనికి ఇచ్చేయమని నేను చెప్పినది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోస్ ఎనీవ్, నేను పోవాలా జాబ్లోంచి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఎవరు నన్ను అడగలే అప్పుడు. సో వి డిడ్ 5 ఇయర్స్ లైక్ దాట్. కాబట్టి 2 పోస్టులు ఉన్నాయి ప్రమోషన్ పోస్టులని అబ్జెక్ట్ చేశాడు. ఇప్పుడు ఇంకా ఆ పోస్ట్ ఫిల్ చేయకుండా ఒకరినే పెట్టమంటారు, కానీ ఇంకోరు ఒప్పుకోరు కదా. ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా, నా తర్వాత వచ్చామే కోపం ఇంకా. ఇప్పుడు నేను పోతానో పోనో ఒకటి, తన పోస్ట్ రాదో అని ఒకటి, కొంచెం షార్ట్ టైం పడి అనమాట. ఈ డాక్టర్ నాతో ఈ మాట చెప్తుంటే సాయిబాబా వస్తాడు తను పంపిస్తాడు ఒక హేళనగా అనమాట. అది ఏం మాట్లాడాలి, ఇంకా అమ్మకు వచ్చినా చేస్తే చీని చేయకపోతే నేను ఎట్లా పోతాను కదా ఇంకో, నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకేం అనిపించలే. తర్వాత ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సీనియర్ సీఎం లీవ్లో ఉన్నారు, ఇంకా లీవ్లు ఉంటే నేనే చూసుకోవాల్సి వచ్చేది. ఎట్లా ఏమి రాలేదు, నన్ను ఇరికిచ్చేసినారు, లాస్ట్ డే అయిపోతుంది, అందరు వచ్చి ఊరికే థ్యాంక్స్ చెప్పేసి పోతుంటారు కదా, డాక్టర్ మాకు మేడం అయిపోయింది మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం, 3:30 వరకు హాస్పిటల్ అనమాట ఓపీ ఉండేది, మేము వెళ్ళిపోతున్నాం అట్లా ఇట్లా, మీ పేపర్ ఇంకా రాలేదా, మళ్ళీ వాళ్ళదైపోయినా ఏమో తెలియదండి రాలేదని. ఇట్లనే అందరూ అప్పుడు పోయే ఒక 10-15 మంది వచ్చి చెప్పేసి పోతున్నారు. టిల్ లాస్ట్ టైం దాకా సైన్ చేస్తానే ఉన్నాను, ఎక్కడన్నా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పేమెంట్కి సీఎం లేరు కాబట్టి నేను చేయాల్సి వచ్చేది. ఇవన్నీ చేస్తాను కానీ నా బుర్రేమో అక్కడే ఉంది, రాలేదే రాలేదు. 1 మినిట్ ఉందండి ఇంకా, 3:30 ఒక్క మినిట్ ఉంది, సీఎం లీవ్లో ఉంది కదా, ఆమె సిగ్నేచర్ దాంట్లో లేదని వాళ్ళు ఇంటికి పంపించి సిగ్నేచర్ తెచ్చి అప్పుడు ఇస్తున్నారు. నేను స్వామి ఇక్కడ కూడా చివరి మినిట్ దాకా పనిచేయించింది నన్ను వదలు, లాస్ట్ డే 30th ఆ మంత్ అంటే లాస్ట్ మినిట్ దాకా పనిచేయించుకొని నన్ను రిలీవ్ చేయలేదు, కానీ ఎట్లా రిలీవ్ చేసావు అదే చాలు అనేసి ఆ పేపర్ సైన్ చేసి తీసుకొని వచ్చేసాను అనమాట.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రావణుడు రాజనీతి నాటికను వింటారు.
1: అన్నగారు, రావణుడు శక్తి పుంజుకొని ఈరోజు మళ్లీ యుద్ధానికి వస్తాడు. ఈరోజే అతన్ని సంహరించాలి. దీంతో భూభారం తీరిపోవాలి. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులందరూ జయజయధ్వానాలు చేయాలి, పుష్పవృష్టి కురిపించాలి.
2: లక్ష్మణ, శాంతించు. రావణ సంహారం అంత తేలికైన పని కాదు, బహు కష్టతరమైంది.
1: త్రిలోకాధివీరులు, పురుషోత్తములు, తమకా కష్టసాధ్యం.
2: నేను త్రిలోకాధివీరుణ్ణి కావచ్చు, అద్వితీయ శస్త్ర సంపద కలిగి ఉండవచ్చు, కాని రావణుడు ప్రతినిత్యం నవకోటి శివలింగాలకు అర్చనాభిషేకాలు నిర్వహించే మహాభక్తుడు, వేద వేదాంగాలు అధ్యయనం చేసిన సద్బ్రాహ్మణుడు, సంగీత సాహిత్య సరస్వతీ నందను, శస్త్రాస్త్ర కోవిదులు, చతుర్దశ భువనాలను గడగడలాడించిన మహావీరుడు. మనకు శత్రువు కాబట్టి సామాన్యుడుగా చులకన చేసి మాట్లాడు. నీకే కాదు, ఇది ఎవ్వరికీ తగదు.
1: మరి అతన్ని జయించడం కష్టం అంటారా?
2: కష్టమే, కాని అసాధ్యం మాత్రం కాదు. అన్నిటినీ మించి ఎంతటి మహనీయులైనా అతని దుష్కర్మలు అతని వినాశానికి దారితీస్తాయి. అలాగే రావణునికి కూడా అతని పరస్త్రీ వ్యామోహమే అతని మరణానికి కారణమవుతుంది. రామబాణం నుండి కాలకూటధరుడు కూడా అతన్ని కాపాడలేదు. ప్రతి వ్యక్తిని రక్షించేది అతడు పాలించే సత్యం, అతడు ఆచరించే ధర్మం. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అతని అధర్మమే అతని మరణానికి కారణమవుతుంది.
1: అర్థమైందన్నగారు, శత్రు గొప్పతనాన్ని కూడా గ్రహించి గౌరవించగలిగిన మీకు నా నమోవాకాలు.
2: ఆయుష్మాన్ భవ.

0: పంచుకో. నువ్వు నీ వానర సేన నా సరాఘాతానికి భస్మమైపోతారు. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. చూసావా రామా, నీ ప్రయత్నమంతా వృధా అవుతోంది. నీ మేలుకై చెబుతున్నాను, విను. యుద్ధ భూమిని వదిలి అయోధ్యా నగరానికి మరలిపో.
1: రావణ, నీ శక్తి తెలుసుకుని మాట్లాడు, వృధా ప్రలాపాలు చేయకు, రామబాణాన్ని కాసుకో.
2: ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇతడు మరణించటం లేదే. విభీషణ, రావణుడు మరణం లేకుండా వరం పొందలేదు కదా.
3: నరులు వానరులు అల్పులని మా అన్నగారి అభిప్రాయం. అందుచేత ఆ ఇరువురి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మాత్రమే చావు లేకుండా వరం కోరుకున్నాడు. అతని మరణానికి ఒక రహస్యం ఉంది, అది రామునికి తెలియజేస్తాను. రామ, రావణుని ఉదరంలో నాభి వద్ద అమృత బాండం ఉన్నది, దాన్ని ఛేదించి అతను మరణిస్తాడు.
1: సరే.

0: రామ పరంధామ, నీకు కష్టం కలిగించాడు, నన్ను మన్నించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
1: లక్ష్మణ, చూశావా, మహర్షులు మహనీయులు తమ చివరి క్షణంలో భగవన్ నామస్మరణ చేస్తూ చనిపోవాలనుకుంటారు, కాని చాలామందికి ఇది సాధ్యం కాదు. కాని రావణుడు తన ఇష్టదైవాన్ని స్మరిస్తున్నాడు. చూశారా, ఎంతో పుణ్యాత్ముడికి కాని ఇటువంటి మరణం సంభవించదు. చూడు లక్ష్మణ, రావణుడు ఎంతో విజయవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. అతని విజయ రహస్యం ఏమిటో తెలుసుకుందా.
2: విజ్ఞానఖని, మీరు మా అగ్రజులై ఉండగా ఆ రావణుణ్ణి అడగమంటారా?
1: అవును, విజ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే చాలదు లక్ష్మణ, దానిని ఆచరణలో పెట్టాలి. నాకా అవకాశం రాలేదు, నేనెప్పుడూ రాజ్యాన్ని పరిపాలించలేదు. రావణుడు రాజ్యాన్ని పరిపాలించాడు.
2: అంత మాత్రం చేత అతనికి రాజనీతి తెలుసంటారా?
1: లక్ష్మణ, ఒక్క క్షణం రావణుడు నీ శత్రువుని మరిచిపో. అతడు చేసిన నేరానికి అతన్ని శిక్షించాను తప్ప నాకు రావణునిపై ద్వేషం లేదు. చూడు, అతడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వారించకుండా అతని కోసం లక్షలాది రాక్షసులు ప్రాణాలర్పించారు. ఎందుకో తెలుసా?
2: తెలియదు.
1: రావణుడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, వారి కోసం స్వర్ణలంకను నిర్మించాడు. అందుకే ఆ విజయ రహస్యం తెలుసుకో.
2: సరే రావణ, నీ విజయ రహస్యం ఏమిటో చెప్పు.
0: లక్ష్మణ, రఘువంశంలోనే పుట్టేవా?
2: ఏ, నీకేమైనా అనుమానంగా ఉందా?
0: అనుమానంగానే ఉంది. అదీగాక నువ్వు శ్రీరామచంద్రుడికి తమ్ముడువేనా?
2: నేను రామచంద్రుడికి ప్రియమైన సోదరుణ్ణి. ఏ, అలాగడుగుతున్నావే?
0: నిన్ను చూస్తే అలా అనిపించటం లేదులే.
2: ఏ,
0: ధర్మమూర్తి రామచంద్ర ప్రభు పంపితే వచ్చావు తప్ప నీకు నీవై రాలేదు అవునా? రాజనీతి గురించి తెలుసుకుందుకు వచ్చావు అవునా? చెప్పేవాడు గురువు, తెలుసుకునేవాడు శిష్యుడు అవునా?
2: అవును.
0: మరి గురువు దగ్గర శిష్యుడు ప్రవర్తించవలసిన తీరిదేనా?
2: క్షమించండి, మీకు నమస్కారం. ఇప్పుడు రాజనీతి గురించి చెప్పండి.
0: చెప్తాను. ఒక్కసారి మీ అన్నగారిని శ్రీరామచంద్రమూర్తిని పిలు.
2: అన్నగారు, రావణ బ్రహ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు.
1: వేదవేదాంగ కోవిదులు, పరమశివ భక్తులు, మహనీయులు రావణ బ్రహ్మకు కోసల దేశాధీశుడు దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముని నమస్కారాలు అందుకోండి.
0: లక్ష్మణ, చూసావా, తాను త్రిలోకాధివీరుడైనప్పటికీ మీ అన్నగారు శత్రువునని కూడా భావించకుండా నాకు నమస్కరించాడు. ప్రభువుకి పెద్దల పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. తాను పండితుడైనా మహావీరుడైనా అఖండ ఐశ్వర్యం ఉన్నా అహంకరించక అందరి పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. రాజనీతిలో ఇది మొదటి పాఠం. రామ, నీ వినయ వందనాలకి నా నమస్కారాలందుకోవయ్యా.
3: చేతులు జోడించలేరు, మన్నించవయ్యా.
1: బాధపడకండి రావణ.
0: లక్ష్మణ, చూడు, తనకి ఎంత అపకారం తలపెట్టినా రామచంద్రుడు నా పట్ల ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నారో చూసావా? ఎవరేం చేసినా మనసులో ద్వేషభావం పెంచుకోకుండా ఇతరుల తప్పులను క్షమించగలిగే ఓర్పు నేర్పు ప్రభువులకు ఉండాలి. అవి శ్రీరామచంద్రుల్లో పుష్కలంగా ఉన్నాయ్యా. ఇదే రాజనీతిలో రెండవ పాఠం.
4: అర్థమైంది రావణ.
0: రామ, నేను చేసిన పొరపాటు వల్ల అద్భుతంగా నిర్మించిన స్వర్ణలంకంతా చిన్నాభిన్నమైపోయింది. నా తమ్ముడు ఏం పాలిస్తాడు? రామ, నా లంకకి పూర్వవైభవం వచ్చేలాగా పునర్నిర్మించే ఏర్పాట్లు చెయ్యవయ్యా.
1: ఈ క్షణంలోనే పునర్నిర్మిస్తాను రావణా.

0: ధన్యోస్మి, ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి. నా కళ్ళ ముందే నా స్వర్ణలంకకు పూర్వ వైభవం చేకూర్చావు లక్ష్మణ. రామచంద్ర ప్రభువుని చూసావా? లంకను పునర్నిర్మించమన్నాను, మరుక్షణంలోనే ఆ పని పూర్తి చేశాడు. ఏదైనా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చెయ్యి, అప్పుడే రాజుగా విజయం సాధిస్తావు. ఇదే రాజనీతిలో మూడవ పాఠం.
1: చాలా అద్భుతమైన నీతిని సాధారణంగా చూపించారు
0: లక్ష్మణ. స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను, ప్రపంచమంతా జయించాను తప్ప ఆ పని చెయ్యలేకపోయాను. ఎందుకో తెలుసా?
1: మరి ఎందుకు చేయలేకపోయారు?
0: ఎవరు ఆ విషయం గుర్తు చేసినా రేపు చేద్దామని వాగ్దానం చేసేవాడిని.
1: మరి మర్నాడు స్వర్గానికి మెట్లు నిర్మించలేకపోయారా
0: లక్ష్మణ? రేపు చేద్దామని వాయిదా వేసిన ఏ పనిని నువ్వు జీవితంలో చేయలేవు. అందుచేత రేపు అన్న పదాన్నే నీ మనస్సులోంచి చెరిపేయి, అప్పుడే నీవు విజయం సాధించగలవు. రాజనీతిలో నాలుగవ పాఠం ఇదే. శ్రీరామచంద్ర, అపూర్వమైన వినయ సంపద, క్షమ, మంచిని వెంటనే చెయ్యాలనే పట్టుదల నీలో పుష్కలంగా ఉన్నాయయ్యా. రాజనీతిని నేను నీకు బోధించవలసిన అవసరం లేదు లక్ష్మణ. చూడు, నీకు రాజనీతిని చెప్పించాలనే మీక్షతో శత్రువునని కూడా ఆలోచించకుండా నాకు తన దివ్య దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించాడు శ్రీరామ ప్రభు. ఆ ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవయ్యా, గొప్ప కీర్తి గడిస్తావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.

0: سائی سچ سائی پے مسائی جائیں گے
1: بابا
0: سچ بابا پریم بابا جائیں گے

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఇప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్ ఎస్పెషలీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకి ఎప్పుడు మన భజన్స్, అది కాకుండా ఇప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే,
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం కానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
5: సాయిరాం.
0: జె అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
6: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
7: సాయిరాం అన్న.
1: అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి ఒక బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముత్తర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయింది సేవ మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ అంటే సైన్ చేయించుకోవడం,
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపో మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది.

0: నో డ్యూస్ సర్టిఫికెట్
1: నో డ్యూస్ సైన్ చేయించుకోవడం
0: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది ఆహా ఈయన మా వార్డన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డన్స్ రూమ్ పక్కనే ఉండేది 24 అవర్స్. అదేమిటో 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
1: యాక్సెసిబిలిటీ ఉండేది,
0: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న గుర్తుంది, రూమ్ నెంబర్ 8 అనుకున్నా నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
1: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా. ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తుంచుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అన్నమాట. ఎవరన్నా
0: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
0: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద 3 లాంగ్వేజెస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
1: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి, డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట,
0: సేవాభావం.
1: మరి చూద్దాం, యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటానని తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే రెండో కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున్న సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడు గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి, పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ

0: ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
0: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట అది. అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వార్డన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు, నేను 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నానమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నానమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చి నా దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యూ విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా 2 ఏళ్ళు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యాను అనమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాదరా బందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
1: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయర్ జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
2: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం 8 రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము, 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను, ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే 8 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్ళి చూసుకోమన్నారు. 7 ఇంటికి పెడతా అన్నారు, ముందు 6 ఇంటికి వెళ్ళాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్ళాను. వెళ్లిన తర్వాత అక్కడ 4వ పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
1: చాలా బాగుంది దశగిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
2: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
0: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
1: చెప్పదే,
0: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా గాని సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ లో దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా 1 గంట పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, ఛాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో ఛాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
1: తప్పకుండా.
3: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్,
1: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ది సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికీ స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా, స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని దే ఆస్ట్ స్వామి. లైన్ లో ఉంటే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది, స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంట్రా నీ డౌట్, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా రెండు వేలు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని, అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్కి వెళ్ళటము, మైండ్కి మైండ్లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని, అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇది దిస్ జస్ట్ నాట్ థియరీ, అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
4: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
1: చెప్పు సాయి.
4: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాని, కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
1: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
4: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను, దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ నీలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్ తను యుఎస్ లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము, అప్పుడు మనకి దాని ఎఫెక్ట్. ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
5: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలిక కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డి స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఏస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతటా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పాడు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్ ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాత్ మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చొని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వార్డెన్ అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయటకు పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి, వర్కౌట్ కాలేదు కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలా అయితే లాభం లేదని చెప్పి, రూమ్ లో 12 మంది ఉన్నాను, 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రమే, వాళ్ళు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరినీ లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దాట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి, కానీ నేను ముందర లేచి పాప అందరినీ లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకి ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు, ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ I realize so much from you. I have seen other rooms where people make so much of noise. Room leaders arbulu kekkalu petti light line esesi full sound pettesi andarni lepi bayadi pampichestunnaru. Mana room lo asalu light lu kuda ve nen asalu light suprabhatam mundar light lu kuda vesevanni kadandi endukante padukunnappudu mana light esthe ibbandiga untundo. Inkoti manam lechinappudu ee mood tho lestamo rojantha alane untundi. I want to make sure that everyone gets up in a right peaceful atmosphere. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యువర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం, తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు, మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్తో కూర్చొని మాట్లాడేవాళ్ళం, 8th క్లాస్ నుంచి PhD వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి, ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి PhD స్కాలర్ వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాము అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి, భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే అది హాస్టల్.
1: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదు అనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
2: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం, అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నమ అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు, ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామి ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలయ్యి రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి చాలా కష్టపడాలి అని అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
3: ఇప్పుడు అబ్బాయి దస్తిగిరి చెప్పిన నైట్ ప్రవేశం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, బృందావన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయీలో స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు బృందావన్ కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లోని టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది రాత్రి నైట్ ప్రేయర్. ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందో తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు స్వామి. ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ ట్రైలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజం ఇంకేంటి నేను వెయిట్ చేస్తాను వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి, మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా మనకి నైట్ తెలుసో తెలియకో మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి మనం ఫ్రీ చేయిస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
1: భార్గవ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్ కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
3: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
1: టూ అవర్స్
3: కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. అంటే మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు మీరు చెప్పండి.
6: దీని గురించి చెప్పాలంటే నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకసారి షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 గంటలని మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉందిలే రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కి ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
1: యాక్చువల్
7: గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించడం, అలాగా తర్వాత ఉదయం అంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 6-5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 hour లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
1: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 5 o'clock తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
2: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేము.
1: కరెక్ట్.
2: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
1: యాక్టివేట్
2: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాతం అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత 2 రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు, ఇలా ఉంది అని కాకుండా రోజు మందిరికి వెళ్లకుండా రోజు చదవడం కాకుండా ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
1: చాలా బాగుంది దర్శకి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
8: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన నేను చెప్తాను. అందుకే అంటారండి ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 స్వామికి 25 వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది చూసిన భక్తులందరూ అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968 అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969 బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామిని ఓపెన్ చేశారు, కానీ పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979 స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975 ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981 మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
6: అలాగే ఇది అప్పటికే 1980 మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
8: 1980 హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ 25 వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
6: అదేంటి అలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరిగింది, మరి డిసెంబర్ 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
8: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడి చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనల్ని ఉంచారు, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
9: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
8: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు. అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
1: భార్గవ్,
3: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుందాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశగా చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణాదేవి, స్వామి మనకిచ్చారు,
1: స్వామి
3: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం
1: కొనుక్కుంటున్నాం,
3: మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నాడు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సన్నివేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తే తర్వాత అందరు తినాలి. అది ఎలాగ ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి. మన ప్రేయర్ ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేయడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా, మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి,
1: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
3: చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్, లేకపోతే ఎవరూ దాన్ని పాటించారు. వాళ్ళు చూసారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
1: మరి
8: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవారంట శివశంకర్ సాయి సార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళు ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవారంటే హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవారు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి, ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను స్వామి అంటున్నారు, మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు. ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
1: బ్రదర్స్, మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్, కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th డిసెంబరే రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు, కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే, అసలు స్వామి ఇది నా ఇల్లు, మనిల్లే కాదు, స్వామి కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు, ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
10: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 డిసెంబర్ 18th. ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందిరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు, నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా డిసెంబర్ 18th అది, ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మనం ఇప్పుడు పెడుతున్నారో అయితే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్కి. ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఆ పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఏంటంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి. అంతకు ముందర ఎవరో చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి, ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది. అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేక మంది ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ పంతాలు మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించారు చెన్నారెడ్డి గారికి. ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసుకుని పాలు తాగారు. తర్వాత అసలు సింగర్ కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది యాక్చువల్గా సెంటర్లో. అది అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో. అది పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు, స్వామి ఆ ఫోటో చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ ఆయన స్వామి చెప్తారు కదా, యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి. స్వామి అంటే నాదే కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తుంది, అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th డిసెంబర్ క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ 2-3 టైమ్స్ వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు కాలేజీ, స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలాసార్లు చూపించాను స్వామికి టేస్ట్, ఏంటి కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్పిన మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒకప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
1: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావంతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
4: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే వారి తల్లి ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
11: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ కాలేజీ పిల్లలే. నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి. ప్రైమరీ స్కూల్, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
4: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరండి మేము చేసుకుంటాము అని అనగానే, స్వామి అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
1: చాలా బాగుంది సాయి. మనం చూడండి, ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని, వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము, బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంకా స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
10: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాం కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్కి వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి. అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్లోకి వచ్చారు స్వామి. కిచెన్లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళం. రోలింగ్ ఇట్ ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్. స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా ఇలా ఇలా మెలేసి లాస్ట్లో చిన్న హోల్ ఉంటే దాన్ని బట్టి ఉఫ్ఫని ఇలా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్. దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హస్ ఫ్రైడ్ దట్. ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు గారు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ నెక్స్ట్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది. స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఏ గ్రాండ్. అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటు ఉంటుంది ఆనందం చెప్పడానికి లేదు అది. దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ షుడ్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు అంత మా ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిన అన్నారు పక్కనే ఉంది. అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువ ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు కానీ కాదు అది.
1: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
4: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే ఒకసారి స్వామి పోర్టికోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే ఆ నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకు కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో? సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
2: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ, వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్,
1: మన ఊహకే అందనిది,
2: మన ఊహకే అందదు.
4: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు. వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం. ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఏ ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17/2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి దూరంగా ఉన్న స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి

0: మ్యారేజ్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు ఇప్పుడు పిలవని పెరడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నేను రాగి సంకట తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, స్వామి ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే పిలవని పేరంటానికి నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
1: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారన్నమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
2: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటాధన్ గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. మేము కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్కండి అని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంతా స్టూడెంట్సే అని చెప్పేసి చూడు చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్స్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాను అని చెప్పేసి బాయిలర్స్ చూపించారు. ఎంత గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళని అప్పుడే చేశారు. స్వామి నువ్వేం చదువుతున్నావు ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగకపోతే దివాకర్ వెంకటాధన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చి ఉండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు నన్ను. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాస్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నాను తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదారులు. స్వామి అవకాశం

0: మేము భాగ్యం స్వామి అని అడిగితే, భాగ్యం అవకాశం కాదు ఇది. ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పెడితే రేపొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను. అందుకని సేవ. ద్రౌపది కృష్ణుడికి చిన్న చీరముక ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది. అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాం కదా, ఆయన భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు. అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు, అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు. ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
1: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే, మనం చేసినటువంటి ఈ మంచి పనులు, ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది?
2: సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ, డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు, అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను. అలాంటి
1: అట్మాస్ఫియర్
2: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మన మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి చెప్తాడు కదా.
3: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తలా ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలా ఒక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ల మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే, పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికీ అందరమన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
4: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడారు అన్నమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవక, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ అంటే ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
5: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అన్నమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది. ఇది మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు ఆ సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే, ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి, మీకు అర్థం కావట్లేదు, నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పించుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించొని ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు, ఆయన వైపు ఇలాగా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేము చేయాలి, ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
1: తన డ్యూటీ
5: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యత తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అది
2: కాదు, ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేనున్నాను అని నిదర్శనం ఏమైనా చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా, నాతోటే స్వామి ఉన్నారు, ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతోటి ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
1: చెప్పచ్చు.
6: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి కుల్వంద్ హాల్ లో భజన చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది, నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడూ మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలైంది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్ల కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
2: జీహెచ్ అంటే జనరల్ హాస్పిటల్,
6: అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను. నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే, నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు. అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళా బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలు వినలేదు, నేను నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను. ఎగ్జామ్ రాశాను, నాకు 75/75 వచ్చింది. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా అటేటిని పట్టించుకోకుండా నీ నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు. రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి. కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు ఒక స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని. అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు. ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75/75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ షేర్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైము సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడున్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయంటే, స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరు అని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
1: చాలా బాగుంది. మనకంట
4: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీకు నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నానని, మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము వాళ్ళ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచిన ఎవరు అన్న అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బట్టర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న, టీచర్ అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా, స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడిచింటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నారు. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
2: అయిపోయింది. అంతా
4: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అని. అంటే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటానన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎదుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను. స్వామి ఇక్కడే ఉన్నారు, ఎక్కడే పారిపోతారని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షమయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గార్డ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి, వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు, లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన మనం పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
2: అద్భుతం. ఇంకెవరైనా
1: చెప్తారా?
3: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను. మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదన్నమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజీలోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాడిని, స్వామికి ప్రే చేసేవాడిని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ రెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నా కాళ్ళు నొప్పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్డ్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడూ పొందుతూ ఉన్నాను.
1: చెప్పు దశేరి.
7: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలని ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా అన్ని
2: చిన్న ప్రేయర్ ను చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గర.
1: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్. దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
6: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
5: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
6: చెప్పు ఉదయ్.
5: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచ్డీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపులు డబ్బంత తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు జ్వరం, ఎలా ఉంది అది ఇది, టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు ఏమన్నా తిన్నావా అని అడిగితే ఆ తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని అంటే నా వైపు తిరిగి బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడంటే నువ్వు పెట్టి తినిపించాలి గాని నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి నా చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నన్ను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది నా హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు. సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
1: చాలా బాగుంది.
4: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని. అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకొని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర అంటే దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించాడు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేని లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా అక్టోబర్ 5th నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్ ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయినా టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేసిన ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్ రాత్రి 1 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్నా. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే లేదు లేదు స్టూడెంట్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని పంపించాను పడుకోమని, వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నారు. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని డాక్టర్స్ వచ్చేంతవరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే అప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది, ఎన్నో ఆలోచనలు మెదలాలి. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేసిన 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 వీక్ హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 వీక్ హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మెదడులో కదులుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను. ఆయన ఎందుకు ఏడుస్తుంది చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే నేను ఎందుకు బాధపడుతున్నానో మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఏ ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టారనమాట. అలా మాట్లాడుతాను ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయస్ కూడా లెక్చర్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద. వీళ్ళు మనకు అంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
1: అశోక్,
6: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
5: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, ఎంబీఏ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
6: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట విని తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను, అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది, నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు, మీరే నా గురువు, మీరు చెప్పారు స్వామి ఒకనాడు మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని, అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురువు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
2: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాము.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకు అందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: కరెంటులో శబ్దం లేకపోయినప్పటికీ ఆ కరెంటు మైకులో ప్రవేశించి శబ్దం వినేటట్టు చేస్తున్నది. బల్బు యొక్క కాంతి కరెంటులో లేకపోయినప్పటికీ ఆత్మ బల్బు ద్వారా కాంతిని అందించింది. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపంలో దాని చేత పనిచేస్తున్నది. అవన్నీ కూడా దాంట్లో లేనప్పటికీ దానికి చక్కని ఉదాహరణ చూడండి. అగ్ని ఉన్నది. ఈ అగ్నిలో ఉండేటువంటి దహించే శక్తి ఎలా అయితే ఉన్నదో, మనసులో శీతల శక్తి ఎలా అయితే ఉన్నదో, ఆ శక్తి రూపంలో ఆత్మ వస్తూ ఉన్నది. అది సాక్షి అనుభవము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత విషయానికి వస్తున్నాను. ఇవన్నీ కూడా ఉపనిషద్ వాహినిలో భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో ఎంతో దయతో స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇవన్నీ ఎప్పుడూ మనం మాట్లాడుకుంటుండాలి. ఈ భావాలు అందరితో మనం పంచుకుంటుండాలి. అప్పుడే బాగా హృదయంలో నాటబడతాయి. అదే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు ఆత్మవస్తువు కారణం అని తెలుసుకున్నాను. తర్వాత అంశానికి వస్తున్నాను. కారణములు కాదు అని అర్థమైంది, మనసు కాదు అని అర్థమైంది, వీటి అన్నింటినీ పనిచేయించేది అదే అని అర్థమైంది, ఇవేవి అందులో లేవు అని కూడా అర్థమైంది. ఇప్పుడు అలాంటి ఆత్మవస్తువుని చెప్పాలంటే ఎలాగా, దాని గురించి వర్ణించాలంటే ఎట్లా, దాని గురించి 10 మందికి తెలియజేసేది ఎలాగా అనేది తర్వాత ప్రశ్న. దాని ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది, నాయన దేని గురించి అయినా చెప్పుకో, బాహ్య వస్తువుల గురించి చెప్పుకో, బాహ్యపరమైన బాహ్యేంద్రియములు కరచరణాద్యవయవముల గురించి చెప్పుకో, తనివి తీరా చెప్పుకో, కాని వీటిని పని చేయించేటువంటి ఆత్మవస్తువు గురించి నువ్వు చెప్పలేవు. నీ వాక్కునకు ఇది అందదు, వర్ణించలేవురా అని స్పష్టంగా ఈ ఉపనిషత్తు చెప్తున్నది. ఎందువల్ల అది నిర్గుణము, నిష్క్రియ, నిర్విశేషము అయ్యున్నది. అలాంటి గుణరహితమైన రూపరహితమైన ఆత్మతత్వాన్ని నువ్వు మాటల ద్వారా వ్యక్తపరచడం అనేటువంటిది కుదిరేటువంటి వ్యవహారం కాదు. కానిది ఇది అని చెప్పంగలరుగాని బ్రహ్మమిది అని చెప్పంగవలను కాదు. సత్య జ్ఞానమనంతంబైన బ్రహ్మంబు సత్య నిత్య జ్ఞానమనంతంబైన బ్రహ్మంబు వాక్కునకు అలవి కాదు, వకునకు అలవి కాదు. బాబా గారి పద్యం స్పష్టంగా చెప్పారు. ఇది కాదు ఇది కాదు చెప్పొచ్చు, అసలు నువ్వు చెప్పలేవు. చూసారా, ఏదయ్యా కరెంట్ అంటే? బల్బా కాదు, మైకా కాదు, హీటరా కాదు, ఫ్రిజిడేరా కాదు, ఏది కరెంట్? ఇంజన్లా, యంత్రాలా కాదు, ఏమిటా కరెంట్ అంటే? నా వల్ల కాదు, వీడు పని చేయించే వాడి గురించి చెప్పాను కానీ అసలు దాని గురించి చెప్పారు. వాకునకు అలవి కాదు అంటే దాని అర్థమే అది. చూడండి, తీయగా ఉందన్నాం 4 పైన వేసుకోగానే, ఆ తీపిని వర్ణించు. గులాబ్ జామ్ తిన్నాను, తీయగా ఉంది, రైట్? ఆ తీపి చెప్పు నాకు. తీయగా ఉన్నదాని అంతే. ఆ దీర్ఘాన్ని సాగించాలే తప్ప ఆ ఎంత తీపి నువ్వు చెప్పలేవు. ఇంతే తీపి, అంతే తీపి చెప్పగలవా? లేవు. కనుక తీపి అని చెప్తావే గాని ఎంత తీపి నువ్వు చెప్పలేవు. అదే రీతిగా ఆత్మశక్తి ద్వారా గ్రహింపబడిన విషయములు చేస్తున్నటువంటి క్రియలు ఈ ఆత్మజ్ఞానము, వీటి గురించి ఏమన్నా కాస్త కాలక్షేపం చేస్తామేమో, కానీ అసలు ఆత్మ అనేటువంటి వాక్కునకు అందనటువంటి విషయము అనేది ఇందులో స్పష్టంగా మనకు తెలుస్తుంది. పోని బుద్ధి ఏమన్నా తెలుసుకుంటుందా? బుద్ధి ఏమన్నా కాస్త ఆత్మ వస్తుంది తెలుసుకుంటుందా? తర్వాత ప్రశ్న. ఇంద్రియములు తెలుసుకోలేవు, అర్థమైంది. మనసుకు అర్థం కాదు, సరే. వాక్కు ప్రకటించలేదు, ఒప్పుకున్నాం. పోని బుద్ధి అన్నా తెలుసుకుంటుందా? కుదరదయ్యా, బుద్ధి కూడా తెలుసుకోలేదు. ఎందువల్ల? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బుద్ధి వల్ల తెలుసుకున్నాను అని అంటున్నావే, తెలుసుకున్నాను అనేవాడెవడు. దేన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునేవాడే ఆత్మ. తెలియబడేది భిన్నము, తెలుసుకునేది ఆత్మ. నాకు తెలిసింది. ఎట్లా తెలిసింది నీకు? ఆ తెలివి ప్రజ్ఞానం బ్రహ్మ. కనుక ఈ ఆత్మవస్తు దగ్గరికి వచ్చేప్పటికల్లా ఏమవుతుంది? నేను తెలుసుకున్నానుంటే తప్పు, ఆ తెలుసుకునేవాడే ఆత్మ. తెలియబడేది అన్యము, తెలుసుకునేది ఆత్మవస్తు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ తెలివి ప్రజ్ఞానము, దీంతో విషయాన్ని తెలుసుకుంటున్నాను. కానీ ఈ తెలివిని ఏ తెలివితో తెలుసుకుంటావు? విజ్ఞానము ఏ విజ్ఞానంతో లభిస్తుంది అన్న పిచ్చి ప్రశ్న ఎలాగైతే ఉందో, అదే రీతిగా నేను తెలివిని తెలివితో తెలుసుకుంటాను అనే తప్పు. చూసారా, అది కుదిరే వ్యవహారం కాదు. అందువల్ల బ్రహ్మము విజ్ఞాన స్వరూపం సుమా. విజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి వేరే విజ్ఞానం లేదురా నాయన, తెలుసుకో అని చెప్తున్నారు. అంటే ఇంకా కాస్త కష్టమైపోతుందేమో విషయం అన్న భావన చేత స్వామి చక్కని ఉదాహరణ ఇచ్చారు. దీపం యొక్క వెలుతురులో మనం పనిచేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ దీపాన్ని చూడడానికి మరొక దీపం కావాలా? అక్కర్లేదే. ఉందా? లేదే. దీపం యొక్క ప్రకాశంలో ఉన్నాం మనం. ఆ దీపాన్ని చూడడానికి మరొక దీపం అక్కర్లేదు. అది కోరుకోదు కూడా. అదే ఆత్మ యొక్క శక్తి. దాన్ని గ్రహించడానికి మరొక ఆత్మ కాదు, అక్కడ ఉన్నది ఒకే వస్తువు అన్న విషయాన్ని గుర్తించాలి మనం. అయితే ఉన్నదంతా ఆత్మ, సమస్త చైతన్యమే, మరొకటి లేదు. అనేక రూపములలో కనబడుతున్నదంతే. అంటే బాబావారు ఎప్పుడు ఉదాహరణ చెప్తారు, గులాబ్జామ్, బాసంది, జంగ్రీ, హల్వా, మైసూర్ పాక్, ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. అన్నిటిలో ఉండేటువంటిది కామన్ ఏది? పంచదార. అదే రీతిగా అన్నిటిలో సామాన్యంగా, అన్నిటిలో ఉన్న విధాయకంగా, వాటి యొక్క లక్షణాలు బహిర్గతమవుతున్నట్లుగా చేసేటువంటిది అంతర్గతమై, అంతర్లీనమై, అంతర్ప్రవాహమై ఉన్నటువంటి ఆత్మ తేజస్సు అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. రెండవ ఆత్మ లేదు, ఉన్నది ఒకటే. అది ఎట్లాగండి? ఒకటే గుర్తుపెట్టుకో. ఈ కరెంటు వేరు, ఆ కరెంటు వేరు అంటావా? అంటే వరండాలో కరెంటు వేరు, హాల్లో కరెంటు వేరు, వంటింట్లో కరెంటు వేరు, మూడు రకాల కరెంటు ఉన్నాయా? లేవు. ఒకే కరెంటు, కరెంటు ఒకటే. అదే రీతిగా బ్రహ్మము ఒకటే, రెండవది లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఒకటే, రెండవ వస్తువు లేదు అనే విషయం తెలుస్తున్నది. అయితే ఇప్పుడు గ్రహించవలసింది ఒకటి ఉన్నది. అది తెలిసింది కాదు, తెలియంది కాదు, విదితము అవిదితము, విదితము అవిదితము, ఈ రెండు ఉన్నాయి. తెలిసిందా? అదే కాదు. తెలీదా? తెలుస్తూనే ఉన్నది. ఇట్లా రెండు ఉన్నాయి. అంటే తెలియడానికి విదితం స్పష్టం కనపడాలంటే అది ఉపాధేయం కాదు. పోని అవిదితం అది హేయము కాదు. కనుక అది ఉపాధేయము కాదు, హేయము కాదు. అందువల్ల అది విదితము అయింది, అవిదితము కూడా అయిందన్న విషయాన్ని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. అలాంటి చైతన్యమే అంత ప్రకాశమానంగా ఉంది. జ్ఞానము అదే, జ్ఞేయము కూడా అదే, అంత దాని యొక్క స్వరూపమే. చూసారా, దీపము యొక్క ప్రకాశము కరెంటు. చూసారా, అదే ఏ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో, విదిత అవిదిత ఈ రెండింటికి సమన్వయాన్ని ఆ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. ఉపాధేయం కానటువంటిది, హేయం కానటువంటిది ఆ పరబ్రహ్మతత్వం అలాంటిదయ్యా, ఆత్మతత్వం అలాంటిది అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. అయితే అందువల్ల ఇక్కడ ఉపనిషత్తు అంటున్నది, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం, విజ్ఞాతం అవిజానతాం అంటున్నారు. చూసారా, విజ్ఞాతము అవిజ్ఞాతం అవుతున్నది, విదితము అవిదితం అవుతున్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటి ఆత్మ వస్తున్నదే చెప్పడం సాధ్యమా? కాదు, కుదరదు. ఎందువల్ల చెప్పేది ఎవరు? ఆ చెప్పేవాడెవరు? వినడం సాధ్యమా? కాదు. ఆ వినేవాడెవరు? అందువల్లే రమణ భగవాన్ పాపం ఆ భగవాన్ అమృత వాక్కులలో మనం ఎప్పుడు వినేది ఒకటే ఉంది, స్వామి భగవంతుని తెలుసుకోవాలంటే ఎలాగా అని రమణ భగవాన్ అడిగారు. అప్పుడు ఆయన అంటున్నారు, ఆ అడిగేది ఎవరో తెలుసుకోమన్నారు. ఆ ప్రశ్న అడిగేది ఎవరు? నీ నోరా, నీ నాలుక, ఏది అడుగుతోంది? ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో మూలానికి పో, అక్కడ నీకు ఆత్మవస్తువు అనుభవానికి వస్తుంది. స్వామి దేవుణ్ణి తెలుసుకునేది ఎట్లా? వచ్చిన దారినే పో అన్నాడు రమణ మహర్షి. దేవుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన దారిలో పోవడం ఏమిటి? ఎక్కడి నుంచి అయితే ఆ ప్రశ్న వచ్చిందో ఆ మూల స్థానానికి వెళ్ళు, మూల తత్వాన్ని తెలుసుకో, అప్పుడు ఆత్మవస్తువు నీ యొక్క అనుభవానికి వస్తుంది అంటాడు రమణ భగవాన్. అందువల్లే ఎవరన్నా చూడండి, రెండు రకాల వాళ్ళు ఉంటారు, నాకు ఆత్మ గురించి తెలుసు అంటాడు. తప్పు. ఎందువల్ల? ఈ తెలియటం అనేది మనసు, మనసే తెలుసు అనేది. కనుక నాకు తెలుసు నాకు తెలుసు, నీ మనసు తెలుసు అంటుంది అన్నమాట. కానీ ఆత్మ వస్తువు మనసుకు అందనిది, మనసుకు పైన ఉన్నది, మనసుకు అందనటువంటి ఆత్మ వస్తువు నాకు తెలుసు అని నువ్వు ఎట్లంటున్నావు? కనుక తెలుసు అన్నవాడికి తెలియదు అని చెప్పారు. పోని తెలియదు అన్నవాడికి, తెలియదు అన్నవాడికి తెలుసు అని ఒప్పుకోవాలి. ఎందువల్ల? ఆ తెలియబడే వస్తువు కాదే, ఆత్మవస్తువు తెలియబడే వస్తువు కాదు, అందుకని తెలియదు అన్నాడు. తెలుసు అన్నవాడికి తెలియదు, ఎందుకంటే తెలియబడేది కాదు కదా. అందువల్లకి బాగా గ్రహించాలి, ఏదో మెట వేదాంతాన్ని తెలుసుకొని ఏదో కాస్త చిన్న చిన్న అనుభవాలు పొంది నాకు తెలుసు నాకు తెలిసిపోయింది నేను చెప్పగలను నేను చెప్పేస్తున్నాను, ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పేది కాదు, తెలిసేది కాదు. తెలిసిందంతా జ్ఞానమో, తెలియందంతా అజ్ఞానమో. ఆత్మతత్వము జ్ఞాన అజ్ఞానములకు మూలము. అందువల్ల తెలుసు అని చెప్పావు, తెలియలేదని చెప్పావు. ఆ ఆత్మ వస్తూ ఉండటం వల్లే ఇది నాకు తెలుసండి అన్నావు జ్ఞానము, ఇది నాకు తెలియదు అన్నావు అజ్ఞానము. ఈ రెండికి మూలం ఏది? జ్ఞానమా అజ్ఞానమా? ఈ రెండు. అదే రీతిగా తెలుసన్న వాడికి తెలియదురా, తెలియదన్న వాడికే కాస్త వస్తూ తెలుసు సుమా అని ఉపనిషత్తు ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. అందువల్ల అయితే ప్రతిబోధ విదితం మత అమృతం తత్వం హి విందతే, అంటే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అంటే ఒకటి తెలుసుకోవయ్యా, పోనీ ఒకటన్నా తెలుసుకుందాం పోని. ఏమిటది? వెలిగే ప్రతి బల్బు కూడా కరెంటు వల్లనే, పనిచేసే యంత్రములన్నీ కరెంటు వల్లనే అన్న విషయం తెలుసుకో చాలు. అదే రీతిగా అంత ఆత్మ తేజస్సు ఆ వెలుగే అన్నింటికీ కారణము అని గ్రహిస్తే చాలయ్యా అని చెప్తూ ఈ కనిపించేదంతా కూడా భగవంతుడున్నాడు, ఆత్మ ఉన్నది అనే దానికి సాక్షి అయి నిలుస్తున్నది అంటున్నది ఈ ఉపనిషత్తు. ఇంకా దాని గురించి చెప్తున్నా స్వామి, బుద్ధి గ్రహించలేదని తెలిసింది, మనసు వల్ల కాదు, ఇంద్రియములు కుదరదు, అంతా చేతనమే. దీనంతా కూడా సంక్షిప్తపరచి ఒక చక్కని పద్య రూపంలో చెప్పాడు మహానుభావుడు భగవాన్ బాబా వారు. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఎందు పుట్టి ఎందు అణగు. మనసు ఎక్కడ పుట్టింది తెలుసుకో, గాఢ నిద్రలో లేదే. బుద్ధి ఎక్కడ పుట్టిందో తెలుసుకో, గాఢ నిద్రలో లేదు. అహంకారం ఎక్కడిది, ఎందు పుట్టి ఎందు అణగు. ఈ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములతో మనసుతో బుద్ధితో సంచరిస్తున్నావే, గాఢ నిద్రలు ఇవన్నీ లేకుండా పోయినవే, ఎక్కడ పుట్టాయి, ఎక్కడ అణిగిపోతున్నాయి? గాఢ నిద్రలు ఎక్కడ అణిగిపోయినాయి, జాగ్రత్త అవస్థలు ఎక్కడ విజృంభిస్తున్నాయి? అది తెలుసుకో. అణగు, మనసు ఎక్కడ పుట్టింది తెలుసుకో, గాఢ నిద్రలో లేదే. బుద్ధి ఎక్కడ పుట్టిందో తెలుసు.

0: పోయినాయి. జాగ్రత్త అవస్థలు ఎక్కడ విజృంభిస్తున్నాయి అది తెలుసుకో.
1: అది శివుడు ఆత్మ అరయంగ చూడంగ,
0: అది శివుడు ఆ ఆత్మ అరయంగ చూడంగ. బాగా వెతికి కాస్త వివేచన శక్తితో నువ్వు చూసినట్టయితే మనసు బుద్ధి చిత్తం అహంకారం పుట్టింది, ఆ పుట్టిన మూల స్థానమే శివుడు అను లే ఆత్మ అను అయ్యా తెలుసుకో. ఆత్మ అన్నా శివుడు అన్నా ఒకటే.
1: మరవభోగయ్య మంగళాత్మా,
0: మరవభోగయ్య మంగళాత్మ. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోకరా నాయన. ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఎక్కడి చూస్తోందో, ఎక్కడ అణిగిపోతున్నాయో దానికే శివుడు అని తెలుసుకో, దానికే ఆత్మ అన్న విషయాన్ని గ్రహించు అని ఉపనిషత్తు తెలుసుకుంటున్నది. అయితే చూడండి, నిప్పులో పడేశాను వస్తువు అది కాలిపోయింది. నిప్పులో ఏదైనా కాలుతుంది, ఆ నిప్పుని కాల్చేది ఏది ఆలోచించండి. నిప్పు అన్నింటినీ కాలుస్తుంది సత్యమే, ఆ నిప్పుని కాల్చేది ఏది ఏది లేదు. దాని గుణం కాల్చకూడనే అగ్ని. అదే రీతిగా అన్నిటినీ తెలుసుకునేదే ఆత్మ, దాన్ని తెలుసుకునే మరొక ఆత్మ లేదు. అది మనకు తెలుసుకునేది గ్రహించేది ఆ నేను సుమ. అలా కాకుండా నాకు తెలిసింది అది చూశాను అనేదంతా మిథ్యాజ్ఞానము. నువ్వు అనుకోవటం ఎంత ఇమాజినేషన్. ఎందుకంటే ఆ తెలుసుకునేది వాడు నువ్వే, ఆత్మయే అన్న విషయాన్ని గుర్తించు అని బాబా గారు మనకు చెప్తున్నారు. అయితే అంత మాత్రం చేత మనం చేసేవన్నీ వ్యర్థము అని భావించకూడదు. ఈ బుద్ధి మనకు తెలియజేసినటువంటి ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు గాని బుద్ధిపూర్వకంగా మనం చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి. పూజాది క్రతువులన్నీ కూడా మనఃపూర్వకంగా ఆచరించాలి. ఇవన్నీ కూడా దేనికి అంటే చిత్తశుద్ధిని ప్రసాదించి వీటన్నిటికీ మూలమైనటువంటి చైతన్యమైనటువంటి విదిత అవిదితములైనటువంటి జ్ఞాన జ్ఞేయములైనటువంటి ఆ మూలతత్వమైన ఆత్మశక్తి అని గ్రహించడానికే ఏర్పడ్డాయి అన్న విషయం స్పష్టంగా మనం నిశ్చయపరుచుకోవాలి. అయితే ఏ రకంగా అయితే కిటికీలు తెరిస్తే గదిలో ఉన్నటువంటి వెలుతురు కిటికీల ద్వారా బయట కనబడుతున్నదు. ఈ కిటికీలో ఒక కాంతను, ఆ కిటికీలో మరొక కాంతి అక్కడ ఉండదు. ఈ గదిలో ఉన్న లైటే అన్ని కిటికీల ద్వారా బయటకు ఎలా అయితే అభివ్యక్తం అవుతున్నదో అదే రీతిగా ఉన్న అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం వీటి ద్వారా ఈ కిటికీలు అనేటువంటి బాహ్యేంద్రియములు అంతరింద్రియముల ద్వారా అభివ్యక్తమవుతున్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలి సుమా. అయితే ఈ విషయం మనకు ఎందుకు తెలియటం లేదు? ఎందువల్ల తెలియట్లా మనకు? ఇంత నిశ్చయ జ్ఞానం అయినప్పుడు, ఇంత స్పష్టంగా గుర్తించినప్పుడు నాకెందుకు గ్రహించలేకపోతున్నాను నేను? ఈ ప్రశ్న మనకు వస్తుంది. ఇక్కడ చక్కని ఉపమానం బాబాగా చెప్పారు. సూర్యుడు పైన ఉన్నాడు, కింద నీళ్లున్నాయి. ఈ నీళ్లు కదులుతుంటే సూర్యుడు కూడా కదులుతున్నట్టుగా ఉంటుంది. సూర్యుడు కదిలేది, కదులుతున్నది నీళ్లే. కానీ ఈ నీళ్లలో సూర్యుడు కూడా కదులుతున్నట్లు అనిపిస్తున్నది. అదే రీతిగా స్వతంత్ర శక్తి ఉన్నట్టుగా, అచేతనములు కూడా చైతన్యమా అనిపించేటట్లుగా, అవి స్వతంత్రములా అనిపించి భ్రమింపచేసేటట్లుగా ఉండడం వల్ల ఆత్మవస్తువును మనం గ్రహించలేకపోతున్నాం. వీటన్నిటికీ మూలము అనేది అలా మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందువల్ల మరొక లక్షణం కూడా ఉన్నది. ఈ అన్నిటి కూడా ఒక పుట్టుక ఉన్నది, వృద్ధి ఉన్నది, మరణం ఉన్నది. బర్త్, గ్రోత్, డెత్ మూడు ఉన్నాయి. ఆత్మవస్తుకి పుట్టుక లేదు, వృద్ధి లేదు, అంత్యము కూడా లేదు. అందువల్లే అది మహాచైతన్యమైంది.

ఇవన్నీ కూడా అచేతనములు ఏర్పడ్డాయి, అదో మెలిగా పోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి కసు దుమ్ము ధూళి రోజు ఊడిచేసి ఓ మూల పోసామనుకోండి, ఆ పోగు కూడా పెద్దదవుతుంది, పెంట పోగు పెద్దదవుతుంది, డస్ట్బిన్స్ అన్ని పెద్ద అవుతాయి. అది వృద్ధ్యా చైతన్యమా? డస్ట్బిన్ చైతన్యమా? కాదు, ఆ దిబ్బగా పెరగొచ్చు కానీ చైతన్యం కాదు. అదే రీతిగా ఏవైతే మనం వృద్ధి సంకోచ్ఛేదనాశములు, సంకోచ్ఛేదనాశములు, పుట్టేది లేదు, దాని ఎక్కడ కూడా ఛేదించేది లేదు, దానికి నాశనం లేదు, అలాంటిది ఆత్మవస్తువు అన్న విషయాన్ని గ్రహించాలి. కానీ మాకెందుకండి ఇవన్నీ? ఇవే అక్కర్లా మాకు, ఏం చేయాలో చెప్పండి అంటారేమో. ఏది చేసినా చివరికి తప్పక చేయవలసింది ఆత్మవిచారణ, తత్వ విచారణ. అదే కేనోపనిషత్తు సందేశం. అందుకే కేనోపనిషత్తు ప్రారంభంలోనే చెప్పింది, కేనా, ఈ ఇంద్రియములు మనసు బుద్ధి చిత్త అహంకారం కాకుండా ఏదైనా ఉన్నదా నిర్ధారణగా చెప్పు అని ప్రశ్నించింది ఆ కేనోపనిషత్తు. అదే ఆత్మ జిజ్ఞాస, అది ఆత్మవిచారణ, అది ఆత్మాన్వేషణ, అది మనకు ఆత్మానుభవాన్ని ప్రసాదించాలి తర్వాత కాలంలో. ఇది ప్రధానం. మనం ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని కర్మాలు ఆచరించినా చివరికి చేయవలసింది ఆత్మవిచారణ. అయితే కనుక ధర్మాచరణ మానేద్దామా అని నేను అంటల్లా. ధర్మాచరణ నువ్వు చేసినట్టయితే ఉత్తమ గతులు పొందుతావు, ఉత్తమ లోకాలకు వెళతావు మరణానంతరం. కోని అధర్మాచరణ చేసినట్టయితే అధోలోకానికి వెళ్తావు. ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు ధర్మాచరణము అధర్మాచరణము నీవు చేసే కారణమే తప్ప ఆత్మవస్తువు సంబంధం ఉన్నటువంటిది కాదు. కానీ ఊర్ధ్వలోకంకి వెళ్ళినా అధోలోకంకి వెళ్ళినా అది కూడా తాత్కాలికమే, అవి కూడా బంధ కారణములే. వీటికి అతీతమైన ఆత్మను తెలుసుకున్నట్టయితే నీకు లభించేది ఆనందమే అని చెప్తున్నది కేనోపనిషత్తు. అందువల్ల ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటి? ఎప్పుడైతే ఆత్మవస్తువుని తెలుసుకో, అది ఆత్మవస్తువుని జిజ్ఞాస ద్వారా, వివేకము ద్వారా, విచారణ ద్వారా అనుభవించేటువంటి ప్రయత్నం మనం చేశామో, అప్పుడేమవుతుంది? పుణ్యము లేదు, పాపము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. ఆత్మస్థాయిలో పుణ్యపాపములు లేవు, స్వర్గ నరకాదులు లేవు, ధర్మ అధర్మములు లేవు, జ్ఞాన అజ్ఞానములు లేవు. ద్వంద్వాతీతం గగన సదృశం. కనుక అట్టి మూలమైనటువంటి యొక్క ఆత్మ వస్తువు అలాంటిదయ్యా, ఆత్మతత్వం అలాంటిది అని చెప్తూ మనం ఏం చేయాలి ఇప్పుడు? భూతేషు భూతేషు విచిత్య, భూతేషు భూతేషు విచిత్య, అణు అణు అని కూడా ఉన్నటువంటి మహాచైతన్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. విశ్వమందు విభుడు వెలుగుచుండును, విశ్వమందు విభుడు వెలుగుచుండును. ఈ సమస్త ప్రపంచంలో కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశం వ్యాపించి ఉంటుంది. విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు. ఆ పరమాత్మ, ఆ పరంజ్యోతి యొక్క కాంతి వల్లే ఈ విశ్వం అంతా వెలిగిపోతుంది. కనుక ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు, కనబడుతున్నాడు. ఆ పరమేశ్వరులో ఈ ప్రపంచం ఉన్నది. ఈ రెండు కూడా అన్యోన్యాశ్రయములు, అవినాభావ సంబంధములు కలిగినటువంటివి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు. అంతే కదండి. ఇప్పుడు ఒకటిగా ఆ ట్రాన్స్ఫార్మర్ పోయిందనుకోండి, బర్న్ అయిపోయింది ట్రాన్స్ఫార్మర్, ఆ మెయిన్ మీటర్ పాడైపోయింది,
ఇంకా వెళ్తురేది కరెంటు పోయిందంటే ఇంకా మధ్య గ్రిడ్ పాడైపోయింది అంటున్నారు. దాంతో రాష్ట్రం అంతా చీకటైపోతుంది అంతే. అదే రీతిగా విభుడు వెలుగకున్న విశ్వంభు వెలుగదు. ఆ పరమాత్మ అనేవాడు లేకపోతే ఈ కాంతి, ఈ పరంజ్యోతి, ఈ విశ్వానికి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిభులమైత్రి శాశ్వతంబు, విశ్వవిభులమైత్రి శాశ్వతంబు, విశ్వవిభులమైత్రి శాశ్వతంబు. క్రియేషన్ క్రియేటర్, విశ్వము విభుడు, ప్రపంచము పరమాత్మ, ఈ రెండిటికి ఇంత అన్యోన్యాశ్రయ సంబంధం ఉన్నది. ప్రతి అణువులో కూడా ఈ తత్వాన్ని మనం గ్రహించేటువంటి ప్రయత్నం, అనుభవించే ప్రయత్నం మనం చెయ్యాలి. చివరిగా ఈ ఉపనిషత్తు సందేశం ఏమిటి మనకు? ఏకత్వమైనటువంటి, దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమును గ్రహించేది, అర్థం చేసుకునేది ప్రయత్నము, అనుభవించేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఏకత్వము. కనుక ఏకత్వం ద్వారానే దివ్యత్వాన్ని గుర్తించగలుగుతావు. ఏకత్వ తత్వము చేత, ఏకత్వ దర్శనము చేత ఆత్మతత్వ అవగాహన, ఆత్మానుభూతిని కలుగుతుందిరా అంటున్నది ఉపనిషత్తు. కనుక ఇన్ని రూపాలలో ఉన్న పరమాత్మను చూడు. కొండలలో, కోనలలో, లోయలలో, జంతు జాలములో, వృక్ష సంపదలో, మానవ జాతిలో, సమస్త సృష్టిలో అణువణువు నా పరమాత్మను దర్శించు. ఇన్ని రూపాలలో ఉన్నవాడు వాడే సుమ అన్న ఏకత్వాన్ని నువ్వు అనుభవించు. ఏకత్వాన్ని ఎప్పుడు నిత్యం భావించు అనేటువంటిది ఈ ఉపనిషత్తు యొక్క సందేశము. ఇక్కడ చెప్తున్నాడు భగవాన్, ఎల్ల భూతములందు తానేకమగుచు, ఎల్ల భూతములందు తానేకమగుచు. ఇన్ని కనబడుతున్నాయి చరాచర సృష్టి, ఇన్ని కనబడుతున్న చరాసృష్టిలో ఉన్నటువంటి వాడు తానొక్కడే. భిన్న దేహములందు భిన్నమగుచు, భిన్న దేహములందు భిన్నమగుచు. చూసారా, ఇక్కడ వెళ్తే ఈ బల్బులో వెళ్తురు ఇదే అనుకుంటాం, ఇక్కడ ఈ బల్బులో ఇదే వెళ్తురు అనుకుంటాం. అంటే కరెంటు ఏదో విభాగములైంది, కరెంటు ముక్కలు ముక్కలైపోయి ఈ బల్బులో కొంత, ఆ బల్బులో కొంతగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కాని కాలేదు. ఎల్ల భూతములందు తానేకమగుచు, అన్నిటిలో ఉన్నవాడు తానే గుర్తుపెట్టుకో. భిన్న దేహములందు భిన్నమగుచు, ప్రతి దేహంలో కూడా ఉన్నాడు ఆయన, అన్ని దేహాల్లోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, విడివిడిగాని ఉన్నట్లుగా నీకు అనుభవంలోకి వస్తున్నాడు. అవ్యయం వై వెలుగు ఆత్మతత్వము, అబ్బా నాశనము లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది, అవ్యయమైనటువంటిది, చిదానంద రూపం శివోహం శివోహం అన్నటువంటి ఆత్మతత్వం ఉన్నదే. ఆత్మతత్వమరయ జ్ఞానంబు సార్థకంబగును పార్థ. కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఇక్కడ, బాబా గారి పద్యంలో తెలియజేశారు. ఒకటే అనేకమై ఉన్న ఆత్మతత్వం అర్రయ్య తెలుసుకోవటం ఉన్నదే, అదే జ్ఞానము. పార్థ అర్జున ఇది తెలుసుకో అని కృష్ణ పరమాత్మ అన్నట్ట. మనకు సాయి కృష్ణుడు ఈ పద్య రచనలో మనం తెలియజేసిన విశేషం ఇది. ఇంతటితో మనం కేను ఉపనిషత్తు అధ్యయనాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. సత్యసాయి సాహిత్యం ఆధారంగా ఈ ప్రసంగం అంతా కూడా పొందుపరచడం జరిగింది. హరి ఓం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ

భాగ్యమన్నను బ్రహ్మ వాళ్ళజ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ

కర్మలన్నియు బ్రహ్మ, కాయంబు బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: ಈ ವಿಶಾಲ ಪ್ರಪಂಚವನ್ನೊಂದು ಎಂದು ಸೂಚಿನ ಮಾನವತ್ವಮನೆಯಟುವಂಟಿದೆ. ಅನೇಕ ವಿಧಮನೆಯಟುವಂಟಿ ಹುಡುಗಿಡುಕುತ್ತು ಅಲ್ಲ ಕಲ್ಲೋಲಮುತೋ ಜೀವಿಸ್ತೂ ಉನ್ನದಿ. ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. దీనికి కారణమేమిటి? వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. ప్రప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది నాలుగు. మొదటిది, అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావింపదగినటువంటిది ఒక్కటి. మొదటిది పరమేష్టి, రెండవది సృష్టి, మూడవది సమష్టి, నాలుగవది వ్యష్టి. పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యష్టి ఈ నాలుగు కూడాను భిన్నములైనటువంటివి కావు. దేహములో అనేక విధములైనటువంటి అంగములు చూస్తున్నాము. ఇవి చేసేటువంటి పనులు కాని దీని రూపములు కాని భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరినదే ఈ దేహం. ఇది చెయ్యి అనుకుంటున్నాము. ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. ఈ వ్రేళ్లు, హస్తము, చెయ్యి అని మూడు పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ మూడు చేరి ఒక్కటే. అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను, సత్ప్రవర్తనను అభివృద్ది పరుచుకొని పరమేష్టిని ఆరాధించి సమస్తిని ఆశ్రయించి సృష్టిని అనుభవించడమే ఇది సరైనటువంటి జీవితం యొక్క అంతరార్థము. ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. ప్రకృతిని మనం అనుభవించాలంటే సమస్తిని మనం ఆశ్రయించాలి. సమస్తిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. ప్రకృతిని విశ్వసించాలంటే పరమేష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు, సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాము. అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశమవుతుంది. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణ, ఈ వాతావరణం నందు, ఈ ప్రదేశములందు అనేక దేశముల వారు, అనేక సంస్కృతి వారు, అనేక సిద్ధాంతముల వారు, అనేక రూపనామముల వారు ఉంటున్నారు. కాని అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? ఆ సాయి తత్వం పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. కనుక ఈ భిన్నత్వమునందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏకత్వమును గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. దైవము, దైవము, దైవము, ఎవరు దైవము, ఎక్కడ దైవము, ఏ రీతిగా ఉంటాడు దైవము? దీనికి మూడే మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. అనగా సత్యం బ్రూయాత్, ఇది నైతికమైనటువంటి విలువ. ప్రియం బ్రూయాత్, ఇది ధార్మికమైనటువంటిది. సత్యమప్రియం, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమునకు మూడింటికొను సత్యమే ప్రధానము. నైతికంగా మనము సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలకాలి. ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్, ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ ప్రియమైనటువంటి సత్యముతో కూడినప్పుడే నభ్యూజాత్ సత్యమప్రియం, ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. కనుకనే అసత్యము రానటువంటిది, ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారవుతారు. అంతేకరం వాక్యం సత్యం ప్రీతిహితం చేయత్తే, ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము. సత్యమైనప్పటికీ ఇతరులను బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా నువ్వు చెప్పకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా నువ్వు ఒక కఠినమైనటువంటిదిగా ఉండకూడదు. ఆ సత్యం కూడా నువ్వు ప్రియమైనటువంటిదిగాను, మృదువైనటువంటిదిగాను, మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. సత్యం ప్రీతి హితం చేయత్తు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి. నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది, వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. కనుకని నబ్రూజాత్ సత్యం అప్రియం. కనుకని ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రము అనుసరించక ప్రియమైనటువంటి దాంట్లో మనం పలుకుతూ వస్తాం. ఈ సత్యమునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. దీనికి మరొక ఉదాహరణము పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము అని మూడు మార్గములు వేదాంతమునందు. పారమార్థికం అంటే ప్రత్యేకం కాదు, వ్యావహారికమంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు, ప్రాతిభాషికమంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగులు పడినటువంటిది కాదు. మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. ఒక సముద్రం ఉంటుండాలి, ఈ సముద్రంలో అలలు రేగుతుండాలి, ఈ అలల నుంచి నురుగు వస్తూ ఉంటుండాలి. సముద్రంలో ఏ చల్లదనము, ఏ తీపి, ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణంలో ఉంటున్నాయి. అదే విధంగానే ఈ సముద్రంలో ఉన్న జలమే అలలు ఎందు కూడా ఉంటుండాలి, అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. కనుకనే ప్రాతిభాషికమన్నా, వ్యావహారికమన్నా, పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికం అంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము, తలంపుల యొక్క దీంతిలో మనం జీవించే సమయం లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాం. పేర్లు వేరువేరే కాని యథార్థం ఒక్కటే. కనుకొని భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహ్యం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. కనుకొని పరమేష్ఠి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. కనుకనే వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. వ్యక్తియే లేకపోతే, వ్యష్టియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు, సమష్టియే లేకపోతే సృష్టే లేదు. ఒక్క వృక్షము వనము కాలేదు, ఒక్క వ్యక్తి సమాజం కాలేదు, ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది, అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు, ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం, వ్యష్టితో ఉన్నటువంటిదే సమష్టి, సమష్టితో చేరినటువంటి వాడే వ్యష్టి. కనుకనే వ్యష్టియే లేకపోతే సమష్టియే లేదు, వృక్షమే లేకపోతే వనమే లేదు. కనుకనే ఇవన్నీ కూడా వేదాంత పరిభాషనందు అనేక రకమైనటువంటి మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కాని కట్టకడప్పటికి సర్వం ఒక్కటే. కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేష్ఠితో మనం ఐక్యమవుతాం. జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదంతో మనం ఆలోచించవచ్చు. జీవి సమష్టి దేవుడు, అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వము, ఏకత్వంతో కూడినటువంటిదే మానవత్వము. కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? అనేకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని మనం దర్శించాలి. దానిని విశ్వ విరాట స్వరూపము అన్నారు. అంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక హస్తములు ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడా నువ్వు దైవస్వరూపులే. కేవలం నీ వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను, అనుభవించడం చేతనే ఈ సమస్య యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమష్టిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. కనుక నీ దేహాభిమానం అనేటువంటిది పెట్టుకుని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణము, దీనిని ఒక పనిముట్టుగా తీసుకుని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే, వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. కనుక నీ వెస్ట్ ద్వారానే సమష్టిలను అనుభవించడానికి వీలవుతుంది. మనకు కన్నులున్నాయి, కన్నులు ఒక్కటే, కానీ చూచేది భిన్న రూపాలే చూస్తున్నా. అయితే ఇన్ని భిన్న రూపములు చూస్తుండాలి, లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి, కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నింటినీ తెలుసుకున్నాడు, కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు, ఏకత్వం అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేష్ఠిని మనం దర్శించాలి. కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. సమస్తలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? చంద్రుని వంటి మనసు, అనగా చల్లదనంతో కూడిన హృదయము. ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? ఎన్న వంటి మనసుగా ఉంటుండాలి. ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? మన మాటలు ఏ రీతిగా ఉండాలి? తేనె వంటి మాటలుగా ఉండాలి. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. ఈనాటి మనస్సు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటుండాలి. ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి, శిలా హృదయుడు కాకూడదు. ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనస్సు, తేనె వంటి పలుకు, ఇదే మన ఆధ్యాత్మికము. ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. త్రిపుటి, ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ పరమేష్ఠి సాక్షాత్కరిస్తుంటారు. కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానంను కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమస్తలో ప్రవేశించి సమస్త నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేష్ఠిలో ఏకం కావాలి. కనుకనే వేదాంతము పరమేష్ఠి సృష్టి సమష్టి వ్యష్టి, ఇదే మన యొక్క గట్టి ముక్తి, సంతృష్టి యొక్క జీవితము. ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి, ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి, పది మందితో చేరాలి, పది మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి, పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. పెంచుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. 100 రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? ఆ 100 నోటునంత చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవడానికి వీలవుతుంది. ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. దీనినే భగవద్గీత కూడాను బోధించింది. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? పిచ్చివాడ, అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున, సర్వధర్మంలో వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను ఇడిచిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. ఆ విధంగా త్యజించడానికి ఎవరి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ కర్మను నీవు ఆచరించు, అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఇండియా లోపల 1 రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. అయితే ఈ 100 నయా పైసాస్ 1 రూపీస్, 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్ వస్తాయి. ఈ 10,000 నయా పైసాస్ తీసుకుని మూట కట్టుకుంటే భారంగా ఉంటుంది. ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. దీనిని భద్రం చేయడానికి వీలు కాదు, బరువును మోయడానికి సాధ్యం కాదు. పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? నీకు దాచుకోవలసినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. ఎట్లా శరణాగతి? ఈ 10,050 నాకు ఇచ్చేసే, 100 రూపీస్ నీకు నేటిస్తాను. ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? ఇదే వేళనే 100 రూపీస్ నోట్కు వస్తుంది. నోటు నువ్వు సులభంగా దాచిపెట్టుకోవచ్చు, లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. కాబట్టి ఈ 10,000 నయాపైసాలు నాకు ఇచ్చేసి ఆ ధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అనేటువంటి ఈ నయాపైసాలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? ఈ 10,000 నయాపైసాలు నాకు ఇచ్చేసి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తాను, ఇది ఏమాత్రమైనా నీకు నష్టమా? నష్టం లేదే, కష్టం తగ్గింది, భయం తగ్గింది, ఆనందం హెచ్చింది. ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయం ఉంది, భారం ఉంది, నీవు దీన్ని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. అశాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక సమత్వమైనటువంటి ఒక సత్వాన్ని పొందాలి. 10,000 సరితూగేటువంటిది 100 రూపీస్ నోట్. కనుకనే నీవు ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి అనేక చింతలతో ఉంటున్నావు. ఏమిటి ఆ చింతలు? పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, ఇవన్నీ చింతలే. మన ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది సంతోషం? కనుక నీ ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీ పొందా. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. ఎడైన జనులారా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు కాదు సద్గుణగణ్యులవు సభ్యులారా. కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే, పెండి పెండి పెండి పెండిలో చింత లేదు కదా అని మీరు అనొచ్చును, కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మరిచి ఉంటావు. సెకండ్ డేనే ప్రారంభమవుతుంది అది యోచనలు. ఈ యోచనలు కనపడవు. సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటలపైన తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. నీకు కుమారుడు కావాలి, కుమారుడు అది కూడా చింతనే. భార్యకు నవమాసంలో అయితే ప్రసవం ఏ రీతిగా అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైనటువంటి గత, ఇదంతా చింతనే. వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుండకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. అర్థం చేసుకుంటే మా సర్వము సంతోషమే. కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఇదే. నేను అండర్స్టాండ్ చేసుకోవాలి, పరమేష్ఠిని అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. నీకేం కావాలి? లాడు కావాలి. నీకేం కావాలి? మైసూర్ పాక్ కావాలి. నీకేం కావాలి? జిలేబీ కావాలి. ఇంకొకరికి నీకేం కావాలంటే కీరు కావాలి. కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే, కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూర్ పాక్ అయితే ఏమి, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏమి, పాల్కోవ అయితే ఏమి, అంతా ఒక్కటే. కనుకునే స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. అదే భగవంతుడు ఒక్కడే, అందరి ఎందుకు ఉండినటువంటి ఒక దివ్యతత్వం ఒక్కటే. వేదాంతం సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇదే సరైనటువంటి పదం ఉపయోగపెడుతూ వచ్చాడు ఐన్స్టీన్. ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. ఏమిటి? ఒకటి బ్యాటర్, రెండవది ఎనర్జీ అన్నారు. కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. బ్యాటర్ లేక ఎనర్జీ లేదు, ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. సర్వకుడును ఒక ఎనర్జీ శక్తియే. ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ది అవుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను మన భారతీయ సంస్కృతి యందు, పవిత్రమైన ఋషులు యందు కూడాను దీనిని ఏనాడు అర్థం చేసుకున్నారు. కనుక రామదాసు కూడా నుంచి చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పోతను కూడా చెప్పాడు, ఏనాటి వాడు అతను, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంత శక్తిమయమని. వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భావరుసులు. ఈనాడు వీరు ఏదో ఒక సైంటిస్ట్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, నేను 15 సంవత్సరములకు పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతం. అప్పుడు అక్కడ ఒక సైంటిస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని కొన్ని మీటింగ్లంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను. అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి పెట్టి కావాల్సిన సున్నలు చూస్తే ఎన్నో మిలియన్లు అయిపోతాయి. ఎందుకు ఈ అవస్థ పట్టము? అనాది అని చెప్తే పోదా? అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 100 మిలియన్లు అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని 1000 సంవత్సరం కింద ఈ నంబర్ ఎట్లా తెలుసు తనకి? ఇదే భ్రమ, ఇదే మూర్ఖత్వము. అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. అనాది అనేటువంటిది సరైన కరెక్ట్ వర్డ్ ఇన్ని మిలియన్ ఇయర్స్ అంతా చెప్పటమే అదే రాంగ్ ఆన్సర్. ఈనాడు రాంగ్ ఏ రైట్ అయింది, రైట్ ఏ రాంగ్ అయింది. ఈనాటి పరిస్థితులు అంతా ఈ విధంగా మార్పుతూ వస్తుంది. కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడా పరమేశ్వరిని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. కారణం ఏంటి? పరమేశ్వరి ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏమిటి? తనం తాను తెలుసుకోవటము. అది అందరికీ సాధ్యం కాదు. అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు, ఏ డిగ్రీలు పొందనక్కర్లేదు, శక్తి సామర్థ్యంలో ఉండనక్కర్లేదు. ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే నేనెవరు, ఈ దేహమా కాదు, ఈ మనసా కాదు, ఈ సెన్సెస్ కాదు, మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్ని అన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తెలుపుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీని అన్నిటికీ. మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో నేనని భ్రమిస్తున్నావు. నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంట్లో అబద్దం అనుకుంటున్నావు. ఇగ్నరెన్స్ అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. చక్కని ఆదర్శం ఉంటుండాలి. దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము, భౌతిక జ్ఞానము. మనసుతో ప్రారంభమైనటువంటిది సుజ్ఞానము. హృదయంతో ప్రారంభమైనటువంటిది ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దీనికి అక్కడ రీసౌండ్ వస్తుండాలి. మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోటో తీసినట్టు తక్షణమే రిఫ్లెక్షన్. కనుకనే ఈ యొక్క దీనంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మన రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. ప్రతి మ్యాటర్ ఎందు కూడా ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందు కూడా ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందు కూడా లేజర్ కిరణాలు ఉంటున్నాయి. ప్రతి మ్యాటర్ ఎందు కూడా ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటుండాలి. చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. ఈ టేబుల్ లైఫ్లెస్ మ్యాటర్ అంటున్నాము. కానీ లైఫ్ హ్యాండ్ తీసిపోయి లైఫ్లెస్ టేబుల్ కొట్టలకి నొప్పి వచ్చేసేసింది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు డస్క్ ను కొట్టావా? డస్క్ నిన్ను కొట్టిందా? నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ నీవు నొప్పి పడుతున్నావు కాబట్టి డస్క్ నిన్ను కొట్టింది. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటుందంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో, ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటిది పరమేశ్వరి తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ పరమేశ్వరి లక్ష్యం మనకు ఎంత ప్రాప్తిస్తుంది? గుడ్ కంపెనీ, నాట్ బ్యాడ్ కంపెనీ. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి. కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు డెవలప్ కంపెనీ వల్ల అభివృద్ధి అయినప్పుడు గుడ్ మ్యాటర్ ఏ మనలో ప్రవేశిస్తుంది. అది ఏ సృష్టి యొక్క రహస్యము? సృష్టిలో సర్వము మంచిదే, చెడ్డ పదార్థం అనేటువంటిదే లేదు. ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. ఏది చెడ్డది కాదే, అంతా మంచిదే. ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. నిజంగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి. కానీ అందరికీ చెడ్డ కావటం లేదు. కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. కనుక ఇది సత్యం కాదు. సత్యం అనేటువంటిది అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎంతమంది అయినా కూడా చెప్పుకోని అది ఒక్కటిగానే కావాలి. 2+2=4. ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్స్ చెప్పని, ఎవరు చెప్పినా గానీ ఇది రైటే, రైటే, రైటే. దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: భజన దినా సుఖ

0: రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో ఈరోజు స్వామి సందేశ సారమైన సమస్త లోకా సుఖినో భవంతు అనే దివ్య వాక్యమే అంతఃసూత్రంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మీకందిస్తున్నాం.
1: ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిలోనే పరమాత్మను దర్శించి ఒకరికొకరు తోడుగా వసుదైక కుటుంబంగా నిలిచి జీవన సౌఖ్యాన్ని జీవన లక్ష్యాన్ని సాధించాలనే సందేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తున్నాం.
0: భగవత్ సృష్టిలో భాగమని గ్రహించి ప్రకృతితో సహజీవనం చేయటమే శ్రేయస్కరమని, ప్రకృతితో చెలగాటం వినాశకరమని చెప్పారు మన భగవాన్. పరమాత్మను చేరుకోవాలంటే ప్రకృతి ఆరాధన తప్పనిసరి అన్నారు.
1: మనిషి ప్రకృతి ప్రాధాన్యతను, వ్యక్తిగా తన కర్తవ్యాన్ని, సమష్టి కృషిలోని ఆనందాన్ని, ప్రయోజనాన్ని గుర్తించాలి.
0: 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం సందర్భంగా రేడియో సాయి సగర్వంగా అందిస్తున్నటువంటి నేటి ఆసక్తిదాయకమైన విజ్ఞానదాయకమైన కార్యక్రమాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ఈ అంశాలనే స్పృశిస్తూ సాగుతోంది. నేటి కార్యక్రమాల కదంబంలో ప్రప్రథమ పుష్పంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాన్ని ప్రేమామృత వృష్టిగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నా.
2: స్వామి సామీప్యాన్ని అనుభవించి సాయి సంస్థల్లో సేవలందిస్తూ సాయి సన్నిధి బృందంగా స్వామి చేత పిలువబడిన స్వామి విద్యార్థులు భగవాన్ పాదాల వద్ద సమర్పిస్తున్న కదంబంలోని సురభిళ పారిజాతం, నాదబ్రహ్మకు నీరాజనం అనే సంగీత కార్యక్రమం. ఇందులో శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, అనిరుద్ధ్, ప్రభాకర్లు పాల్గొంటున్నారు.
3: ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనందరికీ ఎంతో చిరస్మరణీయమైన సుదినం. ఇది రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ శుభదినం. సాయి భగవానుడి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం ఎన్నో సందేశాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాల మధ్య గల అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అన్న మహోన్నత ఆశయాన్ని ఫలింపచేసుకోవడం ఎలా అన్న అంశంపై ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వ్యష్టి సమష్టిలో అంతర్భాగమై ఉన్నట్లు, సృష్టి పరమేష్టి రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని స్వామి వివరించారు. సృష్టి సృష్టిలో పరమేష్టి అంతర్లీనమై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు, మణులయందలి సూత్రము మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు అన్నారు స్వామి. అయితే ఈ కనిపించే జగత్తులో కనిపించని పరమేష్టి తత్వాన్ని, దివ్యత్వాన్ని ఎలా అనుభూతికి తెచ్చుకోవాలి, ఎలా దర్శించాలి? అందుకు స్వామి సూచించిన మహోత్కృష్టమైన సాధనం భక్తి సంగీతం. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు అంటూ గానము ద్వారానే భగవంతుడిలో లీనం కావచ్చు అని వివరించారు భగవాన్. స్వామి గానప్రియులే కాదు, సంగీతమే స్వామి నుండి ఆవిర్భవించింది. స్వామి శ్వాసయే సామవేదంగా రూపొందింది. ఇక్కడ నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తోంది. ఒకరోజు సాయంకాలం స్వామి భజన హాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. అది ఆ రోజుల్లో భజన సాయంత్రం 6 గంటలకు మొదలయ్యేది. భజనకి కొద్దిసేపు ముందు స్వామి అక్కడ నిలబడి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇంతలో భజనకి సమయం అయినట్టుగా గడియారం గంట మోగించింది. వెంటనే స్వామి పిల్లల వైపు చూసి భజన ప్రారంభించవలసిందిగా సైగ చేశారు. వెంటనే పిల్లలందరూ, దాదాపు అందరూ కళ్ళు మూసుకుని ఓం అంటూ ప్రణవోచ్చారణ మొదలుపెట్టారు. అప్పుడు స్వామి నవ్వుతూ తన ఎదురుగా కూసిన ఒక విద్యార్థిని చూసి, చూడ్రా వీళ్ళెంత అమాయకులు, సాక్షాత్తు ప్రణవస్వరూపుణ్ణి నాదబ్రహ్మని ఎదురుగా పెట్టుకుని వీళ్లు కళ్ళు మూసుకుని ప్రణవోచ్చారణ చేస్తున్నారు, వీళ్ళెంత అమాయకులు అన్నారు.
4: అవును, ఈ నాదబ్రహ్మ స్వరూపమైన స్వామి ముందర మనందరికీ భజన పాడే అవకాశం దొరికిందంటే ఎంత భాగ్యమో మనది. ఈ భాగ్యం దొరికిందంటే మనకు అది మనం చేసిన ఏమి మంచి పనులు కాదు, అది స్వామి ప్రేమయే దీనికి
3: మూల కారణం
4: కదా, అందరూ అగ్రి అవుతారు దానికి. ఈ స్వామి ప్రేమ అంటే మనలాంటి పిల్లల్ని మాత్రం కాదు, ఎంతో మందిని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని
3: హృదయ పరివర్తన తెచ్చింది స్వామి ప్రేమ.
4: స్వామి ప్రేమే అది, అదే పాసిబుల్ అన్నమాట. స్వామి ప్రేమయే అది దానికి మూల కారణం. అంటే మనలాంటి పిల్లలు మాత్రం కాదు, మనం అందరూ వినుంటాం శ్రీరంగపట్నంలో ఇప్పుడు స్వామి మందిరం చూసుకుంటున్నారు ఒక
3: హాలగప్ప గారు.
4: హాలగప్ప గారు యాక్చువల్లీ ఈ లైఫ్ లోనే ముందు ఆయన పెద్ద డెకాయిట్ అండి,
3: బందిపోటు దొంగ అన్నమాట,
4: బందిపోటు దొంగ. అలాంటి వారినే స్వామి ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఇక్కడ పిలిచి పుట్టపర్తికి పిలిచి మళ్ళీ ఆయన లైఫే మారిపోయింది స్వామి. అది స్వామి ప్రేమ వల్లనే. ఏ పోలీసు గాని ఏ మిలిటరీ గాని ఇది చేయలేరు, కానీ స్వామి ప్రేమే ఇది చేస్తుంది. సో ఇలాంటిది అంటే బందిపోటు దొంగలను మాత్రం కాదు, మనలాంటి పిల్లలను మాత్రం కాదు, ఆస్తికలు నాస్తికులు
3: యోగులు భోగులు అందరూ స్వామి ప్రేమకి దాసులైపోయారు.
4: కరెక్ట్.
3: నాకు ఈ సందర్భంలో నాస్తికులంటే జ్ఞాపకం వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నల్లి ధర్మారావు గారని ఒక కమ్యూనిస్టు నాయకులు, హేతువాది ఉన్నారు. ఆయన గొప్ప గేయ రచయిత కూడా. ఒక పర్యాయం శ్రీకాకుళం జిల్లా వారు పర్తియాత్ర సందర్భంగా స్వామి సన్నిధిలో భక్తి సంగీత మాలికను సమర్పించదలచి ఎవరన్నా ప్రముఖ గేయ రచయితల చేత కొన్ని పాటలు రాయించుకుందాం అనుకున్నారు. కొంతమంది నల్లి ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా స్వామి మీరేమైనా రెండు మూడు పాటలు రాయగలరా అని కోరారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నాస్తికుణ్ణి హేతువాదిని, నేను దేవుణ్ణే నమ్మను, ఇంకా బాబా మీద ఏం పాట రాస్తాను చెప్పండి, దయచేసి నన్ను అడగండి అని చెప్పి పంపించేశారన్నమాట. సరే వీళ్ళు తిరిగి వచ్చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నల్లి ధర్మారావు గారే మన సాయి భక్తుల్లో ఒకరికి శ్రీకాకుళంలో ఫోన్ చేసి, అయ్యా రాత్రి బాబా గారు నాకు కల్లో కనిపించారు, నా మీద ఒక పాటరాయి బంగారు అంటూ ప్రేమగా ఒక పండు నాకు ప్రసాదించారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది, నేను స్వామి తప్పకుండా ఒక పాట రాస్తాను, అయితే సార్ మా స్వామి మీరేమైనా రెండు మూడు పాటలు రాయగలరా అని కోరారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నాస్తికుణ్ణి హేతువాదిని, నేను

ఎంతో ఆనందంగా కూడా ఉంది. నేను స్వామిది తప్పకుండా ఒక పాట రాస్తాను. అయితే స్వామి గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలియదు. స్వామి జీవిత చరిత్ర పుస్తకాలు ఏమన్నా నాకు తెచ్చిస్తే అవి చదివి ఒక పాట ఖచ్చితంగా వ్రాస్తాను, దయచేసి ఇవ్వగలరా అని అడిగాడు. వెంటనే మన సాయి భక్తుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులేవు. వాళ్ళు సత్యం సోమసుందరం సంపుటాలని తీసుకెళ్లి నల్లి ధర్మారావు గారి చేతికి అందించారు. ఆయన వాటిని చదివి ఒక చక్కని మేలుకొల్పు పాట రాశారు. అది ప్రకృతి పరమాత్మలకు, సృష్టికి పరమేష్టికి ఉన్న అవినాభావ సంబంధానికి అద్దం పడుతుంది. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఆహా, ఎంత అద్భుతంగా వ్రాశారు నల్లి ధర్మారావు గారు. ఈ పాటని స్వామి సన్నిధిలో పాడిన తర్వాత ఒక భక్తుడు ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత చక్కగా రాశారు సార్ మీరు ఈ పాట అంటే, ఆయన అన్నారు, అయ్యా ఈ పాట నేను రాసింది కాదు, బాబావారే నా చేత రాయించారు అన్నారు. హృదయ పరివర్తనకు ఇంతకన్నా సాక్ష్యం ఏది కావాలి? కమ్యూనిస్టు అన్న మాటని స్వామి కమ్ యు నెక్స్ట్ అన్నారు. ఇది ధర్మారావు గారి పట్ల అక్షరాలా సార్థకమైంది. నీ కంటి చూపులో ఏ చలువ ఉన్నదో ఆనంద బాష్పాలు జాలువారు, నీ మందహాసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయము పరవశించు అన్నారు ఆదూరి శ్రీనివాసరావు గారు. స్వామి ప్రేమ ఎడారిని నందనవనంగా మార్చగలదు.
1: స్వామి మనసు వెన్నపూస వంటిది. ఈరోజు వేకవజామున స్వామి సంస్మరణ ఎంత ఆనందంగా ఉందో. కరుణశ్రీ జంధ్యాల పాపేశాస్త్రి గారు అంటూ ఉంటారు ఆయన పద్యంలో, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, అలకనందలోన జలకమాడినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడినట్లు నిత్యశాంతిదాయ సత్యసాయి అని. మాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి స్వామి దగ్గర. మేము స్వామి దగ్గర బుర్రకచ్చేసే అవకాశం వచ్చినప్పుడు మేము నా తోటి అరవింద్ సాయి, డాక్టర్ సాయి రఘురామ్, మళ్ళీ మా గురువు గారు ఉన్నారన్నమాట కృష్ణ భాస్కర్ సార్, మేము ముగ్గురం ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుని ఉన్నాం. ఆయన రామాయణం బుర్రకథ రాసుకుని వచ్చారు స్వామి దగ్గరికి. స్వామి ముందు కూర్చుని ఆయన మొత్తం వల్లే వేస్తున్నారు ఏమేమి రాశారో పాటలు పద్యాలు. సో అంత అయిపోయాక స్వామితో ఆయన అన్నారనమాట మాస్టర్ గారు, స్వామి ఈ కథలో పాటలు పద్యాలు మాటలు దర్శకత్వ నిర్వహణ అంతా మీరే స్వామి అని. అప్పుడు ఆ శరణాగతి భావం అనమాట స్వామి చూసేది. వెంటనే స్వామి అన్నారు, అవునరా బంగారు, నీ చేతికి, ఆయన చేతికి ఒక రింగ్ ఉండేది చిన్న ఉంగరం స్వామిది, సిల్వర్ రింగ్ అనమాట. అప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన కొనుక్కుని పెట్టుకున్నారు చేతికి. సో అనుకున్న ఆయన స్వామి అప్పుడే వెంటనే అన్నారు, నువ్వు ఎప్పుడు రాసినప్పుడు, నువ్వు రాద్దామని అనుకున్నప్పుడల్లా ఆ రింగ్ లోకి వచ్చి నేను రాయిస్తున్నాను పాటలు, అందుకే అంత బాగుంటున్నాయి నీ పాటలు అన్నారు స్వామి. అంటే స్వామి ప్రేమ అట్లా ఉంటుంది. సో ఆ శరణాగతి భావం అనమాట ఆయన.
0: మీరు ఆ బుర్రకథలో ఎన్నో పాటలు పాడేవారు కదా?
1: అవును సార్.
0: ఏమన్నా మాకు
1: అందులో
0: స్వామి స్వయంగా మీ దగ్గరుండి మీకు నేర్పించారని విన్నాను, వాటిని ఏమన్నా ఒకటి
2: ఆయన రాసిందేనా? మీ బుర్రకథ గురుగారు
1: ఆయన రాసింది. ఆయన
2: అంటే స్వామి రాసింది ఆయన?
1: అది కరెక్ట్, ఆయన ద్వారా. చాలా ఆణిముత్యాలు అందులో. ఒక్కొక్క పాటలో ఆ భావుకత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిన్న దైవ మగు సాయి మనసే వెన్న పూసరన్నాను ఒక పాట,

0: ఆహా, ఎంత అద్భుతమైన పాట ఇది. అంటే ఇది షూర్ గా స్వామి చెప్పినట్టు ఆయన ఆ మీ గురుగారు రింగ్ ద్వారా వచ్చి రాసిన పాటే, ట్యూన్ చేసిన పాటే ఇది డెఫినెట్ గా. అంటే ఈ పాట గాని మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఆయన నల్లి ధర్మారావు గారు రాసిన పాట, ఆ సంగీతము ఆ సాహిత్యము రెండు కలిసి అలాగ వింటుంటే డెఫినెట్ గా అది స్వామి హృదయానికి
1: తాకుతుంది. కరెక్ట్,
0: డైరెక్ట్ గా అది
2: ఉజ్జులైపోయేటట్టు చేస్తుంది.
0: అవును, ఎందుకంటే స్వామి అంటారు ఇది మనం ఊరికే ప్యారెట్ లాగా
1: చిలుక పలుకల్లాగా పాడితే,
0: అలాగ పాడితే గాని టేప్ రికార్డర్
1: మాదిరి.
0: అవును, అలాగ పాడకూడదు. అంటే దాంట్లో భావం ఉండాలి కదా, భావం ఉంటేనే అది డైరెక్ట్ గా స్వామి హృదయానికి చేరిపోతుంది అని స్వామి అంటారు. ఈ సందర్భంగా ఒక మన కాలేజ్ లో ఒక సీనియర్స్,
1: అవును జ్ఞాపకం ఉంది, అనిల్ కుమార్ గారిని మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు. స్వామి అన్నారు, మన ప్రభాకర్ చెప్పినట్టు స్వామి మన నుంచి ఆశించేది ఏమిటి, స్వామి ఎప్పుడు తనది ఇచ్చే చేయ గాని పుచ్చుకునే చేయి కాదు, కాకపోతే స్వామి మన నుంచి ఆశించేది భావం, ప్రేమ భావము, భక్తి భావము. ఓ రోజు స్వామి భజన హాల్లో ఇలానే పిల్లలతో మాట్లాడుతూ, ఒరే మీరు టేప్ రికార్డర్లా యాంత్రికంగా భజన చేస్తే చాలదు, మనసులో స్వామి రూపాన్ని స్మరించుకుంటూ నాలుకతో స్వామి నామాన్ని ఉచ్చరించాలి, భావం చాలా ప్రధానం. భావం ఎందుకు ప్రధానమని స్వామి అంటారంటే, భావం ద్వారానే స్వామి మనలోనే ఉన్నారు అన్న అనుభూతి మనకు కలుగుతుంది. సో స్వామి చెప్పిన మాటని స్మరించుకుంటూ అనిల్ కుమార్ గారు బయట రోజు వరండాలో కూర్చుని భజన జరుగుతోంది. ఆ రోజు స్వామి కారులో బయటకు వెళ్లారు భజన టైంలో. ఈయన కళ్ళు మూసుకుని స్వామి మాటలను స్మరించుకుంటూ స్వామి రూపాన్ని ధ్యానిస్తూ భజనకి స్వామి ఏ విధంగా అయితే స్పందిస్తారో అలా నిలబడి, అలా ఊగుతూ చేతి వేళ్లు కదుపుతూ స్వామి భజనకి ఏ విధంగా స్పందిస్తారో ఆ రూపాన్నే ఊహించుకుంటూ ఈయన భజనలో లీనమై ఉన్నారు. కొద్దిసేపటికి ఆయన భుజం మీద ఎవరో తట్టారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుగా స్వామి సాక్షాత్కరించారు. ఈయన మనస్సులో ఏ రూపాన్ని ఏ విధంగా స్వామి ఆ భజనకి స్పందిస్తారని ఊహించుకుంటూ ధ్యానిస్తున్నారో స్వామి అదే విధంగా ఆ భజనకి స్పందిస్తూ అదే విధంగా ఊగుతూ ఆయన కళ్ళెదురుగా కనిపించారు. ఈయన ఒక్కసారి ఆశ్చర్యంతో ఆనందంతో నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు స్వామి ఆయన చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి ఒక్కరే అంటూ, అంటే లోపల ఉన్న స్వామి బయట ఉన్న స్వామి ఒక్కరే అంటూ ఆయన బుగ్గ మీద తట్టి అలా ముందుకు వెళ్లిపోయారు.
2: అద్భుతంగా ఉంది సార్.
0: అవును, అంటే అదే భావంతో పాడితే, భావంతో స్వామి అదే అన్నారు, బయట ఉండే స్వామి లోపల, అంటే భావంతో పాడే వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎందుకు భావంతో ఎందుకు పాడాలంటే బయట చూసే స్వామి ఫైనల్ గా మనం లోపల మనం చూసుకోవాలి,
1: చూసుకోవాలి,
0: అదే చేయాలి మనం. సో ఈ భావంతో మళ్ళీ మన
1: అశ్వత్ నారాయణ గారు, మీరు రామదాస్ నాటికలో రామదాస్ పాత్ర పోషించారని విన్నాను, మీకు కూడా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి, మాకేమన్నా వివరిస్తారా?
3: 2008 సంవత్సరం కాన్వకేషన్ డ్రామా టైంలో మాకు ఒక అవకాశం వచ్చింది,
1: రామదాస్ డ్రామా,
3: ఒక మిథాలజికల్ పాటలు నేను యాక్ట్ చేశాను యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైందంటే, స్వామికి పాటలన్నీ ఫస్ట్ ప్రధానం చాలా ముఖ్యం, స్వామి ఇస్తారు పాటలు
1: చాలా ప్రాధాన్యత ఇస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో పిలిచి పాటలు నేర్పించేవారని, పాటల్ని కరెక్ట్ చేసేవారని విన్నాను నేను.
3: డ్రామా సెషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ స్వామి అడుగుతారు పాటలు ఏముంది, ఏమేమి పాటలు ఉంది. సో అప్పుడు ఆ సెషన్స్ లో డిసైడ్ అయింది పాటలన్నీ. సో రామదాస్ కంపోజిషన్ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఆ పాటలు డిసైడ్ అయింది.
1: స్వామి ముందర పాడి వినిపించారు అది,
3: పాడు స్వామి ముందర
0: కొన్ని లైన్లు పాడి వినిపిస్తారు. ఇప్పుడు కొన్ని లైన్
3: రామదాస్ పాటలు చెప్తారు, రామనామం ఎంత మధురం ఉందో దాన్ని వివరిస్తారు ఈ పాటలు, డిస్క్రిప్షన్

0: ఈ పాటలో సెకండ్ స్టాన్స్ వస్తుంది, దాంట్లో ఒక లైన్ స్వామి కరెక్ట్ చేశారు,
1: రామదాస్ కీర్తన్ స్వామి మార్చారు.
0: అదే అదే. సో ఒరిజినల్ గా ఒక లైన్ వస్తుంది, అది నేను ఇప్పుడు
1: వినండి ఒకసారి.

0: సో ఒరిజినల్ గా
1: కదలి ఖర్జూరపు, ఓకే,
0: కదలి ఖర్జూర ఫలముల కదికము పతిత పావన నామ మేమి రుచి, అదే ఒరిజినల్ గా
1: రామదాస్ గారు రాసింది
0: రాసింది స్వామి ఇది చెప్పారు. ఫలముల కదికము కాదు, కలకండముల కదికము చెప్పు.
2: కలకండ కంటే అధికం,
0: రామనామం ఎంత మధురం
2: ఉంది. కలకండ
3: అంటే స్వీట్,
0: అదే స్వీట్ స్థితి.
1: దానికన్నా స్వీట్ గా ఉండేది రామనామం.
0: అలా మీరు పాడాలి,
2: ఇలా మార్చి పాడారైతే స్వామి.

0: ఉత్తరామదాస్ గారి రచనలో ప్రతి అక్షరము భక్తి భావంతో ఎంతో మాధుర్యంతో తొణికిసలాడుతూ ఉంటుంది. అయితే స్వామి ఈ కదలి ఖర్జూరంని కలకండ అనే పదాన్ని చేర్చి ఆ విధంగా మార్చడం ద్వారా ఆ మాధుర్యాన్ని ఆ రుచిని అమృతోపమానంగా తీర్చిదిద్దారు. ఎంత చక్కగా ఉంది కదా. తర్వాత ఇంకో ఒక ఇన్సిడెంట్ ఏదో
1: ఇక్కడ జ్ఞాపకం,
2: ఇదే డ్రామాలో,
1: ఇదే సేమ్ డ్రామాలో యాక్చువల్లీ ఇంకొక పాటలు కూడా డిసైడ్ అయింది ముందగర. ఆ పాటలు ఏమంటుందే, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలు కవి రామచంద్ర. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా
0: నొప్పి భరించలేక రాముని కూడా నిందిస్తాడు ఆయన.
1: సో అదే ఒక వన్ ఆర్ టూ లైన్స్ పాడతాను. సో

0: లాగా వస్తుంది పాటను. ఈ పాటలు ఏమంటుంది, ఐ థింక్ మీరు మీకు అందరికి తెలుసు,
1: ఈ పాట విన్నా,
0: స్వామి రామదాస్ గారు
1: రాముని నిందిస్తారు, తిట్టినట్టు చేస్తారు.
0: ఫస్ట్ ఈ పాటలు ఉంది డిసైడ్ అయింది, కానీ ఇంకొక సెషన్ లో స్వామి చెప్పారు ఈ పాటలు వద్దు, స్వామి నాతో చెప్తారు నువ్వు నన్ను తిట్టుతారా అలాగే అడగారు స్వామి.
2: శ్రీరామచంద్రుడు
1: ఆ రోజుల్లో రామదాసు నన్ను తిడితే తిట్టాడు, ఈ రోజు నువ్వు కూడా నన్ను తిడతావా స్వామి. నిజంగా ఎంతో యథాలాపంగా ఆనాటి సాకేత రాముడే ఈ రోజు సాయిరాముడిగా అవతరించాడని నిజంగా ఎంత గొప్పగా సూచించారు. నిజంగా స్వామి చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక అంతరార్థము, ఎంతో గూఢార్థము దాగి ఉంటుంది. నేను రవికుమార్ గారు, మీరు కూడా రాధాభక్తి డ్రామాలో పాత్ర పోషించారు, ఆ సందర్భంలో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిగి ఉంటాయి, స్వామి తన దివ్యత్వాన్ని వ్యక్తం చేసినవి, ఏదైనా మాతో పంచుకుంటారా?
3: అవును, యాక్చువల్లీ స్వామి 60th బర్త్డే టైంలో 1985లో రాధాభక్తి అనే డ్రామా వేశాము. దాంట్లో మనం, నేను స్కూల్లో ఉన్నాను, స్కూల్ పిల్లలందరూ గోపికలు వేషం వేశాము. దాంట్లో ఫైనల్ డే స్వామి యాక్చువల్లీ త్రూఅవుట్ ఆ డ్రామా మొత్తం నేర్పించింది స్వామి. అప్పుడు
1: చాలా ఆసక్తి తీసుకుంటారు
3: డ్రామా. అవునవును, అప్పుడు అంజలిదేవి గారు వచ్చి మనందరికీ డ్రామా ఎలాగ వేయాలి, డాన్స్ ఎలా చేయాలి అన్ని ఆమె నేర్పించింది మనందరికీ. అవును, సో పాటలన్నీ నేర్పించారు, ఇంటర్వ్యూ రూమ్ పిలిచి నన్ను గాని రాధా వేషం వేసిన మన ఎల్డర్ బ్రదర్ కి స్వామి పాటలన్నీ నేర్పించారు. మొత్తం ఈ యాక్చువల్లీ రాధభక్తి పాటలన్నీ స్వామియే రాశారు, స్వామియే ట్యూన్ చేశారు, స్వామి మమ్మల్ని అందరికీ నేర్పించారు. లాస్ట్ డే ఏమైందంటే మనం అందరూ బ్యాక్ స్టేజ్ లో మేకప్ చేసుకుంటున్నాము, సో అప్పుడు స్వామి వచ్చేసారు. స్వామికి అది
1: స్వామి వెంబడి కొంతమంది భక్తులు కూడా,
3: సో కొంతమంది భక్తులు కూడా వచ్చారు బ్యాక్ స్టేజ్ కి. సో స్వామి ఎంత కేర్ తీసుకుంటారంటే వచ్చి మేకప్ పర్సన్ పిలిచి, వీడికి చూడు ఇంకా కొంచెం పౌడర్ వేయి, చూడు ఈ బింది కరెక్ట్ గా లేదు, అది సరిగా వేయండి, ఈ డ్రెస్ సరిగా లేదు, ఇక్కడ పిన్ చేయండి, అలాగే మొత్తం
1: ఎంబాడిమెంట్ ఆఫ్
3: పర్ఫెక్షన్
1: చేసినా పరిపూర్ణంగా ఉండాలి.
3: అవును, సో అవన్నీ చేస్తూ అందరూ రెడీ అయిపోయిన తర్వాత స్వామి నించున్నారు, ఆ భక్తులు వచ్చారు స్వామితో పాటు బ్యాక్ స్టేజ్ కి. స్వామి భక్తులను అడిగారు, ఎలాగున్నారు నా గర్ల్స్ అని అడిగారు స్వామి. సో ఆ భక్తులు చూసి, ఆహా స్వామి చాలా బాగున్నారు అని చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, ఏ ఇది గర్ల్స్ కాదు, ఇది నా బాయ్స్ అన్నారు స్వామి. ఆహా అని అందరు నవ్వారు, ఇలాగే అందరు నవ్వారు అక్కడ స్టేజ్ లో. తర్వాత స్వామి అన్నారు, ఈ బాయ్స్ ని నేను గర్ల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాను, నేను మార్చాను నా బాయ్స్ ని గర్ల్స్ గా. మళ్ళీ అందరు నవ్వరు, ఇలాగా నవ్విన తర్వాత కొంచెం సైలెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు స్వామి ఎంత జోక్ గా చెప్తే కూడా దాంట్లో ఎండ్ లో ఒక సందేశం అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది. సో అంత సైలెంట్ అయిపోయిన తర్వాత స్వామి అన్నారు, బాయ్స్ ని గర్ల్స్ గా ఏంటి, నేను స్కై ని ఎర్త్ గా, ఎర్త్ ని స్కై గా నేను మార్చగలను అని స్వామి అన్నారు.
1: తానే జగదీశ్వరుణ్ణి అనే విషయాన్ని స్వామి
0: నిజంగా
3: అవును
1: ఈ ఒక్క మాట ద్వారా వ్యక్తం చేశారు.
3: సో ఇలాంటి నేర్పించారు ఆ డ్రామా టైంలో, పాటలు కూడా నేర్పించారు. అంటే పాటలతో ద్వారా ఏం స్వామి నేర్పించారంటే ఎలాగ ఇమోషన్ ఉండాలి ఆ పాటలు,
1: భావం
3: ఎలాగుండాలి అని అది కూడా నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సత్యభామ పాట ఉంటే అది పాడుతూ స్వామి అన్నారు, ఇది నువ్వు పాడతావు కరెక్టే ట్యూన్ గాని నువ్వు భజన లాగా పాడుతున్నావు, అలా కాదు, సత్యభామకు చాలా జలసి
1: అసూయాభావాన్ని కూడా పాటలో వ్యక్తం చేయాలి,
3: అసూయాభావం కూడా అది తీసుకురావాలి అని స్వామి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
1: పాటిస్తారు, అసలు అసూయాభావం పాటలో ఎలా వ్యక్తం అవుతుందో మాకు వినాలని కుతూహలంగా ఉంది. అది స్వామి మిమ్మల్ని పిలిచి నేర్పించారంటే మాకు ఇంకా చాలా ఆసక్తిగా ఉంది.
3: ఆ పాట ఇలాగ వెళ్తుంది, ఒక్క

0: నయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా, నన్ను చల్లనైన చూపులతో చూచినావా.
1: నిజంగా స్వామి సత్యభామ పాడితే ఏ భావాన్ని వ్యక్తం చేస్తుందో కరెక్ట్ అదే భావం ఈ పాటలో
2: పాడారు.
0: సో ఇదే సత్యభామ భావం ఎలాగుండాలి,
1: రాధాభావం ఎలా ఉండాలి?
0: రాధ, ఎందుకంటే ఈ డ్రామా రాధ భక్తి గురించి. సో ఒక్క ఒక్క ఆలాప్ లాంటిది ఒక ట్యూన్ ఉంది,
1: స్వామి
0: నేర్పించారు,
1: స్వయంగా స్వరపరిచారు కూడా.
0: అవును, ఇది ఎలాగా అంటే కృష్ణుడు రాధను వదిలేసి దూరం వెళ్లిపోయిన తర్వాత ఆ
1: విరహ వేదన
0: ఎలాగా చూపించింది పాట ద్వారా అని అది కూడా నేర్పించారు.
1: ఒకసారి మాకు వినాలి ఉంది, ప్లీజ్.
0: ఒక ఆ పాట

రాధకి కృష్ణ పరమాత్మ పట్ల గల ఆర్తి, ఆ హృదయ వేదన ఈ పాటలో ఎంత చక్కగా వ్యక్తమైందో కదా. స్వామి చెప్పారు, రాధకి ఆధారం ధార ఆరాధన. రాధ అనే పదాన్ని తిరగవేస్తే ధర అవుతుంది. అంటే రాధ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని వదిలి పరమాత్మ కాని, పరమాత్మను వదిలి ప్రకృతి కాని ఉండడానికి వీలు కాదు. కనుకనే రాధ అంతటి అనన్య భక్తితో కృష్ణ పరమాత్మను సేవించి తరించింది. స్వామి చెప్పారు, రాధ భక్తియే మనందరికీ ముక్తి సాధనమని. ఈ పాట కూడా స్వామి రాశారని విన్నాను. స్వామి స్వరపరిచారని కూడా విన్నాను. ఆ పాటతో విని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: మీరింతవరకు సాయి సన్నిధి బృంద సభ్యులైన శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, ప్రభాకర్లు పాల్గొన్న నాదబ్రహ్మకు నీరాజనం సంగీత కార్యక్రమం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. గురుకుల సాంప్రదాయంలో ప్రకృతి ఒడిలో అనుశ్రుతంగా ఋషులు అందించిన సంపద వేదవాంగ్మయం. ఆ వేదమే ప్రమాణంగా ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అనే కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ వింటారు.
1: ఓం శ్రీమత్సాయి గణాధిపతయే నమః.

0: పరమప్రేమైక ఆధ్యాత్మిక భావుక పట్టభద్రుడైన రేడియో సాయి శ్రోతృమండలికి పంచమ వార్షికోత్సవ శుభ సందర్భ మంగళాశంసలు. సాయినాథుని కరుణాపూర్ణ దృక్చరణంతో వాగ్వాహిని నిరంతరం ప్రపంచ శ్రేయోదాయకమై ప్రవహించుగాక. వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అన్న అంశాన్ని ఈరోజు ఒక ప్రధాన చర్చా విషయంగా నిర్ణయించారు స్వామి. వేదోఖిలో ధర్మమూలం ఈ మాట మనందరం వింటున్నదే. వేదం సర్వజ్ఞానమయోహి సహ, వేదం సర్వజ్ఞానమయం. ఇది సంస్కృతంలో శ్లోకపూర్వకంగా లోకానికి అందిన అచ్చతెనుగులో వేదంలోనే అన్నీ ఉన్నాయి అన్న మాట వరాల మూటగా మన చేజిక్కిన భావం ఒకటి. అయితే ఈ వేదం అన్నదానికి ప్రామాణికత ఏమిటి? అసలు వేదానికి సంబంధించి వేదం ఒప్పుకుంటేనే ఏదైనా సబబు అన్నది లోకవాక్యం. కానీ వేదమే ప్రమాణం అన్నదానికి ఏమిటి అంటే, సుప్రసిద్ధ వేద పండితులు చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు ఈ వేద ప్రామాణ్యం అంటే ఏమిటో మరి వారి అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. శర్మగారు, వేద ప్రామాణ్యం అంటే ఏమిటంటారు? అసలు ఆ పదబంధానికి అర్థం భావం.
1: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలను సమర్పిస్తూ, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతీయ వాంగ్మయానికి అంతకీ కూడా వేదంలో మూలాలు కనబడతాయి. ఈ సమగ్రమైన భారతీయ వాంగ్మయానికి ఒక ఏకత్వాన్ని కలిగించేది మూలం వేదం. కాబట్టి ఈ మొత్తం వాంగ్మయంలో ఏ విషయానికైనా సరే ఇది ప్రమాణమా అప్రమాణమా అని ఆలోచించాలి అంటే దానికి మూలం వేదంలో ఉందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. దీనివలన భారతీయ కళల్లోనైనా కావ్యాల్లోనైనా స్మృతుల్లోనైనా భగవత్ సంబంధం అనేది తొలగిపోదు, అంతర్లీనంగా ఏర్పడుతోంది ఈ వేద ప్రామాణ్యం వలన. దీనికి ఒక ఏకత్వం కూడా ఏర్పడుతోంది. మనకు వేదో నిత్యమధీయతాం అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు. మునులు కూడా నిత్యం వేదాధ్యయనం చేసేవారు. ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు వాళ్ల గోచరించిన విశేషాలే తర్వాత ధర్మశాస్త్రాలుగా, ఆ తర్వాత వేరు వేరు కళలుగా విద్యలుగా వికసించాయి. కనుక వేద ప్రామాణ్యము అనున్నప్పుడు మొత్తం సంస్కృతికి సంబంధించి ఒక మూలాధారం వేదము, దాన్ని వదలి దూరంగా రావడం అనేది పనికిరాదు, దాని విరుద్ధంగా ఉండడం పనికిరాదు. ప్రధానంగా విశ్వానికే మొట్టమొదట దేవుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం ఎక్కడ చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలి, వీటన్నిటికీ కూడా వేదమే మొదట జవాబులు చెప్పింది. కాబట్టి మన సంస్కృతిలో ఏకత్వాన్ని, ఏకేశ్వర తత్వాన్ని నిలబెట్టడం కోసమని వేదాన్ని మూలంగా తీసుకున్నారు.
0: మూలాన్ని మనం ప్రమాణంగా కూడా అంగీకరిస్తున్నాం.
1: ప్రమాణంగా అంగీకరించడమే కాదు, దానికి విరుద్ధమైన వాటిని పక్క పెట్టారు. దానికి అనుసరించినవే ధర్మశాస్త్రాల ప్రమాణాలు, దాన్ని అనుసరించినవే ఆచారాల ప్రమాణాలు.
0: జగద్గురు శంకరులు కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్లతోటే వాదానికి ఒప్పుకుంటాను అని ఒక నిబంధన పెట్టారు. ఎందుకంటే వేదమే భారతీయ ఆర్ష ధర్మానికి ప్రామాణికమైనది అని వారు ఉద్దేశించింది. ఇప్పుడు మనం అనుకుంటున్న మాట కూడా అదే, వేదం పరమేశ్వరం, వేద యదీతి వేదనః వేదస్త్వం అన్న మాట ఒకటి జనబాహుళ్యంలో ఉంది. అంటే ఇప్పుడు ఈ శుభప్రాప్తి సాధనమైనటువంటి అర్థము అంటే ఇక్కడ ధనము అనో లేకపోతే మనం ఆంగ్లంలో చెప్పుకునే మీనింగ్ అనే భావంతో కాకుండా అర్థం అనేదానికి వేదార్థ ప్రకారము ఒక ప్రామాణికత ఉంది. దానికి పరమేశ్వరుడు అన్నది ఒక రూఢి అయిన అర్థం. కాబట్టి సుఖరూపుడై శుభాకారుడై అందరి చేత ప్రశంసలు పొందేటటువంటి పరమేశ్వర తత్వం ఏదైతే ఉందో అర్థ అని మనం ఆరాధిస్తున్నామో దాన్ని జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని వేదస్ అని అటువంటిది ధనంగా భావించి ఆరాధిస్తూ ఆరాధ్యకారకుడై తృప్తి ప్రారకుడైనటువంటి ఆ ఈశ్వరత్వానికి, ఈశ్వరతత్వ కారకునికి ఏదైతే ఒక ఉపనామం ఉందో దాన్ని శృతి అని మన పెద్దలన్నారు. కాబట్టి వేదవాక్కుతో వేద విహిత ధర్మ ఆది ఆచరణంతో సిద్ధించే ధనానికి వేదం అని ఒక తాత్పర్యాన్ని చెప్పి ఋగ్వేదం శృత్యం అని కీర్తించడం ద్వారా వేద ప్రామాణాన్ని సర్వజన హితంగా, విశ్వప్రామాణికంగా, లోకశ్రేయస్కారకంగా తీర్మానించింది శర్మగారు. అయితే ఇది వేద ప్రమాణం సరే, మరి ప్రకృతి ప్రాధాన్యం ఏమిటి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకన్నీ కూడా వేదంలోనే ఉన్నాయి, వేదమే అన్ని ఇస్తోంది, అన్ని శక్తులు కూడా వేదంలోనే ఉన్నాయని. అంటే ఇప్పుడు ఈ వేద ప్రామాణ్యము ఈ ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా పరికల్పిస్తోందంటారా ప్రపంచానికి?
1: ప్రకృతి ప్రాధాన్యం అంటే మనదైన సంస్కృతిలో ప్రకృతిని రెండు కోణాల్లో చూస్తాం. ఒకటి దివ్య ప్రకృతి, రెండు జడ ప్రకృతి. దివ్య ప్రకృతి అంటే మనం దేవతామూర్తులుగా ఆరాధించేటువంటి లక్ష్మి, మహాలక్ష్మి, దుర్గా దేవి, సరస్వతి, ఉషోదేవి, అదితి, లలితాదేవి, ఇవన్నీ కూడా దివ్య ప్రకృతి యొక్క రూపాలే. ఈ ప్రకృతులు చైతన్యంతో కూడిన ప్రకృతి రూపాలు.
0: చేతనము అచేతనములు అని రెండు, అందులో ఇది చేతనం.
1: చేతనాలు, పరమాత్మ శక్తులు, పరమాత్మ మూర్తులు కూడా, వీటిని సంహిత ఉపనిషత్తులు కూడా వర్ణించాయి. రెండవది జడ ప్రకృతి. జడ ప్రకృతి ఎలా ఏర్పడింది అనే విషయం కూడా వేదం చెప్పింది. ఈ జడ ప్రకృతి భగవానునికి దేహం, దీన్ని ధ్యానించే పద్ధతిని బ్రహ్మోపస్థానం మంత్రాల్లో చెప్పారు. ఈ ప్రకృతిలో ప్రాణులు ఎలా పుట్టాయి, భగవాన్ నుండి సృష్టి ఎలా ఏర్పడింది, దాన్ని కూడా మనకు వేదాలు వర్ణించాయి. పంచభూతాల యొక్క వర్ణన కూడా వేదంలో ఉన్నది.
0: ఇలాగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదింటి
1: వర్ణన వేదంలో ఉంది.
0: ఈ ఐదింటి గురించి చెప్తున్నప్పుడు మనకి వేద విభాగంగానే వెళితే అసలు ఉన్నది ఒకటే, దాన్ని నాలుగుగా చేసి తర్వాత ఐదు సంహితులుగా చేశారు, ఋక్, యజు, సామ, అథర్వ వేదాలు. అయితే వీటిల్లో అగ్ని గురించి, అలాగే జలం గురించి, మరి ఆకాశం గురించి, భూమి గురించి, ముఖ్యంగా భూమి విషయానికి వస్తే, ఎందుకంటే మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న మన భూమికలన్నీ కూడా భూమి మీద ఆధారపడి చరించేవే భగవంతుని ఈ జగన్నాటక సూత్రధారి తత్వంలో. కాబట్టి అసలు ఈ భూమి అనేదాన్ని ఎలా, అంటే ధాత్రి, ధరిత్రి, ధరిస్తోంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. చాలా దివ్యమైనటువంటిది. భూసూక్తం అని కూడా చెప్పుకున్నాం. సరే, ఈ సూక్తాల్లో చెప్పుకున్న ప్రకారం ఇవన్నీ కూడా వేదంలో మూలం. ఎందుకంటే ముందే శర్మగారు మీరు మాట అన్నారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామని కఠోపనిషత్తు మాట ప్రకారం పరమాత్మతో పాటు నిత్య పదార్థాలు, జీవుడు, ప్రకృతి, ఈ రెండూ కూడా ఇందులో ఉన్నాయి. జీవుల మనం, ప్రకృతి మన చుట్టూ ఉన్నది, దీనికి ఆధారభూతమైనటువంటిది ఈశ్వరుడు. స్వామి ఒక మాట చెప్పారు, ఏమిటి అంటే దేవుడికి జీవుడికి మధ్యన ఉండే సేతువే ప్రకృతి, దీని మీదుగా దేవుణ్ణి చేరుకోవచ్చు. కానీ ఇవాళ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జీవుడు ప్రకృతి పట్ల వికృతిగా మారడంతో దాని ఆకృతి పూర్తిగా మారిపోయి ఒక పరమ అగాధం ఏర్పడింది భగవంతునికి మనకి మధ్య ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల. కాబట్టి ధర్మాన్ని సంరక్షిస్తే ప్రకృతి సంరక్షించబడుతుంది. ప్రకృతి ధర్మాలకు మూల ఉపాధి అయినటువంటి వేదం ఆ పని చేస్తుంది. కాబట్టి వేదాన్ని మనం నిత్యం రక్షించుకుంటూ ఉండాలి, ఉంటే వేదం మనల్ని సర్వవేళలా కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన వాటిలో ఈ జీవుడు నడిచేది భూమి మీద, కాబట్టి భూమికి సంబంధించి ఎటువంటి విలువైన మాటలు ఉన్నాయంటారు మన వేద వాంగ్మయంలో?
1: అథర్వణ వేదంలో పృథ్వీ సూక్తం ఉంది, దాంట్లో భూమిని దేవతగాను భూమండలం రూపంగా కూడా చెప్పడం జరిగింది. భూత, భవిష్యత్, వర్తమాన పదార్థాలని భూమి రక్షిస్తోంది. భూమి రోగాలను దూరం చేసే అనేక ఔషధులను ధరిస్తోంది. ఈ భూమి పైన మహాసాగరం, అనేక నదీనదాలు, ఫలాలు, శాఖలు ఉన్నాయి. భూమి గోవులు, గుర్రాలు, పక్షులు మొదలైన ప్రాణులకు విశేష సుఖమిస్తోంది. ఈ భూమి మనకు విజ్ఞానం, జ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం ప్రసాదించాలనే ప్రార్థన అక్కడ ఉంది. ఈ భూమి భూమిపై ఉండేటువంటి ప్రాణులందరినీ పోషిస్తోంది. ఇక్కడ బంగారం, వెండి, రత్నాలు మొదలైన వస్తువులన్నీ కూడా లభిస్తున్నాయి భూమి అందే. కనుక ఈ జంగమ ప్రాణులు అంటే స్థావరాల కంటే భిన్నమైన ప్రాణులు, ఈ ప్రాణులకు పదార్థాలకి భూమి నివాస స్థానం. ఈ భూమి మనకు మాతృమూర్తి. తల్లి ఎలా పిల్లలకు పాలిస్తుందో సంతానమైన ప్రాణులందరికీ కూడా ఆహార పదార్థాలను ఇవ్వాలి అనేటువంటి ప్రార్థన మనకు.
0: భూమి మీద పారేటటువంటి నదులన్నీ కూడా భూమాత మనకి ఇచ్చేటువంటి క్షీరమే.
1: అవును, అంతే అంతే.
0: నేరం క్షీరమవుతోంది.
1: అంతే అంతే. ఓ ధరణిమాత, మంచు చేత కప్పబడిన పర్వతాలు వనాలు కూడా మాకు సుఖాన్ని కలిగించాలి అనే ప్రార్థన ఉంది. భూమి మా తల్లి, మనమంతా ఆమె పుత్రులం. ఉత్పాదకుడైన పర్జన్యుడు తండ్రి. వీరు మనను పరిపూర్ణులను సంతుష్టులను చేయాలని ఈ పృథ్వీ సూక్తం విశ్వమానవ సోదర భావాన్ని ఉపదేశించింది. మానవులంతా సోదరే అంటాం, ఎలా సోదరులు అవుతారు?
0: వసుధైక కుటుంబకం
1: అన్నట్టు. వసుధ తల్లి అయితే మనమంతా సంతానం అవుతాం. శుభాలను సుఖ సాధనాలను ఇచ్చే మాతృభూమిని మేమెప్పుడు సేవిస్తాం అనే దేశభక్తి భావం కూడా మనకి పృథ్వీ సూక్తంలో ఉంది. ఈ సూక్తంలో నువ్వు ఏ గమనంతో ఆకాశంలో కంపిస్తూ పయనిస్తున్నావో ఆ వేగం మిక్కిలి తీవ్రం అంటూ భూమి యొక్క గమనాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. పృథ్వీకి మధ్య భాగంలో అగ్ని ఉంది అనే భౌతిక శాస్త్ర విషయం కూడా అక్కడ చెప్పారు. భూమిలో గంధం అనే గుణం ఉంది,
0: అది ఔషధుల ద్వారా పువ్వుల ద్వారా మనకు అందుతోంది
1: అని తర్కశాస్త్రం చెప్పిన విషయానికి కూడా ఈ పృథ్వీ సూక్తంలో ఉండేటువంటి వాక్యాలు మూలమవుతున్నాయి. నిద్ర నుండి లేచిన వెంటనే మనం భూదేవికి నమస్కారం చేస్తాం.
0: అవును, మనం నిరంతరం పాదాలతో దాని మీద పరిభ్రమిస్తున్నప్పుడు ఆ తాడనానికి పీడనం కలగకుండా కలిగినా క్షమించమని
1: అని ఆ రకమైన నమస్కారం చేయడం కూడా మనకి ఆ భూసూక్తంలో కనబడుతుంది. భూమి క్షమాస్వరూపిణి, పరమ పావని, పుష్టి అన్నరసం బలం ఇస్తుందని ప్రశంసించారు. భూమాతకు కూడా హోమం చేయడం జరిగింది. ఆమె మనుషులకు దుఃఖం తొలగిస్తుంది, కోరిన పదార్థాలు ఇస్తుంది. భూమిలో ఎక్కడ తవ్వినా మళ్లీ ఆ గొయ్యి పూడిపోయేలాగా ప్రజాపతి చేస్తాడు అంటూ మనకు వేదంలో భూమిని భౌతిక రూపంగానే కాకుండా దానికి అధిష్టాన దేవతా రూపంగా కూడా ప్రార్థించడం కనబడుతుంది.
0: చాలా చక్కటి మాట ఒకటి అన్నారండి, ఏమిటంటే ఈ భూమి అంటే మాతృమూర్తి వసుధ, ఒక్కో నది సుధ అమృతం. మరి నీరు కదా నది అంటే, నీరు కూడా మనకి ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాల్లో ఒకటి. మనం యజుర్వేదంలో ఒక మాట పండితులు మీరు చెబుతూ ఉంటారు, ఓం శన్నో వాత పవతాగం శన్న స్తపదు సూర్య శన్న కవి అని. ఈ సూర్యకిరణాలు, ఈ జలం, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా వర్షం వల్లే మనకి నీరు వస్తుంది. సూర్యుడి వల్లే ఈ నీరంతా పైకి వెళ్లి వర్షంగా మారుతుంది. అటు విజ్ఞాన శాస్త్రాన్ని, ఇటు మామూలుగా మనకుండే భౌతిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతను, ఈ శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. తర్కానికి అందనటువంటిది, భౌతికమైనటువంటి విచక్షణకు లొంగనటువంటిది, మానసికమైనటువంటి ఒక ఉపరితల అంతస్తులో మాత్రమే ప్రకాశించే ఆధ్యాత్మిక వాతావరణంలో గాని పెడితే ఈ ప్రకృతి సమతౌల్యం కోసం ఇవాళ మనం బాహిరంగాను అంతర్గతంగాను చాలా బాధపడుతున్నాం, సాధన చేస్తున్నాం. సాధ్యపడిన వాళ్లు, బాగుపడిన వాళ్లు యోగులుగా ఋషులుగా మారుతున్నారు. వారు కొత్త కొత్త అంశాలని మనకి అందిస్తున్నారు. అందించడము అంటే ఏది తయారు చేయడం, సృష్టిలో ఉన్నదాన్ని కనుక్కోవడమే. స్వామి ఏదైతే సృజించి వదిలారో దాన్ని భజించి సాధించడం అన్నది మానవాళి యొక్క ముఖ్య కర్తవ్యమైంది. భూమి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు నీరు లేదా ఆకాశం, ఇంకా ఈ నాలుగు పంచభూతాల్లో ఉన్న నాలుగింటిలో దేని గురించి అధికమైనటువంటి ప్రాధాన్యంతో ప్రామాణ్యంతో వేదం మనకి చెబుతోంది?
1: అథర్వణ వేదంలో జల సూక్తాలు ఉన్నాయి. యజమానునికి సోదరి వలె సహాయం చేసేవి జలదేవతలు. ఇవి తమ మాధుర్య రసం, సోమం, పాలు మొదలైన వాటితో కలుపుతూ యాగభూమిని చేరతాయి అంటారు. జలాలు ద్యులోకా నుండి వర్ష రూపంలో వస్తున్నాయి. ఈ నీరే చెరువులలో, నదుల్లో ఉంటే గోవులు మొదలైన ప్రాణులు తాగుతున్నాయి. ప్రవహించే శీలం గల ఆ జలదేవతల నుండి పాలు, నెయ్యి ఏర్పడుతున్నాయి. అంటే ద్రవద్రవ్యాలకన్నిటికీ నీరే మూలం. నీటిలో మరణాన్ని దూరం చేసే అమృతం ఉంది.
0: అమృతత్వం.
1: అన్నం వల్ల ప్రాణులు బ్రతుకుతున్నారు. అన్నానికి మూలం జలం. నీటి వల్ల ధాన్యం పండుతున్నాయి. ఇలా నీరు మరణం దూరం చేస్తోంది. నీటిలో రోగాలను దూరం చేసే ఔషధ శక్తి ఉంది. మూర్ఛపోయిన వాడికి ముఖంపై నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. ఆయుర్వేదంలో వేడి నీటితో చన్నీటితో చికిత్స చేసే పద్ధతి ఉంది. మంచి నీటి వల్ల వేగం బలం పొందాలి. ఆవులు మంచి పాలు కలిగినవి కావాలి. జలదేవతలు వీటన్నిటికీ సుఖం కలిగిస్తారు. నీటిని త్రాగడం వల్ల ప్రాణం స్థైర్యం పొందుతుంది. జలదేవతానుగ్రహం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. జలదేవతలు తల్లులు, ప్రాణులు పుత్రులు. తల్లులు ప్రేమతో పాలిచ్చి పిల్లలను పోషించినట్లు మమ్మల్ని ప్రార్థించమని, మమ్మల్ని పోషించమని ప్రార్థన మనకు ఆ సూక్తంలో కనబడుతుంది. జలదేవతలను సస్యాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేశారు. అన్ని ధనాలకు మూలం నీరు. జలాశయాలు కలచోట మనుష్యులు నివసిస్తారు. ప్రకాశింప చేయడమనే సుగుణం జలాలకు ఉంది. అందుకే స్నానం చేస్తే ముఖం తేటగా ఉంటుంది. జగత్తుకు సుఖాన్ని కలిగించే విశ్వశంభువు నీటిలో ఉన్నాడు. విశ్వశంభువు అంటే లోకానికి సుఖాన్ని కలిగించేవాడు. సముద్రంలో బడబాగ్ని, మేఘాలలో పిడుగు, మెరపు రూపాల్లో అగ్ని ఉంది. మరుభూమిలో నీరు, నదులు, చెరువుల్లో నుండి పాత్రతో తెచ్చిన నీరు, ప్రతి ఇంటిలో నీరు, వర్షత్తులో నీరు మాకు సుఖం కలిగించాలని ప్రార్థన ఉంది. అంటే మొత్తం అన్ని రకాల జలాలని కూడా మనకు సుఖం కలిగించేలా శుద్ధంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉపదేశం మనకిక్కడ అందుతోంది.
0: జలానికి రెండు లక్షణాలు ప్రధానంగా మన వాళ్ళు చెప్తారు. ఒకటి ఏమిటంటే శరీరాన్ని శుభ్రం చేయడం, ఇంకొకటి మనస్సుని నిష్కల్మషంగా ఉంచే దోహదము అని. ఇది భౌతికము, ఇంకొకటి ఆధ్యాత్మికము. ఆ రెండూ కూడా మీరు ప్రస్తావించారు శర్మ గారు. మంత్రభాగానికి గాని వెళితే ఆ ఉదాత్త అనుదాత్తాల్లో దాన్ని ఉచ్చరించడం ద్వారా కూడా మనం ఆ నీటిని ఎంత సుసాధకం చేసుకోవచ్చు, ఎలా ఉండాలి అంటే, పూర్వం ఒక విన్నామంటే ఒక కథనం ప్రకారం, ఓం ఆ బ్రహ్మన్ బ్రహ్మణో నికామే నికామే నః పర్జన్యో వర్షతు యోగక్షేమో నః కల్పతాం అన్న ఈ సూక్తం వల్ల ఆదర్శమైన దేశంలోట ఎప్పుడెప్పుడు వర్షం పడాలి అని కోరుకుంటే అప్పుడప్పుడు నిశ్చయంగా వర్షాలు పడే అంత గొప్పగా వేద విజ్ఞానాన్ని ఆర్జించిన పండితులు వేదోచ్చారణ ద్వారా దాన్ని సాధించేవారట. అంటే కోరినప్పుడు వర్షం పడ్డం. ఇవాళ మనం కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా మబ్బుల్లోంచి వర్షాన్ని చెప్పాలంటే పిండుకోవడం, దండుకోవడం చేస్తున్నాం. అలా కాకుండా పూర్వం కేవలం వేద మంత్రోచ్చారణతోటి, అంటే దాని మీద అంత నిష్ట ఉంటే తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ మాటల్లో కూడా ఈ వర్షేష్టి ఎలాగ చేస్తారు అన్నది, ఈ నీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది మనకి బాధపడింది. నీటితో పాటు మనం భూమి మీద నిలబడుతున్నాం, ప్రకృతిలో తిరుగుతున్నాము. హాయిగా ఉండడానికి నీటి మీద అత్యధిక భాగంగా ఉండే, ఈ భూమి మీద అత్యధిక భాగంగా ఉండే నీటిని సేవిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏది పీల్చి వదలలేకపోతే మనం ఈ దేహాన్ని వెంటనే వదిలేస్తాము.

0: అటువంటి ముఖ్యమైన వాయువు. ఈ వాయువు అనేది మనకి పంచభూతాల్లో ఒకటని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ వాయువు ప్రకృతి భాగంగా వేదం దాన్ని ఎలాగ ఒక కాపు కాసిందంటారు. సాధారణంగా వాయుశక్తి
1: మనకు వేదంలో పరమాత్మకు ప్రతీకగా వాయువు అని చెప్పడం కూడా ఉంది. మనకు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పని, నీవు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి అని చెప్పని వాయువు యొక్క ప్రార్థన చేయడం కనబడుతుంది. అయితే ఈ వాయువుని గురించినటువంటి సూక్తాలు మరుత్తులు అనే పేరుతో వర్ణన చేశారు. అంటే వాయువు యొక్క వర్ణన ఉన్నది, మరుత్తుల యొక్క వర్ణన కూడా మనకి వేదంలో కనబడుతుంది అన్నమాట. ఆ మరుత్తులు చాలా గొప్పవి, అవి మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలని కలిగిస్తుంటాయి. ఆ మరుత్తుని గురించి మనకు చాలా మంత్రాల్లో చెప్పడం జరిగింది.
0: అంటే మీరు అన్న మాటల ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అథర్వ వేదంలో ఒక మాట తోస్తోందండి, పయోధేనూనాం రసమోషధీనాం జవమర్వతాం కవయోయ ఇన్వథ శగ్మా భవంతు మరుతోన శ్యోనాస్తే ఓ ముంచత్వం హస. అంటే ఇప్పుడు ఈ ఆవు పాలలో పాలనిచ్చే శక్తిని పెంచేది, ఓషధుల్లో రసాన్ని నింపేది, గుర్రాలు పక్షులు భూమి మీద జీవిస్తున్నాయి అని మీరు ఇందాకలో మాట అన్నారు. అందులో ఈ గుర్రాల్లో పరిగెత్తే శక్తిని, వాయువేగ మనోవేగాలతో పాటు జవసత్వాలు అన్నప్పుడు అశ్వవేగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం, దానికి కూడా శక్తినిచ్చేటటువంటి మరుత్ అంటే గాలి మాకు సుఖశాంతులు ఇవ్వాలి అని వేదంలో ఈ ప్రకృతి ధర్మాన్ని ఎలాగ చేస్తే జనావళికి హితమవుతుంది అన్నది వాయువుకి సంబంధించి అథర్వ వేదంలో ఒక మాట ఉంది.
1: వాయువుని గురించి ఉన్నది, వాయువు గురించి అతను యజుర్వేదంలో కూడా ఉంది. ఇందాక చెప్పింది అదే, తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి, నేను నిన్ను బ్రహ్మస్వరూపంగా ధ్యానం చేస్తాము అని. అంతేకాదు మనం ప్రాణాయామం చేస్తాం, ఆ ప్రాణాయామం చేయడంలో ఆ వాయు రూపమైన భగవంతునే ఆరాధనే. అయితే మరుత్సూక్తాల్లో ప్రత్యేకించి మరుత్తుని గురించి ప్రార్థన కూడా ఉన్నది. మరుత్తులు వాయువులు చాలా శక్తివంతమైనవి, ఇవి పర్వతాలను కూడా చీల్చివేస్తాయి, వనగజాలను కూడా వృక్షాల వలె వృక్షాలని వనగజాలని పెకలించినట్టుగా పెకలించి వేస్తాయి. వర్షం కలిగించడం మరుత్తుల యొక్క ప్రధాన కర్మ, అవి మేఘాలకు గర్జన ఇస్తాయి, నభోమండలంలో ఉన్న నీటిని క్రిందికి వర్షింపచేస్తాయి, మరుత్తులు గాయకుల వలె గానం చేస్తాయి అంటే శ్రావ్యుద్ధాన్ని కలిగిస్తాయంటూ వాయువర్ణనం మనకి చాలా చోట్ల ఉంది.
0: శర్మ గారు, తెలుగులో ఒక సాగుతుంది, అగ్నికి వాయువు తోడైనట్టు అని ఒక మాట అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి గురించి చెప్పుకుని, నీరు గురించి చెప్పుకుని, ప్రకృతిలో భాగం వాయువు గురించి కూడా చెప్పుకున్నాం. అగ్నికి వాయువు తోడైతే ఏమైనా ప్రమాదమేమో కానీ వాయువుకి అగ్ని చేరువు అయితే ప్రమోదమే కాబట్టి, ఎందుకంటే వేదరక్ష ఉంది కనుక. మరి అగ్ని గురించి ఏమైనా మనం అగ్ని సూక్తం అని కానీ లేకపోతే అగ్నిహోత్ర ప్రాధాన్యం కానీ వేదోక్తంగా?
1: అసలు వేదం అగ్ని సూక్తంతోనే ప్రారంభమైంది. ఋగ్వేదంలో మొదట అగ్ని సూక్తమే ఉంది. దీంట్లో అగ్నిని అధిష్టాన దేవత, భౌతిక రూపం రెండు రూపాలుగా కూడా ఆయన ధ్యానం చేయడం జరిగింది. మేము అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేస్తున్నాం, ఆయన దేవతలను ఆహ్వానం చేస్తాడు. పూర్వపు ఋషులు అలాగే నేటివారు ఆయన్ని స్తుతిస్తారు. ఆయనకు మేము ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉపాసన చేస్తున్నాం. అగ్నిదేవ, నీవు కుమారునికి తండ్రి కానుకలు ఇచ్చినట్లుగా మా కానుకలు ఇయ్యి అనే విధంగా దేవతారూపంగా చెప్పారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్నిహోత్రంలో హోమం చేస్తారు కదా, ఆ విధంగా అగ్ని ఆరాధన వేదంలో చాలా
0: ప్రాధాన్యం.
1: అది మొదటి మొదటి చెప్పిన మంత్రం అదే. ఋగ్వేదంలోనే కాదు సామవేదంలో కూడా అగ్ని వితయ అని అగ్నిస్థుతితోనే ప్రారంభమైంది. ఇలాగా దేవతారూపంగా అగ్నిని భావన చేయడమే కాకుండా భౌతికంగా అగ్ని మనకి ఉపయోగిస్తున్నాడనేటువంటి ప్రార్థన కూడా దాంట్లో ఉంది. అగ్ని వంటకు ఉపయోగించి అన్నం ఏర్పడడానికి ఉపయోగపడుతున్నాడు.
0: అన్నోద్భవంతి రూపాలి. అసలు ఈ మొత్తం భగవద్గీతలో అసలు అన్నం ఎలాగ, అన్నం చేతనే సృష్టి, అన్నమే ఆఖరికి మనల్ని తింటుంది, మనం తినే అన్నమే మనల్ని తింటుందని కూడా చెప్పాడు భగవానుడు
1: అని చెప్పారు. అగ్ని శరీరంలో ఉండి శరీరాభివృద్ధికి కారణమవుతున్నాడు, యజ్ఞాల్లో హవిస్సు స్వీకరిస్తున్నాడు, లోకానికి హితం కలిగిస్తున్నాడు. అసలు సూర్యరూపంలో ఉన్నది కూడా అగ్నే, అలా సూర్యరూపంలో ఉండి ఆయన వర్షానికి కారణమవుతున్నాడు. అలాగే మరి అగ్ని విశ్వాత్మకుడు, ఈ విద్యుద్ రూపంలో అంతరిక్షంలో ఆయన వెలుగొందుతున్నాడు. అని అగ్నిలో దివ్యత్వాన్ని భావించారు. అగ్నిలో భౌతిక రూపం కూడా వర్ణించడం జరిగింది.
0: అగ్ని
1: వేగంగా వనాలను దహిస్తున్నాడు, నీటి ప్రవాహంలాగా అటు ఇటు వెళ్ళిపోతున్నాడు, యుద్ధానికి వెళ్లే ఒక రథం ఎలా ధ్వని చేస్తున్నా అలా ధ్వని చేస్తున్నాడు. ఇతని నల్లని జాడల నడుమ నల్లని అంతరిక్షంలో సంచరించే ఆదిత్యుడిలా ప్రకాశిస్తున్నాడు అని అలా చెప్పడమే కాకుండా మన ఉదరంలో ఉండేటువంటి అగ్ని జఠరాగ్ని ఆయన ఎలా అయితే ఒక నెట్రాడు పైన వెదుళ్ళన్నీ ఆగి ఆ పైన ఒక పాక నిలబడుతుందో అలాగా ఈ మనుషులందరినీ ఆయనే మోస్తున్నాడు అంటూ అగ్నికి సంబంధించిన ప్రార్థన చాలా సూక్తాల్లో ఉంది.
0: మనం ఇంకా ముఖ్యంగా అసలు దేనికైనా సరే అగ్నిహోత్రం లేకుండా మనం ఏది చెయ్యం. మన సంస్కారమే అసలు అగ్ని ప్రధానమైనది. అగ్ని రుజువర్తనకి నిజానికి సత్యవర్తనకి కూడా మనం ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. అటువంటిది యజ్ఞ నిర్వహణ. ఓం యజ్ఞేన యజ్ఞమయ యంత దేవాహ్తాని ధర్మాణి ప్రథమాన్యసన్ దేహనాకం మహిమానః సచంత ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహని యజుర్వేదంలో చెప్పిన ప్రకారము శ్రేష్ఠులు ధర్మపరాయణులు విశిష్టులు అయినటువంటి వాళ్ళు యజ్ఞరూపంగా విరాట్ శక్తిని ఉపాసించడానికి అగ్నిహోత్రంతో పూజించి శ్రేష్టమైన యజ్ఞమయ జీవితాన్ని సాగించాలి. అది వైదిక ధర్మము, అది సనాతన సంస్కృతి, అది భారతీయ ధర్మాచరణ పరాయణత్వము అని మన పూర్వులు అపూర్వంగా ఈ అగ్నిని ఇంతవరకు మీరు దేన్నైతే వివిధ మార్గాలలో అగ్ని గురించి చెప్పారో దాన్ని యజ్ఞమయ జీవిత పథగాములుగా భారతీయుల్ని తీర్చిదిద్దేలాగా ఈ మాట మనకి యజుర్వేదంలో చెప్పారు.
1: ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఋగ్వేదంలో ఉండే మొట్టమొదటి మంత్రంలో అగ్ని అంటే పరమాత్మ కూడా చెప్పారు. అగ్ని ఆరాధన అన్నారు, మూడు కోణాలు కనబడుతుంది. భౌతికంగా మనకు ఉపయోగించే అగ్ని, రెండవది దివ్యమైన దేవతారూపమైన అగ్ని. దేవతారూపమైన అగ్ని అంటే దేవతలకు హవిస్తులను వహించేటువంటిది. మూడవది అగ్ని శబ్దించేది కేవలం పరమాత్మ అని చెప్పారు. అగ్ని అంటే పరమాత్మ అని. పరమాత్మ అన్నప్పుడు ఏమవుతుంది, అగ్ని ఆరాధన అంటే పరమాత్మ ఆరాధన అవుతుంది. ఇక అగ్ని ఆరాధన దగ్గరికి వస్తే ఇంకో అంశం కూడా గుర్తించాలి. ఏంటంటే ఇప్పుడు రోజు హోమం చేస్తారు కదా, దీని వలన వాతావరణం పరిశుభ్రం అవుతుంది అని. వాతావరణం పరిశుభ్రం కావడం వలన మలినమైన పదార్థాలు ఇంట్లో చేరకుండా ఉంటాయి. దానికి ఒక భౌతిక నిదర్శనం కూడా ఉంది. ఆ భోపాల్లో ఆ గ్యాస్ విషవాయువులు వెలువడినప్పుడు అక్కడ ఆ ఫ్యాక్టరీకి సమీపంలో ఉండే ఒక కుటుంబం అగ్నిలో హోమం చేస్తుంది. అగ్నిలో హోమం చేస్తుంటే ఆశ్చర్యం, ఆ కుటుంబం వాళ్లకు ఏ రకమైన ఆపద కలగలేదు. ఎందుకంటే అక్కడ అగ్నితో హోమం చేసిన పరిశుభ్ర వాతావరణం ఉంది కనుక.
0: అందుకే పంచగవ్యాలతోటి హోమం చేయడం అనేది విశిష్టంగా చెప్తారు. వాటికి ఆ రసాయన శక్తులు ఉన్నాయి.
1: పాలు నెయ్యి కూడా హోమం చేస్తాం. నెయ్యి కాదు, ఇంకా మరి బియ్యం మొదలైన కూడా హోమం చేస్తారు. మొత్తానికి ఆ అగ్నిలో చేసేటువంటి హోమం వలన భౌతిక ప్రయోజనం వాతావరణం పరిశుభ్రం కావడం కూడా. అదే భగవద్గీతలో చెప్పిన ప్రయోజనం ఏంటంటే దాని వలన మనకు సకాల వర్షాలు పడతాయి. వర్షాలు పడతాయి కానీ లోకానికి హాని కలిగించేవి కాకుండా, అకాలంలో కాకుండా సకాల వర్షాలు పడడానికి కూడా ఈ అగ్ని ఆరాధన ఉపయోగపడుతుందని మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది.
0: అయితే ఈ అగ్ని మండిన ఆ జ్వాల ఆ ధూమం ఒకవైపే వెళుతుంది. మనకి నీరు వర్ష రూపంలో పడినా అక్కడి నుంచే వస్తుంది. భూమి మీద సకల జీవరాశులు బతకాలంటే సూర్యకాంతి కూడా అక్కడి నుంచే వస్తుంది. అటువంటిది ఆకాశం. ఆకాశము అంటే మామూలుగా శూన్యము, శూన్యము అంటే ఏమీ లేదనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఏమీ లేకపోవడం నుంచే చాలా ఉండడం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఖాళీగా ఉంటేనే మంచి మంచి మాటల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బురదతో నిండి ఉంటే అక్కడ ఏమీ వెళ్ళదు. అలాగే ఆకాశం శూన్యము అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే మంచి మంచివి అందించడానికి అది నింపుకుంటుంది. కాబట్టి ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి, ఇది ప్రకృతిలో ఒక భాగం. దీని గురించి మనకి వేదోక్తంగా అసలు ఏమిటి, ఆకాశము అంటే సర్వ సంపదలకు ఒక అవకాశం. అటువంటిది వేదోక్తంగా ఈ ఆకాశం గురించి మనకి వేదాలన్నింటిలో కూడా ఈ పంచభూతాల గురించి చెప్పిన ఎక్కువగా దేని గురించి చెప్పారు, దేని నుంచి ఆకాశాన్ని పరమాత్మగా భావిస్తాం.
1: ఇప్పుడు ఎక్కువగా చెప్పడం అంటే ఋగ్వేదంలో అగ్ని సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండమాట. ఇక ఆకాశం విషయమైనట్లయితే ఆకాశ పదానికి పరమాత్మ అర్థం అనేది ఉపనిషత్తుల్లో చెప్పింది, దాని బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించడం కూడా జరిగింది. ఆకాశోహవై నామరూపయోర్ నిర్వహిత అన్న చోట ఆకాశాన్ని పరమాత్మగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆకాశం అవకాశం అనేది పాశ్చాత్య పద్ధతిలో ఉన్నమాట. అంటే ఆకాశం అనేది ఒక భూతంగా వాళ్ళు పరిగణించరు. మన దేశంలో కూడా చార్వాకులు ఆకాశాన్ని ఒక భూతంగా పరిగణించరు. కానీ వైదిక పద్ధతిలో మాత్రం ఆకాశం ఒక భూతం,
0: మనకు పంచభూతాల్లో ఒకటి.
1: ఎందుకంటే ఆకాశానికి శబ్దమనే ఒక గుణం ఉంది. ఆ శబ్దమనే గుణం ఉంది కనుక ఆకాశాన్ని ఒక పదార్థంగానే పరిగణించారు. అయితే ఈ ఆకాశాన్ని కూడా భగవానుడిగా భావన చేస్తాం మనం. కారణం ఏంటి అంటే ఆకాశం నుండి సృష్టి వరుస వచ్చింది మనకి. పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడితే ఆకాశాన్ని నుండి ఇక మిగిలిన సృష్టి ప్రారంభమైంది. అందువలన ఆకాశాన్ని కూడా మనం పరమాత్మగా పరమాత్మ నుండి ఏర్పడిన ఒక మొదటి భూతంగా భావిస్తుంటాం. కనుక ఆకాశ ప్రాధాన్యం ఉన్నది. ఆకాశాన్ని మన దేశంలో కూడా చార్వాకులు ఆకాశాన్ని ఒక భూతంగా పరిగణించరు. కానీ వైదిక పద్ధతిలో మాత్రం ఆకాశం ఒక భూతం,
0: మనకు పంచభూతాల్లో ఒకటి.
1: ఎందుకంటే ఆకాశానికి శబ్దమనే ఒక గుణం ఉంది.

0: భావిస్తుంటాం. కనుక ఆకాశ ప్రాధాన్యం ఉన్నది,
1: ఆకాశ ప్రాధాన్యం,
0: ఆకాశ ప్రాధాన్యం ఉన్నది. ఆకాశాన్ని భగవానుడిగా భావించడం కూడా ఉంది. ఆకాశ పదంచేత పరమాత్మ చెప్పబడుతున్నాడు అనే విషయం బ్రహ్మసూత్రాలు.
1: శబ్దం, శబ్దానికి ఆకరమైనది, శబ్దానికి స్థానమైనది ఆకాశమే. ఆకాశం నుండే మనకి
0: శబ్దం,
1: శబ్ద రూప రసగంధాలు ఇవన్నీ కూడా ఈ పంచభూతాత్మికమైనటువంటి ఈ ప్రపంచం నుండి ఆవిర్భించింది. కాబట్టి ఇంత వేద ప్రామాణ్యం అనేది ఈ ప్రకృతి ప్రాధాన్యం, ఈ రెండు కూడా జోడు గుర్రాలులాగా సాగితేనే ఈ విశ్వశ్రేయస్సు అనేది నిరంతరం సతతహరితంగా ఒనగూడుతూ ఉంటుంది. మనకి సాంఖ్యదర్శనంలో ఒక మాట చెప్పారు వీటన్నిటినీ ఉద్దేశించి,

0: ఆత్మాని పురుష ఇతి పంచ వింశతిర్గణ. ఈ సత్యం, రజస్సు, తమస్సు అనే ఈ మూడిటి సమాన అవస్థ ప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి నుండి మహత్వం అంటే ఈ బుద్ధి, ఆ మహత్వం నుండి అంటే ఈ బుద్ధి నుండే అహంకారం, అహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, పంచతన్మాత్రల నుండి పంచ స్థూల భూతాలు ఉత్పన్నమవుతున్నాయి అని ఈ సాంఖ్యదర్శన వాక్కు. కాబట్టి దేని నుండి ఏది ఉత్పన్నం కావాలన్నా ఆత్మభవమైనటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఆత్మభవము నుండి పుడుతుంది, కానీ ఆత్మ నుండి ఏది భవము కాదు, భౌతికమైనవి అని ఒక మాట ఉంది. కాబట్టి ప్రకృతి మొదలు పురుషుని వరకు గల ఈ 25 తత్వాలు, ఇందులో రజస్తమో గుణాలు, వీటన్నింటినీ ఏర్పరుచుకున్నది ఈ పర్యావరణము అని చివరి ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ ప్రకృతి ప్రకోపిస్తే పర్యావరణము పాడైపోతుంది. అంటే పర్యావరణం పాడైపోతేనే కదా ప్రకృతి ప్రకోపించడం. అంటే ఈ రెండు పరస్పర ఆధారాలు. ఇది మానవాళి మన చేతుల్లో ఉన్నది. ప్రకృతి ప్రాధాన్యాన్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి. అవునా?
1: ప్రకృతి ప్రాధాన్యాన్ని గుర్తించడానికి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి అంటారు. అంత మాత్రమే కాదు, వేద ప్రామాణ్యం ఎందుకు అంగీకరించాలి అంటే మొత్తం సకల జగత్తులో ఆధారంగా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించడానికి మనకు ప్రకృతి తోడ్పడుతుంది. ఆ విధంగా ప్రకృతి ప్రాధాన్యం ఉన్నది దీంట్లో. ఎలాగంటే ఇప్పుడు మనకి చెప్పినటువంటి ప్రకృతి భాగాల్ని సమష్టిగా భగవాన్ యొక్క శరీరంగా మన వాళ్ళు భావించడం ఉంది. మొత్తం ప్రకృతి అంతా కలిపితే భగవాన్ యొక్క శరీరం అని.
0: వేదోఖిలో బ్రహ్మమూలం,
1: వేదోఖిలో బ్రహ్మమూలం సరే, వేదమంతా బ్రహ్మమూలంగా కలిపి ప్రకృతి అంతా కూడా ప్రకృతికి కూడా పరమాత్మ మూలమని. ఇందాక మీరు సాంఖ్యాన్ని గురించి చెప్పారు. సాంఖ్యంలో పరమాత్మ గురించిన ప్రస్తావన ఉండదు. అయితే వేదంలో ఏం చేశారంటే పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుండి వాయువు ఏర్పడింది, వాయువు నుండి అగ్ని ఏర్పడింది, అగ్ని నుండి జలం ఏర్పడింది, జలాన్ని నుండి భూమి ఏర్పడింది, భూమి నుండి మిగిలిన ప్రాణులు ఏర్పడ్డాయి అని మొత్తం అంతకీ కూడా పరమాత్మ మూలము అని చెప్పారు. పరమాత్మ నుండి వచ్చిన ఏ ప్రకృతి అయితే ఉండదో ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు, ఆ గుణాల నుండి మిగిలిన సృష్టి వరుసగా చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రకృతి యొక్క ప్రాధాన్యం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి మనకు ఉపకరించేదిగా లోకంలో ఉపయోగించేది, రెండవది భగవాను గుర్తించడానికి ఇదొక సాధనము. మనకి ప్రధానంగా ఇదొక అంశం. అంటే వేదం అనేది పరమాత్మతత్వాన్ని పొందడానికి, పరమాత్మతత్వాన్ని చెప్పడానికి, పరమాత్మ ఎక్కడ ఉందో చెప్పడానికి, పరమాత్మను ఆరాధించడానికి సాధనాన్ని చెప్పడానికి ప్రధానంగా వినియోగిస్తుంటుంది. కనుక ఆ కోణంలో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి విశ్వం భగవాన్ యొక్క శరీరంగా భావించడం అనేది ఇదొక అద్భుతమైనటువంటి భావన.
0: స్వామి చెప్పిన మాటలు మనం ఈ చర్చ ఆరంభంలో చెప్పుకున్నాం. ఏమిటి అంటే జీవుడికి దేవుడికి మధ్యన సేతువు ప్రకృతి, దానిని నాశనం చేయకుండా ఉంటేనే ఈ జీవుడు భగవానుని చేరుకోవచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏమిటి అంటే ఆ పురుషోత్తముడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే ప్రకృతి. అంటే ఆ ఈశ్వరుడు అని ఏ శబ్దంతో, ఈశ్వర శక్తితో ఈ సమస్త చరాచర జీవకోటికి ఆధారభూతమైన సారథ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పిలుస్తున్నామో అది అనంత రూపము. కాబట్టి ఈ జీవ జగత్తులు బ్రహ్మం కన్నా భిన్నములు, అభిన్నములు, ఈ రెండు పరస్పర వ్యతిరేక పదబంధాలు అయినప్పటికీ కూడా ఈ రెండూ కూడా మనం తెలుసుకోవాలి అంటే అది శృతుల వల్లనే వేద్యము అని పెద్దలు చెప్పారు. నాకు ఏషు ప్రత్యక్షమస్తు నేష తపసోవా, ఇది నిరు

అంటే సాధన తపస్సు వల్లనే ఈ వేదార్థం అవగతము అవుతుంది. కాబట్టి మనం వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యం అన్నదానికి నాలుగు మూల స్తంభాలున్నాయి. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమిష్టి. పరమమైనటువంటి ఇష్టి అంటే ఆ యజ్ఞం, అది ఏమిటి అంటే ఇదిగో ఆర్షవిద్య. ఆర్షవిద్య అంటే ఋషుల వల్ల అందినటువంటి ఈ వేదం. ఈ వేదం మీద ఆధారపడింది ధర్మం. ఈ ధర్మాన్ని ఆశ్రయించింది ప్రకృతి. ఈ ప్రకృతికి మూలమైనటువంటిది, ప్రకృతి సన్నిభమైనటువంటిది ఈ సృష్టి, ఈ పరమేశ్వరతత్వం. కాబట్టి స్వామి మాటల్ని కొస మెరుపులుగా, తుది మలుపులుగా చెప్పుకుంటే, సకల వేదాంత గ్రంథాల సారమిల్ ఒక్క వాక్

0: భారతదేశం వేదాత్మ, భారత వాణి వేదవాణి, భారత ఆదర్శం శాంతి, ఫలం బ్రహ్మానంద రూపముక్తి. అవునంటారా చిర్రావురు వారు?
1: ఇది కాదన్న ఏమిటి స్వామి మాట శిరోధార్యం. స్వామి ఏం చెప్పినా సరే అది అవునని తీరాల్సిన విషయం అవుతుంది వేదంలాగా.
0: జై సాయిరా.
2: వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యంపై శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు మరికొద్ది క్షణాల్లో ప్రశాంత్ నిలయంలోని సాయి కుల్వంత్ హాలు నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. తదనంతరం నేటి కార్యక్రమాల ప్రధానాంశమైన వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టిపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్కు ట్యూనై ఉండండి.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: సరిగిట ఝుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా
1: ఇప్పుడే మనము గణాలందరికీ అధిపతైన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: భగవాన్ బాబా వారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాం రా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిలో సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను, జయము జయము శ్రీశ్వరాంబకు జయము దిగ్విజయము. కథను విన్న మన భక్త కోటికి

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: కొండమ రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
1: ఓహో,
0: అది 1895
1: అంటే 1890 అన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనధికారంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారా.
1: ఎంతటి పవిత్రమైన నామకరణం అది.
0: ఆ చిన్ని బాలిక అందచందాలు చూడరా,
1: చెప్పరా అబ్బాయి.

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలురా.
1: అవునరా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవరా?
2: శృతలోన అది
1: తీరా,
2: త్రేతలోన కౌసల్యా,
1: శ్రీరామచంద్రుని తల్లి,
2: పరమున దేవకిగా
1: శ్రీకృష్ణ పరమాత్మని తల్లి,
2: కలిలో దేవగిరం మరా
1: షిరిడి సాయిబాబా తల్లిగా,
2: ఆ నలుగురు కలిసి నాణ్యమైన ఆలో

0: చరిత. అదితి, కౌసల్య, దేవకి, దేవగిరమ్మలు వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇన్ముడింపచేసి దేవుడమ్మగారు రూపొందించి మరలా చరితార్థులయ్యారా.
1: వాళ్ళంతా దైవ మాతలు అమ్మవి,
0: అంతా దైవ లీలలు కూడా.
1: అవునురా.
0: శ్రీరామచంద్రుడు కౌసల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, శిరిడీ బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
1: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు!
0: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా!

0: సముద్రంలో రత్నాలన్నీ ఒక్క చోటుకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెద వెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమరాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లా పాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తారటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలిరంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చే ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చారు.
0: అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును,
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే ఆదివారం ఇస్ ఏ పబ్లిక్ హాలిడే రా.
0: అయ్యో,
1: ఆఫీసులు బంద్, షాపులు బంద్, స్కూళ్లు బంద్, హాస్పిటల్లు బంద్, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
0: బాగుందిరా నీ లాజిక్. కథలోకెళ్ళాం, పద ఇక
1: పదరా.
0: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రతకథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాళ్లు పుట్టారు.
1: అవునురా.
0: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కన్నడం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారురా.
1: ఎంతటి చక్కని నామకరణం రా.
0: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్పు వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కెవ్వుమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
1: అసలు అది పామైతే కదరా.
0: మరి ఏమిట్రా అది?
1: సాక్షాత్తు ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడు రూపంలో వచ్చాడురా.
0: ఆహా, బాలభానుని పోలినటువంటి ఆ బాల సాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానని పెరుగుతున్నాడు రా. 9వ 7 రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న ఒక్క బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారికి కల్పించి వెనక్కు తీయకుండా పరిగెత్తాను బాబు.
0: దేవాంతకుండా ఉన్నావురా. అయితే స్వామి స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామదేవత అందిస్తుంది అని చెప్పేవారా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడులు చదువుకుంటూ ఉండగా మన స్వామివారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతుండేవారా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయిరా?

0: సత్యం చేసే అద్భుత లీలలు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1940వ సంవత్సరం, మన స్వామి వారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారు విన్నరా?
1: చెప్పరా.

0: బాల స్థాయికి భక్తులు పెరుగుతున్నారా?
1: అది క్వైట్ ఆబ్వియస్ రాను చెప్పారా?
0: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింపచేస్తున్నారు.
1: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
0: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
1: ఆహా,
0: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందిన తీర్థుకి ఎదిగిపోయారు తల్లి.
1: ఆహా,
0: భక్తులు స్వామిని గురుపీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు, అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలు తీసుకువెళ్లారా.
1: అందుకనే అంటారా,
0: ఏమిని
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కర వంశపు రాజమాత సమతకు మమ

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇకపోతే మనం కరణ సుబ్బమ్మ గారిని చెప్పుకోవాలరా.
1: అవునురా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా, లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావనశ్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు కూర పులుసు అన్నం మాప కుమాప ఆలు ఓలు మాలో మీలు గౌగేపే అన్నీ కలిపి స్వామికి, తన చిన్ని తండ్రికి, మన స్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి, ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళురా.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్లు, ఆత్మీయులు, చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాలు లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకోడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి, నాన్నా సత్యన్, నోరు తెరువు, పకోడీ పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపర యుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువత్ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారురా.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని, కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారురా.
0: చక్కగా పోల్చేవారురా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలెనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారురా.
1: అదిరా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమెను ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడు అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్ని ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి, ఆ తరువాతే కన్ను మూశారు. స్వామిలు ఐక్యమయ్యారురా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని అనట అనట ప్రపంచమంతా తెలిసిందిరా.
2: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికీ అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారా. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
1: అవునరా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
2: ఏమన్నారా
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు, వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడు వచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహం రా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా?
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు, కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారా.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమే అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి. అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి, బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకనే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని, కన్న తల్లిని, పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరాంబకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని. అయితే తల్లి కోరింది, తనేని హృదయం కరిగి ద్రవించిందిరా.
1: బాగా చెప్పారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవును.
0: ఎంత గొప్ప ఇంతివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అమ్మా. అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైందిరా తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరుమూయరా, వాడు రూపాయి బిళ్ళే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా,
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామి మయమైంది.
0: ఆహా,
1: ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ కమ్మని పదం అమ్మ, ప్రథమ స్థానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం పరమ పవిత్రం రా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా, అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: ఈశ్వరమ్మ గారు మితభాషిణి.
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా.
1: నిజంరా,
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మ గారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా.
1: ఆహా
0: స్వామి, నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్ లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లివేసిపోతున్నారా.
0: ఆనందమంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి.
1: ఆహా,
0: ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈ శ్రమ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే.
1: ఆహా,
0: ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ.
1: ఆహా.
0: గోరు చుట్టుపై రోగటి పోటనట్లు అనతి కాలంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరవపదించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి.
1: ఆహా
0: అమ్మా, ఈశ్వరమ్మ నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: మహోన్నత చరితము వినుడి, శ్రీ మహోన్నత చరితము వినుడి, సుడతి సుగణోన్నత చరితము వినుడి, శ్రీ మహోన్నత చరితము వినుడి.

0: అది 1972 మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపచేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి, కోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు.
1: ఆహా,
0: అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం వాయి అంటూ ఒక్క ఒదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే, అమ్మ అంతిమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.
1: సాయిరాం.

అవని రాలి పోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార. పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మనే కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

ఇప్పుడు ఎంచే సూర్యుడు ఆగిపోయాడు. అయిష్టంగానే భక్తులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈశ్వరమ్మ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మ, నిన్నెన్నటికీ మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృదేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి యోగంలో మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయిగంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిలం నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మా, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్న పుట్టే పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మా.
3: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మ ఈశ్వరమ్మ. ఒక్కసారి మరల

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నవంబర్ 20వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం.

0: ప్రేమస్వరూపులారా. మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి. మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది. మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి. నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యావేత్తలకు బోధించడానికి ప్రయత్నించాలి. ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి. ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది. ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం. ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: We acquire by two procedures.
0: Education అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకొని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించడం. రెండవది, ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని చూడాలి. ఎడ్యుకేర్ అనగా లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి. ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాల్లో మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం. కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము. కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం. ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది. ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు. అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు. కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్నా అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్, దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి. సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా అర్థం చేసుకోవాలి. సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంప వంటిది. ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిళములు మాత్రమే నివసించగలవు. ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది. కనుక అలాంటి సంస్కారం లేనటువంటి చదువులు ఈనాడు చదవటం చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. సంస్కారం లేనటువంటి విద్య తెగిన గాలిపటం వంటిదే. ఇది ఎక్కడ పడిపోతుందో, ఎవరి కొంపల కూలుస్తుందో, వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో కనుకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు. కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది. సంస్కారం అనగా ఏమిటి? నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి సద్భావములను, సచ్చింతనను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి. అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి. ఇక మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది. ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, ఐ అండ్ యు ఆర్ వన్ అన్నారు. ఇది కూడా ఒక నేరో మైండ్ యొక్క లక్షణమే. ఆల్ ఆర్ వన్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఐ అండ్ యు ఆర్ వన్ అంటే ఒక ఇండివిజువల్ కింద మాత్రమే చేరుతుంది. దీన్ని మొట్టమొదట జీసస్ కు ఆకాశవాణి బోధించింది. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది. కనుకనే మన యందు ఈ విశాలత్వాన్ని పెంచుకోవడానికి అంతర్భావమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం అభివృద్ధి గావించుకోవాలి. కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అనేటువంటిది సామాన్యమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృత సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే. ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ. అందరూ కూడాను ఈ బుకిష్ నాలెడ్జీనే ప్రారంభం చేసుకుంటున్నారు. కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ. బుకిష్ నాలెడ్జీ చలచలములకు మారిపోతుంటారు. కనుకనే ఈ బుకిష్ నాలెడ్జీ నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి. ఎడ్యుకేర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జీ. అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి. సూపర్ఫిషియల్ నాలెడ్జీ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి. ఈ జనరల్ నాలెడ్జీ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జీలో ప్రవేశించాలి. ప్రాక్టికల్ నాలెడ్జీనే నిత్య సత్యమైనటువంటి విద్య, ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు. హృదయం ఏ విధంగా యస్యభూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో సదయం హృదయం అన్నాను. శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది. ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు, దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు. అతను విద్యావంతుడు ఎట్టవుతాడు? విద్య అనగా కేవలము జ్ఞానము అని అర్థము. జ్ఞానము లౌకిక జ్ఞానమా, ప్రాకృత నాలెడ్జా, లేక జనరల్ నాలెడ్జా? ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ. బుకిష్ నాలెడ్జీ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు. ఇది ఎంతవరకు కలుస్తుంది? మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది. ఇంతవరకు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు. ఈ బుకిష్ నాలెడ్జీ తల నింపుకొని ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయం అంతా కూడాను పేపర్లో గుమ్మరిస్తాడు. తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు. ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది. కారణం ఏమిటి? దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జీగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీకి పోవడానికి జనరల్ నాలెడ్జీ కూడా అత్యవసరమే. జనరల్ నాలెడ్జీ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి. ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జీ లోపల కామన్ సెన్స్ కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జీ, కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి. విద్యార్థులారా, విద్యాధిపతులారా, ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జీ కాదు. కూడాను కొంతవరకు మనకు ఉండాలి. ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి. ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే కాదు. కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత. సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి. డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాది. కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాది. కానీ ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటాది. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాది. కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని, క్వాంటిటీ పెరుగుతుంటాదే కానీ నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు. జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి. ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి. మనం ఇంత గొప్ప చదువులు చదివాము, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి. మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి. మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జీ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్. అది మన యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి. ఇదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి. అందుకు దీనిని పంచాలి. వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి. కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి. ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉండాలి. దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు. అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుండాలి, ఋతము అని వేదం బోధించింది. ప్రాపంచిక సంబంధమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు. కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు. ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జీ ఏ విధంగా చేయాలని, మనం ప్రాక్టికల్ నాలెడ్జీగా పోవాలని. యాక్ట్ యాక్ట్ తర్వాత వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరూ విచారించడం లేదు. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము. కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పశుపక్షి మృగాదులు కూడా లివ్ చేస్తున్నాయి. వాటికి ఎట్టి ఎడ్యుకేషన్ కూడా లేదే. నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా? జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా? చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి. కాదు కాదు, మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్, ఆ విధమైనగా చూడాలి. ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చక్కగా గుర్తించాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అన్ని ప్రపంచంలో జరిగేటివన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయం. ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా? ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ, దోబి ఉంటాడు ఒక పల్లె లోపల. ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు. ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు. వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు. బెడ్షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీను అని రాసుకుంటాడు. వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు. కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు. సాయంకాలం అప్పటికి ఏ ఇంటి వారు ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తారు. జనరల్ నాలెడ్జీ. ఈ జనరల్ నాలెడ్జీకి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఒక చాకలవాడికి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జీ. కనుకనే మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాం. నాలుగు గుడ్డలు చాకలవాడికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం. ఇది కాదు మన జనరల్ నాలెడ్జీ. జనరల్ నాలెడ్జీ మనలో శాశ్వతంగా ఉంటుండాలి. అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు, జన్మతోనే మనకు ప్రారంభమైంది. ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జీ. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు. దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం, రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుండది. కానీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరే లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రమో ఉపయోగించదు. పూర్వం ఋషికులములంతో అనేక మంది ఋషులు తెల్లవారి రాత్రి అనేటువంటి సమయం చూడకుండా వారు ఎక్కడికి వెళ్లినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు. మనది అట్ట కాదు. తెల్లవారు 8 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్, తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరి క్లాసెస్. ఇంకా మనం అవర్స్ నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జీ. కానీ మనది లిమిటెడ్ నాలెడ్జీ కాదు, క్యారెక్టర్ కు లిమిటే లేదు. కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నాం. అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్. ఇది మన నడకలో ఉంటుండాలి, జీవితంలో ఉంటుండాలి, నిత్య జీవితంలో ఉంటుండాలి, మన మాటల్లో ఉంటుండాలి, ఆటల్లో ఉంటుండాలి. కూడా పవిత్రమైనటువంటి యొక్క, సున్నితమైనటువంటి యొక్క, ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి. కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు, ఆటల్లో కూడా ఉంటుండాలి. కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఇది కూడా ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటిదే. చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ సంబంధించినటువంటిదే. ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు, ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి. సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి? కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి, పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి. ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు? డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవటం చేత ఈ విధంగా జరుగుతూ ఉండాలి. ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము. ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము? మనం వేసిన మంట ఎంతవరకు దీనికి ఉపయోగము? వంటకు తగిన మంట, మంటకు తగిన వంట. ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చారు, పెద్దలు ఇంటికి వచ్చారు, వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ దయచేయండి, లోపల దయచేయండి, ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి. అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు? నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారి దగ్గర వెళ్లిపోండి అంటారు. ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్. మంచి మాటలు చెప్పు. తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు. నేను చెప్పాను, నిజము, సత్యము, వృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి. నిజము ఏమిటి? అది నిజము ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం. నీవు ఇక్కడికి వచ్చావు, తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు, నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను. నిజము అంటా కాదు, నిజము అంటాం. అయితే నీవు ఇంటికి వెళ్లిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు, అప్పుడు నేను చెప్పింది నిజం కాదు. చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము, దాని తర్వాత మారేటువంటి అంతా కూడాను నిజం కాదు. అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము. సత్యం అంటే ఏమిటి? ఎన్ని బనీన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు, కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు. అది మారినటువంటిది సత్యం. త్రికాలం ఎందుకు ఉండేటువంటిది సత్యం. త్రికాల భాగ్యం సత్యం అన్నారు. కనుక దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, యు ఆర్ నాట్ వన్ పర్సన్, త్రీ. ఏమిటా త్రీ? వన్ యూ థింక్ యు ఆర్, అది నీ వేసినటువంటి డ్రెస్, అది భౌతికమైనటువంటి రూపము. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అది మైండ్. ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు. చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు. కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి, అదే వృతం. వన్ యు రియలీ ఆర్, అదే ఆత్మ సంబంధం. దేహ సంబంధము, మనస్సు సంబంధము ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపం లేనివి. కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది, కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ కాదు. మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది. ఆ పర్మనెంట్ అయినటువంటిదే ఋతం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీనిని వేదములో ఋతం అని పేరు పెట్టారు. మార్పు చెందనటువంటిది, దీనికి గుణములు లేనటువంటిది. దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు? నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య దత్త స్వరూపిణం, దానిని ఋతం అన్నారు. మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు. కనుక మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి. మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నానన్నాడు. ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్? ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే. 3 చదివినటువంటి వాడు ఎవరు? ఐ. అదే నిజమైనటువంటిది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివే. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకున్నటువంటి వాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ, పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు, అన్ని చూస్తున్నావు, అన్ని తింటున్నావు, అనుభవిస్తున్నావు, కానీ ఇది ఏమిటి? ఇది నీవే, నేను అనుభవిస్తున్నాను అంటావు. అయితే స్వప్నావస్థ లోపల నిన్ను నీవో సృష్టించుకుంటున్నావు, నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు, ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు, ఏ బస్సు టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు, ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు. ఇది ఏమిటి? స్వప్నావస్థలో. కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు. అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటాది, సాక్షిభూతిగా ఉంటాది, దీనికి ఎట్టి మార్పులు ఉండవు. కనుకనే ఇదైనటువంటి మానవత్వం 3 చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు. లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే. స్వప్నావస్థ లోపల అనేకము కల్పించుకొని నువ్వు నీవే కల్పించుకొని ఉన్నావు. ఇది స్వప్నావస్థ. కానీ జాగ్రత్త అవస్థ లోపల చేతులారా నువ్వు చేసి నడిచి కంటి ద్వారా చూచి చెవుల ద్వారా విని నోటి ద్వారా అనుభవిస్తున్నావు. అనుభూతులే. ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు. కొన్ని ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు మానవునికి ఎన్నో ఊహలు పుట్టుంటాయి. ఆ ఊహలను అరికట్టుకునే నిమిత్తమై ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టాడు విద్యార్థులకు. తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి, ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని చేయాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని అనుకుంటూ తిరగాలి. అనగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్యుల వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది. నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి, ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి, ఇంత నేనే పెద్ద అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది. ఇప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు. ఇంతే కాదు, జాగ్రత్త లోపల అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఉంటున్నాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః మహాదుఃఖం. స్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. నేనేదో గొప్పవాడనుకుంటున్నావు, ఈ జాగ్రత్తలో ఉండినంత వరకు నీ పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి, కానీ అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు. అందువల్ల అక్కడ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. తరువాత కొంచెం యోచన చేసుకుంటున్నాడు. దాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు, వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో యోచన చేస్తూ వచ్చాడు. ఈ వస్తుడు అనుకున్నాడు, ఏది జాగ్రత్త? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, తం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యనంతా వారికి నేర్పుతూ వచ్చారు. కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు. కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి. మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం, కేర్ కేర్ కేర్. కనుకనే మనం ఎప్పుడు ఉంటుండ ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండాలి. అందువల్లే ఏబిసి 3 వచ్చాలు పెట్టారు. ఏబిసి, ఏ ఆల్వేస్, బీకేర్ బి కేర్ఫుల్, బి ఆల్వేస్ ఇప్పుడు ఉంటావు, ఆల్వేస్ బీ కేర్ఫుల్. దీన్ని మనకు అంతరార్థం బోధించవలసినటువంటి ఏబిసిడి అంత్యం గావిస్తున్నాము, అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు. కనుకనే ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది. కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగిటివ్ మాత్రమే. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే, నెగిటివ్. కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి. ఇప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది. కనుకనే ఈ నెగిటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది. మనము నెగిటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి. నెగిటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు. పవర్ ఎవరు ఉపయోగపెట్టచ్చు. బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు. ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు. ఏది లేకపోతే నాకు ఈ కరెంటు ఏం పని ఉంటుండది అనుకున్నప్పుడు ఆ కరెంటు ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది. పవర్ అక్కడ కూడా ఉంటుండది. కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుని యందు ఉంటుండది. అదే పాజిటివ్ మానవుని యందు నెగిటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు. పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగిటివ్ నే. కాదు కాదు, చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక తుడయుండు ఆత్మతత్వం. కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటాయి. మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది. అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది ఫండమెంటల్ నాలెడ్జ్. అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి. ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి మనం పెంచుకోవాలి. ఇందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి. కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఒక ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము. సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే, కానీ ఎలా సత్య జీవితాన్ని గడపగలవు? సత్య జీవితాన్ని గడపాలి. మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము. చాలా పొరపాటు. ఒక తల్లి 25 సంవత్సరముల తల్లి ఉంటుండాలి, 15 సంవత్సరముల యొక్క కుమారుడు ఉన్నాడు. కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? అమ్మా నన్ను వదలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదలిపోతివా, వదలిపోతివా, వదలిపోతివా అని ఏడుస్తున్నాడు. చక్కగా విచారణ చేస్తే తన్ను వదలిపోయినటువంటిది ఏమిటి? ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉంది. కాబట్టి నువ్వు వదలిపోతివా అని ఎందుకు అంటున్నావు? నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి. కానీ ఆ దేహం కాదు తల్లి, నన్ను వదలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం. కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి. ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు. ఏమనేటువంటిది? కేవలం తొడిగిన వస్త్రములు వంటివి, డెత్ ఆఫ్ ది డ్రెస్. ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి. అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుండాలి, అదే ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ విద్యను మనం గడపాలి. దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేళనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాది. కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు. మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దీనిని ఎడ్యుకేర్ అన్నారు. ఎడ్యుకేషన్ తో పాటు కేర్ కూడా అత్యవసరము. ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు. కనుక మీరందరూ చదువులు ప్రారంభమిస్తున్నారు, అనేక దేశంలో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. 5 పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి. పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి. ఏమిటి చదువు అంటే ఏమి? ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు? ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి? ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి? నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి? దీన్ని మొట్టమొదటి మనం గుర్తించాలి. పంచతంత్రముల యొక్క ప్రవేశము, పంచతంత్రముల యొక్క వివేకము, తంత్రముల యొక్క విచారము చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్ మనకు సులభంగా అర్థమవుతాయి. కనుక మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? గ్రంథ పరిచయం కాదు, బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు. మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము. ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు. అయినటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపును తెరుస్తుంది. ఈ డోర్స్ ఆఫ్ మైండ్, డోర్స్ ను తెరిపించాలి. అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్. ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా? అనేక సుఖములు ఆశిస్తున్నావు, అనేక సౌభాగ్యాలు గుణములు ఆశిస్తున్నావు, తలుపులు తెరిచి దాన్ని ఆశించు. అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు. కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే హృదయం కొత్త తలుపులు తెరచాలి. అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఋతము సర్వత్రా సంచారం చేస్తుంది. నాకు, వారికి, వీరికి, అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంది. కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు, మైండ్ కావాలి. ఆ మైండ్ అందరి ఎందుకు కూడా ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి, దానితో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి. ప్రేమ స్వరూపులారా, ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు. అనవసరమైనటువంటి వాటినంతా తెలుసుకుంటున్నాము. ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు. అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి. ఇప్పుడే నీకు ఆనందం కలుగుతుంది. ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఎడ్యుకేషన్ కొట్టి వాటర్, ఎడ్యుకేర్ షుగర్. ఆ షుగర్ దాంట్లో వేయి, వేసిన తర్వాత ఒక తూరి త్రాగి చూడు. అని నీకు ఆ రుచి తెలియదు, స్పూన్ తీసుకో, దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు. అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనము. మన హృదయమే టంబ్లర్, టీ షుగర్. లౌకిక విద్యనంతా కూడా కేవలం వాటర్. విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో అనేటువంటిది కలుపు. విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది కనుక కేవలము.
1: సో
0: స్పూన్ కూడా కావాలి మనకు, అది విజ్ఞానము. జ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది. ఆచరణలో పెట్టేప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది. జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు, జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు. దానికి రూపం లేదు, జ్ఞానాన్ని ఎవరు చూపలేరు. ద్వైత దర్శనం జ్ఞానం ఒక్కటే, ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ. సత్యాన్ని గుర్తించడమే అదే జ్ఞానం. అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక గుడ్డ, ఇది గుడ్డ కాదుంటాను నేను. మరి ఏమిటి? త్రాళ్లు అంటాము, డెట్స్. ఇది త్రాళ్లు కాదంటారు, ప్రత్తి అంటారు. ప్రత్తి, దారము, వస్త్రము మూడు చేరి ఒక్కటే. కానీ కాటనే లేకపోతే థ్రెడ్ లేదు, లేకపోతే కాటన్ కాదు, ఒక గుడ్డ కాదు. కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము. కనుకనే మానవత్వంలో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం, అన్ని భగవత్ యొక్క అర్పితంగా గావించుకోవాలి. సుఖం కాని దుఃఖం కాని, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో భగవంతుడా నాకెందుకు ఈ దుఃఖాన్ని ఇచ్చావు అని భగవంతుని నిందిస్తాం. కాదు కాదు, దానిలో కూడా ఏదో ఒక సుఖం పెట్టాడు. ఫర్ మీ దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, సుఖం వచ్చేసేసింది, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకో. కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని. పెయిన్ అండ్ ప్రెజర్ బోత్ ఆర్ యువర్ గుడ్ గుడ్ గుడ్. ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితం.
2: ఇప్పటిదాకా మీరు నవంబర్ 20వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ప్రారంభోత్సవ సందర్భంగా భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ఏ వ్రతమునైనా పవిత్ర భావంతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఆచరించాలి. అప్పుడే మీకు ఎంతటి ఫలితమైనా లభిస్తుంది. భగవదనుగ్రహం చేత మీరు చేయలేని పని ఈ జగత్తులో లేదు. ఎంతటి ఘనకార్యమునైనా మీరు సాధించవచ్చును. సావిత్రి మరణించిన పతినే బతికించుకోగలిగినప్పుడు ఇంక ఈ లోక సంబంధమైన విషయాలు ఎంతమాత్రము. భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు. అయితే పవిత్రమైన హృదయంతో ప్రార్థించాలి. వారు ఇలాంటివారు, వీరు అలాంటివారు అంటూ ఊరివారి శుద్ధులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే మీరు తలచిన కార్యములు ఎలా సిద్ధిస్తాయి? లోక సంబంధమైన శుద్ధులు వదిలిపెట్టి లోకేశుణ్ణి ఆశ్రయించినప్పుడే మీ యొక్క సర్వకార్యములు సిద్ధిస్తాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ యువత సాయి భగవాను దివ్య సమక్షంలో ప్రదర్శించిన నాటకం వ్యక్తే శక్తి

0: రామల్లన్నా ఎప్పుడు చూసినా అదే పాట పాడుతుంటావు.
1: అట్టగాద్రా, ఎప్పటించో అందరం ఇవే సమస్యలతో బాధపడుతున్నాం కదా. నా పాటిని ఎవరైనా మన సమస్యలు తీరే మార్గం చూపకపోతారా అని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాను.
2: నీ పిచ్చిగానే పాట పాడితే పాటలు తీరుతాయట్రా.
0: ఒరాయ్, వీడు చెప్పేది నిజమే కదరా. మన ఊర్లో మందులు ఇవ్వటానికి డాక్టర్లు రారు, వ్యవసాయం చేసుకుందామంటే నీరు కూడా లేదు, పోనీ ఏదైనా పని చేసుకుందామంటే పని దొరకదు. ఇదంతా చూసి ఇప్పటికే చాలా మంది ఊరొద్దులు వెళ్లిపోయారా. ఏంటో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది.
3: ఒరే బాబు, మీ ఊరు రావాలంటే మూడు చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుందిరా. సరైన రోడ్ లేదు, పైగా ఆ కొండ చుట్టూ సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి నా ఒళ్ళుకి అసలు కోణం అయిపోతుందిరా. నా వల్ల అవ్వట్లేదు, వేరే ఊరు డ్యూటీ వేయించేసుకుంటాను.
1: అదేం బాబే అట్ట అంటారు, మీరు కూడా రాకపోతే మాకింకా ఈ మాత్రం విషయాలు ఎట్ట తెలుస్తాయి.
3: అది నిజమే గాని ఎంత శ్రమ నేను పడలేనురా బాబు. ఇదిగో ఈ ఉత్తరాలు తీసుకోండి. తిమ్మయ్యా, మల్లన్నా, అంగడి శెట్టి, మాంజీ, దశరథ్ మాంజీ, నిన్నేనయ్యా బాబు. ఏంటి దశరథ్, భార్య పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదా పాపం?
2: లేదయ్యా, భార్య పోయిన దగ్గర నుంచి సానా బాధలో ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా తెలియదయ్యా. వీడి తమ్ముడు కూడా కూలి కోసం ఊరొదిలి పట్నం పోయాడయ్యా. పాప ఈ మనిషికి ఊళ్ళో గంజి నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ లేరయ్యా.
3: ఆ తమ్ముడి దగ్గర నుంచి అనుకుంటా ఈ ఉత్తరం. అవును గాని మీరు ఇంతమంది ఉండగా ఆ ఆడమనిషి ప్రాణాలు కాపాడలేకపోయారేంటయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు?
4: పాపం అందరూ సాయం వచ్చారయ్యా, కానీ ఈ కొండ చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఈ ఘోరం జరిగిపోయిందయ్యా. పట్నం చేరేందుకు దగ్గరదారు ఉంటే నా భార్య నాకు దగ్గేదయ్యా, నా భార్య నాకు దగ్గేది.
5: ఎవరా ఎవరా అరుపులు?
3: సిమాద్రి ఎవరు పిలుస్తున్నారా రే?
5: సిమాద్రి, సిమాద్రి,
3: ఏంట్రా
5: ఘోరం జరిగిపోయిందిరా?
3: ఏం జరిగిందిరా?
5: నీ కొడుకుని
3: ఏంట్రా, ఏమైందిరా వాడికి?
5: కొండ దగ్గర దాచుపం కాడేసిందిరా,
3: పాము కాడేసిందా?
5: అయ్యో పాము కాడేసిందిరా. పట్టణం తీసుకెళ్తుంటే సగం దారిలోనే.
3: ఏం జరిగిందిరా?
5: సగం దారిలోనే అంతా అయిపోయిందిరా.
3: ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నిజమేనారా?
5: అవునరా, అంతా అయిపోయిందిరా.
3: ఒరే ఒరే, నా కొడుకు నన్నేంటి వెళ్ళిపోయాడంట్రా. ఒరే.

0: ఆ సింహాద్రిగాడికి ఎంత కష్టం వచ్చి పడిందిరా.
1: చెట్టంత కొడుకు అన్యాయంగా పోయాడరా పాపం.
2: ఆ కుర్రాడు కూలి కోసం ఎప్పుడు పట్నం పోవాలి పట్నం పోవాలనేవాడరా. పాపం ఈ రోజాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడరా.
1: సింహాదిగాడి ఇంత కష్టాన్ని ఎట్ట తట్టుకుంటాడో ఏంట.
0: సమయానికి వైద్యం అందక మన ఊళ్ళో చాలా మంది బలవుతున్నారా.
3: అవునరా, నిన్న నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుందో ఏమోరా. ఏంట్రా, మనం ఏం పాపం చేశావురా? ఎందుకురా ఎందుకురా మన బతుకులు ఇట్లా అవుతున్నాయి? మన ఊరికేదో శాపం ఉన్నట్టుందిరా.
1: అయినా ఆ దేవుడికి కూడా మన ఊరిపైన దయలేదురా.
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.
4: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ గారు.
3: అయ్యా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
5: ఏమిటి?
3: చూశారా, ఇవాళ మన ఊళ్ళో మరో ఘోరం జరిగిపోయిందయ్యా.
5: ఏం జరిగింది?
3: మన సింహాద్రి కొడుకుని పాము కాటేసిందయ్యా.
5: పాము కాటేసిందా?
3: అవునయ్యా. కొండ చుట్టూ తిరిగివాడిని పట్టణంలో డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్లే లోపే దారిలోనే ఆడు చచ్చిపోయాడయ్యా.
5: చనిపోయాడా?
3: అలా అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరు ఇట్ట చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
5: చూస్తూ ఊరుకోకుండా
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.

0: అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరిట్ట చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
1: చూస్తూ ఊరుకోకుండా ఏం చేయమంటావు దశరథ్? మన గ్రామానికి డాక్టర్లు మందులు ఇవ్వడానికి రారు. పోనీ మనమే పట్నం పెడదామంటే 50 కిలోమీటర్ల దూరం. అది ఆ గతుకుల రోడ్లో 6 గంటల ప్రయాణం. ఏమిటి 6 గంటల ప్రయాణం? మన కష్టాల గురించి ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టాను. వారు అధికారులు కూడా పంపించారు.
2: మరి వాళ్ళు ఏమన్నారయ్యా?
1: వారు అదుగు ఆ కొండను తొలచి ఏదైనా మార్గం చేస్తే మన గ్రామం నుంచి పట్టణానికి 1 గంటలోనే, కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు అంటున్నారు. కాని ఆ కొండ బండరాళ్లతో ఏర్పడిన కొండ. ఆ కొండని తొలచి మార్గం చేయడం ఎంతో కష్టమైన పని.
0: ఏంటి ఏమన్నారు? ఈ కొండను కొట్టి దారి చేస్తే గంటలో పట్నం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మన కష్టాలు తీరే మార్గం ఉందన్నమాట.
3: ఒరే దశరథ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కొండను తొలిచి మార్గం చేయడం సాధ్యమైన పని కాదు.
1: అయినా ఆ కొండను తొలచాలంటే బోలెడన్ని మెషిన్లు కావాలి, వందల వందల మనుషులు కావాలయ్యా,
4: లక్షల లక్షలు డబ్బు కూడా కావాలి. అయినా ఇవన్నీ ఉన్నా ఇంత పని చేయటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
1: ఇవన్నీ జరిగే పనులు కావు కాని. పదండి అయ్యా, పదండి, పోదాం, మీ పనులు చూసుకోండి.
0: ఆగండ్రా ఆగండ్రా, అలా వెళ్ళిపోతారేంట్రా?
4: వెళ్ళిపోక ఏడ్చేయమంట.
0: అది కాదురా, మన కష్టాలు తీరే దారొకటిందని తెలిసింది కదా, దాని గురించి ఆలోచించకుండా అట్ట వెళ్ళిపోతారేంట్రా?
4: అంటే ఏం చేద్దాం?
0: మనం ఏం చెయ్యాలంటే అందరం కలిసి మన చేతులతో ఈ కొండని బద్దలు కొట్టి దారి చెయ్యాలరా.
4: ఒరే దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒరే మన చేతులతో అంట ఆ కొండను కొట్టాలట్రా.
5: ఒరే కొండను కొట్టడం అంటే గోడకి మేకలు కొట్టడం కాదు.
4: ఒరే ఆ కొండని పిండి చేసే లోపల మనం పిండి అయిపోతాం రా.
0: మొన్న నష్టం నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రి గడికి జరిగింది, రేపు ఇంకోరికైనా జరగవచ్చురా. ఆ ఇంకోరో మీలో ఒకరు కావచ్చు. అందుకేరా మనమంతా కలిసి ఈ కొండను బద్దలు కొట్టి దారి చేయాలరా.
4: ఒరే దశరథ్, ఇందాకన్నట్టుగా ఆ కొండను కొట్టాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది, ఎన్నో వందల మంది రాత్రింబగళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. అయినా ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, పదరా పోదాం.
0: ఈ చేతకెంతనవరా?
4: ఒరే దశరథ్, ఏమంటున్నావురా? నీ భార్య పోయిందన్న బాధ నుంచి నువ్వింకా తేరుకున్నట్టు లేవురా, అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు.
5: అయినా అందరం కొండను కొడుతూ కూర్చుంటే పిల్లాం బిడ్డల్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి తిండెవరు పెడతారు?
0: అరే మల్లన్న, పిల్లా పాపలు అంటున్నావే, నేను చేద్దామన్న ఈ పని కూడా వాళ్ల కోసమేరా. అరే వెంకయ్య, నువ్వు కొండను కొట్టడానికి వందల మంది కావాలంటున్నావే, అరే మనకే గనక కొండంత మనోబలం పట్టుదల ఉంటే ఈ కొండని మనమే పిండి పిండి చేసి దారి చేయొచ్చురా.
4: దశరథ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇందాక నీకు మతిపోయింది అనుకున్నాను, నీకు నిజంగానే ఏదో పిచ్చి పట్టిందిరా?
5: ఆవేశంలో మాట్లాడి చాలు, ఇంటికి పోయి కాస్త నిదానంగా ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. పదండ్రా.
0: అలా వెళ్ళిపోకండ్రా, నా మాట వినండ్రా. రే మల్లన్న, రే వెంకయ్య, మీలో చల్లం రాదేంట్రా. అయ్యో భగవంతుడా.
6: దశరథ్, ఏమలా నిరాశపడుతున్నావు? కొండను బద్దలు కొట్టాలనే సత్సంకల్పం నీకు లేదా? ఈ కార్యాన్ని సాధించగలనన్న దృఢమైన నమ్మకం లేదా? లే, ఒక్కమారు ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం అందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని దౌర్భాగ్యాలకు కారణమైన కొండను పగలగొట్టి దారి చేసి చూపించు.
7: వేస్తాను, తప్పక ఈ కొండను పగలగొట్టి దారి చేస్తాను. ఈ గ్రామంలోని కష్టాలకు కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తాను. కాని నేనొక్కడిని ఒంటరిగా ఎలా సాధించగలను? నాతో ఎవరూ లేరే, నా ఒక్కడి వల్ల అవుతుందా ఈ కార్యాన్ని సాధించగలనా?
6: దశరథ్, నీపై నీకు సంపూర్ణ విశ్వాసం గనక ఉంటే నీ ఒక్కడివే ఈ బృహత్ కార్యాన్ని సాధించగలవు. అందరి మేలు కోసం నీవు సాధించే ఈ ఒంటరి పోరాటంలో దైవం నీకు తోడుగా నిలుస్తుంది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది.

0: దశరథ్,
1: ఆ కొండను కొట్టడానికి
0: ఈ ఉలి నీ చేతిలో పనిముట్టయితే
1: ఈ మహాద్భుత కార్యాన్ని సాధింపచేయుటలో
0: నీవు ఆ దేవుని చేతిలో పనిముట్టువి. దైవం నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయం నీ దరిదాపులకు కూడా రాదు. దైవం నీకు అండగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కొండైనా మట్టి ముద్దలా కరగాల్సిందే. ఆ దైవం ముందు తల వంచాల్సిందే.
1: పద, రాబోయే తరాలకు సౌభాగ్య జ్యోతిని అందించు. కదులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయి. వెళ్ళు దశరథ్, వెళ్ళు.
2: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొడతాను. ఎవ్వరు వారించినా ఈ పనిని ఆపను.

0: దశరథ్, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు, ప్రయత్నాన్ని మానుకో మానుకో మానుకో.
1: నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఏం చేయగలవు, ఏం చేయగలవు. ఇది కాని పని, ఆపే ఆపే.

0: అద్భుతం దశరథ్, మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం.
1: నీవెవ్వరూ నీకు సాయపడకపోగా నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచాం దశరథ్.
2: అయినా 22 ఏళ్లు ఎండనక వాననక రాత్రింబవళ్ళు నువ్వు ఒక్కడవే చేయటం,
0: అది నిస్వార్థంగా మాకోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంతటి దారి చేశావయ్యా.
3: కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని నిరూపించావయ్యా.
1: దారి చేసి మా అందరికీ మార్గదర్శకుడు అయ్యా దశరథ్.
2: సుభాష్ దశరథ్, సుభాష్.
0: అద్భుతం, ఇది నిజంగా అద్భుతం.
4: అయ్యా అయ్యా అయ్యా, మన సర్పంచ్ గారు, మంత్రి గారిని, కలెక్టర్ గారిని మన ఊరు తెస్తారయ్యా.
5: మై గుడ్నెస్ సర్పంచ్ గారు, వెన్ యూఆర్ సేయింగ్, మీరు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. 22 ఇయర్స్, 22 ఏళ్ల పాటు ఒక్క మనిషి, ఇట్స్ అమేజింగ్, అన్బిలీవబుల్. ఏం సార్?
6: నిజంగానే ఇది అద్భుతం.
7: ఇతనేనండి అయ్యా దశరథ్, ఇదంతా ఇతనే సాధించాడు.
6: దశరథ్ రావయ్యా, రా.
2: ఇంతటి మార్గాన్ని నువ్వు ఒక్కడే చేయడం మహా అద్భుతం. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదు.
6: అది
2: నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ నుంచి ఈ గ్రామం పేరు దశరథ్ నగర్ గా మార్చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరియు అధిష్టాన వర్గానికి వివరించి దశరథ్ నీకు పద్మశ్రీ బిరుదుని ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇంతటి ఘనత సాధించిన దశరథ్ కు ఒక పక్కా ఇల్లు, 5 ఎకరాల భూమిని శాంక్షన్ చేస్తున్నాను. ఆ ఏరి, ఆ పేపర్ వాళ్ళు,
8: టేక్ ఫోటోగ్రాఫ్స్.
9: కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ విషయం చూసుకోండి.
10: ష్యూర్ సార్, ఐల్ టేక్ కేర్. ఆఫీసర్, ప్రిపేర్ ద ఫైల్ అండ్ గివ్ ఇట్ టు మీ.
11: సర్పంచ్ గారు, ఆ డీటెయిల్స్ కొంచెం ఇస్తారా?
9: వెళ్ళొస్తానయ్యా దశరథ్. నమస్కారం.
12: నమస్కారం
13: అయ్యా. ఒక్క నిమిషం.
9: ఏంటి దశరథ్?
13: చిన్న మనవయ్యా, ఇల్లు, 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీలాంటి పెద్దలంతా ఇన్నాళ్ళకి మా ఊరొచ్చి నేనేదో ఎవరూ చెయ్యలేని పనిని చేశానని, ఏదో సాధించానని ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. కాని నేను వీటిని ఆశించి ఈ పని చేయలేదయ్యా. నా భార్య, నా తోటి గ్రామ ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం చూసి చూసి తట్టుకోలేక నేనెంతో ఆవేదన చెందేవాణ్ణి. నాలోని ఆ వేదనని చల్లార్చుకోవడానికి ఈ పని మొదలుపెట్టాను. కాని 22 ఏళ్లు నాకు శక్తినిచ్చి నడిపించింది నా గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఆశయం, ఆ దేవుడు నా వెన్నంటే ఉన్నాడన్న ధైర్యం. ఈనాడు నా ఆవేదన చల్లారిందేమో గాని నా ఆశయం నెరవేరలేదయ్యా.
9: ఏంటి దశరథ్ ఆ నెరవేరని ఆశయం?
14: ఏముందయ్యా, మా గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్ర సదుపాయం.
9: ఆరోగ్య కేంద్రమా?
15: ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. చాలా మంచి ఆలోచన సార్. బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఈ రోడ్ వల్ల 50 విలేజెస్, 50 గ్రామాలకు ఈ విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కడితే చాలా మందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా బెనిఫిట్ అవుతుంది.
9: నిజంగానే ఇది మంచి ఆలోచనలాగా ఉంది. కానీ ఆరోగ్య కేంద్రం అంటే చాలా విషయాలుంటాయి కదా. హెల్త్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి ఏదో ఒకటి చేస్తాంలే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం. నమస్కారం
13: అయ్యా. ఒక్క నిమిషం.
9: ఏంటి?
13: పెద్ద మనసు చేసుకుని నా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. మీరు ఎప్పుడో ఆరోగ్య కేంద్రం కడతానంటే కాదయ్యా, నేను వృద్ధుడనైపోయాను. ఈ కొండను కొట్టి కొట్టి అలసిపోయాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు. మీరు తొందరగా ఆరోగ్య కేంద్రాన్ని కట్టించండి అయ్యా. ఏమైనా మా ఊళ్ళో ఆరోగ్య కేంద్రం నేను చూడాలా? దానికోసం కావాలంటే మీరు నాకు ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తీసుకుని దానిలోనే కట్టించండి అయ్యా. అదే నా కళ, నా ఆశయం. నా కళని నిజం చెయ్యండి అయ్యా. నాకిచ్చిన భూమిని మీరు తీసుకుని ఆరోగ్య కేంద్రం కట్టించండి అయ్యా.
9: చెప్పాను కదా ఇందాక,
16: చేద్దాం తప్పకుండా, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం.
14: బాధపడకు దశరథ్, ఇన్ని సంవత్సరాలు నీ శక్తినంతా గ్రామం కోసమే ధారపోసావు, ఇప్పుడు నీకిచ్చిన భూమి కూడా గ్రామానికే త్యాగం చేస్తావా? నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కావటం లేదయ్యా.
13: అయ్యా, నా కళ నిజమవుతుందా అయ్యా?
14: అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది.
13: వెంకయ్య, మల్లన్న, మన ఊరికి ఆరోగ్య కేంద్రం వస్తుందంటారా? నా ఆశయం ఫలిస్తుందా?
17: నీ కళని మేం నిజం చేస్తాం తాత, మేం నిజం చేస్తాం.
0: నీ ఆశయం కోసం మేం పాటు పడతాం.
13: మీరా, మీరు నా కళను నిజం చేస్తారా నాయన? నా ఆశయం కోసం మీరు పనిచేస్తారా?
17: అవును తాత, మేం పనిచేస్తాం.
16: తాత, ఒక్కసారి నీ చేతుల్ని చూపించు.
17: ఇవి ఇవి 22 ఏళ్ల పాటు కొండల్ని కొట్టిన చేతులు కావు, మా యువతరం భవిష్యత్తు బంగారు బాటలు వేసిన చేతులు.
0: మాకోసం ఇంతటి త్యాగం చేసిన నీకోసం మేమేమైనా చేస్తాం తాత.
17: నీ పవిత్రమైన ఆశయం కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం.
13: నిజంగానా నాయన? గ్రామాభివృద్ధికి మీ యువతరం ముందుకు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన గ్రామం అభివృద్ధి అవుతుందన్న ఆశ కలుగుతోంది. కానీ అభివృద్ధి చిలక పలుకులతో సాధ్యం కాదు సుమా. మీలో పుట్టిన ఈ చైతన్యం పాలమీద పొంగులా కాకుండా బావిలోని ఊటలా ఉండాలి. దానికి మీకు వజ్ర సంకల్పం కావాలి. ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవునిపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.
17: అలాగే తాత, నువ్వు చెప్పినట్టే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
13: మన ఒక్క గ్రామాన్నే కాదర్రా, మన చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలు సమస్యలతో అల్లాడిపోతున్నాయి. మనమంతా కలిసి ఆ సమస్యలని రూపుమాపాలి.
0: మేము చేయబోయే ఈ మహత్తర కార్యంలో విజయం సాధించాలని ఆశీర్వదించు తాత.
13: మీకు కావలసింది నా ఆశీస్సులు కావురా. మీకు, నాకు, మనందరికీ కావలసింది అదిగో అదిగో ఆ భగవంతుని ఆశీస్సులు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మనకు శక్తినివ్వమని అందరం ఆయన్ని ప్రార్థిద్దాం.

ఆంధ్రప్రదేశ్ యువత స్వామివారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన వ్యక్తే శక్తి నాటకం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి పంపించమని కోరుతున్నాము.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 5వ భాగంలో ఇందిరమ్మ గారు మరికొన్ని అనుభవాలు మనతో పంచుకుంటారు. స్వామి వారికి ప్రశాంతి నిలయంలో ఇల్లు ఇవ్వడం

హోమ్ శ్రీ సాయిర. మేము అప్పుడేమో ఈస్ట్ లో ఉండేవాళ్ళం. మా కజిన్ సిస్టర్ వాళ్ళకి ఇచ్చారన్నమాట అది రూమ్స్. ఫస్ట్ లో అప్పుడు రూమ్స్ ఇచ్చేటప్పుడు ఈస్ట్ ఫస్ట్ కట్టారన్నమాట. అందరికి తెలుగు వాళ్ళకి ఇస్తున్నాను, ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. ఇక్కడి నుంచే మీరు అన్ని చూడవచ్చు, ఇక్కడి నుంచే అంతా వినొచ్చు అట్లా. కానీ ఆ బ్లాక్ అంతా అట్లే అయితే అప్పుడు అంతా స్వామి రూమ్ రూమ్కి వెళ్ళారన్నమాట. రూమ్ రూమ్కి వెళ్ళి దీపం వెలిగించడమో లేదా వీళ్ళు నమస్కారం చేసుకో. మా కజిన్ సిస్టర్స్ ఇద్దరికి ఏమీ తెలియలే. వస్తారన్నారు, ఏం చేయాలి తెలియదు. పక్కన వాళ్ళు ఎవరు వచ్చి గబగబా రూమ్స్కి వచ్చేస్తున్నారు స్వామిని, వాళ్లే వచ్చి లోపలికి వచ్చి హారతి ఇవ్వడానికి తట్ట పెట్టడం అట్లన్నమాట. అన్ని రూమ్స్ అట్లే చూసి మీకు అందరికి చూడు ఎంత దగ్గరికి ఇచ్చినానో, నా దగ్గరే ఉంటారు అట్లన్నమాట. తర్వాత తర్వాత ఒక్కొక్కరు పోయాక రూమ్స్ అన్ని ఇప్పుడు చేంజ్ అయ్యి, కానీ ఫస్ట్ అందరికి ఆ బ్లాక్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. సెకండ్ థర్డ్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. అట్లా వాళ్ళకి ఇచ్చారు. అమ్మ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు అనమాట. హై బీపీ అయిపోయి పెరాలసిస్ వచ్చింది తనకి. ఇంకా ఫైనల్ లో ఉన్నా నేను అప్పుడు. డేస్ పోయినాయి నాకు, హాలిడేస్కి వచ్చినాను. వచ్చేటప్పుడు ఇట్లయింది, మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది, పోస్టీర్ మైకార్డల్ ఇన్ఫెక్షన్, సివియర్గా రావడమే వచ్చింది. మా బ్రదర్ వాళ్ళందరూ హాలిడేస్ పిల్లల్ని తీసుకుని బెంగళూరు వెళ్ళినారు. ఇట్లా సీరియస్గా ఉంది, ఫోన్ చేశాను. ఈయన రికవరీ, ఈయనకి హీ పాస్డ్ ఆఫ్ అనమాట థర్డ్ డేని. ఆ రోజు మాట్లాడుతూ తిరుపతి వెళ్దాం రేపు అట్లా ఇట్లా ఏదో చెప్పారు, హీ పాస్డ్ ఆఫ్. ఆ తర్వాత మా మదర్కి అటాక్ వచ్చింది. ఆ టైంలోనే ఈయనకి అటాక్ వచ్చిన తర్వాత ఆయనకు వచ్చింది ఏదో ఒక టూ డేస్ అడ్డి టూ ఆ తేడా ముందే వచ్చింది ఆయనకి. అందుకని నాన్నగారిది ఆయనకి అంత పెద్దగా చెప్పకుండా బాగాలేదు అట్లా ఇట్లా చెప్పి అయిపోయాక మెల్లగా చెప్పానన్నమాట. హాల్లో అయినా రూమ్లో అయినా అట్లా. మా గ్రాండ్ మదర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు తోడున్నారని. ఇంకా మీరు ఇంకేం చెప్పారంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, అయినా చేయాలంటే ఆ కాలంలో చేయరు కదా, వినరు కదా పాపం. ఇట్లా ఇన్ని ఏళ్ళు వాళ్ళు ఒక ఇది ఉండి తర్వాత తెరిచేయండి, బయట వచ్చేది కాదు అట్లా అనమాట. సో స్లోలీ షీ రికవర్డ్, హెమిపెరిసిస్ స్టేజ్కి వచ్చింది. తర్వాత ఇక్కడికి తీసుకురావడం, ఇట్లా ఉండడం పోవడం అట్లా. ఆ పై నుంచి దిగి వచ్చే దర్శనానికి అంతా వచ్చేదన్నమాట. తర్వాత తర్వాత స్టెప్స్ దిగలేకపోయింది. సరే ఎట్లా దిగలేరు కదమ్మా, రూమ్ తీసుకుంటే కింద అయితే మేలు కదా అట్లా అనేసి ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ పిలిచినప్పుడు దగ్గర దగ్గరగా వచ్చేది. అప్పుడు స్వామి అమ్మ నడవలేకుండా ఉన్నారు ఇట్లా అంటే, నేనేం చేసేది, నువ్వు కింద అడిగావు కదా, కింద ఎక్కడ ఖాళీలు లేవు, దగ్గరలో ఆ బ్లాక్లో ఎక్కడో ఒకటి ఉంది, ఆ టైంకి జ్ఞాపకం రాల ఆ రూమ్ కదా అంటే. కానీ స్వామి మైండ్లో ఏముంటుందో మనకి తెలియదు కదా, మనకి ఏది అవసరం ఇవ్వాలో ఆయనకి తెలుస్తుంది. సరే ఇంకే నేను ఊరికే గమ్ముకుంటాను అనమాట. ఆ రోజు ఆమె సరిగ్గా నడవలేకుండా ఉంది. లోపలికి వచ్చి ఇట్లా చేయి పట్టుకుని పక్కన స్వామి ఇట్లా ఇంటర్వ్యూ రూమ్లో ఆయన చేరు ఇట్టుంటుంది ఆ లోపల దాంట్లో. బయట మామూలుగా చేరు ఇట్లా విండో ఉంటుంది, అందరం కూర్చుంటాం. లోపలికి పోయి చూడ కర్టన్ దాటి లోపలికి పోతే స్వామి చేరు కార్నర్ ఉంటుంది, ఇటు కొంచెం స్థలం ఉంటుంది, సైడ్లో ఇంకొక చేరు ఉంది. చేయి పట్టుకుని పాప నడవలేకుండా ఉన్నావా, నేను పట్టుకున్నాను, నన్ను కూర్చోబెట్టాలని దానికి. మీ ఆయన్ని పిలిచేదా కూర్చోబెట్టుకుంటాడు, ఒళ్ళో జోక్స్ వేసేవాళ్ళనమాట, తమాషా అట్లా నవ్వేసి స్వామి చేయి పట్టుకుని ఇట్లా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ చెయ్యి వదలకుండా పట్టుకునే ఉన్నారు ఇంటర్వ్యూ అయ్యేంత దాకా. ఆ దాంట్లో ఆమె చెప్పింది అనమాట, స్వామి రూమ్ ఇస్తే దిగలేకుండా నడవలేకున్నాను అక్కడి నుంచి మెట్లల్లో, రూమ్ ఇస్తే ఇందిరా నేను ఉంటాము, నువ్వు చూసుకుంటావా అతన్ని. అంటే ఈ గోసఫ్ అని ఆయనకి తెలుసు కదా, నేను చూసుకుంటాలే నీ కూతుర్ని. మనీ ఎప్పుడు స్వామి చేతికుండా మనీ ఏదైనా మనిస్తే తీసుకోవడం భలే కష్టమయ్యేది. రూమ్ కట్టాలి కదా, ఎవరు చెప్పేవాళ్ళు కదా ఎంతని ఏమని తెలియదు అనమాట. సరే సమ్ అమౌంట్ తెచ్చి ఇచ్చేసి తర్వాత కట్టచ్చు మనం అడిగి అనేసి ప్యాకెట్ పెట్టుకుని ఉంటే పక్కకు పెట్టేస్తారు ఎంతసేపు. నాకు తెలిసి ఇంకా మన చేతిలో తీసుకుని అమ్మ చేతికి ఇచ్చేసిన. పెద్దవాళ్ళు కొంచెం అంటే చాలా ఇదిగా పిల్లల్ని చూసినట్టు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు, ఒకరిగా మాట్లాడేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఆ భయం లేకుండా ఇది లేకుండా సరే అమ్మ లేదు స్వామి, తప్పకుండా స్వామి, నేను ఇందిర ఉంటాం స్వామి ఇక్కడ అట్లా అని అంతే. అక్కడ పక్కన పెట్టారు. ఇది ఇదంతా మాట్లాడేపి ఆ ఇంటర్వ్యూ అయిపోయి బయట వచ్చేటప్పుడు అట్లా చూసి పోయి మీ అంకుల్ని అడుగు అన్నారు నాకు. స్వామి అంకుల్ ఎవరు స్వామి అన్న, అంకులని ఇట్లా చేయి పెడతానమాట మూత దగ్గర. అంకులే తెలియదా నీకు, తల అడ్డం అయిపోయాను మండి, తెలియదు స్వామి అన్న జోగారు. అదే ఆఫీస్గా అన్నా ముందు తెలియక, నీ మొహం ఆఫీస్లో నీకెవడు జవాబు చెప్తాడు, క్యాజువల్గా అనమాట అది.
అంటే ఒకటి ఏంటంటే స్వామి దగ్గర లోపల కూర్చుంటానండి. ఇప్పుడు మనము ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నామో అదే ఫీలింగ్ వస్తుంది. ఆయన దేవుడు అని అనుకున్నా కూడా మనం బయట నుంచి లోపలికి వెళ్ళాక అదంతా మర్చిపోతాం అనుకుంటా. మన ఇంట్లో ఒక మెంబర్తో ఒకరు మనతో కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారో అసలు ఆ రోజుల్లో మరీ బాగా మాట్లాడడం, జూక్ చేయడం, అన్నీ ఉండి మన ఇంటి విషయాలు అడగడం, ఇంటి విషయాలతో మాట్లాడడం, ఓ ఆయన ఏమన్నాడు, ఏవో ఇది అన్నాడు కదా, ఇది తిట్టాడు కదా, ఇట్లా అన్నమాట. ఇదంతా మర్చిపోయి ఏదో మన ఇంట్లో ఒక మెంబర్ మనతో మాట్లాడుతున్నారు, ఈయన ఇట్లే ఉంటారు మనతో కూడా, ఎప్పుడు ఫ్యూచర్లో ఇదంతా మారిపోతుంది, ఈయన మనకు అందడం అనేది లేదు, ఎప్పుడు ఇట్టే ఉంటారు స్వామి, ఎప్పుడు మనం ఇట్టే ఉంటాం, గోపికలు కదా, నాకే కృష్ణుడు, నాకే కృష్ణుడు అనుకున్నట్లు ఆ ఫీలింగ్ అనమాట అందరికీ. అందుకని ఈయన మనకు దూరం అవుతారు, ఇట్లా మనం చూడము, ఇట్లా మాట్లాడలేము, ఇంటర్వ్యూస్ ఉండవు, ఇవన్నీ కూడా లేదన్నమాట ఆలోచన. ఏదో దొరికింది ఇస్తా ఉన్నారు, ఇట్లే ఉంటుంది, ఇట్లే ఉంటుంది అని. అందుకని ఆ భయం, భక్తి భయం ఉన్నా కూడా కొంచెం మాట్లాడడానికి అవకాశం ఉండేది అన్నమాట అడగడానికి. తలుపు తీసేటప్పుడు కూడా అట్లే అన్నారనమాట. సరే వెళ్ళాను, ఆయన అడిగితే స్వామి అందరికీ అట్టే చెప్తారమ్మా. అంటే బహుశా స్వామి వెళ్ళాయని చెప్పాలేమో అది మనకు తెలియదు కదా, మీరు చెప్పండి అనేమాట నాకు తెలీదు. నేను దాంట్లో పేరు రాయలేదు, ఏమి రాయలే, ఉరికి పెట్టేశాను. స్వామి మీ ఆశీర్వాదం ఒక రూమ్ ఇస్తే ఇక్కడే ఉంటాను స్వామి వచ్చినప్పుడు. సరే తర్వాత ఆఫీస్కి వెళ్తే వాళ్ళు డోనర్స్ లిస్ట్లో వేసిండారు. అప్పటికి స్వామి చెప్తేనే కదా వస్తుంది. ఎట్లా నాకు నేను వెళ్ళి అడిగితే పేరు, ఏం పేరు పేరు చెప్పాను, పేరు చెప్తే ఊరి పేరు చెప్పాలి కదా, ఊరి పేరు కూడా రాలేదన్నమాట. దాంట్లో సరే నేనన్న మేము అందరే కాబట్టి గూడూరు అన్నా రాసుంటారు, చెన్నై అన్నా రాసుంటారు, స్వామి రాసిచ్చినారంట. నేను రాయలేదు కదా దాంట్లో, ఊరికే అట్లే ఆయన అక్కడ ఇచ్చేసింటారు మనీ సాంకేత్ ఇల్లు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆయన అడగమన్నారు. అప్పటికి ఇదంతా అయిపోయినాయనమాట. ఇప్పుడు నేనుండే బ్లాక్ ఓల్డ్ బ్లాక్, అది జోగరావు కట్టింది, వెస్ట్ ఫోర్ అయింది, కానీ ఎవరు ఉండి హౌసెస్ లో ఉండిపోయినట్టు, కొత్తగా కన్స్ట్రక్టెడ్ కాదన్నమాట. అంటే ఉండింది ఇప్పుడు, కానీ ఆయన చెప్పిందేమో ఈయన దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తా. స్వామి అందరికి అట్టే చెప్తారమ్మా అన్నారు. కమలమ్మ గారిని ఇంకోరు స్వామి డివోటీ ఉన్నారు, ఓల్డ్ డివోటీ, చాలా బాగా సార్లు ఆమెకి ఇంటర్వ్యూలు కొడైకెనాల్కి కూడా తీసుకెళ్లారనమాట. ఆమె నాతో కూడా వచ్చింది, నాకు సరే తెలియదు మీరు రండి అంటే అంటే వచ్చినారు. అది నీ రూమ్ కావాలంటే ఇయ్యి అంటాడు ఆయన. స్వామి చెప్పారండి ఇట్లా అడగమని చెప్పినారు మిమ్మల్ని అంటే, బస వాళ్ళకి ఎంతమంది ఎట్లా వస్తారో తెలియదు కదా మనకి కూడా. సరే నేను వచ్చేసాను ఇంకెందుకని. మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత దసరాకు వచ్చానన్నమాట. అందరికి రూమ్స్ ఇచ్చేస్తున్నారు, ఇట్లా ఫిల్టర్ అయిపోయి కొంతమందికి ఇంక ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఆ టైంలో దసరాలో. సగపుగా మళ్ళీ వెళ్ళి అడిగానమాట. అప్పుడు ఏమో నా తెలియదు, ఏమైందో మధ్యలో ఇంటరాక్షన్ తెలియదు, నువ్వు వెళ్ళి మనిషిని ఇస్తాను, అక్కడ కొత్త బ్లాక్ ఒకటి ఉంది అక్కడ ఉంది, వెళ్ళి చూసిరా నీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ ఆయన అన్నారనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఏమో ఇట్లా పంపించేసినారు. సరే ఆ కొత్త బ్లాక్ వెళ్ళాను, ఇంకా కడుతూ ఉన్నారు అసీ ఎస్సీ అంతా చూస్తే మెట్లు ఇవన్నీ మెట్లెక్కలేదు కదా, ఇట్లా అదంతా పోయాడు. ఎవరికి ఎంత అనేది ఎవరికి తెలీదు, మేము ఊరికే కొంత డొనేట్ చేస్తాం మాకు రూమ్ ఇచ్చారు అట్లా అన్నమాట. అట్లా ఫిక్స్డ్ గా ఎవరికి ఏం తెలియలే. సరే అన్ని రూమ్స్ అన్ని చూసేసి వచ్చి పాతదైనా ఇక్కడ ఇచ్చేయండి సార్, ఎందుకంటే మళ్ళీ స్వామి ఏముంది దూరము, పాత అయితే ఏమి వీల్ చైర్లో రావచ్చు కదా, అప్పుడు దాకా వీల్ చైర్ కూడా ఎక్కలేదన్నమాట, ఏదో డెలికేట్ గా ఫీల్ అయ్యేది ఎవరిని నెట్టడం ఏంటనేసి. స్వామి చెప్పారు కదమ్మా మనకి దగ్గరలో దొరకవు కదా, ఇది దగ్గరే కదా కొంచెం ఇట్లా వీల్ చైర్లో రావచ్చు అంటే సరేలే అన్నారు. సరే అక్కడికి వచ్చాను, అన్ని చూస్తే ఈ రూము కొంచెం వరండా అదంతా ఖాళీగా కొంచెం స్పేషియస్ గా ఉంది అని. చిన్న వినాయకుడి దగ్గర వెస్ట్ 4A26 అన్నమాట, వినాయకుడి దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది దిగేటప్పుడు. సరే నీ ఇష్టం అమ్మా, కావాలంటే కొత్తది కూడా కన్స్ట్రక్షన్ లో ఉండే అక్కడ చూసి వచ్చామంటే చూశానండి, పైకి ఎక్కడం కష్టం, మెట్లు కూడా ఉన్నాయి దానికి సి బ్లాక్ అంతని, ఇక్కడే మీరు పర్వాలేదు నేను దాన్ని. అప్పుడు ఇవన్నీ లేదన్నమాట, రెడ్ గ్రానైట్ ఏదో వేసి అంత రెడ్ కలర్ అంతా ఉండేది రూమ్స్. సరే సరే అన్నా నీ ఇష్టమ్మా అన్నారు. అప్పుడు అసలు మర్చిపోయింది తీసుకుంది విజయ్ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. స్వామి వెళ్ళిపోయారు, పెట్టేసి వెళ్ళిపోయినారు ఏదో. సరే మధ్యాహ్నం వెళ్ళి గబ్బు మంచి టైం పాలు ఏదో పొంగి ఇచ్చేసి పెట్టేసి నేను లాక్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత తెలిసిన వాళ్ళతో చెప్పి వాళ్ళని అరేంజ్ చేసి రూమ్ అంతా ఎట్లా ఇదంతా తీసేసి టైల్స్ వేసేది అదంతా వాళ్ళకి అప్పుడు చెప్పేసరికి చాలా రోజులకి ఈ కళలు కూడా రాసి ఉండేదాన్ని.
ఒకరోజు ఊరికిన అన్ని తిప్పుతా ఉంటే ఆ కలలో ఒకరోజు అమ్మ నేను ఆ రోడ్లో నడిచొస్తున్నాము, ఒక లారీ లగేజ్ తో అక్కడ ఉంది, సేమ్ రూమ్. అమ్మ ఇట్లా చూపించి, ఈ రూమ్ అయితే బాగుంది కదా, వరండ కూడా ఉంది, ఖాళీ కొంచెం స్పేషియస్ గా ఉంది అని అంటున్నారు. స్టన్ అయ్యా నేను చూసి, 84 ఎక్కడా, అక్కడ అదే రూమ్, రోడ్ చక్కగా ఆ స్లోప్ రావడం, లారీ సామాన్తో ఉంది, ఆ రూమ్ చూపిస్తే చెప్తున్నారు అమ్మ. ఏంటా ఇది, నేను గమనించలేదు అసలు దాన్ని, రూమ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని చూడ కాలం మర్చిపోయాను నేను. ఊరికి పేజెస్ తిరిగేసేటప్పుడు చూస్తే అది వచ్చింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటా ఈ కళ, స్వామి ఇవ్వడం ఆయన మనసులో, అందుకనే పాద అయితేది ఏమి దగ్గరలో రావచ్చు, వీల్చైర్లో రావచ్చు, ఇన్ని చెప్పారని. అందుకని ఆమె కోసం స్లోప్ పెట్టించి ఆమె పోయాక మళ్ళీ ఇప్పుడు మెట్లు పెట్టించేశాను అన్నమాట. అట్లా అది నువ్వు నేను చూసుకుంటాలే అనేది కూడా ఆయనే చెప్పడం అనమాట. తర్వాత నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం అదంతా వచ్చింది. నేను అనుకున్న స్వామికి అది ముందే తెలిసేమో, కింద రూము మెట్లెక్కకూడదు, ఇవన్నీ ఆయన ముందే ఆలోచించుకొని ఇచ్చారు. మా క్లాస్మేట్ అనేది, చూడు నువ్వు అంటావు, నువ్వు మొదటి నుంచి స్వామి చూడు ఎంత బాగా చూశారు, రూమ్ ఇచ్చారు, అది కింద ఇచ్చారు, అన్ని చేసుకోవడానికి ఇచ్చారు, హాస్పిటల్లో ఇది ఇచ్చినారు, దగ్గర పెట్టుకున్నారు, అన్ని ఎంత ప్లాన్ చేశారు చూడు అనేది. అదే అనిపించింది, మనం ఏదో అడుగుతాం చూడు, నాకు కావాలి అక్కడ కావాలి ఇక్కడ కావాలని నేనేమో అడిగాను. దాన్ని కూడా ఎగతాలు చేస్తా, ఏడంతస్తులు ఇచ్చేదా, ఇంకా దగ్గరకు వచ్చిన టైం అనుకున్నా నేను, ఇంకా ఏడంతస్తులు అవి అంటుంటే స్వామి. అయితే నేను జాయిన్ అయ్యేటప్పుడు లేదు పాపం, దానికి కూడా భయపడేది, నువ్వు రిజైన్, నువ్వు రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ కావాలని వచ్చేస్తున్నావు మంచి, నాకు లీవ్ లేదమ్మా, నేను పుట్టుబర్తి కట్టబోయేది ఒకే ఒక రోజు ఉంది. మా ఫ్యామిలీలో మా బ్రదరు సిస్టర్ వీళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ అనమాట, వాళ్ళ సర్జరీ కోసం అయితే వాళ్ళ దీనికి చాలా లీవ్ అట్లపోయింది. ఒక్కొన్నిసార్లు నేను టూర్ వేయడంలో ఆ లీవ్లు అట్లపోయింది అనమాట. ఒక్కరోజు లీవ్ ఉంది, నేను పుట్టుబర్తికి ఎంత ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది అనమాట నాకు. అప్పుడు పుట్టుబర్తికి ఎట్లా పోయేది ఎట్లా వచ్చేది అన్నమాట. నాకు వద్దు ఇంకా చాలు అని చేస్తా, స్వామి ఇకపోతే ఏం చేస్తావు అనేది. ఇవ్వరు అనేదే రాలా నాకు ఆలోచన, ఎందుకు ఇవ్వరు, నాకు చెప్పారు కదా, అంటే జాబ్ ఇస్తే నేను ఎప్పుడు డాక్టర్ని నాకు ఇస్తానది. వీళ్ళందరూ కూడా ఏదో చేస్తారు, నేను ఎప్పుడు డాక్టర్ అని పిల్లలు, మళ్ళీ మీ తమ్ముడేమో డాక్టర్ అంటుంటారు, ఏం డాక్టర్ ఏం డాక్టర్ అనేవాళ్ళు ఇంటర్వ్యూలో, అందుకు నువ్వు డాక్టర్నే తెలియదు అని తమాషా చేసేవాళ్ళు వీళ్ళందరూ. కానీ స్వామి అన్నారు కదా, యూ డూ యువర్ డ్యూటీ, ఐ లుక్ ఆఫ్టర్ ఎసెన్షియల్. అసలు మనం ఇన్ని రోజులు వస్తున్నాం కదా, ఎందుకు ఇవ్వడమ్మా, తప్పకుండా ఇస్తారు, అదేమో అంత 100% షూర్ అబౌట్ దట్ వన్ అనమాట. నీ ఒక్క సండే ఇంట్లో కూర్చోమంటే నాకేం తోచలేదంటావు, ఇట్లా అంటుండేది ఆమె. కానీ నాకు ఇచ్చేటప్పటికీ ఆమె లేరు జాయిన్ అయ్యే ముందు, ఆమె చనిపో ఆగస్టులో ఆమె చనిపోయారు, నేను నవంబర్లో చేరాను అనమాట. అట్లా ఆగస్టులో ఆమె పోయాక కూడా బృందావనం వెళ్ళామన్నమాట, మా బ్రదర్ వాళ్ళు ఇంకోరు వాళ్ళ హౌస్ అమ్మేస్తుంటే 10 రోజులు ఉంది ఆమె ఇక్కడ. అప్పుడే మా మదర్ పోయిన తర్వాత నీకు ఒక అప్సెట్ అయి ఉన్నావు ఇక్కడికి రాని, 16 డేస్ ఉన్నామండి. ప్రతిరోజు పొద్దున సాయంకాలం తప్పకుండా చూసేవాళ్ళు అనమాట. ఏదో ఓదర్ అమ్మ వెళ్ళేదో అంటుంటే అమ్మ నాకు తెలుసు, నన్ను పూర్తి కూడా సెంటెన్స్ పూర్తి చేయనీలేదు. ఈ వెనక వాళ్ళు గుచ్చుతా ఉన్నారు నన్ను, ఏసేసి ఇక్కడ ఉండే వాళ్ళందరు ఫెమిలియర్గా ఉండేవాళ్ళు అనమాట. చూడు చూడు స్వామి ఏదో చెప్తున్నాను, ఒకసారి వినపడేది కాదు సరిగ్గా స్వామి చెప్పేది కూడా. కానీ ప్రతిరోజు ఎక్కడ కూర్చో, ఒకే ప్లేస్ కాదు కదా, ఇటు అటు ఎక్కడో టోకన్స్లో వెళ్ళేవాళ్ళు, ఇట్లా అట్లా చూసేవాళ్ళు అనమాట. ఒకే ఒక రోజు ఆయన పేరు ఏం పేరండి, మన ప్రెసిడెంట్ వచ్చినారు ఆ రోజు రాలే దర్శనానికి, ఆయన ఆ రోజు రాలేదు. హెవీ రెయిన్ అయితే ఒక 3 దర్శనాలు మిస్ అయ్యి ఉంటాను అంతే. అప్పుడు లెటర్ కూడా ఇచ్చానమాట, స్వామి ఇట్లా నేను అమ్మ ఇట్లా పోయారు, నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇక్కడ జాబ్కి వస్తాను అనేసి, హాస్పిటల్ మీద సర్వీస్ ఇస్తే వస్తాను. లెటర్ ఏమో తీసుకున్నారు, ఏమీ జవాబు ఏమి ఉండదు కదా అంతే. నేను అదైపోయింది ఆ 16 డేస్. కదా ప్రతిరోజు మటుకు ఎంత సొలేసుకునేదంటే ఆ చూడడంలో, నేనున్నాను నీకు అన్న ఇది ధైర్యం మనకి ఇచ్చారన్నమాట. ఆ తర్వాత మెడ్రాస్కి వచ్చేసేసాను, వాళ్ళు అమ్మేసారి ఇల్లు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడికి దీనికి వచ్చానన్నమాట, స్వామి బర్త్డేకి వచ్చాను. మన మెడికల్ క్యాంప్ ఉండేది అందరం, ఆ మెడికల్ క్యాంప్లో పేరు ఇచ్చాను. అంతకుముందు ఒకసారి వర్క్ చేస్తున్నానమాట, వర్క్ చేస్తుంటే మళ్ళీ సెకండ్ టైం పేరు, అంతకుముందు అంతా పిలిచేవాళ్ళు కానీ నాకు సరిగ్గా తెలిసేది కాదు. ముందు తెలిసింటే లీవ్ తీసుకోవచ్చు ఉండొచ్చు, నేను సడన్గా వస్తే వీళ్ళేమో అప్పుడు అడిగితే నాకు ఇక్కడి నుంచి లీవ్ అప్లై చేయడానికి ఉండదు,
సీనియర్ పోస్ట్ లో ఉన్నాను పైగా. మర్చిపోయాను అది, అక్కడికే నాకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. దిస్ ఇస్ సీనియర్ పోస్ట్, ప్రమోషన్ పోస్ట్, వీ కాంట్ గివ్ యూ అనేసి. నాకు వచ్చి నీకు ఇవ్వకపోతే నేను రిజైన్ చేసిపోతానని చెప్పేసా. ఇట్ హెస్ గాన్ టు ద మినిస్టర్ లెవెల్, వాళ్ళు గవర్నమెంట్ కదా, అక్కడికి రిజెక్ట్ చేసి వచ్చేసింది. సరే ఏం చేయాలా, సరే ఇస్తారా ఇవ్వండి, లేకపోతే లేదు, నేనేమో రిజైన్ చేస్తాను, ఐ వెయిట్ ఫర్ దట్ డేట్ అని. మా ఇంకో కొలీగ్స్ వాళ్ళు వచ్చి, వాళ్ళ ఫాదర్ షిడి బాబా భక్తుడు అనమాట, ఒకసారి ఇక్కడికి, ఆ అబ్బాయి కూడా అప్పుడు చదువుకోలేదేమో, మెడిసిన్ చదవాల, వాళ్ళ నాన్నతో వచ్చాడంట ఇక్కడికి. అప్పట్లో ఇదే నేను చెప్పాను కదా, గుడ్ ఓల్డెన్ డేస్, ట్రాఫిక్ లేదు, రోడ్ సరిగా లేదు, అట్లా వీళ్ళు కార్లో వచ్చారు బెంగళూరు నుంచి. స్వామి ఎప్పుడు లేట్ నైట్స్ పోవద్దనేవాళ్ళు, పొద్దున్న పొండి లేదా రాత్రి ముప్పితే నాలుగైదు కార్లు కలిసిపోవాలి అట్లనే వాళ్ళు అనమాట. అందులో ఆ రోజుల్లో మరీ అసలు రోడ్లు కూడా బాగాలేవు. ఈయనేమో వెళ్ళిపోవాలనేసి బయలుదేరితే టైర్ పంచర్ అయిందట. సరే పోకుండా ఉండడానికి ఇట్లా అయింది అనుకున్నా, అంటే రిపేర్ కూడా ఇక్కడ లేదు, కొచ్చరుకు ఎక్కడికో పోవాలి. తర్వాత మరోజు వెళ్ళిపోయారంట వీళ్ళు, స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంట. వాళ్ళ బావిలో నీళ్లు వచ్చి సరిగా లేదు, ఉప్పు నీళ్ళు ఏదో వచ్చిందంట చెన్నైలో. స్వామి బీబు ప్రసాదం ఇచ్చి మీ బావిలో వేసేయండి అన్నారంట. దాన్ని అది తీసుకెళ్లి వేస్తే మంచినీళ్ళు అయిపోయింది బాగా. కానీ ఆయన షెడ్డి బాబు మీద చాలా పోయిమ్స్ రాయడం అదంతా రాసేవాడు. దాని తర్వాత ఒకసారి కంచి స్వామికి వాళ్ళు డివోటీస్ అనుకుంటా, వాళ్ళకి ఆయన వీళ్ళింటికి పిలిచినట్టున్నారు. పైన చూస్తే స్వామి ఫోటో ఉంది, వాళ్ళు కూర్చుంటారో కూర్చోరో ఫోటో కింద స్వామిని పెడితే ఎట్లా అని. వెండి సామాన్ అంతా బీరులో ఉందంట, ఆయన పాద పూజకి కీయే కనిపించలేదంట. ఎదుకున్నారు, ఒకరి దీని మీద దృష్టి, ఒకరికి దాని మీద దృష్టి, ఎట్లా అనేసి. ఏం చేస్తామంటే, స్వామి ఎట్లా ఇది, మేము ఆయన వస్తున్నారు చేయడానికి అన్ని వెండి పాదాలు కట్టడానికి ఇవన్నీ కూడా అన్ని లోపల ఉండిపోయాట్లు. వీళ్ళు ఎంత ఎత్తుకున్నారో ఎక్కడో లేదో, ఆ సోఫా వెనక కిటికీలు అక్కడే ఉంది తాళం. అప్పుడు దొరికింది సరిగ్గా, ఇంకా వచ్చే ముందు దొరికింది. వీళ్ళు ఇంకా దీన్ని ఏం చేయాలి, ఒకరు తీయాలనే ఒకరు వద్దని, ఫోటో తీస్తే ఏమవుతుందని భయం ఒకరికి, ఆయన కూర్చోడు కామలా తీసేస్తామని. సరే ఏమైతుంది, ఆయన వచ్చాక చూస్తామండి, ఆయన రావడమే స్వామి ఫోటో చూస్తే ఆయన దేవుడు అంటూ కూర్చున్నాడు. ఆ కంచిగా ఆ పీఠాధిపతి రావడమే వచ్చి స్వామి దగ్గర వీళ్ళు ఇంకా ఇంకో పక్క వేస్తాము అన్నట్టుగా ఏదో అనుకుంటే వాళ్ళకి ఫేసింగ్ అట్లా పెట్టి వేయాలి ఏదో ఉండుంటుంది పద్ధతి. అట్లా పెడితే ఏమనుకుంటాడు, ఆయన భగవంతుడు అనేసి అనేసి కూర్చున్నాడు. వీళ్ళకి ఇంకా గుండె బరువు తీరిపోయిందని ఆ డాక్టర్ వచ్చి అంటే తెలియకుండా ఒకసారి కంట్లో నీళ్ళు వచ్చేసేది. ఎవరిని వీళ్ళు అడుగుతా ఉంటే ఓర్చుకోలేకుండా, అయ్యో నేను పోలా ఉంటే ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు డాక్టర్ మీట భయపడతారు, మీ స్వామి నేను తప్పకుండా రిలీవ్ చేస్తారు అనేవాడు. చైర్లో కూర్చుని ఇంకా ఓపి ఓపెన్ చేయకుండా వస్తా ఉంటే, ఏంటి ఇట్లా మొహ దిగాలుగా కూర్చోన్నారు, ఎందుకు మీరేం భయపడకండి, మీ స్వామి నిన్ను తప్పకుండా రిలీవ్ చేస్తారు. ఏం డాక్టర్ వీళ్ళు అక్కడి నుంచి తిరిగి రిజెక్ట్ అయ్యి వచ్చింది అని. వితిన్ టూ డేస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, డిప్యూటీ అకౌంట్ ఆఫీసర్ వీళ్ళు కూడా రిటైర్మెంట్కి పెట్టారు. నేను అన్నాను అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తప్పకుండా ఫిల్ చేయాలి, ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా ఇంకా వీళ్ళు. సరే ఎట్లా ఇస్తారో ఏమో చూస్తామనేసి ఉండిపోయా. ఇవన్నీ పెట్టడానికి మళ్ళీ నాకు ఇస్తామని వచ్చింది. వితిన్ వన్ వీక్ ఆర్డర్ వచ్చిందనమాట వీళ్ళు రిలీవ్ గారిని. కానీ అంటే ఇద్దరు ఉన్నామన్నమాట, ఇంకొక అతను నాకు జూనియరు, కానీ అతనికి కూడా ఇవ్వాలంటే నేను అడుగుంటే నేను చెప్పినా నాకు వద్దు అతనికి ఇచ్చేయమని నేను చెప్పిండేది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోస్ట్ ఎనీవ్, నేను పోవాలా జాబ్ లోంచి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఎవరు నన్ను అడగలే అప్పుడు. సో వి డిడ్ 5 ఇయర్స్ లైక్ దాట్. కాబట్టి రెండు పోస్టులు ఉన్నాయి, ప్రమోషన్ పోస్టులని అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఆ పోస్ట్ ఫిల్ చేయకుండా ఒకరినే పెట్టమంటారు, కానీ ఇంకోరు ఒప్పుకోరు కదా. ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా, నా తర్వాత వచ్చామే కోపం ఇంకా. ఇప్పుడు నేను పోతానో పోనో ఒకటి, తన పోస్ట్ రాదో అని ఒకటి, కొంచెం షార్ట్ టెంపర్డ్ అనమాట. ఈ డాక్టర్ నాతో ఈ మాట చెప్తుంటే సాయిబాబా వస్తాడు తను పంపిస్తాడు ఒక హేళనగా అనమాట. అది ఏం మాట్లాడాలా, నేను అమ్మకు వచ్చినా చేస్తే చీని చేయకపోతే నేను ఎట్లా పోతాను కదా ఇంకో, నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకేం అనిపించలే. తర్వాత ఆర్డర్స్ వచ్చాయనమాట. సీనియర్ సీఎం లీవ్లో ఉన్నారు, ఇంకా లీవ్లు ఉంటే నేనే చూసుకోవాల్సి వచ్చేది. ఎట్లా ఈమె రాలేదు, నన్ను ఇరికిచ్చేసినారు, లాస్ట్ డే అయిపోతుంది, అందరు వచ్చి ఊరికే థ్యాంక్స్ చెప్పేసి పోతుంటారు కదా, డాక్టర్ మాకు మేడం అయిపోయింది మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం, 3:30 వరకు హాస్పిటల్ అనమాట ఓపీ ఉండేది, మేము వెళ్ళిపోతున్నాం అట్లా ఇట్లా, మీ పేపర్ ఇంకా రాలేదా, మళ్ళీ
వాళ్ళది అయిపోయినా ఏమో తెలియదండి రాలేదని. ఇట్లనే అందరూ అప్పుడు పోయే ఒక 10-15 మంది వచ్చి చెప్పేసి పోతున్నారు. టిల్ లాస్ట్ టైం దాకా సైన్ చేస్తానే ఉన్నాను. ఎక్కడన్నా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పేమెంట్కి సీము లేరు కాబట్టి నేను చేయాల్సి వచ్చేది. ఇవన్నీ చేస్తాను కానీ నా బుర్రేమో అక్కడే ఉంది, రాలేదే రాలేదు. 1 మినిట్ ఉందండి ఇంకా, 3:30కి ఒక్క మినిట్ ఉంది. సీఎం లీవ్ లో ఉంది కదా, ఆమె సిగ్నేచర్ దాంట్లో లేదని వాళ్ళ ఇంటికి పంపించి సిగ్నేచర్ తెచ్చి అప్పుడు ఇస్తున్నారు. నేను స్వామి ఇక్కడ కూడా చివరి మినిట్ దాకా పనిచేయించింది, నన్ను వదలు. లాస్ట్ 30th ఆ మంత్ అంటే లాస్ట్ మినిట్ దాకా పనిచేయించుకొని నన్ను రిలీవ్ చేయలేదు. కానీ ఎట్లా రిలీవ్ చేసావు అదే చాలు అనేసి ఆ పేపర్ సైన్ చేసి తీసుకొని వచ్చేసాను అనమాట.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రావణుడు రాజనీతి నాటికను వింటారు.
1: అన్నగారు, రావణుడు శక్తి పుంజుకొని ఈరోజు మళ్లీ యుద్ధానికి వస్తాడు. ఈరోజే అతన్ని సంహరించాలి. దీంతో భూభారం తీరిపోవాలి. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులందరూ జయజయధ్వానాలు చేయాలి. పుష్పవృష్టి కురిపించాలి.
2: లక్ష్మణ, శాంతించు. రావణ సంహారం అంత తేలికైన పని కాదు, బహు కష్టతరమైంది.
1: త్రిలోకాధివీరులు పురుషోత్తములు, తమకా కష్టసాధ్యం.
2: నేను త్రిలోకాధివీరుణ్ణి కావచ్చు, అద్వితీయ శస్త్ర సంపద కలిగి ఉండవచ్చు, కాని రావణుడు ప్రతినిత్యం నవకోటి శివలింగాలకు అర్చనాభిషేకాలు నిర్వహించే మహాభక్తుడు, వేద వేదాంగాలు అధ్యయనం చేసిన సద్బ్రాహ్మణుడు, సంగీత సాహిత్య సరస్వతీ నందను, శస్త్రాస్త్ర కోవిదులు, చతుర్దశ భువనాలను గడగడలాడించిన మహావీరుడు. మనకు శత్రువు కాబట్టి సామాన్యుడుగా చులకన చేసి మాట్లాడు. నీకే కాదు, ఇది ఎవ్వరికీ తగదు.
1: మరి అతన్ని జయించడం కష్టమంటారా?
2: కష్టమే, కాని అసాధ్యం మాత్రం కాదు. అన్నిటినీ మించి ఎంతటి మహనీయులైనా అతని దుష్కర్మలు అతని వినాశానికి దారితీస్తాయి. అలాగే రావణునికి కూడా అతని పరస్త్రీ వ్యామోహమే అతని మరణానికి కారణమవుతుంది. రామబాణం నుండి కాలకూటుధరుడు కూడా అతన్ని కాపాడలేదు. ప్రతి వ్యక్తిని రక్షించేది అతడు పాలించే సత్యం, అతడు ఆచరించే ధర్మం. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అతని అధర్మమే అతని మరణానికి కారణమవుతుంది.
1: అర్థమైందన్నగారు. శత్రు గొప్పతనాన్ని కూడా గ్రహించి గౌరవించగలిగిన మీకు నా నమోవాకాలు.
2: ఆయుష్మాన్ భవ.

0: తెచ్చుకో. నువ్వు నీ వానర సేన నా సరాఘాతానికి భస్మమైపోతారు. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. చూసావా రామా, నీ ప్రయత్నమంతా వృధా అవుతోంది. నీ మేలుకై చెబుతున్నాను, విను. యుద్ధ భూమిని వదిలి అయోధ్య నగరానికి మరలిపో.
1: రావణ, నీ శక్తి తెలుసుకుని మాట్లాడు, వృధా ప్రలాపాలు చేయకు, రామబాణాన్ని కాసుకో.
2: ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇతడు మరణించటం లేదే. విభీషణ, రావణుడు మరణం లేకుండా వరం పొందలేదు కదా.
3: నరులు వానరులు అల్పులని మా అన్నగారి అభిప్రాయం. అందుచేత ఆ ఇరువురి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మాత్రమే చావు లేకుండా వరం కోరుకున్నాడు. అతని మరణానికి ఒక రహస్యముంది, అది రామునికి తెలియజేస్తాను. రామా, రావణుని ఉదరంలో నాభి వద్ద అమృత బాండం ఉన్నది, దాన్ని ఛేదించి అతను మరణిస్తాడు.
1: సరే.

0: రామ, పరంధామ, నీకు కష్టం కలిగించాడు, నన్ను మన్నించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
1: లక్ష్మణ, చూశావా, మహర్షులు మహనీయులు తమ చివరి క్షణంలో భగవన్ నామస్మరణ చేస్తూ చనిపోవాలనుకుంటారు, కాని చాలామందికి ఇది సాధ్యం కాదు. కాని రావణుడు తన ఇష్టదేవాన్ని స్మరిస్తున్నాడు. చూశారా, ఎంతో పుణ్యాత్ముడికి కాని ఇటువంటి మరణం సంభవించదు. చూడు లక్ష్మణ, రావణుడు ఎంతో విజయవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. అతని విజయ రహస్యం ఏమిటో తెలుసుకుందా.
2: విజ్ఞానఖని, మీరు మా అగ్రజులై ఉండగా ఆ రావణుని అడగమంటారా?
1: అవును, విజ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే చాలదు లక్ష్మణ, దానిని ఆచరణలో పెట్టాలి. నాకా అవకాశం రాలేదు, నేనెప్పుడూ రాజ్యాన్ని పరిపాలించలేదు. రావణుడు రాజ్యాన్ని పరిపాలించాడు.
2: అంత మాత్రం చేత అతనికి రాజనీతి తెలుసంటారా?
1: లక్ష్మణ, ఒక్క క్షణం రావణుడు నీ శత్రువని మరిచిపో. అతడు చేసిన నేరానికి అతన్ని శిక్షించాను తప్ప నాకు రావణునిపై ద్వేషం లేదు. చూడు, అతడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వారించకుండా అతని కోసం లక్షలాది రాక్షసులు ప్రాణాలర్పించారు. ఎందుకో తెలుసా?
2: తెలియదు.
1: రావణుడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, వారి కోసం స్వర్ణలంకను నిర్మించాడు. అందుకే ఆ విజయ రహస్యం తెలుసుకో.
2: సరే రావణ, నీ విజయ రహస్యం ఏమిటో చెప్పు.
0: లక్ష్మణ, రఘువంశంలోనే పుట్టేవా?
2: ఏ, నీకేమైనా అనుమానంగా ఉందా?
0: అనుమానంగానే ఉంది. అదీగాక నువ్వు శ్రీరామచంద్రుడికి తమ్ముడువేనా?
2: నేను రామచంద్రుడికి ప్రియమైన సోదరుణ్ణి. ఏ, అలాగడుగుతున్నావే?
0: నిన్ను చూస్తే అలా అనిపించటం లేదులే.
2: ఏ,
0: ధర్మమూర్తి రామచంద్ర ప్రభు పంపితే వచ్చావు తప్ప నీకు నీవై రాలేదు అవునా? రాజనీతి గురించి తెలుసుకుందుకు వచ్చావు అవునా? చెప్పేవాడు గురువు, తెలుసుకునేవాడు శిష్యుడు అవునా?
2: అవును.
0: మరి గురువు దగ్గర శిష్యుడు ప్రవర్తించవలసిన తీరిదేనా?
2: క్షమించండి, మీకు నమస్కారం. ఇప్పుడు రాజనీతి గురించి చెప్పండి.
0: చెప్తాను. ఒక్కసారి మీ అన్నగారిని శ్రీరామచంద్రమూర్తిని పిలు.
2: అన్నగారు, రావణ బ్రహ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు.
1: వేదవేదాంగ కోవిదులు, పరమశివ భక్తులు, మహనీయులు రావణ బ్రహ్మకు కోసల దేశాధీశుడు దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముని నమస్కారాలు అందుకోండి.
0: లక్ష్మణ, చూసావా, తాను త్రిలోకాధివీరుడైనప్పటికీ మీ అన్నగారు శత్రువునని కూడా భావించకుండా నాకు నమస్కరించాడు. ప్రభువుకి పెద్దల పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. తాను పండితుడైనా మహావీరుడైనా అఖండ ఐశ్వర్యం ఉన్నా అహంకరించక అందరి పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. రాజనీతిలో ఇది మొదటి పాఠం. రామ, నీ వినయ వందనాలకి నా నమస్కారాలందుకోవయ్యా. చేతులు జోడించలేరు, మన్నించవయ్యా.
1: బాధపడకండి రావణ.
0: లక్ష్మణ, చూడు, తనకి ఎంత అపకారం తలపెట్టినా రామచంద్రుడు నా పట్ల ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నారో చూసావా? ఎవరేం చేసినా మనసులో ద్వేషభావం పెంచుకోకుండా ఇతరుల తప్పులను క్షమించగలిగే ఓర్పు నేర్పు ప్రభువులకుండాలి. అవి శ్రీరామచంద్రుల్లో పుష్కలంగా ఉన్నాయ్యా. ఇదే రాజనీతిలో రెండవ పాఠం.
3: అర్థమైంది రావణ.
0: రామ, నేను చేసిన పొరపాటు వల్ల అద్భుతంగా నిర్మించిన స్వర్ణలంకంతా చిన్నాభిన్నమైపోయింది. నా తమ్ముడు ఏం పాలిస్తాడు? రామ, నా లంకకి పూర్వ వైభవం వచ్చేలాగా పునర్నిర్మించే ఏర్పాట్లు చేయవయ్యా.
1: ఈ క్షణంలోనే పునర్నిర్మిస్తాను రావణా.

0: ధన్యోస్మి ధన్యోస్మి రామచంద్ర ధన్యోస్మి. నా కళ్ళ ముందే నా స్వర్ణ లంకకు పూర్వ వైభవం చేకూర్చావు లక్ష్మణ. రామచంద్ర ప్రభువుని చూసావా? లంకను పునర్నిర్మించమన్నాను, మరుక్షణంలోనే ఆ పని పూర్తి చేశాడు. ఏదైనా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయి, అప్పుడే రాజుగా విజయం సాధిస్తావు. ఇదే రాజనీతిలో మూడవ పాఠం.
1: చాలా అద్భుతమైన నీతిని సాధారణంగా చూపించారు
0: లక్ష్మణ. స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను, ప్రపంచమంతా జయించాను తప్ప ఆ పని చెయ్యలేకపోయాను. ఎందుకో తెలుసా?
1: మరి ఎందుకు చేయలేకపోయారు?
0: ఎవరు ఆ విషయం గుర్తు చేసినా రేపు చేద్దామని వాగ్దానం చేసేవాడిని.
1: మరి మర్నాడు స్వర్గానికి మెట్లు నిర్మించలేకపోయారా?
0: లక్ష్మణ, రేపు చేద్దామని వాయిదా వేసిన ఏ పనిని నువ్వు జీవితంలో చేయలేవు. అందుచేత రేపు అన్న పదాన్నే నీ మనస్సులోంచి చెరిపేయి, అప్పుడే నీవు విజయం సాధించగలవు. రాజనీతిలో నాలుగవ పాఠం ఇదే. శ్రీరామచంద్ర, అపూర్వమైన వినయ సంపద, క్షమ, మంచి. ఎవరు ఆ విషయం గుర్తు చేసినా రేపు చేద్దామని వాగ్దానం చేసేవాడిని.
1: మరి మర్నాడు స్వర్గానికి మెట్లు నిర్మించలే

రాజనీతిని చెప్పించాలనే మీక్షతో శత్రువునని కూడా ఆలోచించకుండా నాకు తన దివ్య దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించాడు శ్రీరామ ప్రభు. ఆ ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవయ్యా, గొప్ప కీర్తి గడిస్తావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్

0: ఐలాండ్ బాయ్ ఇస్తారు, చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఎప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్ ఎస్పెషల్లీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది, అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఎప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
1: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే
0: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
1: చెప్పు.
0: హ్యాపీ బర్త్డే.
1: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
0: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
1: అవును,
0: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
1: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాము. శ్రోతలందరికీ ఈ రోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరామ్ బ్రదర్.
2: సాయిరామ్ సార్.
1: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరామ్ బ్రదర్.
3: సాయిరామ్
1: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరామ్ సార్.
1: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
4: సాయిరామ్.
1: జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
5: సాయిరామ్.
1: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
6: సాయిరామన్నా.
0: అందరు వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా ఏమైనా?
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
0: ఓ, ఇవాళ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మేము రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముద్ర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయి చూసావా మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
1: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
0: 18 ఏళ్ళు అయింది.
1: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
0: కానీ ఒకటి హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
1: నో డ్యూస్ సైన్ చేయించుకోండి,
0: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్, అదేమిటో 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
1: యాక్సెసిబిలిటీ ఉండేది,
0: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అని నెంబర్ పెడతాను, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుతున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
1: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా. ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తుంచుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎవరన్నా చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
0: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద 3 లాంగ్వేజ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
1: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి. డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట.
0: సేవాభావం.
1: మరి చూద్దాం, యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటానన్నది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఒక ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి, పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకున్నాను.
1: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు, నేను 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నానమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నానమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చిన దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యూ విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇదిచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. 2 రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా 2 ఏళ్ళు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యాను అనమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
1: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే, స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే, మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు. అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము. 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే, స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను. ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే రెండు ఇచ్చిన 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో, అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్లి చూసుకోమన్నారు. 7 ఇంటికి పెడతా అన్నారు. ముందు 6 ఇంటికి వెళ్ళాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే, స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను. స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్లాను. వెళ్లిన తర్వాత అక్కడ 4వ పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
1: చాలా బాగుంది దర్శగిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
1: చెప్పదు.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 ఇంటికి లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా గాని సరే, కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా, 1 గంట పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, ఛాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో ఛాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
1: తప్పకుండా.
0: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్,
1: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికీ స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా, స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు, ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని. దే ఆస్క్డ్ స్వామి, లైన్లో ఉంటే స్వామి దర్శన లైన్లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు లేదు లేదు, మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి, అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏ ఉడుతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది, స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ, ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే, సడన్ గా ఎవరికి ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంట్రా నీ డౌట్ అని, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా 2 వేళ్లు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్ కి వెళ్ళటము, మైండ్ కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్ తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది, ఇది దిస్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
4: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
1: చెప్పు సాయి.
4: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
1: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
4: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 ఎంబీఏ ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ ఇలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్ తను యుఎస్ లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగా తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము. అప్పుడు మనకి దాని ఎఫెక్ట్, ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
5: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలిక కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డీ స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఏస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళంతటా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పాడు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చొని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వాడిని అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయట పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవరి వన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలా అయితే లాభం లేదని చెప్పి, రూమ్ లో 12 మంది ఉన్నాను, 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రం, వాళ్ళు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరినీ లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరినీ లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకి ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులు కెక్కలు పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు, మన రూమ్ లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి. ఎందుకంటే పడుకున్నప్పుడు మనం లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. ఐ వాంట్ మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యూర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డీ వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి. ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పేచేసుకున్న వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్లిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాము అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి. భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే అది హాస్టల్.
1: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదు అనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం. అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నం అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు. ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామి ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలై రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
0: ఇప్పుడు అబ్బాయి దస్తీర్ చెప్పిన నైట్ ప్రేషన్ లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావన ఉన్నారు కదా ఇక్కడ. బృందావన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయీలో స్వామి ఉండేవారు. స్వామి వచ్చారు బృందావన్ కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ABCD టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్, ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందో తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు. స్వామి ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ త్రయీలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజం ఇంకేంటి, నేను వెయిట్ చేస్తాను, వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతీది నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను. అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి. మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను, మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు, అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే, మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మనం ఉంది కదా, మనకి
1: నైట్
0: తెలుసో తెలియకో మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
1: భార్గవ్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్, కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
0: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
2: దీని గురించి చెప్పాలంటే, నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకదాది షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని, అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉందిలే రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కి ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
6: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించడం, అలాగా తరువాత ఉదయం అంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
1: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన
0: సూపర్
1: స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ 5 o'clock తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయన ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి, గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
3: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేము.
1: కరెక్ట్.
3: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
1: యాక్టివేట్
3: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాత అయిపోతారు, నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను, ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది, రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాయిన్కి వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు, ఆటలు కూడా అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చిన వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత రెండు రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను, ఆడుతుంటే ఆడాను, వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా, రోజు మందిరికి వెళ్లకుండా, రోజు చదవడం కాకుండా వీటి ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
1: చాలా బాగుంది దర్శకి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
7: తప్పకుండా సార్, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్న చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969లో బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, కానీ పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్, ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది, కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
2: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
7: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది, కానీ 25 డిసెంబర్ వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
2: అదేంటి ఎలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరిగింది, మరి డిసెంబర్ 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
7: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడ్ చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనల్ని ఉంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
8: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
7: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు. అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
1: భార్గవ్,
0: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశకి చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణదేవి, స్వామి మనకిచ్చారు,
1: స్వామి
0: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం
1: కొనుక్కుంటున్నాం,
0: మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నాడు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే, 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా నో సిద్ధార్థ్ రావాలి, సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తే తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా, మీరేం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి.
1: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
0: చూస్తారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరూ దాన్ని పాటించారు. వాళ్ళు చూశారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
1: మరి
7: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవారంట శివశంకర్ సాయి సార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడంటే, హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవాడు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్ షాప్స్ చేస్తున్నాడు, ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్లారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను స్వామి అంటున్నారు మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని. అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు, ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
1: బ్రదర్స్ మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్, కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th డిసెంబరే రండి, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు, కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మనిల్లే కాదు స్వామి కూడా ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
5: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 డిసెంబర్ 18th. ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందిరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా డిసెంబర్ 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారు అయితే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్ కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఆ పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటుంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంత ముందర ఎవరో చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేకమంది ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ ప్రాంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసుకుని పాలు తాగారు. తర్వాత అసలు సింగ్ గారు కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది, యాక్చువల్గా సెంటర్లో అది, అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో అది. పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారికి బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు స్వామి ఆ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ అనో స్వామి చెప్తారు కదా యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది, ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి స్వామి అంటే నాదే కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తుంది, అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఇవ్వాలని నాకు బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ థ్రైస్ వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు కాలేజీ, స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలాసార్లు చూపించాను స్వామికి టేస్ట్, ఏంటి కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్పిన మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒక్కప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
1: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావంతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
4: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే వారి తల్లి ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
9: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ కాలేజీ పిల్లలే. నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి. ప్రైమరీ స్కూల్, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వాడుకోరు, వారిని వదిలి నేను ఉండలేను.
4: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరండి మేము చేసుకుంటాము అని అనగానే, స్వామి అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్కి వచ్చి నేరుగా ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి, ఆ కబోర్డ్ ఓపెన్ పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరండి మేము చేసుకుంటాము అని అనగానే, స్వామి అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి.

0: రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ ను పైకెత్తి వెంకటాచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటాచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని. స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా, స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
1: చాలా బాగుంది సాయి. మనం చూడండి, ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంక స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
2: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాం కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కు వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి. అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవారు, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్, స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని పట్టుకుని ఉఫ్ఫని ఇట్లా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్ దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్, ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది, స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఎ గ్రాండ్, అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటువంటిది ఆనందం చెప్పడానికి లేదు, అది దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక్ వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు, అంత మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిను అన్నారు పక్కనే ఉంది, అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువ ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు కానీ కాదు అది.
1: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని, అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
0: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్?

0: సరిగా ఉడికించరు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
1: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్
2: మన ఊహకే అందనిది,
1: మన ఊహకే అందదు.
0: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు. వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు నన్ను మాత్రం మర్చిపోయారు, ఇప్పుడు పిలవని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నాకు నేను రాగి సంకటి తింటా నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వామి, ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే పిలవని పేరంటే నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
2: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు, అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారన్నమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ, పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
3: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటావధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్క ఉండని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంతా స్టూడెంట్సే అని చెప్పేసి చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాను అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఎంత గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడే చేశారు, స్వామి నువ్వేం చదువుతున్నావు ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నానో తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదారులు, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది, ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను, అందుకని సేవ. ద్రౌపది కిష్టుడికి చిన్న చీరముక ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది, అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాం కదా ఆయన భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని, అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు, అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు, ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
2: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే మనం చేసినటువంటి ఈ మంచి పనులు ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్, అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది, ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది.
0: రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు.
4: సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. అయితే హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ భోజనం చేస్తున్నారు. ఆయన ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను, అలాంటి
2: అట్మాస్ఫియర్
4: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మన మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి
2: చెప్తాడు
4: కదా.
5: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలా ఒక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ళ మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే, పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికి అందరమన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
2: మరికంట
6: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడారు అన్నమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవ అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ అంటే ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
7: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట, అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది. ఇది మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన, ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు, ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే, ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి, మీకు అర్థం కావట్లేదు నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించొని ఉన్నాం మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు ఇలాగా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేం చేయాలి ఇది, చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
2: తన డ్యూటీ
7: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యత తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది. అది
4: కాదు, ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక్క ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేను ఉన్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా నాతోటే స్వామి ఉన్నారు, ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతో ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
2: చెప్పా.
8: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి కుల్వంద్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అని ఆ బ్యానర్ ని చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత, స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా, ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్ నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళు
4: జీహెచ్ అంటే జనరల్
2: హాస్పిటల్,
8: అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా మీ ఈవెంట్ చాలా బాగుంది ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంత మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క రెండు సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో అలాంటిది ఒక రెండు నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను, నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు, అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళా బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటల్లో వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను, ఎగ్జామ్ రాశాను, నాకు 75 కి 75 వచ్చినాయి. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా అటేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు, రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి సుప్రభాతాలు చేయాలి ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు ఒక స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని, అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు, ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 కి 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటోకాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
2: చాలా బాగుంది మణికంట.
6: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీకు నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము ఆల్ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచిన ఎవరు అన్న అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న టీచర్స్ అలా అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడుచుంటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నా. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
4: అయిపోయింది.
6: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్న అంటే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటానన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు ఎక్కడ పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షమయ్యి, ఎందుకు నా గురించి చెతుకుందాం, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను నేను వెళ్ళాలి, ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
4: అద్భుతం. ఇంకెవరైనా
2: చెప్తారా?
9: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదన్నమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాన్ని స్వామికి ప్రే చేసేవాన్ని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను, స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాలు నొప్పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
2: చెప్పు దశగిరి.
1: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా
4: అన్ని చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గర.
2: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్. దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
8: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
7: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
8: చెప్పు ఉదయ్.
7: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచడీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపు డబ్బం తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది, ఇప్పుడు జ్వరం ఎలా ఉంది, అది అని టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు, ఏమన్నా తిన్నావా అని అడిగితే, తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే, లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని అంటే, నా వైపు తిరిగి, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి కానీ నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి, నా చేతిలోంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నన్ను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది ఆ హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
2: చాలా బాగుంది.
6: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని, అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకుని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చో దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడిగిన అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేన్ లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా డిసెంబర్ అక్టోబర్ 5th న నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే, ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన ఆ టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నా అయినా ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్, రాత్రి 2 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్న. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నా. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని. డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేస్తున్నాను, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కదులుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే, నేను ఎందుకు బాధపడుతున్నాను మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతున్నాను. ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్చర్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ టీచర్, ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే, ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
2: అశోక్,
10: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
7: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, MBA మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
10: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లే ముందే వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి, మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను, అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారనే నమ్మకం నాకు ఉంది, నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు, మీరే నా గురువు, మీరు చెప్పారు స్వామి ఒకనాడు మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని, అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
2: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
4: 2 గంటలు అయిపోతుంది,
2: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ల బిజీ షెడ్యూల్లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ల అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
4: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@ssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: సరిగిట ఝుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా
1: ఇప్పుడే మనము గణాలందరికీ అధిపతి అయిన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: चरिता। భగవాన్ బాబావారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాము రా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిలో సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను, జయము జయము శ్రీశ్వరాంబకు జయము దిగ్విజయము, కథను విన్న మన భక్త కోటికి.

0: సుఖం తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా
1: కొండమ్మ రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
2: ఓహో,
1: అది 1895
2: అంటే 1890 అన్నమాట.
1: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనధికారంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారు.
2: ఎంతటి పవిత్రమైన నామకరణం.

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలురా.
1: అవునురా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవర్రా?

0: శ్రీరామ చంద్రుని తల్లిగా,
1: పరమున దేవకిగా,
0: శ్రీకృష్ణ పరమాత్మని తల్లిగా,
1: కలిలో దేవగిరం మరా,
0: షిరిడి సాయిబాబా తల్లిగా,
1: ఆ నలుగురు కలిసి నాణ్యమైన ఆ

0: అంతరిత.
1: అదితి, కౌసల్య, దేవకి, దేవగిరమ్మలు
2: ఆహా
1: వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇన్ముడింపచేసి దేవుడమ్మగారు పొందించి మరలా చరితార్థులయ్యారా.
2: వాళ్ళంతా దైవ మాతలు రా మరి.
1: అంతా దైవలీలలు కూడా.
2: అవునురా.
1: శ్రీరామచంద్రుడు కౌశల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, షిరిడీ బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
2: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు.
1: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా.

0: సముద్రంలో రత్నాలన్నీ ఒక్క చోటుకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెద వెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమరాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె మరి దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లాపాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తారటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలిరంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చే ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చావు.
0: అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును,
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావురా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే ఆదివారం ఇస్ ఎ పబ్లిక్ హాలిడే రా.
0: అయ్యో,
1: ఆఫీసులు బంద్, షాపులు బంద్, స్కూళ్లు బంద్, హాస్పిటల్లు బంద్, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
0: బాగుందిరా నీ లాజిక్. కథలోకి వెళ్ళాం పద, ఇక
1: పదరా.
0: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రత కథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాలు పుట్టారు.
1: అవునురా.
0: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కన్నడం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారురా.
1: ఎంతటి చక్కని నామకరణం రా.
0: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్పు వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కెవ్వుమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
1: అసలు అది పామైతే కదరా.
0: మరి ఏమిట్రా అది?
1: సాక్షాత్తు ఆ ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడు రూపంలో వచ్చాడురా.
0: ఆహా, బాలభానుని పోలినటువంటి ఆ బాల సాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానని పెరుగుతున్నాడు రా. 9వ 7 రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న 1 బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారికి కల్పించి వెనక్కు తీయకుండా పరిగెత్తాను బాబు.
0: దేవాంతకుండా ఉన్నావురా. అయితే స్వామి స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామదేవత అందిస్తుంది అని చెప్పేవారురా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడిలో చదువుకుంటూ ఉండగా మన స్వామి వారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతుండేవారురా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయిరా?

0: సత్యం చేసే అద్భుత లీలలు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1945 మన స్వామి వారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారు విన్నరా?
1: చెప్పరా.

0: సర్వశక్తవతారుడనేను.
1: సాయిరామ్, బాలసాయికి భక్తులు పెరుగుతున్నారా?
2: అది క్వైట్ ఆబ్వియస్ అని చెప్పాలా?
1: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింప చేస్తున్నారు.
2: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
1: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
2: ఆహా,
1: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందిన తీర్థుకి ఎదిగిపోయారు తల్లి.
2: ఆహా,
1: భక్తులు స్వామిని గురుపీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు,
1: ఆహా,
0: అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారా?
1: అందుకనే అంటారా?
0: ఏమిని,
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కర వంశపు రాజమాత సమతకు.

0: అయితే సోదరా, ఇకపోతే మనం కరణ సుబ్బమ్మ గారిని చెప్పుకోవాలరా.
1: అవునరా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావనస్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు కూర పులుసు అన్నం మాప కుమాప ఆలు ఓలు మాలో మీలు గౌగేపే అన్నీ కలిపి స్వామికి తన చిన్ని తండ్రికి మనస్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళు.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్లు ఆప్యాయ ఆత్మీయులు చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాలు లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకుడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి నాన్న సత్యన్ నోరు తెరువు పకోడీ పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపరయుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారా.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారా.
0: ఎంత చక్కగా పోల్చేవారా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారా.
1: అదిరా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమె రుణం ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడు అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్న ఊపిరితో ఉండి స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి ఆ తరువాతే కన్ను మూశారు. స్వామిలు ఐక్యమయ్యారా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని అనట అనట ప్రపంచమంతా తెలిసిందిరా.
1: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కళ్యాణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికి అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారురా. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
1: అవునురా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడమన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
1: చేరి ఏమన్నారా?
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు, వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా.
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడు వచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహం రా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా?
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు.
1: ఆహా.
0: కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారు.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమై అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి.
1: ఆహా.
0: అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి, బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకని పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని, కన్న తల్లిని, పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరామ్మకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని.
1: ఓహో.
0: అయితే తల్లి కోరింది, తనేని హృదయం కరిగి ద్రవించింది.
1: బాగా చెప్పేవారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవును.
0: ఎంత గొప్ప ఇంతివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైందిరా తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరు మూయరా, వాడు రూపాయి బిల్లే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా,
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామి మయమైంది.
0: ఆహా,
1: ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్నానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం పరమ పవిత్రంరా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా? అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: ఈశ్వరమ్మగారు మిత భాషిని,
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా.
1: నిజంరా,
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మగారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా.
1: ఆహా
0: స్వామి, నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లి వేసిపోతున్నారా.
0: ఆనందం అంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి.
1: ఆహా,
0: ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈశ్వరమ్మ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే.
1: ఆహా.
0: ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ.
1: ఆహా.
0: గోరు చుట్టుపై రోకటి పోటైనట్లు అనతి కారణంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరువపతించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలిలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి.
1: ఆహా.
0: అమ్మ, ఈశ్వరమ్మ నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: శ్రీ మహోన్నత

0: అది 1972 మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపచేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి, గోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు. అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదరా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం వాయి అంటూ ఒక్క ఉదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే అమ్మ అంతమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.

అవని రాలి పోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార, పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మని కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

ఉదయించే సూర్యుడు ఆగిపోయాడు. అయిష్టంగానే భక్తులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈశ్వరమ్మ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మ, నిన్నెన్నటికీ మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమ పదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృ దేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి ఎవరో మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయి గంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిల నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్న పుట్టే పరిధి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మా.
3: ఒక్కసారి మరల నువ్వు పుట్టవ.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: కరెంటులో శబ్దం లేకపోయినప్పటికీ ఆ కరెంటు మైకులో ప్రవేశించి శబ్దం వినేటట్టు చేస్తున్నది. బల్బు యొక్క కాంతి కరెంటులో లేకపోయినప్పటికీ ఆత్మ బల్బు ద్వారా కాంతిని అందించింది. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపంలో దాని చేత పనిచేయిస్తున్నది. అవన్నీ కూడా దాంట్లో లేనప్పటికీ దానికి చక్కని ఉదాహరణ చూడండి. అగ్ని ఉన్నది. ఈ అగ్నిలో ఉండేటువంటి దహించే శక్తి ఎలా అయితే ఉన్నదో, మంచులో శీతల శక్తి ఎలా అయితే ఉన్నదో, ఆ శక్తి రూపంలో ఆత్మ వస్తూ ఉన్నది. అది సాక్షి అనుభవము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత విషయానికి వస్తున్నాను. ఇవన్నీ కూడా ఉపనిషద్ వాహినిలో భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో ఎంతో దయతో స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇవన్నీ ఎప్పుడూ మనం మాట్లాడుకుంటుండాలి. ఈ భావాలు అందరితో మనం పంచుకుంటుండాలి. అప్పుడే బాగా హృదయంలో నాటబడతాయి. అదే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు ఆత్మ వస్తువు కారణం అని తెలుసుకున్నాను. తర్వాత అంశానికి వస్తున్నాను. కారణములు కాదు అని అర్థమైంది, మనసు కాదు అని అర్థమైంది, వీటిని అన్నింటినీ పనిచేయించేది అదే అని అర్థమైంది, ఇవేవి అందులో లేవు అని కూడా అర్థమైంది. ఇప్పుడు అలాంటి ఆత్మవస్తువుని చెప్పాలంటే ఎలాగా, దాని గురించి వర్ణించాలంటే ఎట్లా, దాని గురించి 10 మందికి తెలియజేసేది ఎలాగా అనేది తర్వాత ప్రశ్న. దాని ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది, నాయన దేని గురించైనా చెప్పుకో, బాహ్య వస్తువుల గురించి చెప్పుకో, బాహ్యపరమైన బాహ్యేంద్రియములు కరచరణాద్యవయముల గురించి చెప్పుకో, తనివి తీరా చెప్పుకో, కాని వీటిని పని చేయించేటువంటి ఆత్మవస్తువు గురించి నువ్వు చెప్పలేవు. నీ వాక్కునకు ఇది అందదు, వర్ణించలేవురా అని స్పష్టంగా ఈ ఉపనిషత్తు చెప్తున్నది. ఎందువల్ల అది నిర్గుణము, నిష్క్రియ, నిర్విశేషము అయ్యున్నది. అలాంటి గుణరహితమైన రూపరహితమైన ఆత్మతత్వాన్ని నువ్వు మాటల ద్వారా వ్యక్తపరచడం అనేటువంటిది కుదిరేటువంటి వ్యవహారం కాదు. కానిది ఇది అని చెప్పంగలరుగాని బ్రహ్మమిది అని చెప్పంగవలను కాదు. సత్యజ్ఞానమనంతంబైన బ్రహ్మంబు సత్య నిత్య జ్ఞానమనంతంబైన బ్రహ్మంబు వాక్కునకు అలవి కాదు, వకునకు అలవి కాదు. బాబా గారి పద్యం స్పష్టంగా చెప్పారు. ఇది కాదు ఇది కాదు చెప్పొచ్చు, అసలు నువ్వు చెప్పలేవు. చూసారా, ఏదయ్యా కరెంట్ అంటే? బల్బా కాదు, మైకా కాదు, హీటరా కాదు, ఫ్రిజిడేరా కాదు, ఏది కరెంట్? ఇంజన్లా, యంత్రాలా కాదు, ఏమిటా కరెంట్ అంటే? నా వల్ల కాదు, వీడి పని చేయించే వాడి గురించి చెప్పానే కాని అసలు దాని గురించి చెప్ప. వాకునకు అలవి కాదు అంటే దాని అర్థమే అది. చూడండి, తీయగా ఉందన్నాం 4 పైన వేసుకోగానే, ఆ తీపిని వర్ణించు. గులాబ్ జామ్ తిన్నాను, తీయగా ఉంది, రైట్? ఆ తీపి చెప్పు నాకు. తీయగా ఉన్నదని అంటే ఆ దీర్ఘాన్ని సాగించాలే తప్ప ఆ ఎంత తీపి నువ్వు చెప్పలేవు. ఇంతే తీపి, అంతే తీపి చెప్పగలవా? లేవు. కనుక తీపి అని చెప్తావే గాని ఎంత తీపి నువ్వు చెప్పలేవు. అదే రీతిగా ఆత్మశక్తి ద్వారా గ్రహింపబడిన విషయములు, చేస్తున్నటువంటి క్రియలు, ఈ ఆత్మజ్ఞానము, వీటి గురించి ఏమన్నా కాస్త కాలక్షేపం చేస్తామేమో కానీ అసలు ఆత్మ అనేటువంటిది వాక్కునకు అందనటువంటి విషయము అనేది ఇందులో స్పష్టంగా మనకు తెలుస్తుంది. పోనీ బుద్ధి ఏమన్నా తెలుసుకుంటుందా? బుద్ధి ఏమన్నా కాస్త ఆత్మ వస్తుంది తెలుసుకుంటుందా? తర్వాత ప్రశ్న. ఇంద్రియములు తెలుసుకోలేవు, అర్థమైంది. మనసుకు అర్థం కాదు, సరే. వాక్కు ప్రకటించలేదు, ఒప్పుకున్నాం. పోని బుద్ధి అన్నా తెలుసుకుంటుందా? కుదరదయ్యా, బుద్ధి కూడా తెలుసుకోలేదు. ఎందువల్ల? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బుద్ధి వల్ల తెలుసుకున్నాను అని అంటున్నావే, తెలుసుకున్నాను అనేవాడెవడు? దేన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునేవాడే ఆత్మ. తెలియబడేది భిన్నము, తెలుసుకునేది ఆత్మ. నాకు తెలిసింది. ఎట్లా తెలిసింది నీకు? ఆ తెలివి ప్రజ్ఞానం బ్రహ్మ. కనుక ఈ ఆత్మవస్తు దగ్గరికి వచ్చేప్పటికల్లా ఏమవుతుంది? నేను తెలుసుకున్నానుంటే తప్పు, ఆ తెలుసుకునేవాడే ఆత్మ. తెలియబడేది అన్యము, తెలుసుకునేది ఆత్మవస్తు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ తెలివి ప్రజ్ఞానము, దీంతో విషయాన్ని తెలుసుకుంటున్నాను. కానీ ఈ తెలివిని ఏ తెలివితో తెలుసుకుంటావు? విజ్ఞానము ఏ విజ్ఞానంతో లభిస్తుంది అన్న పిచ్చి ప్రశ్న ఎలా అయితే ఉందో, అదే రీతిగా నేను తెలివిని తెలివితో తెలుసుకుంటాను అనే తప్పు. చూసారా, అది కుదిరే వ్యవహారం కాదు. అందువల్ల బ్రహ్మము విజ్ఞాన స్వరూపం సుమా. విజ్ఞాన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి వేరే విజ్ఞానం లేదురా నాయన, తెలుసుకో అని చెప్తున్నారు. అంటే ఇంకా కాస్త కష్టమైపోతుందేమో విషయం అన్న భావన చేత స్వామి చక్కని ఉదాహరణించారు. దీపం యొక్క వెలుతురులో మనం పనిచేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ దీపాన్ని చూడడానికి మరొక దీపం కావాలా? అక్కర్లేదే. ఉందా? లేదే. దీపం యొక్క ప్రకాశంలో ఉన్నాం మనం. ఆ దీపాన్ని చూడడానికి మరొక దీపం అక్కర్లేదు. అది కోరుకోదు కూడా. అదే ఆత్మ యొక్క శక్తి. దాన్ని గ్రహించడానికి మరొక ఆత్మ కాదు, అక్కడ ఉన్నది ఒకే వస్తువు అన్న విషయాన్ని గుర్తించాలి మనం. అయితే ఉన్నదంతా ఆత్మ, సమస్త చైతన్యమే, మరొకటి లేదు. అనేక రూపములో కనబడుతున్నదంటే, అంటే బాబా వారు ఎప్పుడు ఉదాహరణ చెప్తారు, గులాబ్ జామ్, బాసంది, జంగ్రీ, హల్వా, మైసూర్ పాక్, ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. అన్నిటిలో ఉండేటువంటిది కామన్ ఏది? పంచదార. అదే రీతిగా అన్నిటిలో సామాన్యంగా, అన్నిటిలో ఉన్న విధాయకంగా, వాటి యొక్క లక్షణాలు బహిర్గతమవుతున్నట్లుగా చేసేటువంటిది అంతర్గతమై, అంతర్లీనమై, అంతర్ప్రవాహమై ఉన్నటువంటి ఆత్మ తేజస్సు అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. రెండవ ఆత్మ లేదు, ఉన్నది ఒకటే. అది ఎట్లాగండి? ఒకటే గుర్తుపెట్టుకో. ఈ కరెంటు వేరు, ఆ కరెంటు వేరు అంటావా? అంటే వరండాలో కరెంటు వేరు, హాల్లో కరెంటు వేరు, వంటింట్లో కరెంటు వేరు, మూడు రకాల కరెంటు ఉన్నాయా? లేవు. ఒకే కరెంటు, కరెంటు ఒకటే. అదే రీతిగా బ్రహ్మము ఒక్కటే, రెండవది లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. క్షణాలు బహిర్గతమవుతున్నట్లుగా చేసేటువంటిది అంతర్గతమై, అంతర్లీనమై, అంతర్ప్రవాహమై ఉన్నటువంటి ఆత్మ తేజ.

ఒకటే, రెండవ వస్తువు లేదు అనే విషయం తెలుస్తున్నది. అయితే ఇప్పుడు గ్రహించవలసింది ఒకటి ఉన్నది, అది తెలిసింది కాదు, తెలియంది కాదు, విదితము అవిదితము, విదితము అవిదితము, ఈ రెండు ఉన్నాయి. తెలిసిందా? అదే కాదు. తెలీదా? తెలుస్తూనే ఉన్నది. ఇక రెండు ఉన్నాయి అంటే తెలియడానికి విదితం స్పష్టం కనపడాలంటే అది ఉపాధేయం కాదు. పోని అవిదితం అది హేయము కాదు, కనుక అది ఉపాధేయము కాదు, హేయము కాదు. అందువల్ల అది విదితము అయింది, అవిదితము కూడా అయిందన్న విషయాన్ని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. అలాంటి చైతన్యమే అంత ప్రకాశమానంగా ఉంది. జ్ఞానము అదే, జ్ఞేయము కూడా అదే, అంతా దాని యొక్క స్వరూపమే. చూసారా, దీపము యొక్క ప్రకాశము కరెంటు, చూసారా, అదే ఏ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో, విదిత అవిదిత ఈ రెండింటికి సమన్వయాన్ని ఆ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. ఉపాధేయం కానటువంటిది, హేయం కానటువంటిది ఆ పరబ్రహ్మతత్వం అలాంటిదయ్యా, ఆత్మతత్వం అలాంటిది అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. అయితే అందువల్ల ఇక్కడ ఉపనిషత్తు అంటున్నది, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం, విజ్ఞాతం అవిజానతాం అంటున్నారు. చూసారా, విజ్ఞాతము అవిజ్ఞాతం అవుతున్నది, విదితము అవిదితం అవుతున్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటి ఆత్మ వస్తున్నదే చెప్పడం సాధ్యమా? కాదు, కుదరదు. ఎందువల్ల? చెప్పేది ఎవరు? ఆ చెప్పేవాడెవరు? వినడం సాధ్యమా? కాదు. ఆ వినేవాడెవరు? అందువల్లే రమణ భగవాన్ పాపం ఆ భగవాన్ అమృత వాక్కులలో మనం ఎప్పుడు వినేది ఒకటే ఉంది, స్వామి భగవంతుని తెలుసుకోవాలంటే ఎలాగా అని రమణ భగవాన్ అడిగారు. అప్పుడు ఆయన అంటున్నారు, ఆ అడిగేది ఎవరో తెలుసుకోమన్నారు. ఆ ప్రశ్న అడిగేది ఎవరు? నీ నోరా, నీ నాలుక, ఏది అడుగుతోంది? ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో మూలానికి పో, అక్కడ నీకు ఆత్మవస్తువు అనుభవానికి వస్తుంది. స్వామి దేవుణ్ణి తెలుసుకునేది ఎట్లా? వచ్చిన దారినే పో అన్నాడు రమణ మహర్షి. దేవుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన దారిలో పోవడం ఏమిటి? ఎక్కడి నుంచైతే ఆ ప్రశ్న వచ్చిందో ఆ మూల స్థానానికి వెళ్ళు, మూల తత్వాన్ని తెలుసుకో, అప్పుడు ఆత్మవస్తువుని యొక్క అనుభవానికి వస్తుంది అంటాడు రమణ భగవాన్. అందువల్లే ఎవరన్నా చూడండి, రెండు రకాల వాళ్ళు ఉంటారు, నాకు ఆత్మ గురించి తెలుసు అంటాడు, తప్పు. ఎందువల్ల? ఈ తెలియటం అనేది మనస్సు, మనసే తెలుసు తెలుసు అనేది కనుక నాకు తెలుసు నాకు తెలుసు నీ మనసు తెలుసు అంటుందన్నమాట. కానీ ఆత్మవస్తువు మనసుకు అందనిది, మనసుకు పైన ఉన్నది, మనసుకు అందనటువంటి ఆత్మవస్తువు నాకు తెలుసు అని నువ్వు ఎట్లంటున్నావు? కనుక తెలుసు అన్నవాడికి తెలియదు అని చెప్పారు. పోని తెలియదు అన్నవాడికి, తెలియదు అన్నవాడికి తెలుసు అని ఒప్పుకోవాలి. ఎందువల్ల? ఆ తెలియబడే వస్తువు కాదే, ఆత్మవస్తువు తెలియబడే వస్తువు కాదు, అందుకని తెలియదు అన్నాడు. తెలుసు అన్నవాడు తెలియదు, ఎందుకంటే తెలియబడేది కాదు కదా. అందువల్ల బాగా గ్రహించాలి, ఏదో మెట్ట వేదాంతాన్ని తెలుసుకొని ఏదో కాస్త చిన్న చిన్న అనుభవాలు పొంది నాకు తెలుసు నాకు తెలిసిపోయింది నేను చెప్పగలను నేను చెప్పేస్తున్నాను, ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పేది కాదు, తెలిసేది కాదు. తెలిసిందంతా జ్ఞానము, తెలియందంతా అజ్ఞానము. ఆత్మతత్వము జ్ఞాన అజ్ఞానములకు మూలము. అందువల్ల తెలుసు అని చెప్పావు, తెలియలేదని చెప్పావు ఆ ఆత్మ వస్తువు ఉండటం వల్లే. ఇది నాకు తెలుసండి అన్నావు జ్ఞానము, ఇది నాకు తెలియదు అన్నావు అజ్ఞానము. ఈ రెండికి మూలం ఏది? జ్ఞానమా అజ్ఞానమా? ఈ రెండు అదే.

తెలుసన్న వాడికి తెలియదురా, తెలియదన్న వాడికే కాసు వస్తూ తెలుసు సుమ అని ఉపనిషత్తు ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. అందువల్ల అయితే ప్రతిబోధ విదితం మత అమృతం తత్వం హి విందతే, అంటే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అంటే ఒకటి తెలుసుకోవయ్యా, పోనీ ఒకటన్నా తెలుసుకుందాం పోని. ఏమిటది? వెలిగే ప్రతి బల్బు కూడా కరెంటు వల్లనే, పనిచేసే యంత్రములన్నీ కరెంటు వల్లనే అన్న విషయం తెలుసుకోవచ్చు. అదే రీతిగా అంత ఆత్మ తేజస్సు ఆ వెలిగే అన్నింటికీ కారణము అని గ్రహిస్తే చాలయ్యా అని చెప్తూ, ఈ కనిపించేదంతా కూడా భగవంతుడున్నాడు, ఆత్మ ఉన్నది అనే దానికి సాక్షి అయి నిలుస్తున్నది అంటున్నది ఈ ఉపనిషత్తు. ఇంకా దాని గురించి చెప్తున్నా స్వామి, బుద్ధి గ్రహించలేదని తెలిసింది, మనసు వల్ల కాదు, ఇంద్రియములు కుదరదు, అంతా చేతనమే. దీనంతా కూడా సంక్షిప్తపరచి ఒక చక్కని పద్య రూపంలో చెప్పాడు మహానుభావుడు భగవాన్ బాబా వారు. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఎందు పుట్టి ఎందు అణగు. మనసు ఎక్కడ పుట్టింది తెలుసుకో, గాఢ నిద్రలో లేదే. బుద్ధి ఎక్కడ పుట్టిందో తెలుసుకో, గాఢ నిద్రలో లేదు. అహంకారం ఎక్కడిది? ఎందు పుట్టి ఎందు అణగు. ఈ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములతో మనసుతో బుద్ధితో సంచరిస్తున్నావే, గాఢ నిద్రలో ఇవన్నీ లేకుండా పోయినవే, ఎక్కడ పుట్టాయి, ఎక్కడ అణిగిపోతున్నాయి? గాఢ నిద్రలో ఎక్కడ అణిగిపోయినాయి? జాగ్రత్త అవస్థలో ఎక్కడ విజృంభిస్తున్నాయి? అది తెలుసుకో. అది శివుడు ఆత్మ అరయంగ చూడంగ, అది శివుడు ఆ ఆత్మ అరయంగ చూడంగ. బాగా వెతికి కాస్త వివేచన శక్తితో నువ్వు చూసినట్టయితే మనసు బుద్ధి చిత్తం అహంకారం పుట్టింది. ఆ పుట్టిన మూల స్థానమే శివుడు అను లే ఆత్మ అనువయ్యా తెలుసుకో. ఆత్మ అన్నా శివుడన్నా ఒకటే. మరవబోకయ్య మంగళాత్మా, మరవబోకయ్య మంగళాత్మ. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోకరా నాయన. ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ అణిగిపోతున్నాయో దానికే శివుడు అని తెలుసుకో, దానికే ఆత్మ అన్న విషయాన్ని గ్రహించు అని ఉపనిషత్తు తెలుసుకుంటున్నది. అయితే చూడండి, నిప్పులో పడేశాను వస్తువు అది కాలిపోయింది. నిప్పులో ఏదైనా కాలుతుంది, ఆ నిప్పుని కాల్చేది ఏది? ఆలోచించండి, నిప్పు అన్నింటినీ కాలుస్తుంది సత్యమే, ఆ నిప్పుని కాల్చేది ఏది? ఏది లేదు. దాని గుణం కాల్చే గుణమే అగ్ని. అదే రీతిగా అన్నిటినీ తెలుసుకునేదే ఆత్మ, దాన్ని తెలుసుకునే మరొక ఆత్మ లేదు. అది మనకు తెలుసుకునేది గ్రహించేది ఆ నేను సుమ. అలా కాకుండా నాకు తెలిసింది అది చూశాను అనేదంతా మిథ్యాజ్ఞానము. నువ్వు అనుకోవటమే అంత ఇమాజినేషన్. ఎందుకంటే తెలుసుకునేది వాడు నువ్వే, ఆత్మయే అన్న విషయాన్ని గుర్తించు అని బాబా గారు మనకు చెప్తున్నారు. అయితే అంత మాత్రం చేత మనం చేసేవని వ్యర్థము అని భావించకూడదు. ఈ బుద్ధి మనకు తెలియజేసినటువంటి ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు కానీ బుద్ధిపూర్వకంగా మనం చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి. పూజాది క్రతువులన్నీ కూడా మనఃపూర్వకంగా ఆచరించాలి. ఇవన్నీ కూడా దేనికి అంటే చిత్తశుద్ధిని ప్రసాదించి వీటన్నిటికీ మూలమైనటువంటి చైతన్యమైనటువంటి విదిత అవిదితములైనటువంటి జ్ఞాన జ్ఞేయములైనటువంటి ఆ మూలతత్వమైన ఆత్మశక్తి అని గ్రహించడానికే ఏర్పడ్డాయి అన్న విషయం స్పష్టంగా మనం నిశ్చయపరుచుకోవాలి.
అయితే ఏ రకంగా అయితే కిటికీలు తెరిస్తే గదిలో ఉన్నటువంటి వెలుతురు కిటికీల ద్వారా బయట కనబడుతున్నదు. ఈ కిటికీలో ఒక కాంతను, ఆ కిటికీలో మరొక కాంతి అక్కడ ఉండదు. ఈ గదిలో ఉన్న లైటే అన్ని కిటికీల ద్వారా బయటికి ఎలా అయితే అభివ్యక్తం అవుతున్నదో అదే రీతిగా ఉన్న అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం వీటి ద్వారా ఈ కిటికీలు అనేటువంటి బాహ్యేంద్రియములు అంతరింద్రియముల ద్వారా అభివ్యక్తమవుతున్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలి సుమా. అయితే ఈ విషయం మనకు ఎందుకు తెలియటం లేదు? ఎందువల్ల తెలియట్లా మనకు? ఇంత నిశ్చయ జ్ఞానం అయినప్పుడు, ఇంత స్పష్టంగా గుర్తించినప్పుడు నాకెందుకు గ్రహించలేకపోతున్నాను నేను? ఈ ప్రశ్న మనకు వస్తుంది. ఇక్కడ చక్కని ఉపమానం బాబాగా చెప్పారు. సూర్యుడు పైన ఉన్నాడు, కింద నీళ్లున్నాయి. ఈ నీళ్లు కదులుతుంటే సూర్యుడు కూడా కదులుతున్నట్టుగా ఉంటుంది. సూర్యుడు కదిలేది, కదులుతున్నది నీళ్లే. కానీ ఈ నీళ్లలో సూర్యుడు కూడా కదులుతున్నట్లు అనిపిస్తున్నది. అదే రీతిగా స్వతంత్ర శక్తి ఉన్నట్టుగా, అచేతనములు కూడా చైతన్యమా అనిపించేటట్టుగా, అవి స్వతంత్రములా అనిపించి భ్రమింపచేసేటట్లుగా ఉండడం వల్ల ఆత్మవస్తువును మనం గ్రహించలేకపోతున్నాం. వీటన్నిటికి మూలము అనేది అలా మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందువల్ల మరొక లక్షణం కూడా ఉన్నది. ఈ అన్నిటి కూడా ఒక పుట్టుక ఉన్నది, వృద్ధి ఉన్నది, మరణం ఉన్నది. బర్త్, గ్రోత్, డెత్ మూడు ఉన్నాయి. ఆత్మవస్తుకి పుట్టుక లేదు, వృద్ధి లేదు, అంత్యము కూడా లేదు. అందువల్లే అది మహాచైతన్యం అయింది. ఇవన్నీ కూడా అచేతనములు ఏర్పడ్డాయి, దోమిలిగా పోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి కసు దుమ్ము ధూళి రోజు ఊడిచేసి ఓ మూల పోసామనుకోండి, ఆ పోగు కూడా పెద్దదవుతుంది. పెంట పోగు పెద్దదవుతుంది, డస్ట్బిన్స్ అన్ని పెద్ద అవుతాయి. అది వృద్ధ్యా చైతన్యమా? డస్ట్బిన్ చైతన్యమా? కాదు. ఆ దిబ్బగా పెరగొచ్చు కానీ చైతన్యం కాదు. అదే రీతిగా ఏవైతే మనం వృద్ధి సంకోచ్ఛేదనాశములు, సంకోచ్ఛేదనాశములు, పుట్టేది లేదు, దాని ఎక్కడా కూడా ఛేదించేది లేదు, దానికి నాశనం లేదు, అలాంటిది ఆత్మవస్తు అన్న విషయాన్ని గ్రహించాలి. కానీ మాకెందుకండి ఇవన్నీ? ఇవేం అక్కర్లా మాకు, ఏం చేయాలో చెప్పండి అంటారేమో. ఏది చేసినా చివరికి తప్పక చేయవలసింది ఆత్మ విచారణ, తత్వ విచారణ. అదే కేనోపనిషత్తు సందేశం. అందుకే కేనోపనిషత్తు ప్రారంభంలోనే చెప్పింది, కేనా, ఈ ఇంద్రియములు మనసు బుద్ధి చిత్త అహంకారం కాకుండా ఏదైనా ఉన్నదా నిర్ధారణగా చెప్పు అని ప్రశ్నించింది ఆ కేనోపనిషత్తు. అదే ఆత్మ జిజ్ఞాస, అది ఆత్మ విచారణ, అది ఆత్మాన్వేషణ, అది మనకు ఆత్మానుభవాన్ని ప్రసాదించాలి తర్వాత కాలంలో. ఇది ప్రధానం. మనం ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని కర్మాలు ఆచరించినా చివరికి చేయవలసింది ఆత్మ విచారణ. అయితే కనుక ధర్మాచరణ మానేద్దామా అని నేను అంటల్లా. ధర్మాచరణ నువ్వు చేసినట్టయితే ఉత్తమ గతులు పొందుతావు, ఉత్తమ లోకాలకు వెళతావు మరణానంతరం. పోని అధర్మాచరణ చేసినట్టయితే అధోలోకానికి వెళ్తావు. ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు ధర్మాచరణము అధర్మాచరణము నీవు చేసే కారణమే తప్ప ఆత్మవస్తువు సంబంధం ఉన్నటువంటిది కాదు. కానీ ఊర్ధ్వలోకంకి వెళ్ళినా అధోలోకంకి వెళ్ళినా అది కూడా తాత్కాలికమే, అవి కూడా బంధ కారణములే. వీటికి అతీతమైన ఆత్మను తెలుసుకున్నట్టయితే నీకు లభించేది ఆనందమే అని చెప్తున్నది కేనోపనిషత్తు. అందువల్ల ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటి? ఎప్పుడైతే ఆత్మవస్తువుని తెలుసుకో, అది ఆత్మవస్తువుని జిజ్ఞాస ద్వారా, వివేకము ద్వారా, విచారణ ద్వారా,
అనుభవించేటువంటి ప్రయత్నం మనం చేశామో అప్పుడేమవుతుంది? పుణ్యము లేదు, పాపము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. ఆత్మస్థాయిలో పుణ్య పాపములు లేవు, స్వర్గ నరకాదులు లేవు, ధర్మ అధర్మములు లేవు, జ్ఞాన అజ్ఞానములు లేవు. ద్వంద్వాతీతం గగన సదృశం. కనుక అట్టి మూలమైనటువంటి యొక్క ఆత్మ వస్తువు అలాంటిదయ్యా, ఆత్మతత్వం అలాంటిది అని చెప్తూ మనం ఏం చేయాలి ఇప్పుడు? భూతేషు భూతేషు విచిత్య, భూతేషు భూతేషు విచిత్య, అణు అణు అని కూడా ఉన్నటువంటి మహాచైతన్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. విశ్వమందు విభుడు వెలుగుచుండును, విశ్వమందు విభుడు వెలుగుచుండును. ఈ సమస్త ప్రపంచంలో కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశం వ్యాపించి ఉంటుంది. విభునియందు వెలుగు విశ్వమెప్పుడు, విభునియందు వెలుగు విశ్వమెప్పుడు. ఆ పరమాత్మ, ఆ పరంజ్యోతి యొక్క కాంతి వల్లే ఈ విశ్వం అంతా వెలిగిపోతుంది. కనుక ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు, కనబడుతున్నాడు. ఆ పరమేశ్వరంలో ఈ ప్రపంచం ఉన్నది. ఈ రెండు కూడా అన్యోన్యాశ్రయములు, అవినాభావ సంబంధములు కలిగినటువంటివి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు. అంతే కదండి. ఇప్పుడు వరుసగా ఆ ట్రాన్స్ఫార్మర్ పోయిందనుకోండి, బర్న్ అయిపోయింది ట్రాన్స్ఫార్మర్, ఆ మెయిన్ మీటర్ పాడైపోయింది, ఇంకా వెలుతురేది? కరెంట్ పోయింది అంతే. ఇంకా మధ్య గ్రిడ్ పాడైపోయింది అంటున్నారు, దాంతో రాష్ట్రం అంతా చీకటి అయిపోతుంది అంతే. అదే రీతిగా విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు. ఆ పరమాత్మ అనేవాడు లేకపోతే ఈ కాంతి, ఈ పరంజ్యోతి, ఈ విశ్వానికి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిభులమైత్రి శాశ్వతంబు, విశ్వవిభులమైత్రి శాశ్వతంబు, విశ్వవిభులమైత్రి శాశ్వతంబు. క్రియేషన్ క్రియేటర్, విశ్వము విభుడు, ప్రపంచము పరమాత్మ, ఈ రెండిటికి ఇంత అన్యోన్యాశ్రయ సంబంధం ఉన్నది. ప్రతి అణువులో కూడా ఈ తత్వాన్ని మనం గ్రహించేటువంటి ప్రయత్నం, అనుభవించే ప్రయత్నం మనం చెయ్యాలి. చివరిగా ఈ ఉపనిషత్తు సందేశం ఏమిటి మనకు? ఏకత్వమైనటువంటి, దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమును గ్రహించేది, అర్థం చేసుకునేది ప్రయత్నము, అనుభవించేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఏకత్వము. కనుక ఏకత్వం ద్వారానే దివ్యత్వాన్ని గుర్తించగలుగుతావు. ఏకత్వ తత్వము చేత, ఏకత్వ దర్శనము చేత ఆత్మతత్వ అవగాహన, ఆత్మానుభూతిని కలుగుతుందిరా అంటున్నది ఉపనిషత్తు. కనుక ఇన్ని రూపాలలో ఉన్న పరమాత్మను చూడు. కొండలలో, కోనలలో, లోయలలో, జంతు జాలములో, వృక్ష సంపదలో, మానవ జాతిలో, సమస్త సృష్టిలో అణు అణువున పరమాత్మను దర్శించు. ఇన్ని రూపాలలో ఉన్నవాడు వాడే సుమా అన్న ఏకత్వాన్ని నువ్వు అనుభవించు. ఏకత్వాన్ని ఎప్పుడు నిత్యం భావించు అనేటువంటిది ఈ ఉపనిషత్ యొక్క సందేశము. ఇక్కడ చెప్తున్నాడు భగవాన్, ఎల్ల భూతములందు తానేకమగుచు, ఎల్ల భూతములందు తానేకమగుచు. ఇన్ని కనబడుతున్నాయి చరాచర సృష్టి, ఇన్ని కనబడుతున్న చరాచర సృష్టిలో ఉన్నటువంటి వాడు తానొక్కడే. భిన్న దేహములందు భిన్నమగుచు, భిన్న దేహములందు భిన్నమగుచు. చూసారా, ఇక్కడ వెళ్తే ఈ బల్బులో వెళ్తురు ఇదే అనుకుంటాం, ఇక్కడ ఈ బల్బులో ఇదే వెళ్తురు అనుకుంటాం. అంటే కరెంటు ఏదో
విభాగములైంది. కరెంటు ముక్కలు ముక్కలైపోయింది, ఈ బల్బులో కొంత ఆ బల్బులో కొంతగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ కాలేదు. ఎల్ల భూతములందు తానేకమగుచు, అన్నిటిలో ఉన్నవాడు తానే గుర్తుపెట్టుకో. భిన్న దేహములందు భిన్నమగుచు, ప్రతి దేహంలో కూడా ఉన్నాడు ఆయన. అన్ని దేహాల్లోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, విడివిడిగా ఉన్నట్లుగా నీకు అనుభవంలోకి వస్తున్నాడు. అవ్యయం వై వెలుగు ఆత్మతత్వము, అబ్బా నాశనము లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది, అవ్యయమైనటువంటిది, చిదానంద రూపం శివోహం శివోహం అన్నటువంటి ఆత్మతత్వం ఉన్నదే. ఆత్మతత్వమరయ జ్ఞానంబు సార్థకం బగును పార్థ, సార్థకం బగును పార్థ. కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఇక్కడ, బాబా గారి పద్యంలో తెలియజేశారు. ఒకటే అనేకమై ఉన్న ఆత్మతత్వం అర్రయ్య తెలుసుకోవటం ఉన్నదే, అదే జ్ఞానము పార్థ. ఓ అర్జున ఇది తెలుసుకో అని కృష్ణ పరమాత్మ అన్నట్ట. మనకు సాయి కృష్ణుడు ఈ పద్య రచనలో మనం తెలియజేసిన విశేషం ఇది. ఇంతటితో మనం కేను ఉపనిషత్తు అధ్యయనాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. సత్యసాయి సాహిత్యం ఆధారంగా ఈ ప్రసంగం అంతా కూడా పొందుపరచడం జరిగింది. హరి ఓం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

సూర్యుండు అది బ్రహ్మ, చుక్కలన్నీయు బ్రహ్మ. సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. స్వర్గమన్నది బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. తల్లి అన్నను బ్రహ్మ,

పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ.

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: ఈ విశాల ప్రపంచమునందు ఎందు చూచినా మానవత్వం అనేటువంటిది అనేక విధములైనటువంటి ఒక ఉడుదుడుకుతో అల్లకల్లోలముతో జీవిస్తూ ఉన్నది. ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. దీనికి కారణమేమిటి? వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. ప్రప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది నాలుగు. మొదటిది, అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావింపదగినటువంటిది ఒక్కటి. మొదటిది పరమేష్టి, రెండవది సృష్టి, మూడవది సమష్టి, నాలుగవది వ్యష్టి. పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యష్టి ఈ నాలుగు కూడాను భిన్నములైనటువంటివి కావు. దేహములో అనేక విధములైనటువంటి అంగములు చూస్తున్నాము. ఇవి చేసేటువంటి పనులు కానీ దీని రూపములు కానీ భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరినదే ఈ దేహము. ఇది చెయ్యి అనుకుంటున్నాము. ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. ఈ వ్రేళ్లు, హస్తము, చెయ్యి అని మూడు పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ మూడు చేరి ఒక్కటే. అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను, సత్ప్రవర్తనను అభివృద్ధి పరుచుకొని పరమేష్టిని ఆరాధించి సమష్టిని ఆశ్రయించి సృష్టిని అనుభవించడమే ఇది సరి అయినటువంటి జీవితం యొక్క అంతరార్థము. ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. ప్రకృతిని మనం అనుభవించాలంటే సమష్టిని మనం ఆశ్రయించాలి. సమష్టిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. ప్రకృతిని విశ్వసించాలంటే పరమేష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు, సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాము. అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశం అవుతుంది. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణము. ఈ వాతావరణమునందు, ఈ ప్రదేశమునందు అనేక దేశముల వారు, అనేక సంస్కృతుల వారు, అనేక సిద్ధాంతముల వారు, అనేక రూపనామముల వారు ఉంటున్నారు. కానీ అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? ఆ సాయి తత్వం పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. కనుక ఈ భిన్నత్వమునందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏకత్వమును గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. దైవము, దైవము, దైవము, ఎవరు దైవము, ఎక్కడ దైవము, ఏ రీతిగా ఉంటాడు దైవము? దీనికి మూడే మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. అనగా సత్యం బ్రూయాత్, ఇది నైతికమైనటువంటి విలువ. ప్రియం బ్రూయాత్, ఇది ధార్మికమైనటువంటిది. సత్యమప్రియం, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమునకు మూడింటికును సత్యమే ప్రధానము. నైతికంగా మనము సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలకాలి. ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్, ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ ప్రియమైనటువంటి సత్యంతో కూడినప్పుడే నభ్యూజాత్ సత్యమప్రియం, ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. కనుకనే అసత్యము రానటువంటిది, ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారవుతారు. అన్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే, ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము. సత్యమైనప్పటికీ ఇతరులు బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా నువ్వు చెప్పకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా నువ్వు ఒక కఠినమైనటువంటిదిగా ఉండకూడదు. ఆ సత్యం కూడా నువ్వు ప్రియమైనటువంటిదిగాను, మృదువైనటువంటిదిగాను, మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. సత్యం ప్రీతి హితం చేయత్తు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి. నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది, వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. కనుకనే నబ్రూజాత్ సత్యం అప్రియం. కనుకనే ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రమో అనుసరించక ప్రియమైనటువంటి దాంట్లో మనం పలుకుతూ వస్తాం. ఈ సత్యమునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. దీనికి మరొక ఉదాహరణము పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము అని మూడు మార్గములు వేదాంతమునందు. పారమార్థికమంటే ప్రత్యేకం కాదు, వ్యావహారికమంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు, ప్రాతిభాసికమంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగులు పడినటువంటిది కాదు. మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. ఒక సముద్రం ఉంటుండాలి, ఈ సముద్రంలో అలలు రేగుతుండాలి, ఈ అలల నుంచి నురుగు వస్తూ ఉంటుండాలి. సముద్రంలో ఏ చల్లదనము, ఏ తీపి, ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణములే ఉంటున్నాయి. అదే విధంగానే ఈ సముద్రంలో ఉన్న జలమే అలల ఎందు కూడా ఉంటుండాలి, అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. కనుకనే ప్రాతిభాషికమన్నా, వ్యావహారికమన్నా, పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికమంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము, తలంపుల యొక్క దీంతిలో మనం జీవించే సమయ లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాం. పేర్లు వేరువేరే కాని యథార్థం ఒక్కటే. కనుకనే భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహ్యం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. కనుకనే పరమేష్ఠి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. కనుకనే వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. వ్యక్తియే లేకపోతే, వ్యష్టియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు, సమష్టియే లేకపోతే సృష్టి లేదు. ఒక్క వృక్షము వనము కాలేదు, ఒక్క వ్యక్తి సమాజం కాలేదు, ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది, అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు, ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం. వ్యష్టితో ఉన్నటువంటిదే సమష్టి, సమష్టితో చేరినటువంటి వాడే వ్యష్టి. కనుకనే వ్యష్టియే లేకపోతే సమష్టియే లేదు, వృక్షమే లేకపోతే వనమే లేదు. కనుకనే ఇవన్నీ కూడా నువ్వు వేదాంత పరిభాషనందు అనేక రకములైనటువంటి మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కాని కట్టకడప్పటికి సర్వం ఒక్కటే. కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేష్ఠితో మనం ఐక్యమవుతాం. జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదంతో మనం ఆలోచించవచ్చు. వేష్టి జీవి, సమష్టి దేవుడు, అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వం, దేశత్వంతో కూడినటువంటిదే మానవత్వం. కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? అనేకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని మనం దర్శించాలి. దానినే విశ్వ విరాట స్వరూపము అన్నారు. అంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక హస్తములు ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడా నువ్వు దైవస్వరూపులే. కేవలం నీ వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను, అనుభవించటం చేతనే ఈ సమస్త యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమష్టిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. కనుక దేహాభిమానం అనేటువంటిది పెట్టుకుని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణము, దీనిని ఒక పనిముట్టుగా తీసుకుని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే, వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. కనుక నీ వెష్టి ద్వారానే సమష్టిను అనుభవించడానికి వీలవుతుంది. మనకు కన్నులున్నాయి, కన్నులు ఒక్కటే, కానీ చూచేది భిన్న రూపాలని చూస్తున్నా. అయితే ఇన్ని భిన్న రూపములు చూస్తుండాలి, లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి, కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నింటినీ తెలుసుకున్నాడు, కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు, ఏకత్వం అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేష్ఠిని మనం దర్శించాలి. కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. సమస్తలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? చంద్రుని వంటి మనసు, అనగా చల్లదనంతో కూడిన హృదయము. ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? వెన్న వంటి మనసుగా ఉంటుండాలి. ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? మన మాటలు ఏ రీతిగా ఉండాలి? తేనె వంటి మాటలుగా ఉండాలి. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. ఈనాటి మనస్సు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటుండాలి. ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి, శిలా హృదయుడు కాకూడదు. ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనస్సు, తేనె వంటి పలుకు, ఇదే మన ఆధ్యాత్మికము. ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. త్రిపుటి, ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ పరమేష్ఠి సాక్షాత్కరిస్తుంటారు. కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమస్తలో ప్రవేశించి సమస్తి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేష్ఠిలో ఏకం కావాలి. కనుకనే వేదాంతము పరమేష్ఠి సృష్టి సమష్టి వ్యష్టి, ఇదే మన యొక్క గట్టి ముక్తి, సంతృష్టి యొక్క జీవితము. ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి, ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి, పది మందితో చేరాలి, పది మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి, పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. పెంచుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. 100 రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఆకలి ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? ఆ 100 నోట్లంత చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవచ్చు, తీసుకోవడానికి వీలవుతుంది. ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని చూడాలి. దీనినే భగవద్గీత కూడా బోధించింది. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? పిచ్చివాడ, అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున, సర్వధర్మములు వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను విడిచిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. ఆ విధంగా త్యజించడానికి ఎవరి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ కర్మను నీవు ఆచరించు, అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఇండియా లోపల 1 రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. అయితే ఈ 100 నయా పైసాస్ 1 రూపీస్, 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్ వస్తాయి. ఈ 10,000 నయా పైసాస్ తీసుకుని మూట కట్టుకుంటే భారంగా ఉంటుంది. ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. దీనిని భద్రం చేయడానికి వీలు కాదు, బరువును మోయటానికి సాధ్యం కాదు. పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? నీకు దాచుకోవలసినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. ఎట్లా శరణాగతి? ఈ 10,050 నాకు ఇచ్చేసే, 100 రూపీస్ నీకు నేటిస్తాను. ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? ఇదే వేలనే 100 రూపీస్ నోట్కు వస్తుంది.
1: 100 రూపీస్
0: నోట్ నువ్వు సులభంగా దాచిపెట్టుకోవచ్చు, లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. కాబట్టి ఈ 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసి ఆధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అనేటువంటి ఈ నయా పైసలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? ఈ 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తాను, ఇది ఏమాత్రమైన నీకు నష్టమా? నష్టం లేదే, కష్టం తగ్గింది, భయం తగ్గింది, ఆనందం హెచ్చింది. ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయముంది, భారముంది, నీవు దీన్ని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. శాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక సమత్వమైనటువంటి ఒక సత్వాన్ని నీవు పొందాలి. 10,000 నయా పైసలకు సరితూగేటువంటిది 100 రూపీస్ నోటు. కనుకనే నీవు ఈ ప్రాపంచకు సంబంధమైనటువంటి దాంట్లో అనేక చింతలతో ఉంటున్నావు. ఏమిటి ఆ చింతలు? పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, ఇవన్నీ చింతలే. మనకు ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది సంతోషం? కనుక నీ ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీ పొంద. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. ఎక్కడైన జనులారా, ఇంతకన్నా నువ్వేరెద్ది ఎరుగపరతు కాదు సద్గుణ గణ్యులవు సభ్యులారా. కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే, పెండి పెండి పెండి, పెండిలో చింత లేదు కదా అని మీరు అనొచ్చును, కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మరిచి ఉంటావు. సెకండ్ డేనే ప్రారంభమవుతుంది అది ఇంక యోచనలు. ఈ యోచనలు కనపడవు. సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటల పైన తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. నీకు కుమారుడు కావాలి, కుమారుడు కావాలి, అది కూడా చింతనే. భార్యకు నవమాసంలో అయితే ప్రసవం ఏ రీతి అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైనటువంటి గత, ఇదంతా చింతనే. వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుండకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. అర్థం చేసుకుంటే మా సర్వము సంతోషమే. కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఇదేనని అండర్స్టాండ్ చేసుకోవాలి, పరమేష్ఠిని అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. నీకేం కావాలి? లాడు కావాలి. నీకేం కావాలి? మైసూర్ పాక్ కావాలి. నీకేం కావాలి? జిలేబీ కావాలి. ఇంకొకరికి నీకేం కావాలంటే కీరు కావాలి. కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే, కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూర్ పాక్ అయితే ఏమి, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏమి, పాల్కోవ అయితే ఏమి, అంతా ఒక్కటే. కనుకొని స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. అదే రీతిగానే భగవంతుడు ఒక్కడే, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే. వేదాంతం సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇది సరైనటువంటి పదం ఉపయోగపెడుతూ వచ్చాడు ఐన్స్టీన్. ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. ఏమిటి? ఒకటి మ్యాటరు, రెండవది ఎనర్జీ అన్నారు. కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. మ్యాటర్ లేక ఎనర్జీ లేదు, ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. సర్వకుడును ఒక ఎనర్జీ శక్తియే. ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ధి అవుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను మన భారతీయ సంస్కృతి యందు, పవిత్రమైన ఋషులు యందు కూడాను దీనిని ఏనాడో అర్థం చేసుకున్నారు. కనుక రామదాస్ కూడా చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పోతను కూడా చెప్పాడు, ఏనాటి వాడు అతను, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంతా శక్తిమయమని. వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భావరుసులు. ఈనాడు వీరు ఏదో ఒక సైంటిస్ట్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, నేను 15 సంవత్సరముల పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతు. అప్పుడు అక్కడ ఒక సైంటిస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని కొన్ని మీటింగ్లంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను, అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ ఎన్నో మిలియన్ ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి పెట్టి కావాల్సిన సున్నలు చూస్తే ఎన్నో మిలియన్ అయిపోతాయి. ఎందుకు ఈ అవస్థ పట్టము? అనాది అని చెప్తే పోదా? అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 100,000,000,000 అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని 1,000,000,000 కింద ఈ నంబర్ ఎంత తెలుసు తనకి? ఇదే భ్రమ, ఇదే మూర్ఖత్వము. అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. అనాది అనేటువంటిదే సరైన కరెక్ట్ వర్డ్ ఇన్ని మిలియన్ ఇయర్స్ అంత చెప్పటమే అదే రాంగ్ ఆన్సర్. ఈనాడు రాంగ్ ఏ రైట్ అయింది, రైట్ ఏ రాంగ్ అయింది. ఈనాటి పరిస్థితులంతా ఈ విధంగా మార్పుతూ వస్తుంది. కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడాను పరమేశ్వరిని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. కారణమేంటి? పరమేశ్వరి ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏమిటి? తనను తాను తెలుసుకోవటము. అది అందరికీ సాధ్యం కాదు. అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు, ఏ డిగ్రీలు పొందనక్కర్లేదు, ఏమైనటువంటి శక్తి సామర్థ్యంలో ఉండనక్కర్లేదు. ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే నేనెవరు, నేనెవరు, నేనెవరు? ఈ దేహమా? కాదు. ఈ మనసా? కాదు. ఈ సెన్సెస్సా? కాదు. మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్ని అన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తెలుపుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీన్ని అన్నిటికీ. మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేనని భ్రమిస్తున్నావు. నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంట్లో అబద్దం అనుకుంటున్నావు. ఇగ్నరెన్స్ అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. చక్కని ఆదర్శం ఉంటుండాలి. దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము, భౌతిక జ్ఞానము. మనసుతో ప్రారంభమైనది సుజ్ఞానము. హృదయంతో ప్రారంభమైనటువంటిది ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దీనికి అక్కడ రీసౌండ్ వస్తుండాలి. మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోటో తీసినా అంటే తక్షణమే రిఫ్లెక్షన్. కనుకనే ఈ యొక్క దీని అంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మన రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. ప్రతి మ్యాటర్ ఎందుకు ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు లేజర్ కిరణాలు ఉంటున్నాయి. ప్రతి మ్యాటర్ ఎందుకు ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటుండ. చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. ఈ టేబుల్ లైఫ్ లెస్ మ్యాటర్ అంటున్నాము. కానీ లైఫ్ హ్యాండ్ తీసిపోయి లైఫ్ లెస్ టేబుల్ కొట్టడానికి నొప్పి వచ్చేసేసింది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు డస్క్ ను కొట్టావా? డస్క్ నిన్ను కొట్టిందే. నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ నీవు నొప్పి పడుతున్నావా? డస్క్ నిన్ను కొట్టింది. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటానంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో, ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటిది పరమేశ్వరి తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ పరమేశ్వరి లక్ష్యం మనకు ఎంత ప్రాప్తిస్తుంది? గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి. కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు డెవలప్. ఈ గుడ్ థాట్స్ కంపెనీ వల్ల అభివృద్ధి అయినప్పుడు గుడ్ మ్యాటర్ ఏ మనలో ప్రవేశిస్తుంది. అది ఏ సృష్టి యొక్క రహస్యము? సృష్టిలో సర్వము మంచిదే, చెడ్డ పదార్థం అనేటువంటిదే లేదు. ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. ఏది చెడ్డది కాదే, అంతా మంచిదే. ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. నిజంగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి. కానీ అందరికీ చెడ్డ చెడ్డ కావటం లేదు. కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. కనుక ఇది సత్యం కాదు. సత్యం అనేటువంటిది అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎంతమంది అయినా కూడా చెప్పుకోని అది ఒక్కటిగానే కావాలి. 2+2=4. ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్ చెప్పని, ఎవరు చెప్పినా గానీ ఇది రైటే, రైటే, రైటే. కనుక దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: భజన దినా సుఖ.

0: రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో ఈరోజు స్వామి సందేశ సారమైన సమస్తలోకా సుఖినో భవంతు అనే దివ్య వాక్యమే అంతఃసూత్రంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మీకందిస్తున్నాం.
1: ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిలోనే పరమాత్మను దర్శించి ఒకరికొకరు తోడుగా వసుదైక కుటుంబంగా నిలిచి జీవన సౌఖ్యాన్ని జీవన లక్ష్యాన్ని సాధించాలనే సందేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తున్నాం.
0: భగవత్ సృష్టిలో భాగమని గ్రహించి ప్రకృతితో సహజీవనం చేయటమే శ్రేయస్కరమని, ప్రకృతితో చెలగాటం వినాశకరమని చెప్పారు మన భగవాన్. పరమాత్మను చేరుకోవాలంటే ఈరోజు స్వామి సందేశ సారమైన సమస్తలోకా సుఖినో భవంతు అనే దివ్య వాక్యమే అంతఃసూత్రంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మీకందిస్తున్నాం.

0: చెప్పారు మన భగవాన్. పరమాత్మను చేరుకోవాలంటే ప్రకృతి ఆరాధన తప్పనిసరి అన్నారు.
1: మనిషి ప్రకృతి ప్రాధాన్యతను, వ్యక్తిగా తన కర్తవ్యాన్ని, సమష్టి కృషిలోని ఆనందాన్ని, ప్రయోజనాన్ని గుర్తించాలి.
0: 24 గంటల తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవం సందర్భంగా రేడియో సాయి సగర్వంగా అందిస్తున్నటువంటి నేటి ఆసక్తిదాయకమైన, విజ్ఞానదాయకమైన కార్యక్రమాల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ఈ అంశాలనే స్పృశిస్తూ సాగుతోంది. నేటి కార్యక్రమాల కదంబంలో ప్రప్రథమ పుష్పంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాన్ని ప్రేమామృత వృష్టిగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.
2: స్వామి సామీప్యాన్ని అనుభవించి సాయి సంస్థల్లో సేవలందిస్తూ సాయి సన్నిధి బృందంగా స్వామి చేత కలవబడిన స్వామి విద్యార్థులు భగవాన్ పాదాల వద్ద సమర్పిస్తున్న కదంబంలోని సురభిళ పారిజాతం, నాదబ్రహ్మకు నీరాజనం అనే సంగీత కార్యక్రమం. ఇందులో శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, అనిరుద్ధ్, ప్రభాకర్లు పాల్గొంటున్నారు.
3: ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనందరికీ ఎంతో చిరస్మరణీయమైన సుదినం. ఇది రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ శుభదినం. సాయి భగవానుడి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం ఎన్నో సందేశాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి తత్వాల మధ్య గల అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అన్న మహోన్నత ఆశయాన్ని ఫలింపచేసుకోవడం ఎలా అన్న అంశంపై ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వ్యష్టి సమష్టిలో అంతర్భాగమై ఉన్నట్లు, సృష్టి పరమేష్టి రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని స్వామి వివరించారు. సృష్టి సృష్టిలో పరమేష్టి అంతర్లీనమై ఉన్నాడు. కానుపించడి జగతిలో కానరాక, అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు, మణులయందలి సూత్రము మాదిరిగను, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు అన్నారు స్వామి. అయితే ఈ కనిపించే జగత్తులో కనిపించని పరమేష్టి తత్వాన్ని, దివ్యత్వాన్ని ఎలా అనుభూతికి తెచ్చుకోవాలి, ఎలా దర్శించాలి? అందుకు స్వామి సూచించిన మహోత్కృష్టమైన సాధనం భక్తి సంగీతం. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు అంటూ గానము ద్వారానే భగవంతుడిలో లీనం కావచ్చు అని వివరించారు భగవాన్. స్వామి గానప్రియులే కాదు, సంగీతమే స్వామి నుండి ఆవిర్భవించింది. స్వామి శ్వాసయే సామవేదంగా రూపొందింది. ఇక్కడ నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తోంది. ఒకరోజు సాయంకాలం స్వామి భజన హాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. అది ఆ రోజుల్లో భజన సాయంత్రం 6 గంటలకు మొదలయ్యేది. భజనకి కొద్దిసేపు ముందు స్వామి అక్కడ నిలబడి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇంతలో భజనకి సమయం అయినట్టుగా గడియారం గంట మోగించింది. వెంటనే స్వామి పిల్లల వైపు చూసి భజన ప్రారంభించవలసిందిగా సైగ చేశారు. వెంటనే పిల్లలందరూ, దాదాపు అందరూ కళ్ళు మూసుకుని ఓం అంటూ ప్రణవోచ్చారణ మొదలుపెట్టారు. అప్పుడు స్వామి నవ్వుతూ తన ఎదురుగా కూసిన ఒక విద్యార్థిని చూసి, చూడ్రా, వీళ్ళెంత అమాయకులు, సాక్షాత్తు ప్రణవస్వరూపుణ్ణి, నాదబ్రహ్మని ఎదురుగా పెట్టుకుని వీళ్లు కళ్ళు మూసుకుని ప్రణవోచ్చారణ చేస్తున్నారు, వీళ్ళెంత అమాయకులు అన్నారు.
4: అవును, ఈ నాదబ్రహ్మ స్వరూపమైన స్వామి ముందర మనందరికీ భజన పాడే అవకాశం దొరికిందంటే ఎంత భాగ్యమో మనది. ఈ భాగ్యం దొరికిందంటే మనకు అది మనం చేసిన ఏమి మంచి పనులు కాదు, అది స్వామి ప్రేమయే దీనికి
3: మూల కారణం
4: కదా, అందరూ అగ్రి అవుతారు దానికి. ఈ స్వామి ప్రేమ అంటే మనలాంటి పిల్లల్ని మాత్రం కాదు, ఎంతో

0: ఆనందిని అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని
1: హృదయ పరివర్తన తెచ్చింది స్వామి
0: ప్రేమ. స్వామి ప్రేమనే అదే పాసిబుల్ అనమాట. స్వామి ప్రేమయే అది దానికి మూల కారణం. అంటే మనలాంటి పిల్లలు మాత్రం కాదు, మనం అందరం వినుంటాం శ్రీరంగపట్నంలో ఇప్పుడు స్వామి మందిరం చూసుకుంటున్నారు ఒక హాలగప్పగారు. హాలగప్పగారు యాక్చువల్లీ ఈ లైఫ్ లోనే ముందర ఆయన పెద్ద డెకాయిట్ అని
1: బందిపొట్టు దొంగ అన్నమాట.
0: బందిపొట్టు దొంగ అలాంటి వారినే స్వామి ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇక్కడ పిలిచి పుట్టపర్తికి పిలిచి మళ్ళీ ఆయన లైఫే
1: మారిపోయింది
0: స్వామి. అది స్వామి ప్రేమ వల్లనే. ఏ పోలీసు కానీ ఏ మిలిటరీ కానీ ఇది చేయలేరు, కానీ స్వామి ప్రేమే ఇది చేస్తుంది. సో ఇలాంటిది అంటే బందిపోటు దొంగలను మాత్రం కాదు, మనలాంటి పిల్లలను మాత్రం కాదు, ఆస్తికలు నాస్తికలు
1: యోగులు భోగులు అందరూ స్వామి ప్రేమకి దాసులైపోయారు.
0: కరెక్ట్ కరెక్ట్.
1: నాకు ఈ సందర్భంలో నాస్తికులంటే జ్ఞాపకం వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నల్లి ధర్మారావు గారని ఒక కమ్యూనిస్టు నాయకులు హేతువాది ఉన్నారు. ఆయన గొప్ప గేయ రచయిత కూడా. ఒక పర్యాయం శ్రీకాకుళం జిల్లా వారు పర్తియాత్ర సందర్భంగా స్వామి సన్నిధిలో భక్తి సంగీత మాలికను సమర్పించదలచి ఎవరన్నా ప్రముఖ గేయ రచయితల చేత కొన్ని పాటలు రాయించుకుందాం అనుకున్నారు. కొంతమంది నల్లి ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా స్వామిద మీరేమైనా రెండు మూడు పాటలు రాయగలరా అని కోరారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నాస్తికుణ్ణి హేతువాదిని, నేను దేవుణ్ణే నమ్మను, ఇంకా బాబా మీద ఏం పాట రాస్తాను చెప్పండి, దయచేసి నన్ను అడగండి అని చెప్పి పంపించేశారన్నమాట. సరే వీళ్ళు తిరిగి వచ్చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నల్లి ధర్మారావు గారే మన సాయి భక్తుల్లో ఒకరికి శ్రీకాకుళంలో ఫోన్ చేసి, అయ్యా రాత్రి బాబా గారు నాకు కల్లో కనిపించారు, నా మీద ఒక పాట రాయి బంగారు అంటూ ప్రేమగా ఒక పండు నాకు ప్రసాదించారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది. నేను స్వామిని తప్పకుండా ఒక పాట రాస్తాను. అయితే స్వామి గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలియదు, స్వామి జీవిత చరిత్ర పుస్తకాలు ఏమన్నా నాకు తెచ్చిస్తే అవి చదివి ఒక పాట ఖచ్చితంగా వ్రాస్తాను, దయచేసి ఇవ్వగలరా అని అడిగాడు. వెంటనే మన సాయి భక్తుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులేవు. వాళ్ళు సత్యం సోమసుందరం సంపుటాలని తీసుకెళ్లి నల్లి ధర్మారావు గారి చేతికి అందించారు. ఆయన వాటిని చదివి ఒక చక్కని మేలుకొల్పు పాట రాశారు. అది ప్రకృతి పరమాత్మలకు సృష్టికి పరమేష్టికి ఉన్న అవినాభావ సంబంధానికి అద్దం పడుతుంది. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఆహా, ఎంత అద్భుతంగా వ్రాశారు నల్లి ధర్మారావు గారు. ఈ పాటని స్వామి సన్నిధిలో పాడిన తర్వాత ఒక భక్తుడు ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత చక్కగా రాశారు సార్ మీరు ఈ పాట అంటే, ఆయన అన్నారు, అయ్యా ఈ పాట నేను రాసింది కాదు, బాబావారే నా చేత రాయించారు అన్నారు. హృదయ పరివర్తనకు ఇంతకన్నా సాక్ష్యం ఏది కావాలి? కమ్యూనిస్టు అన్న మాటని స్వామి కమ్ యూ నెక్స్ట్ అన్నారు. ఇది ధర్మారావు గారి పట్ల అక్షరాల సార్థకమైంది. నీ కంటి చూపులో ఏ చలువ ఉన్నదో ఆనంద బాష్పాలు జాలువారు, నీ మందహాసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయము పరవశించు అన్నారు ఆదూరి శ్రీనివాసరావు గారు. స్వామి ప్రేమ ఎడారిని నందనవనంగా మార్చగలదు.
1: స్వామి మనసు వెన్నపూస వంటిది. ఈరోజు వేకవజామున స్వామి సంస్మరణ ఎంత ఆనందంగా ఉందో. కరుణశ్రీ జంధ్యాల పాపేశాస్త్రి గారు అంటూ ఉంటారు ఆయన పద్యంలో, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, అలకనందలోన జలకమాడినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడినట్లు నిత్య శాంతిదాయ సత్యసాయి అని. మాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి స్వామి దగ్గర. మేము స్వామి దగ్గర బుర్రకచ్చేసే అవకాశం వచ్చినప్పుడు మేము నా తోటి అరవింద్ సాయి, డాక్టర్ సాయి రఘురామ్, మళ్ళీ మా గురువు గారు ఉన్నారన్నమాట కృష్ణ భాస్కర్ సార్, మేము ముగ్గురం ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుని ఉన్నాం. ఆయన రామాయణం బుర్రకథ రాసుకుని వచ్చారు స్వామి దగ్గరికి. స్వామి ముందు కూర్చుని ఆయన మొత్తం వల్లే వేస్తున్నారు ఏమేమి రాశారో పాటలు పద్యాలు. సో అంతా అయిపోయాక స్వామితో ఆయన అన్నారనమాట మాస్టర్ గారు, స్వామి ఈ కథలో పాటలు పద్యాలు మాటలు దర్శకత్వ నిర్వహణ అంతా మీరే స్వామి అని. అప్పుడు ఆ శరణాగతి భావం అనమాట స్వామి చూసేది. వెంటనే స్వామి అన్నారు, అవునరా బంగారు, నీ చేతికి, ఆయన చేతికి ఒక రింగ్ ఉండేది చిన్న ఉంగరం స్వామిది, సిల్వర్ రింగ్ అనమాట. అప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన కొనుక్కుని పెట్టుకున్నారు చేతికి. సో అనుకున్న ఆయన స్వామి అప్పుడే వెంటనే అన్నారు, నువ్వు ఎప్పుడు రాసినప్పుడు, నువ్వు రాద్దామని అనుకున్నప్పుడల్లా ఆ రింగ్ లోకి వచ్చి నేను రాయిస్తున్నాను పాటలు, అందుకే అంత బాగుంటున్నాయని ఈ పాటలు అన్నారు స్వామి. అంటే స్వామి ప్రేమ అట్లా ఉంటుంది. సో ఆ శరణాగతి భావం అనమాట. ఆయన
0: మీరు ఆ బుర్రకథలో ఎన్నో పాటలు పాడేవారు కదా?
1: అవును సార్.
0: ఏమన్నా మాకు
1: అందులో
0: స్వామి స్వయంగా మీ దగ్గరుండి మీకు నేర్పించారని విన్నాను, వాటిని ఏమన్నా ఒకటి.
2: ఇది ఆయన రాసిందేనా? మీ బుర్రకథ గురుగారు
1: ఆయన రాసింది. ఆయన
2: అంటే స్వామి రాసింది ఆయన?
1: అది కరెక్ట్ ద్వారా, ఆయన ద్వారా. చాలా ఆణిముత్యాలు అందులో. ఒక్కొక్క పాటలో ఆ భావుకత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిన్న దైవ మగు సాయి మనసే వెన్నపూసరన్నాను ఒక పాట.

0: ఆహా, ఎంత అద్భుతమైన పాట ఇది. అంటే ఇది షూర్ గా స్వామి చెప్పినట్టు ఆయన ఆ మీ గురుగారు రింగ్ ద్వారా వచ్చి రాసిన పాటే, ట్యూన్ చేసిన పాటే ఇది డెఫినెట్ గా. అంటే ఈ పాట గాని మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఆయన నల్లి ధర్మరావు గారు రాసిన పాట, ఆ సంగీతము ఆ సాహిత్యము రెండు కలిసి అలాగ వింటుంటే డెఫినెట్ గా అది స్వామి హృదయానికి
1: తాకుతుంది. కరెక్ట్,
0: డైరెక్ట్ గా అది
2: ఉజ్జులైపోయేటట్టు చేస్తుంది.
0: అవును, ఎందుకంటే స్వామి అంటారు ఇది మనం ఊరికే ప్యారెట్ లాగా
1: చిలుక పలుకల్లాగా పాడితే,
0: అలాగ పాడితే గానీ
1: టేప్ రికార్డర్ మాదిరి.
0: అవును, అలాగ పాడకూడదు. అంటే దాంట్లో భావం ఉండాలి కదా, భావం ఉంటేనే అది డైరెక్ట్ గా స్వామి హృదయానికి చేరిపోతుంది అని స్వామి అంటారు. ఈ సందర్భంగా ఒక మన కాలేజ్ లో ఒక సీనియర్స్,
1: అవును జ్ఞాపకం ఉంది, అనిల్ కుమార్ గారిని మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు. స్వామి అన్నారు, మన ప్రభాకర్ చెప్పినట్టు స్వామి మన నుంచి ఆశించేది ఏమిటి, స్వామి ఎప్పుడు తనది ఇచ్చే చేయ గాని పుచ్చుకునే చేయి కాదు, కాకపోతే స్వామి మన నుంచి ఆశించేది భావం, ప్రేమ భావము, భక్తి భావము. ఓ రోజు స్వామి భజన హాల్లో ఇలానే పిల్లలతో మాట్లాడుతూ, ఒరే మీరు టేప్ రికార్డర్లా యాంత్రికంగా భజన చేస్తే చాలదు, మనసులో స్వామి రూపాన్ని స్మరించుకుంటూ నాలుకతో స్వామి నామాన్ని ఉచ్చరించాలి, భావం చాలా ప్రధానం. భావం ఎందుకు ప్రధానమని స్వామి అంటారంటే భావం ద్వారానే స్వామి మనలోనే ఉన్నారు అన్న అనుభూతి మనకు కలుగుతుంది. సో స్వామి చెప్పిన మాటని స్మరించుకుంటూ అనిల్ కుమార్ గారు బయట రోజు వరండాలో కూర్చుని భజన జరుగుతోంది. ఆ రోజు స్వామి కారులో బయటకు వెళ్లారు భజన టైంలో. ఈయన కళ్ళు మూసుకుని స్వామి మాటలను స్మరించుకుంటూ స్వామి రూపాన్ని ధ్యానిస్తూ భజనకి స్వామి ఏ విధంగా అయితే స్పందిస్తారో అలా నిలబడి అలా ఊగుతూ చేతి వేళ్లు కదుపుతూ స్వామి భజనకి ఏ విధంగా స్పందిస్తారో ఆ రూపాన్నే ఊహించుకుంటూ ఈయన భజనలో లీనమై ఉన్నారు. కొద్దిసేపటికి ఆయన భుజం మీద ఎవరో తట్టారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుంగా స్వామి సాక్షాత్కరించారు. ఈయన మనస్సులో ఏ రూపాన్ని ఏ విధంగా స్వామి ఆ భజనకి స్పందిస్తారని ఊహించుకుంటూ ధ్యానిస్తున్నారో స్వామి అదే విధంగా ఆ భజనకి స్పందిస్తూ అదే విధంగా ఊగుతూ ఆయన కళ్ళెదురుగా కనిపించారు. ఈయన ఒక్కసారి ఆశ్చర్యంతో ఆనందంతో నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు స్వామి ఆయన చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి ఒక్కరే అంటూ, అంటే లోపల ఉన్న స్వామి బయట ఉన్న స్వామి ఒక్కరే అంటూ ఆయన బుగ్గ మీద తట్టి అలా ముందుకు వెళ్లిపోయారు.
2: అద్భుతంగా ఉంది.
0: అవును, అంటే అదే భావంతో పాడితే, భావంతో స్వామి అదే అన్నారు, బయట ఉండే స్వామి లోపల, అంటే భావంతో పాడే వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎందుకు భావంతో ఎందుకు పాడాలంటే బయట చూసే స్వామి ఫైనల్ గా మనం లోపల మనం చూసుకోవాలి,
1: చూసుకోవాలి,
0: అదే చేయాలి మనం. సో ఈ భావంతో మళ్ళీ మన
1: అశ్వత్ నారాయణ గారు, మీరు రామదాస్ నాటికలో రామదాస్ పాత్ర పోషించారని విన్నాను, మీకు కూడా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి, మాకేమన్నా వివరిస్తారా?
3: 2008 సంవత్సరం కాన్వకేషన్ డ్రామా టైంలో మాకు ఒక అవకాశం వచ్చింది,
1: రామదాస్ డ్రామా,
3: ఒక మిథాలజికల్ పార్ట్ లో నేను యాక్ట్ చేశాను యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైందంటే స్వామికి పాటలన్నీ ఫస్ట్ ప్రధానం చాలా ముఖ్యం, స్వామి ఇస్తారు పాటలు
1: చాలా ప్రాధాన్యత ఇస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచి పాటలు నేర్పించేవారని పాటలు కరెక్ట్ చేసేవారని విన్నాను నేను.
3: డ్రామా సెషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ స్వామి అడుగుతారు పాటలు ఏముంది, ఏమేమి పాటలు ఉంది. సో అప్పుడు ఆ సెషన్స్ లో డిసైడ్ అయింది పాటలన్నీ. సో రామదాస్ కంపోజిషన్ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఆ పాటలు డిసైడ్ అయింది.
1: స్వామి ముందర పాడి వినిపించారు అది,
3: పాడి పాటైన స్వామి దగ్గర
0: కొన్ని లైన్లు పాడి వినిపిస్తారు. ఇప్పుడు కొన్ని లైన్లు
3: రామదాస్ పాటలు చెప్తారు, రామనామం ఎంత మధురం ఉందో దాన్ని వివరిస్తారు ఈ పాటలు, డిస్క్రిప్షన్

0: ఈ పాటలో సెకండ్ స్టాన్స్ వస్తుంది, దాంట్లో ఒక లైన్ స్వామి కరెక్ట్ చేశారు,
1: రామదాస్ కీర్తన్ స్వామి మార్చారు.
0: అదే అదే. సో ఒరిజినల్ గా ఒక లైన్ వస్తుంది, అది నేను ఇప్పుడు
1: పాడండి ఒకసారి.

0: సో ఒరిజినల్ గా
1: కదలి ఖర్జూరపు, ఓకే
0: కదలి ఖర్జూర ఫలముల కదికము పతిత పావన నామేమి రుచి, అది ఒరిజినల్ గా
1: రామదాస్ గారు రాసింది
0: రాసేది స్వామి. ఇది చెప్పారు ఫలముల కదికము కాదు కలకండముల కదికము చెప్పు.
2: కలకండ కంటే అధికం,
0: రామనామం ఎంత మధురం
2: ఉంది కలకండ
3: అంటే స్వీట్,
0: అదే స్వీట్ స్థితి,
1: దానికన్నా స్వీట్ గా ఉండేది రామనామం.
0: అలా మీరు పాడాలి,
2: ఇలా మార్చి పాడారైతే స్వామి.

0: భక్తరామదాసు గారి రచనలో ప్రతి అక్షరము భక్తి భావంతో ఎంతో మాధుర్యంతో తుణికెసలాడుతూ ఉంటుంది. అయితే స్వామి ఈ కదలి ఖర్జూరంని కలకండ అనే పదాన్ని చేర్చి ఆ విధంగా మార్చడం ద్వారా ఆ మాధుర్యాన్ని ఆ రుచిని అమృతోపమానంగా తీర్చిదిద్దారు. ఎంత చక్కగా ఉంది కదా. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏదో
1: ఇదే డ్రామాలో, ఇదే సేమ్ డ్రామాలో యాక్చువల్లీ ఇంకొక పాటలు కూడా డిసైడ్ అయింది ముందగర. ఆ పాటలు ఏమంటుందే, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలు కవి రామచంద్ర. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా
0: నొప్పి భరించలేక రాముని కూడా నిందిస్తాడు ఆయన.
1: సో అదే ఒక వన్ ఆర్ టూ లైన్స్ పాడతాను.

0: పాటలాగా వస్తుంది ఈ పాటలు. ఈ పాటలు ఏమంటుంది, ఐ థింక్ మీరు అందరికీ తెలుసు,
1: ఈ పాట విన్నా
0: స్వామి రామదాస్ గారు
1: రాముని
2: నిందిస్తారు.
0: ఫస్ట్ ఈ పాటలు ఉంది డిసైడ్ అయింది, కానీ ఇంకొక సెషన్ లో స్వామి చెప్పారు ఈ పాటలు వద్దు స్వామి, నాతో చెప్తారు నువ్వు నన్ను తిట్టుతారా అలాగే అడగారు స్వామి.
3: శ్రీరామచంద్రుడు
1: ఆ రోజుల్లో రామదాస్ నన్ను తిడితే తిట్టాడు, ఈ రోజు నువ్వు కూడా నన్ను తిడతావా అన్నాయి స్వామి. నిజంగా ఎంతో యథాలాపంగా ఆనాటి సాకేత రాముడే ఈ రోజు సాయిరాముడిగా అవతరించాడని నిజంగా ఎంత గొప్పగా సూచించారు. నిజంగా స్వామి చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక అంతరార్థము, ఎంతో గూఢార్థము దాగి ఉంటుంది. నేను రవికుమార్ గారు, మీరు కూడా రాధాభక్తి డ్రామాలో పాత్ర పోషించారు, ఆ సందర్భంలో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిగి ఉంటాయి, స్వామి తన దివ్యత్వాన్ని వ్యక్తం చేసినవి, ఏదైనా మాతో పంచుకుంటారా?
2: అవును, యాక్చువల్లీ స్వామి 60th బర్త్డే టైంలో 1985లో రాధాభక్తి అనే డ్రామా వేశాము. దాంట్లో నేను స్కూల్లో ఉన్నాను, స్కూల్ పిల్లలందరూ గోపికలు వేషం వేశాము. దాంట్లో ఫైనల్ డే స్వామి యాక్చువల్లీ త్రూఅవుట్ ఆ డ్రామా మొత్తం నేర్పించింది స్వామి. అప్పుడు
1: ఆసక్తి తీసుకుంటారు డ్రామాలు.
2: అవునవును, అప్పుడు అంజలిదేవి గారు వచ్చి మనందరికీ డ్రామా ఎలాగ వేయాలి, డాన్స్ ఎలా చేయాలి అన్ని ఆమె నేర్పించింది మనందరికీ. అవును, సో పాటలన్నీ నేర్పించారు, ఇంటర్వ్యూ రూమ్ పిలిచి నన్ను గాని రాధా వేషం వేసిన మన ఎల్డర్ బ్రదర్ కి స్వామి పాటలన్నీ నేర్పించారు. మొత్తం ఈ యాక్చువల్లీ రాధభక్తి పాటలన్నీ స్వామి రాశారు, స్వామియే ట్యూన్ చేశారు, స్వామి మమ్మల్ని అందరికీ నేర్పించారు. లాస్ట్ డే ఏమైందంటే మనం అందరూ బ్యాక్ స్టేజ్ లో మేకప్ చేసుకుంటున్నాము, సో అప్పుడు స్వామి వచ్చేసారు. స్వామికి అది
1: స్వామి భక్తులు కూడా,
2: సో కొంతమంది భక్తులు కూడా వచ్చారు బ్యాక్ స్టేజ్ కి. సో స్వామి ఎంత కేర్ తీసుకుంటారంటే వచ్చి మేకప్ పర్సన్ పిలిచి, ఏ వీడికి చూడు ఇంకా కొంచెం పౌడర్ వేయి, చూడు ఈ బింది కరెక్ట్ గా లేదు అది సరిగా వేయండి, ఈ డ్రెస్ సరిగా లేదు ఇక్కడ పిన్ చేయండి, అలాగే మొత్తం
1: ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ చేసినా పరిపూర్ణంగా ఉండాలి.
2: అవును, సో అవన్నీ చేస్తూ అందరూ రెడీ అయిపోయిన తర్వాత స్వామి నించున్నారు, ఆ భక్తులు వచ్చారు స్వామితో పాటు బ్యాక్ స్టేజ్ కి. స్వామి భక్తులను అడిగారు, ఎలాగున్నారు నా గర్ల్స్ అని అడిగారు స్వామి. సో ఆ భక్తులు చూసి, ఆహా స్వామి చాలా బాగున్నారు అని చెప్పారు. అప్పుడు స్వామి అన్నారు, ఏ ఇది గర్ల్స్ కాదు ఇది నా బాయ్స్ అన్నారు స్వామి. ఆహా అని అందరు నవ్వారు, ఇలాగే అందరు నవ్వారు అక్కడ స్టేజ్ లో. తర్వాత స్వామి అన్నారు, ఈ బాయ్స్ ని నేను గర్ల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాను, నేను మార్చాను నా బాయ్స్ ని గర్ల్స్ గా. మళ్ళీ అందరు నవ్వరు, ఇలాగా నవ్విన తర్వాత కొంచెం సైలెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు స్వామి ఎంత జోక్ గా చెప్తే కూడా దాంట్లో ఎండ్ లో ఒక
1: సందేశం
2: అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది. సో అంత సైలెంట్ అయిపోయిన తర్వాత స్వామి అన్నారు, బాయ్స్ ని గర్ల్స్ గా ఏంటి, నేను స్కై ని ఎర్త్ గా, ఎర్త్ ని స్కై గా నేను మార్చగలను అని స్వామి అన్నారు.
1: తానే జగదీశ్వరుణ్ణి అనే విషయాన్ని స్వామి నిజంగా
2: అవును
1: ఈ ఒక్క మాట ద్వారా వ్యక్తం చేశారు.
2: సో ఇలాంటి నేర్పించారు ఆ డ్రామా టైంలో, పాటలు కూడా నేర్పించారు. అంటే పాటలతో ద్వారా ఏం స్వామి నేర్పించారంటే ఎలాగ ఇమోషన్ ఉండాలి, ఆ పాటలు
1: భావం
2: ఎలాగుండాలి అని అది కూడా నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సత్యభామ పాట ఉంటే అది పాడుతూ స్వామి అన్నారు, ఇది నువ్వు పాడతావు కరెక్టే ట్యూన్ గాని నువ్వు భజనలాగా పాడుతున్నావు అలా కాదు. సత్యభామకు చాలా జలసి
1: అసూయాభావాన్ని కూడా పాటలో వ్యక్తం చేయాలి,
2: భావం కూడా అది తీసుకురావాలి అని స్వామి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
1: వినిపిస్తారా అసలు అసూయాభావం పాటలో ఎలా వ్యక్తం అవుతుందో మాకు వినాలని కుతూహలంగా ఉంది. అది స్వామి మిమ్మల్ని పిలిచి నేర్పించారంటే మాకు ఇంకా చాలా ఆసక్తిగా ఉంది.
2: ఆ పాట ఇలాగ వెళ్తుంది, ఒక్క

0: నయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా, నన్ను చల్లనైన చూపులతో చూచినా.
1: నిజంగా స్వామి సత్యభామ పాడితే ఏ భావాన్ని వ్యక్తం చేస్తుందో కరెక్ట్ అదే భావం ఉంది ఈ పాటలో.
0: సో ఇదే సత్యభామ భావం ఎలాగుండాలి,
1: రాధాభావం ఎలా ఉండాలి?
0: రాధ, ఎందుకంటే ఈ డ్రామా రాధ భక్తి గురించి. సో ఒక్క ఒక్క ఆలాప్ లాంటిది ఒక ట్యూన్ ఉంది,
1: స్వామి
0: నేర్పించారు,
1: స్వయంగా స్వరపరిచారు కూడా.
0: అవును, ఇది ఎలాగా అంటే కృష్ణుడు రాధను వదిలేసి దూరం వెళ్లిపోయిన తర్వాత ఆ
1: విరహ వేదన
0: ఎలాగా చూపించింది పాట ద్వారా అని అది కూడా నేర్పించారు.
1: ఒకసారి మాకు వినాలి ప్లీజ్.
0: ఒక ఆ పాట

0: రాధకి కృష్ణ పరమాత్మ పట్ల గల ఆర్తి, ఆ హృదయ వేదన ఈ పాటలో ఎంత చక్కగా వ్యక్తమైందో కదా. స్వామి చెప్పారు, రాధకి ఆధారం ధార ఆరాధన. రాధ అనే పదాన్ని తిరగవేస్తే ధర అవుతుంది. అంటే రాధ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని వదిలి పరమాత్మ కాని, పరమాత్మను వదిలి ప్రకృతి కాని ఉండడానికి వీలు కాదు. కనుకనే రాధ అంతటి అనన్య భక్తితో కృష్ణ పరమాత్మను సేవించి తరించింది. స్వామి చెప్పారు, రాధ భక్తియే మనందరికీ ముక్తి సాధనమని. ఈ పాట కూడా స్వామి రాశారని విన్నాను. స్వామి స్వరపరిచారని కూడా విన్నాను.
1: కరెక్ట్.
0: ఆ పాటతో విని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: మీరింతవరకు సాయి సన్నిధి బృంద సభ్యులైన శ్రీయుతులు శ్రీనివాసులు, రవికుమార్, అశ్వత్ నారాయణ్, ప్రభాకర్లు పాల్గొన్న నాదబ్రహ్మకు నీరాజనం సంగీత కార్యక్రమం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. గురుకుల సాంప్రదాయంలో ప్రకృతి ఒడిలో అనుశ్రుతంగా ఋషులు అందించిన సంపద వేద వాంగ్మయం. ఆ వేదమే ప్రమాణంగా ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వేద ప్రామాణ్యం ప్రకృతి ప్రాధాన్యం అనే కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ వింటారు.
1: ఓం శ్రీమత్సాయి గణాధిపతయే నమః.

0: పరమప్రేమైక ఆధ్యాత్మిక భావుక పట్టభద్రులైన రేడియో సాయి శ్రోతృమండలికి పంచమ వార్షికోత్సవ శుభ సందర్భ మంగళాశంసలు. సాయినాథుని కరుణాపూర్ణ దృక్చరణంతో వాగ్వాహిని నిరంతరం ప్రపంచ శ్రేయోదాయకమై ప్రవహించుగాక. వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యం అన్న అంశాన్ని ఈరోజు ఒక ప్రధాన చర్చా విషయంగా నిర్ణయించారు స్వామి. వేదోఖిలో ధర్మమూలం, ఈ మాట మనందరం వింటున్నదే. వేదం సర్వజ్ఞానమయోహి సహ, వేదం సర్వజ్ఞానమయం, ఇది సంస్కృతంలో శ్లోకపూర్వకంగా లోకానికి అందిన అచ్చతెనుగులో వేదంలోనే అన్నీ ఉన్నాయి అన్న మాట వరాల మూటగా మన చేజిక్కిన భావం ఒకటి. అయితే ఈ వేదం అన్నదానికి ప్రామాణికత ఏమిటి? అసలు వేదానికి సంబంధించి వేదం ఒప్పుకుంటేనే ఏదైనా సబబు అన్నది లోకవాక్యం. కాని వేదమే ప్రమాణం అన్నదానికి ఏమిటి అంటే, సుప్రసిద్ధ వేద పండితులు చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు ఈ వేద ప్రామాణ్యం అంటే ఏమిటో మరి వారి అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. శర్మగారు, వేద ప్రామాణ్యం అంటే ఏమిటంటారు? అసలు ఆ పదబంధానికి అర్థం భావం.
1: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలను సమర్పిస్తూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతీయ వాంగ్మయానికి అంతకీ కూడా వేదంలో మూలాలు కనబడతాయి. ఈ సమగ్రమైన భారతీయ వాంగ్మయానికి ఒక ఏకత్వాన్ని కలిగించేది మూలం వేదం. కాబట్టి ఈ మొత్తం వాంగ్మయంలో ఏ విషయానికైనా సరే ఇది ప్రమాణమా అప్రమాణమా అని ఆలోచించాలి అంటే దాని మూలం వేదంలో ఉందా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. దీనివలన భారతీయ కళల్లోనైనా కావ్యాల్లోనైనా స్మృతుల్లోనైనా భగవత్ సంబంధం అనేది తొలగిపోదు, అంతర్లీనంగా ఏర్పడుతోంది ఈ వేద ప్రామాణ్యం వలన. దీనికి ఒక ఏకత్వం కూడా ఏర్పడుతోంది. మనకు వేదో నిత్యమధీయతాం అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు. మునులు కూడా నిత్యం వేదాధ్యయనం చేసేవారు. ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు వాళ్ల గోచరించిన విశేషాలే తర్వాత ధర్మశాస్త్రాలుగా, ఆ తర్వాత వేరు వేరు వేరు కళలుగా విద్యలుగా వికసించాయి. కనుక వేద ప్రామాణ్యము అనున్నప్పుడు మొత్తం సంస్కృతికి సంబంధించి ఒక మూలాధారం వేదము, దాన్ని వదలి దూరంగా రావడం అనేది పనికిరాదు, దాని విరుద్ధంగా ఉండడం పనికిరాదు. ప్రధానంగా విశ్వానికే మొట్టమొదట దేవుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం ఎక్కడ చేయాలి, ఆయన ఎలా ఆరాధించాలి, వీటన్నిటికీ కూడా వేదమే మొదట జవాబులు చెప్పింది. కాబట్టి మన సంస్కృతిలో ఏకత్వాన్ని, ఏకేశ్వర తత్వాన్ని నిలబెట్టడం కోసమని వేదాన్ని మూలంగా తీసుకున్నారు.
0: మూలాన్ని మనం ప్రమాణంగా కూడా అంగీకరిస్తున్నాం.
1: ప్రమాణంగా అంగీకరించడమే కాదు, దానికి విరుద్ధమైన వాటిని పక్క పెట్టారు. దానికి అనుసరించినవే ధర్మశాస్త్రాల ప్రమాణాలు, దాన్ని అనుసరించినవే ఆచారాలు ప్రమాణాలు.
0: జగద్గురు శంకరులు కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్లతోటే వాదానికి ఒప్పుకుంటాను అని ఒక నిబంధన పెట్టారు. ఎందుకంటే వేదమే భారతీయ ఆర్ష ధర్మానికి ప్రామాణికమైనది అని వారు ఉద్దేశించింది. ఇప్పుడు మనం అనుకుంటున్న మాట కూడా అదే, వేదం పరమేశ్వరం, వేద యదీతి వేదనః వేదస్త్వం అన్న మాట ఒకటి జనబాహుళ్యంలో ఉంది. అంటే ఇప్పుడు ఈ శుభప్రాప్తి సాధనమైనటువంటి అర్థము అంటే ఇక్కడ ధనము అనో లేకపోతే మనం ఆంగ్లంలో చెప్పుకునే మీనింగ్ అనే భావంతో కాకుండా అర్థం అనేదానికి వేదార్థ ప్రకారము ఒక ప్రామాణికత ఉంది. దానికి పరమేశ్వరుడు అన్నది ఒక రూఢి అయిన అర్థం. కాబట్టి సుఖరూపుడై శుభాకారుడై అందరి చేత ప్రశంసలు పొందేటటువంటి పరమేశ్వర తత్వం ఏదైతే ఉందో అర్థ అని మనం ఆరాధిస్తున్నామో దాన్ని జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని వేదస్ అని అటువంటిది ధనంగా భావించి ఆరాధిస్తూ ఆరాధ్యకారకుడై తృప్తి ప్రారకుడైనటువంటి ఆ ఈశ్వరత్వానికి, ఈశ్వరతత్వ కారకునికి ఏదైతే ఒక ఉపనామం ఉందో దాన్ని శృతి అని మన పెద్దలన్నారు. కాబట్టి వేదవాక్కుతో వేద విహిత ధర్మ ఆది ఆచరణంతో సిద్ధించే ధనానికి వేదం అని ఒక తాత్పర్యాన్ని చెప్పి ఋగ్వేదం శృత్యం అని కీర్తించడం ద్వారా వేద ప్రామాణాన్ని సర్వజన హితంగా, విశ్వ ప్రామాణికంగా, లోకశ్రేయస్కారకంగా తీర్మానించింది శర్మగారు. అయితే ఇది వేద ప్రమాణం సరే, మరి ప్రకృతి ప్రాధాన్యం ఏమిటి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనకన్నీ కూడా వేదంలోనే ఉన్నాయి, వేదమే అన్ని ఇస్తోంది, అన్ని శక్తులు కూడా వేదంలోనే ఉన్నాయని. అంటే ఇప్పుడు ఈ వేద ప్రామాణ్యము ఈ ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా పరికల్పిస్తోందంటారా ప్రపంచానికి?
1: ప్రకృతి ప్రాధాన్యం అంటే మనదైన సంస్కృతిలో ప్రకృతిని రెండు కోణాల్లో చూస్తాం. ఒకటి దివ్య ప్రకృతి, రెండు జడ ప్రకృతి.
0: జడ ప్రకృతి.
1: దివ్య ప్రకృతి అంటే మనం దేవతామూర్తులుగా ఆరాధించేటువంటి లక్ష్మి, మహాలక్ష్మి, దుర్గా దేవి, సరస్వతి, పుష్పదేవి, అదితి, లలితాదేవి, ఇవన్నీ కూడా దివ్య ప్రకృతి యొక్క రూపాలే. ఈ ప్రకృతులు చైతన్యంతో కూడిన ప్రకృతి రూపాలు.
0: చేతనము అచేతనములు అని రెండు, అందులో ఇది చేతనం.
1: చేతనాలు, పరమాత్మ శక్తులు, పరమాత్మ మూర్తులు కూడా, వీటిని సంహిత ఉపనిషత్తులు కూడా వర్ణించాయి. రెండవది జడ ప్రకృతి. జడ ప్రకృతి ఎలా ఏర్పడింది అనే విషయం కూడా వేదం చెప్పింది. ఈ జడ ప్రకృతి భగవానికి దేహం, దీన్ని ధ్యానించే పద్ధతిని బ్రహ్మోపస్థానం మంత్రాల్లో చెప్పారు. ఈ ప్రకృతిలో ప్రాణులు ఎలా పుట్టాయి, భగవాన్ నుండి సృష్టి ఎలా ఏర్పడింది, దాన్ని కూడా మనకు వేదాలు వర్ణించాయి. పంచభూతాల యొక్క వర్ణన కూడా వేదంలో ఉన్నది.
0: ఇలాగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదు,
1: ఐదింటి వర్ణన వేదంలో ఉంది.
0: ఈ ఐదింటి గురించి చెప్తున్నప్పుడు మనకి వేద విభాగంగానే వెళితే అసలు ఉన్నది ఒకటే, దాన్ని నాలుగుగా చేసి తర్వాత ఐదు సంహితులుగా చేశారు, ఋక్, యజు, సామ, అథర్వ వేదాలు. అయితే వీటిల్లో అగ్ని గురించి, అలాగే జలం గురించి, మరి ఆకాశం గురించి, భూమి గురించి, ముఖ్యంగా భూమి విషయానికి వస్తే, ఎందుకంటే మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న మన భూమికలన్నీ కూడా భూమి మీద ఆధారపడి చరించేవే భగవంతుని ఈ జగన్నాటక సూత్రధారి తత్వంలో. కాబట్టి అసలు ఈ భూమి అనేదాన్ని ఎలా, అంటే ధాత్రి, ధరిత్రి, ధరిస్తోంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. చాలా దివ్యమైనటువంటిది. భూసూక్తం అని కూడా చెప్పుకున్నాం. సరే, ఈ సూక్తాల్లో చెప్పుకున్న ప్రకారం ఇవన్నీ కూడా వేదంలో మూలం. ఎందుకంటే ముందే శర్మగారు మీరు ఒక మాట అన్నారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామని కఠోపనిషత్తు మాట ప్రకారం పరమాత్మతో పాటు నిత్య పదార్థాలు, జీవుడు, ప్రకృతి, ఈ రెండూ కూడా ఇందులో ఉన్నాయి. జీవులం మనం, ప్రకృతి మన చుట్టూ ఉన్నది, దీనికి ఆధారభూతమైనటువంటిది ఈశ్వరుడు. స్వామి ఒక మాట చెప్పారు, ఏమిటి అంటే దేవుడికి జీవుడికి మధ్యన ఉండే సేతువే ప్రకృతి, దీని మీదుగా దేవుణ్ణి చేరుకోవచ్చు. కానీ ఇవాళ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జీవుడు ప్రకృతి పట్ల వికృతిగా మారడంతో దాని ఆకృతి పూర్తిగా మారిపోయి ఒక పరమ అగాధం ఏర్పడింది భగవంతునికి మనకి మధ్య ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల. కాబట్టి ధర్మాన్ని సంరక్షిస్తే ప్రకృతి సంరక్షించబడుతుంది. ప్రకృతి ధర్మాలకు మూల ఉపాధి అయినటువంటి వేదం ఆ పని చేస్తుంది. కాబట్టి వేదాన్ని మనం నిత్యం రక్షించుకుంటూ ఉండాలి, ఉంటే వేదం మనల్ని సర్వవేళలా కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన వాటిలో ఈ జీవుడు నడిచేది భూమి మీద, కాబట్టి భూమికి సంబంధించి ఎటువంటి విలువైన మాటలున్నాయంటారు మన వేద వాంగ్మయంలో?
1: అథర్వణ వేదంలో పృథ్వీ సూక్తం ఉంది, దాంట్లో భూమిని దేవతగాను భూమండలం రూపంగా కూడా చెప్పడం జరిగింది. భూత, భవిష్యత్, వర్తమాన పదార్థాలని భూమి రక్షిస్తోంది. భూమి రోగాలను దూరం చేసే అనేక ఔషధాలను ధరిస్తోంది. ఈ భూమి పైన మహాసాగరం, అనేక నదీనదాలు, ఫలాలు, శాఖలు ఉన్నాయి. భూమి గోవులు, గుర్రాలు, పక్షులు మొదలైన ప్రాణులకు విశేష సుఖమిస్తోంది. ఈ భూమి మనకు విజ్ఞానం, జ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం ప్రసాదించాలనే ప్రార్థన అక్కడ ఉంది. ఈ భూమి భూమిపై ఉండేటువంటి ప్రాణులందరినీ పోషిస్తోంది. ఇక్కడ బంగారం, వెండి, రత్నాలు మొదలైన వస్తువులన్నీ కూడా లభిస్తున్నాయి భూమి అందే. కనుక ఈ జంగమ ప్రాణులు అంటే స్థావరాల కంటే భిన్నమైన ప్రాణులు, ఈ ప్రాణులకు పదార్థాలకి భూమి నివాస స్థానం. ఈ భూమి మనకు మాతృమూర్తి. తల్లి ఎలా పిల్లలకు పాలిస్తుందో సంతానమైన ప్రాణులందరికీ కూడా ఆహార పదార్థాలను ఇవ్వాలి అనేటువంటి ప్రార్థన మనకు.
0: భూమి మీద పారేటటువంటి నదులన్నీ కూడా భూమాత మనకిచ్చేటువంటి క్షీరమే.
1: అవును, అంతే అంతే.
0: నేరం క్షీరం అవుతోంది.
1: అంతే అంతే. ఓ ధరణిమాత, మంచు చేత కప్పబడిన పర్వతాలు వనాలు కూడా మాకు సుఖాన్ని కలిగించాలి అనే ప్రార్థన ఉంది. భూమి మా తల్లి, మనమంతా ఆమె పుత్రులం. ఉత్పాదకుడైన పర్జన్యుడు తండ్రి. వీరు మనను పరిపూర్ణులను సంతుష్టులను చేయాలని ఈ పృథ్వీ సూక్తం విశ్వమానవ సోదర భావాన్ని ఉపదేశించింది. మానవులంతా సోదరే అంటాం, ఎలా సోదరులు అవుతారు?
0: వసుధైక కుటుంబకం
1: అన్నట్టు. వసుధ తల్లి అయితే మనమంతా సంతానం అవుతాం. శుభాలను సుఖ సాధనాలను ఇచ్చే మాతృభూమిని మేమెప్పుడు సేవిస్తాం అనే దేశభక్తి భావం కూడా మనకి పృథ్వీ సూక్తంలో ఉంది. ఈ సూక్తంలో నువ్వు ఏ గమనంతో ఆకాశంలో కంపిస్తూ పయనిస్తున్నావో ఆ వేగం మిక్కిలి తీవ్రం అంటూ భూమి యొక్క గమనాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. పృథ్వీకి మధ్య భాగంలో అగ్ని ఉంది అనే భౌతిక శాస్త్ర విషయం కూడా అక్కడ చెప్పారు. భూమిలో గంధం అనే గుణం ఉంది,
0: అది ఔషధుల ద్వారా పువ్వుల ద్వారా మనకు అందుతోంది
1: అని తర్కశాస్త్రం చెప్పిన విషయానికి కూడా ఈ పృథ్వీ సూక్తంలో ఉండేటువంటి వాక్యాలు మూలమవుతున్నాయి. నిద్ర నుండి లేచిన వెంటనే మనం భూదేవికి నమస్కారం చేస్తాం.
0: మనం నిరంతరం పాదాలతో దాని మీద పరిభ్రమిస్తున్నప్పుడు ఆ తాడనానికి పీడనం కలగకుండా కలిగిన క్షమించమని
1: అని ఆ రకమైన నమస్కారం చేయడం కూడా మనకి ఆ భూసూక్తంలో కనబడుతుంది. భూమి క్షమాస్వరూపిణి, పరమ పావని, పుష్టి అన్నరసం బలం ఇస్తుందని ప్రశంసించారు. భూమాతకు కూడా హోమం చేయడం జరిగింది. ఆమె మనుషులకు దుఃఖం తొలగిస్తుంది, కోరిన పదార్థాలు ఇస్తుంది. భూమిలో ఎక్కడ తవ్వినా మళ్లీ ఆ గొయ్యి పూడిపోయేలాగా ప్రజాపతి చేస్తాడు అంటూ మనకు వేదంలో భూమిని భౌతిక రూపంగానే కాకుండా దానికి అధిష్టాన దేవతా రూపంగా కూడా ప్రార్థించడం కనబడుతుంది.
0: చాలా చక్కటి మాట ఒకటి అన్నారండి, ఏమిటంటే ఈ భూమి అంటే మాతృమూర్తి వసుధ, ఒక్కో నది సుధ అమృతం. మరి నీరు కదా నది అంటే, నీరు కూడా మనకి ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాల్లో ఒకటి. మనం యజుర్వేదంలో ఒక మాట పండితులు మీరు చెబుతూ ఉంటారు, ఓం శన్నో వాత పవతాగం శన్న స్తపద సూర్య శన్న కవి అని. ఈ సూర్యకిరణాలు, ఈ జలం, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా వర్షం, వర్షం వల్లే మనకి నీరు వస్తుంది. సూర్యుడి వల్లే ఈ నీరంతా పైకి వెళ్లి వర్షంగా మారుతుంది. అటు విజ్ఞాన శాస్త్రాన్ని, ఇటు మామూలుగా మనకుండే భౌతిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతను, ఈ శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. తర్కానికి అందనటువంటిది, భౌతికమైనటువంటి విచక్షణకు లొంగనటువంటిది, మానసికమైనటువంటి ఒక ఉపరితల అంతస్తులో మాత్రమే ప్రకాశించే ఆధ్యాత్మిక వాతావరణంలో గాని పెడితే ఈ ప్రకృతి సమతౌల్యం కోసం ఇవాళ మనం బాహిరంగాను అంతర్గతంగాను చాలా బాధపడుతున్నాం, సాధన చేస్తున్నాం. సాధ్యపడిన వాళ్లు, బాగుపడిన వాళ్లు యోగులుగా ఋషులుగా మారుతున్నారు. వారు కొత్త కొత్త అంశాలని మనకి అందిస్తున్నారు. అందించడము అంటే ఏది తయారు చేయడం, సృష్టిలో ఉన్నదాన్ని కనుక్కోవడమే. స్వామి ఏదైతే సృజించి వదిలారో దాన్ని భజించి సాధించడం అన్నది మానవాళి యొక్క ముఖ్య కర్తవ్యమైంది. భూమి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు నీరు లేదే ఆకాశం, ఇంకా ఈ నాలుగు పంచభూతాల్లో ఉన్న నాలుగింటిలో దేని గురించి అధికమైనటువంటి ప్రాధాన్యంతో, ప్రాధాన్యంతో, ప్రామాణ్యంతో వేదం మనకి చెబుతోంది?
1: అథర్వణ వేదంలో జల సూక్తాలు ఉన్నాయి. యజమానునికి సోదరి వలే సహాయం చేసేవి జలదేవతలు. ఇవి తమ మాధుర్య రసం, సోమం, పాలు మొదలైన వాటితో కలుపుతూ యాగభూమిని చేరతాయి అంటారు. జలాలు ద్యులోకా నుండి వర్ష రూపంలో వస్తున్నాయి. ఈ నీరే చెరువులలో, నదుల్లో ఉంటే గోవులు మొదలైన ప్రాణులు తాగుతున్నాయి. ప్రవహించే శీలం గల ఆ జలదేవతల నుండి పాలు, నెయ్యి ఏర్పడుతున్నాయి. అంటే ద్రవద్రవ్యాలకన్నిటికీ నీరే మూలం. నీటిలో మరణాన్ని దూరం చేసే అమృతం ఉంది.
0: అమృతత్వం.
1: అన్నం వల్ల ప్రాణులు బ్రతుకుతున్నారు. అన్నానికి మూలం జలం. నీటి వల్ల ధాన్యం పండుతున్నాయి. ఇలా నీరు మరణం దూరం చేస్తోంది. నీటిలో రోగాలను దూరం చేసే ఔషధ శక్తి ఉంది. మూర్ఛపోయిన వాడికి ముఖంపై నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. ఆయుర్వేదంలో వేడి నీటితో చన్నీటితో చికిత్స చేసే పద్ధతి ఉంది. మంచి నీటి వల్ల వేగం బలం పొందాలి. ఆవులు మంచి పాలు కలిగినవి కావాలి. జలదేవతలు వీటన్నిటికీ సుఖం కలిగిస్తారు. నీటిని త్రాగడం వల్ల ప్రాణం స్థైర్యం పొందుతుంది. జలదేవతానుగ్రహం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. జలదేవతలు తల్లులు, ప్రాణులు పుత్రులు. తల్లులు ప్రేమతో పాలిచ్చి పిల్లలను పోషించినట్లు మమ్మల్ని ప్రార్థించమని, మమ్మల్ని పోషించమని ప్రార్థన మనకు ఆ సూక్తంలో కనబడుతుంది. జలదేవతలను సస్యాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేశారు. అన్ని ధనాలకు మూలం నీరు. జలాశయాలు కలచోట మనుష్యులు నివసిస్తారు. ప్రకాశింపచేయడమనే సుగుణం జలాలకు ఉంది. అందుకే స్నానం చేస్తే ముఖం తేటగా ఉంటుంది. జగత్తుకు సుఖాన్ని కలిగించే విశ్వశంభువు నీటిలో ఉన్నాడు. విశ్వశంభువు అంటే లోకానికి సుఖాన్ని కలిగించేవాడు. సముద్రంలో బడబాగ్ని, మేఘాలలో పిడుగు, మెరపు రూపాల్లో అగ్ని ఉంది. మరుభూమిలో నీరు, నదులు, చెరువుల్లో నుండి పాత్రతో తెచ్చిన నీరు, ప్రతి ఇంటిలో నీరు, వర్షత్తులో నీరు మాకు సుఖం కలిగించాలని ప్రార్థన ఉంది. అంటే మొత్తం అన్ని రకాల జలాలని కూడా మనకు సుఖం కలిగించేలా శుద్ధంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉపదేశం మనకి ఇక్కడ అందుతోంది.
0: జలానికి రెండు లక్షణాలు ప్రధానంగా మన వాళ్ళు చెప్తారు. ఒకటి ఏమిటంటే శరీరాన్ని శుభ్రం చేయడం, ఇంకొకటి మనస్సుని నిష్కల్మషంగా ఉంచే దోహదము అని. ఇది భౌతికము, ఇంకొకటి ఆధ్యాత్మికము. ఆ రెండూ కూడా మీరు ప్రస్తావించారు శర్మ గారు. మంత్రభాగానికి గానీ వెళితే ఆ ఉదాత్త అనుదాత్తాల్లో దాన్ని ఉచ్చరించడం ద్వారా కూడా మనం ఆ నీటిని ఎంత సుసాధకం చేసుకోవచ్చు, ఎలా ఉండాలి అంటే పూర్వం ఒక విన్నామంటే ఒక కథనం ప్రకారం ఓం ఆ బ్రహ్మన్ బ్రహ్మణో నికామే నికామే నః పర్జన్యో వర్షతు యోగక్షేమో నః కల్పతాం అన్న ఈ సూక్తం వల్ల ఆదర్శమైన దేశంలోట ఎప్పుడెప్పుడు వర్షం పడాలి అని కోరుకుంటే అప్పుడప్పుడు నిశ్చయంగా వర్షాలు పడే అంత గొప్పగా వేద విజ్ఞానాన్ని ఆర్జించిన పండితులు వేదోచ్చారణ ద్వారా దాన్ని సాధించేవారట. అంటే కోరినప్పుడు వర్షం పడ్డం. ఇవాళ మనం కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా మబ్బుల్లోంచి వర్షాన్ని చెప్పాలంటే పిండుకోవడం, దండుకోవడం చేస్తున్నాం. అలా కాకుండా పూర్వం కేవల వేద మంత్రోచ్చారణతోటి అంటే దాని మీద అంత నిష్ట ఉంటే తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ మాటల్లో కూడా ఈ వర్షేష్టి ఎలాగ చేస్తారు అన్నది, ఈ నీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది మనకి బాధపడింది. నీటితో పాటు మనం భూమి మీద నిలబడుతున్నాం, ప్రకృతిలో తిరుగుతున్నాము. హాయిగా ఉండడానికి నీటి మీద అత్యధిక భాగంగా ఉండే ఈ భూమి మీద అత్యధిక భాగంగా ఉండే నీటిని సేవిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏది పీల్చి వదలలేకపోతే మనం ఈ దేహాన్ని వెంటనే వదిలేస్తాము. అటువంటి ముఖ్యమైన వాయువు, ఈ వాయువు అనేది మనకి పంచభూతాల్లో ఒకటని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ వాయువు ప్రకృతి భాగంగా వేదం దాన్ని ఎలాగ ఒక కాపు కాసిందంటారు సాధారణంగా వాయుశక్తి.
1: మనకు వేదంలో పరమాత్మకు ప్రతీకగా వాయువు అని చెప్పడం కూడా ఉంది. మనకు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పని, నీవు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి అని చెప్పని వాయువు యొక్క ప్రార్థన చేయడం కనబడుతుంది. అయితే ఈ వాయువుని గురించినటువంటి సూక్తాలు మరుత్తులు అనే పేరుతో వర్ణన చేశారు. అంటే వాయువు యొక్క వర్ణన ఉన్నది, మరుత్తుల యొక్క వర్ణన కూడా మనకి వేదంలో కనబడుతుందన్నమాట. ఆ మరుత్తులు చాలా గొప్పవి. అవి మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలని కలిగిస్తూ ఉంటాయి. ఆ మరుత్తుల గురించి మనకు చాలా మంత్రాల్లో చెప్పడం జరిగింది.
0: అంటే మీరు అన్న మాటల ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అథర్వ వేదంలో ఒక మాట తోస్తోందండి, పయోధేనూనాం రసమోషధీనాం జవమర్వతాం కవయోయ ఇన్వథ శగ్మా భవంతు మరుతోన స్యోనాస్తే ఓ ముంచత్వం హస. అంటే ఇప్పుడు ఈ ఆవు పాలలో పాలనిచ్చే శక్తిని పెంచేది, ఓషధుల్లో రసాన్ని నింపేది, గుర్రాలు పక్షులు భూమి మీద జీవిస్తున్నాయి అని మీరు ఇందాకలో మాట అన్నారు. అందులో ఈ గుర్రాలలో పరిగెత్తే శక్తిని, వాయువేగ మనోవేగాలతో పాటు జవసత్వాలు అన్నప్పుడు అశ్వవేగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. దానికి కూడా శక్తినిచ్చేటటువంటి మరుత్ అంటే గాలి మాకు సుఖశాంతులు ఇవ్వాలి అని వేదంలో ఈ ప్రకృతి ధర్మాన్ని ఎలాగ చేస్తే జనావళికి హితమవుతుంది అన్నది వాయువుకి సంబంధించి అథర్వ వేదంలో ఒక మాట ఉంది.
1: వాయువును గురించి ఉన్నది, వాయువు గురించి అథర్వ యజుర్వేదంలో కూడా ఉంది. ఇందాక చెప్పింది అదే, తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి, నేను నిన్ను బ్రహ్మస్వరూపంగా ధ్యానం చేస్తామని. అంతేకాదు మనం ప్రాణాయామం చేస్తాం, ఆ ప్రాణాయామం చేయడంలో ఆ వాయురూపమైన భగవంతునే ఆరాధనే. అయితే మరుత్సూక్తాల్లో ప్రత్యేకించి మరుత్తును గురించి ప్రార్థన కూడా ఉన్నది. మరుత్తులు వాయువులు చాలా శక్తివంతమైనవి, ఇవి పర్వతాలను కూడా చీల్చివేస్తాయి, వనగజాలను కూడా వృక్షాల వలె వృక్షాలని వనగజాలని పెకలించినట్టుగా పెకలించి వేస్తాయి. వర్షం కలిగించడం మరుతుల యొక్క ప్రధాన కర్మ. అవి మేఘాలకు గర్జన ఇస్తాయి, నభోమండలంలో ఉన్న నీటిని క్రిందికి వర్షింపచేస్తాయి. మరుత్తులు గాయకుల వలె గానం చేస్తాయి, అంటే శ్రావ్యుద్ధాన్ని కలిగిస్తాయంటూ వాయువర్ణనం మనకి చాలా చోట్ల ఉంది.
0: శర్మ గారు, తెలుగులో ఒక సాగుతుంది, అగ్నికి వాయువు తోడైనట్టు అని ఒక మాట అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి గురించి చెప్పుకుని, నీరు గురించి చెప్పుకుని, ప్రకృతిలో భాగం వాయువు గురించి కూడా చెప్పుకున్నాం. అగ్నికి వాయువు తోడైతే ఏమైనా ప్రమాదమేమో కానీ వాయువుకి అగ్ని చేరువు అయితే ప్రమోదమే కాబట్టి, ఎందుకంటే వేదరక్ష ఉంది కనుక. మరి అగ్ని గురించి ఏమైనా మనం అగ్ని సూక్తం అని కానీ, లేకపోతే అగ్నిహోత్ర ప్రాధాన్యం కానీ వేదోక్తంగా?
1: అసలు వేదం అగ్ని సూక్తంతోనే ప్రారంభమైంది. ఋగ్వేదంలో మొదట అగ్ని సూక్తమే ఉంది. దీంట్లో అగ్నిని అధిష్టాన దేవత, భౌతిక రూపం రెండు రూపాలుగా కూడా ఆయన ధ్యానం చేయడం జరిగింది. మేము అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసే చాలా చోట్ల ఉంది.
0: శర్మ గారు, తెలుగులో ఒక సాగుతుంది, అగ్నికి వాయువు తోడైనట్టు అని ఒక మాట అంటూ ఉంటాం. ఇప్పుడు భూమి గురించి చెప్పుకుని, నీరు

0: స్తోత్రం చేస్తున్నాం. ఆయన దేవతలను ఆహ్వానం చేస్తాడు. పూర్వపు ఋషులు అలాగే నేటివారు ఆయన్ని స్తుతిస్తారు. ఆయనకు మేము ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉపాసన చేస్తున్నాం. అగ్నిదేవా, నీవు కుమారునికి తండ్రి కానుకలు ఇచ్చినట్లుగా మా కానుకలియి అనే విధంగా దేవతారూపంగా చెప్పారు. అంతేకాదు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం అగ్నిహోత్రంలో హోమం చేస్తారు కదా, ఆ విధంగా అగ్ని ఆరాధన వేదంలో చాలా
1: ప్రాధాన్యం.
0: అది మొదటి మొదటి చెప్పిన మంత్రం అదే. ఋగ్వేదంలోనే కాదు, సామవేదంలో కూడా అగ్ని ఆయాహి వితయ అని అగ్నిస్థుతితోనే ప్రారంభమైంది. ఇలాగా దేవతారూపంగా అగ్నిని భావన చేయడమే కాకుండా భౌతికంగా అగ్ని మనకి ఉపయోగిస్తున్నాడనేటువంటి ప్రార్థన కూడా దాంట్లో ఉంది. అగ్ని వంటకు ఉపయోగించి అన్నం ఏర్పడడానికి ఉపయోగపడుతున్నాడు.
1: అన్నాద్భవంతి రూపాలి. అసలు ఈ మొత్తం భగవద్గీతలో అసలు అన్నం ఎలాగ, అన్నం చేతనే సృష్టి, అన్నమే ఆఖరికి మనల్ని తింటుంది, మనం తినే అన్నమే మనల్ని తింటుంది అని కూడా చెప్పాడు భగవానుడు
0: అని చెప్పారు. అగ్ని శరీరంలో ఉండి శరీరాభివృద్ధికి కారణమవుతున్నాడు, యజ్ఞాల్లో హవిస్సు స్వీకరిస్తున్నాడు, లోకానికి హితం కలిగిస్తున్నాడు. అసలు సూర్యరూపంలో ఉన్నది కూడా అగ్నే. అలా సూర్యరూపంలో ఉండి ఆయన వర్షానికి కారణమవుతున్నాడు. అలాగే మరి అగ్ని విశ్వాత్మకుడు, ఈ విద్యుత్ రూపంలో అంతరిక్షంలో ఆయన వెలుగొందుతున్నాడు అని అగ్నిలో దివ్యత్వాన్ని భావించారు. అగ్నిలో భౌతిక రూపం కూడా వర్ణించడం జరిగింది. అగ్ని వేగంగా వనాలను దహిస్తున్నాడు, నీటి ప్రవాహంలాగా అటు ఇటు వెళ్ళిపోతున్నాడు, యుద్ధానికి వెళ్లే ఒక రథం ఎలా ధ్వని చేస్తున్నాడు అలా ధ్వని చేస్తున్నాడు. ఇతని నల్లని జాడల నడుమ నల్లని అంతరిక్షంలో సంచరించే ఆదిత్యుడిలా ప్రకాశిస్తున్నాడు అని అలా చెప్పడమే కాకుండా మన ఉదరంలో ఉండేటువంటి అగ్ని జఠరాగ్ని, ఆయన ఎలా అయితే ఒక నిట్రాడు పైన మెదుళ్ళన్నీ ఆగి ఆ పైన ఒక పాక నిలబడుతుందో అలాగా ఈ మనుషులందరినీ ఆయనే మోస్తున్నాడు అంటూ అగ్నికి సంబంధించిన ప్రార్థన చాలా సూక్తాల్లో ఉంది.
1: మనం ఇంకా ముఖ్యంగా అసలు దేనికైనా సరే అగ్నిహోత్రం లేకుండా మనం ఏది చెయ్యం. మన సంస్కారమే అసలు అగ్ని ప్రధానమైనది. అగ్ని రుజువర్తనకి నిజానికి సత్యవర్తనకి కూడా మనం ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. అటువంటిది యజ్ఞ నిర్వహణ. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ్తాని ధర్మాణి ప్రథమాన్యసన్ దేహనాకం మహిమాన సచంత ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహని యజుర్వేదంలో చెప్పిన ప్రకారము శ్రేష్ఠులు, ధర్మపరాయణులు, విశిష్టులు అయినటువంటి వాళ్ళు యజ్ఞ రూపంగా విరాట్ శక్తిని ఉపాసించడానికి అగ్నిహోత్రంతో పూజించి శ్రేష్టమైన యజ్ఞమయ జీవితాన్ని సాగించాలి. అది వైదిక ధర్మము, అది సనాతన సంస్కృతి, అది భారతీయ ధర్మాచరణ పరాయణత్వము అని మన పూర్వులు అపూర్వంగా ఈ అగ్నిని ఇంతవరకు మీరు దేన్నైతే వివిధ మార్గాలలో అగ్ని గురించి చెప్పారో దాన్ని యజ్ఞమయ జీవిత పథగాములుగా భారతీయుల్ని తీర్చిదిద్దేలాగా ఈ మాట మనకి యజుర్వేదంలో చెప్పారు.
0: ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఋగ్వేదంలో ఉండే మొట్టమొదటి మంత్రంలో అగ్ని అంటే పరమాత్మ కూడా చెప్పారు. అగ్ని ఆరాధన అన్నాడు, మూడు కోణాలు కనబడుతుంది. భౌతికంగా మనకు ఉపయోగించే అగ్ని, రెండవది దివ్యమైన దేవతారూపమైన అగ్ని. దేవతారూపమైన అగ్ని అంటే దేవతలకు హవిస్తులను వహించేటువంటిది. మూడవది అగ్ని శబ్దించి అది కేవలం పరమాత్మ అని చెప్పారు. అగ్ని అంటే పరమాత్మ అని. పరమాత్మ అన్నప్పుడు ఏమవుతుంది, అగ్ని ఆరాధన అంటే పరమాత్మ ఆరాధన అవుతుంది. ఇక అగ్ని ఆరాధన దగ్గరికి వస్తే ఇంకో అంశం కూడా గుర్తించాలి. ఏంటంటే ఇప్పుడు రోజు హోమం చేస్తారు కదా, దీని వలన వాతావరణం పరిశుభ్రం అవుతుంది అని. వాతావరణం పరిశుభ్రం కావడం వలన మలినమైన పదార్థాలతో చేరకుండా ఉంటాయి. దానికి ఒక భౌతిక నిదర్శనం కూడా ఉంది. ఆ భోపాల్లో ఆ గ్యాస్
1: విషవాయువులు
0: వెలువడినప్పుడు అక్కడ ఆ ఫ్యాక్టరీకి సమీపంలో ఉండే ఒక కుటుంబం అగ్నిలో హోమం చేస్తుంది. అగ్నిలో హోమం చేస్తుంటే ఆశ్చర్యం, ఆ కుటుంబం వాళ్లకు ఏ రకమైన ఆపద కలగలేదు. ఎందుకంటే అక్కడ అగ్నితో హోమం చేసిన పరిశుభ్ర వాతావరణం ఉంది కనుక.
1: అందుకే పంచగవ్యాలతోటి హోమం చేయడం అన్నది విశిష్టంగా చెప్తారు. వాటికి ఆ రసాయన శక్తులు ఉన్నాయి.
0: పాలు, నెయ్యి కూడా హోమం చేస్తాం. నెయ్యి కాదు, ఇంకా మరి బియ్యమదైన కూడా హోమం చేస్తారు. మొత్తానికి ఆ అగ్నిలో చేసేటువంటి హోమం వలన భౌతిక ప్రయోజనం వాతావరణం పరిశుభ్రం కావడం కూడా. అదే భగవద్గీతలో చెప్పిన ప్రయోజనం ఏంటంటే దానివల్ల మనకు సకాల వర్షాలు పడతాయి. వర్షాలు పడతాయి కానీ లోకానికి హాని కలిగించేవి కాకుండా, అకాలంలోవి కాకుండా సకాల వర్షాలు పడడానికి కూడా ఈ అగ్ని ఆరాధన ఉపయోగపడుతుందని మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది.
1: అయితే ఈ అగ్ని మండిన ఆ జ్వాల, ఆ ధూమం ఒకవైపే పెడుతుంది మనకి.

0: నీరు వర్ష రూపంలో పడినా అక్కడి నుంచే వస్తుంది. భూమి మీద సకల జీవరాశులు బతకాలంటే సూర్యకాంతి కూడా అక్కడి నుంచే వస్తుంది. అటువంటిది ఆకాశం. ఆకాశము అంటే మామూలుగా శూన్యము, శూన్యము అంటే ఏమీ లేదనుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఏమీ లేకపోవడం నుంచే చాలా ఉండడం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఖాళీగా ఉంటేనే మంచి మంచి మాటల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బురదతో నిండి ఉంటే అక్కడ ఏమీ వెళ్ళదు. అలాగే ఆకాశం శూన్యము అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే మంచి మంచివి అందించడానికి అది నింపుకుంటుంది. కాబట్టి ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి, ఇది ప్రకృతిలో ఒక భాగం. దీని గురించి మనకి వేదోక్తంగా అసలు ఏమిటి, ఆకాశము అంటే సర్వ సంపదలకు ఒక అవకాశం. అటువంటిది వేదోక్తంగా ఈ ఆకాశం గురించి మనకి వేదాలన్నింటిలో కూడా ఈ పంచభూతాల గురించి చెప్పిన ఎక్కువగా దేని గురించి చెప్పారు, దేని నుంచి ఆకాశాన్ని పరమాత్మగా భావిస్తాం.
1: ఇప్పుడు ఎక్కువగా చెప్పడము అంటే ఋగ్వేదంలో అగ్ని సూక్తాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండమాట. ఇక ఆకాశం విషయమైనట్లయితే ఆకాశ పదానికి పరమాత్మ అర్థం అనేది ఉపనిషత్తుల్లో చెప్పింది, దాని బ్రహ్మసూత్రాల్లో నిర్ణయించడం కూడా జరిగింది. ఆకాశోహవై నామరూపయో నిర్భహిత అన్న చోట ఆకాశాన్ని పరమాత్మగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆకాశం అవకాశం అనేది పాశ్చాత్య పద్ధతిలో ఉన్నమాట. అంటే ఆకాశం అనేది ఒక భూతంగా వాళ్ళు పరిగణించరు. మన దేశంలో కూడా చార్వాకులు ఆకాశాన్ని ఒక భూతంగా పరిగణించరు, కానీ వైదిక పద్ధతిలో మాత్రం ఆకాశం ఒక భూతం,
0: మనకు పంచభూతాల్లో ఒకటి.
1: ఎందుకంటే ఆకాశానికి శబ్దమనే ఒక గుణం ఉంది, శబ్దమనే గుణం ఉంది కనుక ఆకాశాన్ని ఒక పదార్థంగానే పరిగణించారు. అయితే ఈ ఆకాశాన్ని కూడా భగవానుడిగా భావన చేస్తాం మనం. కారణం ఏంటి అంటే ఆకాశం నుండి సృష్టి వరుస వచ్చింది మనకి. పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడితే ఆకాశాన్ని నుండి ఇక మిగిలిన సృష్టి ప్రారంభమైంది. అందువలన ఆకాశాన్ని కూడా మనం పరమాత్మగా పరమాత్మ నుండి ఏర్పడిన ఒక మొదటి భూతంగా భావిస్తుంటాం. కనుక ఆకాశ ప్రాధాన్యం ఉన్నది. ఆకాశాన్ని భగవానుడిగా భావించడం కూడా ఉంది. ఆకాశ పదంచేత పరమాత్మ చెప్పబడుతున్నాడు అనే విషయం బ్రహ్మసూత్రాల్లో నిర్ణయం.
0: శబ్దం శబ్దానికి ఆకారమైనది, శబ్దానికి స్థానమైనది ఆకాశమే. ఆకాశం నుండే మనకి శబ్ద రూప రసగంధాలు ఇవన్నీ కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నుండి ఆవిర్భించింది. కాబట్టి ఇంత వేద ప్రామాణ్యం అనేది ఈ ప్రకృతి ప్రాధాన్యం, ఈ రెండు కూడా జోడు గుర్రాలులాగా సాగితేనే ఈ విశ్వశ్రేయస్సు అనేది నిరంతరం సతతహరితంగా ఉనగూడుతూ ఉంటుంది. మనకి సాంఖ్యదర్శనంలో ఒక మాట చెప్పారు వీటన్నిటినీ ఉద్దేశించి.

0: తాని పురుష ఇతి పంచ వింశతిర్గణ. ఈ సత్యం, రజస్సు, తమస్సు అనే ఈ మూడిటి సమాన అవస్థ ప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి నుండి మహత్వం అంటే ఈ బుద్ధి, ఆ మహత్వం నుండి అంటే ఈ బుద్ధి నుండే అహంకారం, అహంకారం నుండి పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచ తన్మాత్రల నుండి పంచ స్థూల భూతాలు ఉత్పన్నమవుతున్నాయి అని ఈ సాంఖ్య దర్శన వాక్కు. కాబట్టి దేని నుండి ఏది ఉత్పన్నం కావాలన్నా ఆత్మభవమైనటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఆత్మభవము నుండి పుడుతుంది, కానీ ఆత్మ నుండి ఏది భవము కాదు, భౌతికమైనవి అని ఒక మాట ఉంది. కాబట్టి ప్రకృతి మొదలు పురుషుని వరకు గల ఈ 25 తత్వాలు, ఇందులో రజస్తమో గుణాలు, వీటన్నింటినీ ఏర్పరుచుకున్నది ఈ పర్యావరణము అని చివరి ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ ప్రకృతి ప్రకోపిస్తే పర్యావరణము పాడైపోతుంది. అంటే పర్యావరణం పాడైపోతేనే కదా ప్రకృతి ప్రకోపించడం. అంటే ఈ రెండు పరస్పర ఆధారాలు. ఇది మానవాళి మన చేతుల్లో ఉన్నది. ప్రకృతి ప్రాధాన్యాన్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి. అవునా?
1: ప్రకృతి ప్రాధాన్యాన్ని గుర్తించడానికి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాలి అంటారు. అంత మాత్రమే కాదు, వేద ప్రామాణ్యం ఎందుకు అంగీకరించాలి అంటే మొత్తం సకల జగత్తులో ఆధారంగా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించడానికి మనకు ప్రకృతి తోడ్పడుతుంది. ఆ విధంగా ప్రకృతి ప్రాధాన్యం ఉన్నది దీంట్లో. ఎలాగంటే ఇప్పుడు మనకి చెప్పినటువంటి ప్రకృతి భాగాల్ని సమష్టిగా భగవాన్ యొక్క శరీరంగా మన వాళ్ళు భావించడం ఉంది. మొత్తం ప్రకృతి అంతా కలిపితే భగవాన్ యొక్క శరీరం అని.
0: వేదోఖిలో బ్రహ్మమూలం,
1: వేదోఖిలో బ్రహ్మమూలం, సరే వేదమంతా బ్రహ్మమూలంగా కలిపి ప్రకృతి అంతా కూడా ప్రకృతికి కూడా పరమాత్మ మూలమని. ఇందాక మీరు సాంఖ్యాన్ని గురించి చెప్పారు. సాంఖ్యంలో పరమాత్మ గురించిన ప్రస్తావన ఉండదు. అయితే వేదంలో ఏం చేశారంటే పరమాత్మ నుండి ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుండి వాయువు ఏర్పడింది, వాయువు నుండి అగ్ని ఏర్పడింది, అగ్ని నుండి జలం ఏర్పడింది, జలాన్ని నుండి భూమి ఏర్పడింది, భూమి నుండి మిగిలిన ప్రాణులు ఏర్పడ్డాయి అని మొత్తం అంతకీ కూడా పరమాత్మ మూలము అని చెప్పారు. పరమాత్మ నుండి వచ్చిన ఏ ప్రకృతి అయితే ఉండదో ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు, ఆ గుణాల నుండి మిగిలిన సృష్టి వరుసగా చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రకృతి యొక్క ప్రాధాన్యం రెండు రకాలుగా ఉన్నది. ఒకటి మనకు ఉపకరించేదిగా లోకంలో ఉపయోగించేది, రెండవది భగవాను గుర్తించడానికి ఇదొక సాధనము. మనకి ప్రధానంగా ఇదొక అంశం. అంటే వేదం అనేది పరమాత్మతత్వాన్ని పొందడానికి, పరమాత్మతత్వాన్ని చెప్పడానికి, పరమాత్మ ఎక్కడ ఉందో చెప్పడానికి, పరమాత్మను ఆరాధించడానికి సాధనాన్ని చెప్పడానికి ప్రధానంగా వినియోగిస్తుంటుంది. కనుక ఆ కోణంలో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి విశ్వం భగవాన్ యొక్క శరీరంగా భావించడం అనేది ఇదొక అద్భుతమైనటువంటి భావన.
0: స్వామి చెప్పిన మాటలు మనం ఈ చర్చ ఆరంభంలో చెప్పుకున్నాం. ఏమిటి అంటే జీవుడికి దేవుడికి మధ్యన సేతువు ప్రకృతి, దానిని నాశనం చేయకుండా ఉంటేనే ఈ జీవుడు భగవానుని చేరుకోవచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏమిటి అంటే ఆ పురుషోత్తముడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే ప్రకృతి. అంటే ఆ ఈశ్వరుడు అని ఏ శబ్దంతో, ఈశ్వర శక్తితో ఈ సమస్త చరాచర జీవకోటికి ఆధారభూతమైన సారథ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పిలుస్తున్నామో అది అనంత రూపము. కాబట్టి ఈ జీవ జగత్తులు బ్రహ్మం కన్నా భిన్నములు, అభిన్నములు, ఈ రెండు పరస్పర వ్యతిరేక పదబంధాలు అయినప్పటికీ కూడా ఈ రెండూ కూడా మనం తెలుసుకోవాలి అంటే అది శృతుల వల్లనే వేద్యము అని పెద్దలు చెప్పారు. నాకేషు ప్రత్యక్షమస్తుమేష తపసోవా, ఇది నిరుక్తం. అంటే సాధన తపస్సు వల్లనే ఈ వేదార్థం అవగతము అవుతుంది. కాబట్టి మనం వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యం అన్నదానికి నాలుగు మూల స్తంభాలున్నాయి. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమిష్టి. పరమమైనటువంటి ఇష్టి అంటే ఆ యజ్ఞం, అది ఏమిటి అంటే ఇదిగో ఆర్షవిద్య. ఆర్షవిద్య అంటే ఋషుల వల్ల అందినటువంటి ఈ వేదం. ఈ వేదం మీద ఆధారపడింది ధర్మం. ఈ ధర్మాన్ని ఆశ్రయించింది ప్రకృతి. ఈ ప్రకృతికి మూలమైనటువంటిది, ప్రకృతి సన్నిభమైనటువంటిది ఈ సృష్టి, ఈ పరమేశ్వరతత్వం. కాబట్టి స్వామి మాటల్ని కొస మెరుపులుగా, తుది మలుపులుగా చెప్పుకుంటే సక

0: భారతదేశం వేదాత్మ, భారత వాణి వేదవాణి, భారత ఆదర్శం శాంతి, ఫలం బ్రహ్మానంద రూపముక్తి. అవునంటారా చిర్రా ఊరువారు?
1: ఇది కాదన్నమేంటి స్వామి మాట శిరోధార్యం. స్వామి ఏం చెప్పినా సరే అది అవునని తీరాల్సిన విషయం అవుతుంది వేదంలాగా.
0: జయ సాయిరా.
2: వేద ప్రామాణ్యం, ప్రకృతి ప్రాధాన్యంపై శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారితో శ్రీ రాంభట్ల లక్ష్మీ నృసింహ శర్మ గారి సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. శ్రోతలు మరికొద్ది క్షణాల్లో ప్రశాంత్ నిలయంలోని సాయి కుల్వంత్ హాలు నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. తదనంతరం నేటి కార్యక్రమాల ప్రధానాంశమైన వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టిపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్కు ట్యూనై ఉండండి.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందాం.

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంత స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ, నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ స్వామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్త్యాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా స్వామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్త్యాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని స్వామి,
1: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం స్వామి, పాద నమస్కారం ఇచ్చిండ్రు. మీరు కుష్, మేము కుష్. కాని ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయనా. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఊరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నుల గురించి స్వర్గవాసులు ఏమనుకునుచున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలన దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషము.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ, ప్రణామములు.
3: ప్రణామములు కేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడుటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతీ మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వారపాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు, అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహారాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః
6: చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఏముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నితమున్ రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహారకారములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: హేష్ దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెళ్లి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం!
0: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించటలేదు.
10: గోవింద, గోవింద!
0: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
9: లేకపోతే ఏమిటినాయనా, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
0: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
9: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

బృందారకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుచున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయాసాగరా.

0: ఏమిది, అందరూ ఇక్కడి సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులలో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహు విచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావనిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవాను భక్తులుగా, విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: ఆ విధంగా సర్వదేవతాదేత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, గటువంటి మహాతారుణ్యం పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్టావతారుడు గురించి తెలుసుకోగలగటం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజం నాయనా, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనుడుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు, అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్ళు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున విలపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వెనబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్యవాసులు రామచంద్రుని బ్రతిమాల లేదా, రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా, మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా. భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేతి ఏంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన. ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంతమాత్రము తలిచినా అంతమాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో భగవంతుని మహిమ అంతనాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్ళు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యులం మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయన. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగారు. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చారు.
1: మరి మేం చదివితే చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుణ్ణి పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ ఏడేళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకు వచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయ అన్నాం. సినిమా థియేటర్ల వెనుక సీటు దొరికితే స్వామి దయ అన్నాం. ఎంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయ అన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది. గిందిచ్చిన సామంటే ఇమానం లేకపాయ. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి. స్వామి ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: అయినా ఓసారి కర్పూరం హారతి పళ్ళని తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో, లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు, మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించు వారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీదసాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బేదవాని దండాలలో అగిపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. ఎన్నో సంవత్సరాల పాటు అహల్యగా మారటానికి ఓ రాయి రామధూడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణశక్తిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు.
2: పట్టినదేదియో పట్టనే పట్టితివి.

0: ಏನು ಮರುವಂತೆ.
1: ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 సంవత్సరంలో ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. సాయి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: బ్రహ్మస్వరూపము కలియుగ ప్రత్యక్ష దైవము అయినట్టి శ్రీ సత్యసాయి భగవానుని చరణకమలములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, మోక్ష సాధనకు నాదయోగమును మించిన యోగము లేదన్న స్వామివారి దివ్య సంకల్పమునకు ప్రతీకగా నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి నిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులము కలిసి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా నివాళులర్పిస్తుకుంటూ, నాదలోలుడు ముగ్ధ మనోహర గానమూర్తి అయినటువంటి మన స్వామివారికి ఆత్మార్థముగా ఈ పంచరత్న కృతి మణిమాలను అర్పించుకుంటూ భక్తిని, శక్తిని, ముక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము స్వామి.

मीरा के प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद